ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వీజమాసం 19వ రోజు. ఆంగ్ల సంవత్సరం 2026, అక్టోబర్ నెల 6వ తేదీ మంగళవారం. శ్రోతలకు శుభోదయం.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో సుందరకాండ 6వ భాగం విన్నారు. గానం శ్రీ ఎంఎస్ రామారావు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట వినిపించేవారు శ్రీ ఎంకే కృష్ణారావు.
1: మన నడతకు మాటకు ఒకంతయు పొంతన లేకుండా పోతున్నది. చేసే పనే వేరు. ఆ పని మంచిదైతే నేనే సాధించింది, నావల్లే అయ్యింది అనే అభిమానం పుట్టుకొస్తుంది. ఆ అభిమానం దురభిమానమైతే మదిలో గాలిపటం వలె పైకి ఎగురుతుంది. మనస్సు యొక్క మూల మూలకు వ్యాపించిన నేను అనే జీవనంలో అన్యాయపు త్రోవ దక్కుతుంది. స్వార్థము యొక్క ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది, నైతికతను పోగొడుతుంది, చేసిందే సరియైనది అని చాటుతుంది, తాను చేసిన తప్పును అందరూ ఒప్పుకునేలా చేయాలనిపిస్తుంది, చేసిన అధర్మాన్ని ధర్మం వలె ప్రతిబింబింపచేసేస్తుంది. కారం నెత్తికెక్కితే దించవచ్చు, అహంకారం నెత్తికెక్కితే దించడానికి కాదు. మనకి ఎవరైనా ఏమైనా చెడు చేస్తే అది అధర్మం అన్యాయం అని అరచి రాద్ధాంతం చేస్తాం. ప్రతిరోజు చాలాసార్లు ధర్మం యొక్క దారి తప్పి ఇతరులను పరిపరి విధాలుగా పీడించడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ధర్మాధర్మాల జ్ఞానం ఆవిరి అయి ఉంటుంది. సమతుల్యంగా ఉండాల్సిన బతుకులో ఓడిపోతుండడం జరుగుతూ ఉంది. దానమడిగితే ప్రాణాన్నిచ్చేందుకు కూడా సిద్ధుడైనాడు కర్ణుడు. సూర్యపుత్రుడు బలశాలి, దుర్యోధనుని అస్త తూణీరంలో ఒక బలిష్టమైన అస్త్రం కర్ణుడు. పరశురామదేవుల వద్ద శిష్యరికం చేసి దివ్యాస్త్ర సంపాదన జరిగింది. ఔదార్యవంతుడు అయినా శాపగ్రస్తుడు.

0: సహస్ర వర్మ మరియు నరకుడు అనే ఇద్దరు దైత్యుల ఆవేశముతో అయినవాడు. అటువంటి పరాక్రమవంతుడు దానశీలి అయిన వానికి శాపాలు దైత్యావేశాలు ఎందుకు? కలిరూపమైన దుర్యోధన సహవాసం వల్ల. యుద్ధంలో అర్జునునితో పోరాడేటప్పుడు వెనుకంజ వేయలేదు, అలుపు తెలియలేదు, క్షాత్రవీర్యంతోనే నిలిచినాడు. యుద్ధం ముగింపు దశ. అప్పుడే కర్ణుని రథం ఎడమవైపు చక్రం భూమిలో కూరుకుపోయింది. కర్ణుడు క్రిందికి దిగి రథాన్ని పైకి ఎత్తడానికి ప్రయత్నించగా 4 అంగుళాల భూమి పైకి లేచిండే కానీ భూమి చక్రాన్ని వదలలేదు. ధర్మాచరణ చేసేవానికి ధర్మము రక్షిస్తుంది అని ధార్మికులు పలికినారు. అయితే ధర్మము నన్ను రక్షించుటలేదు అని మనస్సులో పరితపించినాడు అర్జునుడు. ఇదేమీ లెక్కించకుండా బాణమెక్కిపెట్టినాడు. కర్ణునికి దిక్కు దోచలేదు. చక్రం పైకి లేపే వరకు ఆగమని, అడ్డదారిలో కర్ణుని గెలిచినాను అని విర్రవీగవద్దని, నేల మీద నిలుచుని ఉన్నవానిపై అస్త్రప్రయోగము వద్దని అర్జునుని అడిగినాడు. ఇది ధర్మానికి విరుద్ధమని అడగా అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, కర్ణ, ఇప్పుడు ధర్మము గ్రప్తికి వచ్చిందా? పాండవుల ప్రతి శ్వాసలోనూ ధర్మం దృఢంగా ఉంది. బహుశా అధములు వారికి కష్టమొచ్చినప్పుడు మాత్రమే ధర్మాన్ని ముందుంచుతారు. ఏకవస్త్రధారి అయిన ద్రౌపదిని నిండు సభకు తెచ్చినప్పుడు, ధర్మరాజును మోసంతో ఓడించినప్పుడు ఎక్కడ పోయి ఉంది నీ ధర్మం? నీ పతులు నష్టపోయి నరకాన్ని చేరినారు, నీవు ఇంకొక పతిని వరించుకో అని ఆనాడు అంటివి కదా, అప్పుడు నీ ధర్మం ఏమై ఉండను? మీరు ఇతరులను సాటివారలను హింసించినప్పుడు జ్ఞప్తికి రాని ధర్మం ఈనాడు నీకు ఆపత్తు వచ్చినప్పుడు జ్ఞప్తికి వచ్చిందా? బాణము కంటే వాడి అయిన శ్రీకృష్ణుని మాటలకు కర్ణుని వద్ద జవాబే లేదు. తలదించి నించినాడు. ధర్మాన్ని గురించి మాట్లాడిందే తప్పు అయిందే అని చింతించినాడు. ఆ మౌనమే కర్ణుని అవనతికి నాంది. మిత్రబాంధవులారా, మనం కర్ణుని వలె ప్రవర్తిస్తున్నాం. మన నడతలో ధర్మం మాటే నెలపు రాదు. ఇతరులు కించిత్తు హింసించితే ధర్మవంతుల వలె ధర్మాన్ని గురించి ప్రశ్నిస్తాం. మాటలకు ముందు, ధర్మాన్ని ఎత్తి చేపే ముందు మనకు మనం ప్రశ్నించుకుంటే ధర్మం మనకు జవాబిస్తుంది. అధర్మవంతులై ధర్మానికి ప్రశ్న కాకుండా పాండవుల వలె సమాజానికి జవాబు అందిస్తే బాగుంటుంది.
1: మీరింతవరకు శ్రీ ఎంకే కృష్ణారావు గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో వర్షాకాలంలో జీవాల పెంపకంలో జాగ్రత్తలు వివరాలందిస్తున్నవారు సోమందేపల్లి పశు వైద్య అధికారిణి డాక్టర్ కె హేమలత.
2: రైతు సోదరుల అందరికీ నమస్కారము. మరి ఈరోజు మనము వర్షాకాలంలో జీవాల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం పెరగడము, దోమలు, ఈగలు మరియు సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెందడం వలన జీవాలకు రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో గొర్రెలు మరియు మేకల పెంపకదారులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి మొదటగా పాకల నిర్వహణ, అంటే షెల్టర్ మేనేజ్మెంట్. తడి లేకుండా చూడడం, పాకల నేలలు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. మరియు బురద లేక తడి లేకుండా జీవాలకు గిట్టలకు కుళ్ళు వ్యాధి అంటే ఫుట్ రాట్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. పాకల్లోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా ఉండాలి. రాత్రి వేళల్లో చల్లటి గాలి నేరుగా జీవాలకు తగలకుండా పరదాలు లేక గోను సంచులు చుట్టూ కట్టాలి. మరియు వారానికి ఒకసారి పాకలలో బ్లీచింగ్ పౌడర్ లేదా సున్నం చల్లడం ద్వారా క్రిములు చేరకుండా చూసుకోవచ్చు. ఇది పాకల యొక్క నిర్వహణ. రెండో విభాగానికి వచ్చినట్లయితే మేత మరియు త్రాగునీరు. వర్షంలో తడిసిన గడ్డిని నేరుగా జీవాలకు పెట్టకూడదు. దీనివల్ల పొట్ట ఉబ్బరం అనగా బ్లోట్ మరియు విరేచనాలు అవుతాయి. గడ్డిని కాసేపు ఆరబెట్టి ఇవ్వాలి. జీవాలకు కేవలము శుభ్ర

శుభ్రమైన, పరిశుభ్రమైన, సురక్షితమైన త్రాగునీటిని మాత్రమే అందించాలి. నీటి తొట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా చేయాలి. రోగనిరోధక శక్తిని పెంచడానికి మేతతో పాటు తగినంత ఖనిజ లవణ మిశ్రమం అంటే మినరల్ మిక్స్చర్, దీన్ని కూడా తప్పకుండా అందించాలి. మూడో విభాగానికి వచ్చినట్లయితే వ్యాధి నిరోధక టీకాలు అంటే వ్యాక్సినేషన్. వర్షాకాలం ప్రారంభానికి ముందే లేదా వర్షాకాలంలో వచ్చే ప్రమాదకరమైన వ్యాధులకు ఖచ్చితంగా టీకాలు అనేది వేయించాలి. గొంతువాపు వ్యాధి అనగా హెచ్ఎస్ అంటే హిమరేజిక్ సెప్టిసీమియా, జబ్బవాపు వ్యాధి అనగా బ్లాక్ వాటర్, నెత్తిపిడుగు వ్యాధి దీనినే శాస్త్రీయంగా ఎంట్రోటాక్సీమియా లేదా పల్పీ కిడ్నీ డిసీజ్ అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా బ్యాక్టీరియా వలన వస్తుంది. గొర్రెలు మేకలలో వర్షాకాలంలో పచ్చగడ్డి ఎక్కువగా లభించే సమయంలో వచ్చే అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో ఇది ఒకటి. ఈ వ్యాధి సోకిన జీవాలు ఎటువంటి ముందస్తు లక్షణాలు చూపించకుండానే పిడుగుపడినట్లుగా క్షణాల్లో చనిపోతాయి. అందుకే మన గ్రామీణ ప్రాంతాల్లో రైతులు దీనిని నెత్తిపిడుగు వ్యాధి లేదా జబ్బరోగం అని పిలుస్తారు. వ్యాధి రావడానికి ముఖ్యంగా మనం కారణాలు తెలుసుకున్నట్లయితే ఇది క్లాస్ట్రీడియం పర్ఫరింజస్ టైప్ డి అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా జీవాలు కానీ ఎప్పుడైతే జీవాలు ఒక్కసారిగా లేతగా ఉన్న పచ్చగడ్డిని లేకపోతే ఎక్కువ ధాన్యం గింజలను తిన్నప్పుడు పొట్టలోని వాతావరణం మారిపోతుంది. అప్పుడు దీనివల్ల ఈ బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది అత్యంత శక్తివంతమైన విష పదార్థాలను అనగా టాక్సిన్స్ని విడుదల చేస్తుంది. ఈ టాక్సిన్స్ పొట్టలో నుంచి రక్తంలోకి కలవడం ద్వారా జీవాలు త్వరగా మరణిస్తాయి. మరి ఈ వ్యాధి యొక్క లక్షణాలు వచ్చినప్పుడైతే చాలా సందర్భాల్లో లక్షణాలు కనిపించకముందే జీవం చనిపోతుంది. ఒకవేళ లక్షణాలు కనిపిస్తే మాత్రము ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే జీవం ఒక్కసారిగా మేత మేయడం మానేసి గుంపులకు దూరంగా ఉంటుంది. మరియు కడుపు నొప్పితో నరకయాతన పడుతూ పళ్ళు కొరుకుతూ ఉంటాయి. నోటి నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. నరాల బలహీనత వల్ల తల వెనక్కి తిప్పి కింద పడి కాళ్ళు కొట్టుకుంటూ కొద్దిసేపట్లోనే చనిపోతాయి. ఈ వ్యాధిని ఎలా నివారించవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనంటే అతి ముఖ్యంగా ఈ వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం చాలా కష్టం. కాబట్టి మనకి నివారణ మాత్రమే ఏకైక మార్గం. మరి ఈ నివారణ ఎలా చేస్తామంటే ఈటీ టీకా అంటే ఎంట్రోటాక్సిమియా పర్ఫరింజస్ టైప్ డి యొక్క టీకా వర్షాకాలం ప్రారంభానికి ముందే మే లేదా జూన్ నెలల్లో గొర్రెలు మేకలన్నిటికీ కూడా ఖచ్చితంగా ఎంటిరోటాక్సిమియా ఈటీ వ్యాక్సిన్ అనేది వేయించాలి. పిల్లలకు కూడా టీకాలు వేయించాలి. ఇప్పుడు తల్లి గర్భంతో ఉన్న తల్లికి టీకాలు వేస్తే పుట్టిన పిల్లలకు కూడా 2 నెలల వరకు రక్షణ ఉంటుంది. ఆ తర్వాత పిల్లలకు టీకా వేయించాలి. బూస్టర్ డోస్ కూడా దగ్గరలోని పశు వైద్యుడి సలహా మేరకు ఖచ్చితంగా అన్ని జీవాలకు కూడా వేయించాలి. ఈ వ్యాధిని ఇంకా ఎలా నివారించవచ్చు అంటే మేతలో మార్పులు చేయడం ద్వారా. ఎలా చేయాలంటే జీవాలకు ఒక్కసారిగా లేత పచ్చిగడ్డి మేతకు అలవాటు చేయకూడదు. ఎండుగడ్డి తినిపించిన తర్వాత పచ్చిగడ్డి మేతకు పంపించాలి. ధాన్యం గింజలను ఒకేసారి ఎక్కువగా పెట్టకూడదు. జీవాలలో వచ్చే తర్వాత వ్యాధి ఏంటంటే బ్యాక్టీరియల్ డిసీజ్, ఫుట్ రాట్ అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారంటే కాలి కుళ్ళు వ్యాధి. ఇది గొర్రెలు మేకలు మరియు ఆవులలో వచ్చే ఒక తీవ్రమైన బ్యాక్టీరియా సంక్రమణ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. పశువులు నిరంతరం తడి నేలల్లో, బురదలో లేదా పరిశుభ్రత లేని పాకల్లో గడపడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా సంభవిస్తుంది. ఇది ఒక పశువు నుండి మరొక దానికి వేగంగా వ్యాప్తిస్తుంది. మరి ఈ వ్యాధి కారకాలకి సంబంధించి వచ్చినట్లయితే ఈ వ్యాధి ప్రధానంగా 2 రకాల బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఒకటి ఫ్యూసో బ్యాక్టీరియం నెక్రోఫోరం, 2వది డైక్లోబ్యాక్టర్ నోడోసిస్ అనే 2 బ్యాక్టీరియాస్ వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది. ఈ ఫ్యూసో బ్యాక్టీరియం నెక్రోఫోరం ఇది సాధారణంగా మట్టిలో మరియు పశువుల పేడలో ఉంటుంది. గిట్టల మధ్య చర్మాన్ని దెబ్బతీస్తుంది. మరి డైక్లోబ్యాక్టర్ నోడోసిస్ అనే ఈ బ్యాక్టీరియా
ఇది గిట్టల్లోని హార్డ్ లేయర్.

0: ఏదైతే గట్టిగా ఉంటుందో గిట్టల్లో ఆ లేయర్ని దెబ్బతీసి కుళ్ళిపోయేలా చేసే ప్రధానమైన బ్యాక్టీరియా. మరి ఈ ఫుట్ రాట్కి సంబంధించిన ముఖ్య లక్షణాలు అంటే సిమ్టమ్స్, పశువుల్లో చూసే సిమ్టమ్స్ విషయానికి వచ్చినట్లయితే తీవ్రమైన కుంటితనం అంటే సివియర్ లేమ్నెస్, పశువు నడవలేక కుంటుతుంటుంది. ఎందుకంటే గిట్టలు బాగా దెబ్బతింటాయి కాబట్టి పశువులు నడవలేవు, కుంటుతుంటాయి. నొప్పి వల్ల ఎప్పుడూ పడుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది, లేకపోతే మోకాళ్ళపైన నిలబడతాయి. తర్వాత దుర్వాసన మరియు పుండ్లు, ఈ గిట్టలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి భయంకరమైన వాసన మరియు పుండ్లు ఏర్పడి పశువులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. కాళ్ళ గిట్టల మధ్య చర్మము ఎర్రగా మారి వాపు వస్తుంది, ఈ భాగం కుళ్ళిపోయి విపరీతమైన దుర్వాసన వస్తుంటుంది. తర్వాత వ్యాధి తీవ్రత ఎక్కువైతే గిట్టల పైపొర అంటే హూఫ్ వాల్ అంటారనమాట, లోపల మాంసం నుండి విడిపోతుంది కంప్లీట్గా. ఇప్పుడు మనకి పశువుల యొక్క గిట్టలు లోపల మాంసం నుండి విడిపోయి తీవ్రమైన నొప్పిని కలుగజేస్తాయి. తర్వాత బరువు తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం కూడా, ఎందుకంటే ఇంత నొప్పి ఉన్నప్పుడు పశువులు సరిగా మేతమేయవు, దానివల్ల బరువు కూడా తగ్గిపోతాయి, అలాగే నడవలేక మేత కూడా సరిగా మేయవు, కాబట్టి పశువులు తొందరగా చిక్కిపోతాయి. మరి ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ కంట్రోల్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ వ్యాధి సోకిన పశువులను మనము వేరు చేయాలి. అంటే దీన్ని ఏమంటారంటే ఐసోలేషన్ అంటారు. అంటే హెల్దీగా ఉండే పశువుల నుంచి ఈ వ్యాధి సోకిన పశువులని ఖచ్చితంగా వెంటనే వేరు చేసి, మొదటగా కుంటుతున్న పశువులను గుర్తించి ఆరోగ్యంగా ఉన్న మంద నుండి వారిని వెంటనే వేరు చేసి, లేదా మట్టి ద్వారా ఈ బ్యాక్టీరియా మిగిలిన పశువులకు గిట్టలకు కూడా వ్యాపించకుండా నివారించుకోవాలి. తర్వాత అది గిట్టలను కత్తిరించడం, అంటే దీన్ని ఏమంటారంటే హూఫ్ ట్రిమ్మింగ్ అంటారు. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఏదైతే మనకి పశువులకి కుళ్ళిపోయినా లేకపోతే అదనంగా పెరిగిన గిట్టలు ఉంటాయో వాటిని బ్లేడ్ ద్వారా లేకపోతే హూఫ్ ట్రిమ్మర్తో జాగ్రత్తగా కత్తిరించి తీసివేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే గాలి బాగా తగిలి బ్యాక్టీరియా అనేది, ఆ హూఫ్స్లో ఉండే బ్యాక్టీరియా అనేది తొందరగా చనిపోయి ఉపశమనం అయితే కలుగుతుంది. తర్వాతది ఫుట్ బాత్. ఫుట్ బాత్ అంటే మనం పశువుల యొక్క కాళ్ళను 5 నుంచి 10 నిమిషాల పాటు 10% కాపర్ సల్ఫేట్ లేదా 5% ఫార్మలిన్ ద్రావణం ద్వారా ఉన్న తొట్టి గుండా నడిపించి ఆ నీటిలో.
1: సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో వర్షాకాలంలో జీవాల పెంపకంలో జాగ్రత్తల గురించి సోమందేపల్లి పశు వైద్యాధికారిణి డాక్టర్ కె హేమలత గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ FSS-1ను రక్షణ మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. అలాగే FSS-5కు శంకుస్థాపన చేయడంతో పాటు ఆధునీకరించిన స్లిప్వే-4 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేనును ప్రారంభిస్తారు. కాగా గత రాతి విశాఖకు చేరుకున్న రక్షణ మంత్రి నౌకాదళ సిబ్బందితో నిర్వహించిన బడాఖానా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
1: వీర్ జవానో కే ప్రతి సమ్మాన్ వ్యక్త కర్తా హూ జో తుఫాన్ ధూప్ హర్ పరిస్థితి సముద్రీ సీమాకి సురక్ష

0: में लगे हुए हैं। मैं आपको, आपके परिवारों को भी आभार व्यक्त करता हूं जो लगातार आपका हौसला बुलंद रखते हैं, आपको हिम्मत देते हैं, आपको ताकत देते हैं। और साथियों, आप जानते हैं जब एक नौसैनिक समुद्र में देश की रक्षा करता है तब उसका परिवार घर पर देश के लिए एक और मोर्चा संभालता है। आपकी सेवा और आपके परिवारजनों का त्याग दोनों ही सचमुच इस देश की बहुत बड़ी पूंजी है।
1: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సెర్ప్ మెప్మా అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విజయవాడలో ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న నేషనల్ సరస్ మేళా 2026ను మహిళా సాధికారత చాటేలా విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో నాణ్యత పెంచడానికి వారి నైపుణ్యాల అభివృద్దిపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు ఈ అవార్డును రాష్ట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణికి అందజేశారు. ఈ అంశంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ, ఇళ్ల నిర్మాణంలో వేగం, పారదర్శకత, లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 2029 నాటికి అర్హులైన పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేశారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి 110,250 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశానికి వెలుగులు పంచేందుకు పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని, తెలంగాణలో లక్షలాది మంది కుటుంబాలకు జీవనాధారమని కిషన్ రెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, భవిష్యత్తు కోసం యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన 60,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్లో 2,13,00,000 రూపాయల వ్యయంతో 3.5 ఎకరాల్లో అభివృద్ది చేసిన స్వర్ణాంధ్ర పార్కును మంత్రి నిన్న ప్రారంభించారు. స్వర్ణాంధ్ర పార్కులు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు వృద్ధులకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంటాయని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: 2047 కల్లా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలోకి ఎదగాలి. ప్రతి కుటుంబానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయం పెరగాలనే ఆలోచనతో అన్ని విభాగాల్ని కలిసి ముందు చేసుకెళ్తున్న తరుణంలో ఈ పార్క్ నామకరణ కూడా స్వర్ణాంధ్ర పార్క్ అని చేయడం జరిగింది. 2,13,00,000 రూపాయలతోటి పార్క్ నిర్మాణం మనం చేయగలిగాం. ఎందుకంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటి ఏర్పాటు చేశాం. సో చిన్న చిన్న డాన్స్ పర్ఫార్మెన్సెస్, డిబేటింగ్ స్కిల్స్ పెంచడానికి, ఎలోక్యూషన్ పెంచడానికి వాళ్ళు కూడా చక్కగా ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే సాగర్మాల ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ వెల్లడించారు. విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో 43 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత 3 ఏళ్లలో విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థల్లో 445 మందికి పైగా కారుణ్య నియామకాలు కల్పించినట్లు చెప్పారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు.

0: లోని ఆంధ్రప్రదేశ్ భవన్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ఓటర్ల జాబితాల రూపకల్పన రాజ్యాంగబద్దంగా పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో అపోహలు కలిగించేలా ప్రచారాలు తగదని మంత్రి పేర్కొంటూ
1: 9వసారి ఇవాళ దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐ జరుగుతుంది. ఆనాడు ఎవరు ఎప్పుడు అభ్యంతరాలు చెప్పలేదే, అది ఒక ప్రక్రియ. రద్దయిన ఓటర్లు ఎవరన్నా, బదిలీ అయిన ఓటర్లు గానీ, మరణించిన ఓటర్లు గానీ, లేదా ఏదైనా డూప్లికేట్ ఓటర్లను గానీ తరలించే ప్రక్రియ ఎస్ఐఆర్ లో భాగం. ఏ రకంగా పేర్లు తొలగించగలరు? ముసాయిదా పెట్టారు. ముసాయిదాలో ఎవరు డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, ఎవరు మరణించిన వాళ్ళు ఉన్నారో లిస్ట్ ఉంది. ఆ లిస్టు ముసాయిదా మాత్రమే పెట్టడం జరిగింది. దాన్ని చూసుకున్న తర్వాత క్లెయిమ్స్కి, అప్పీల్స్కి కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓట్లు తొలగించడానికి ఎవరికి హక్కు లేదనే విషయం తెలిసినప్పటికీ కూడా ఈ రకంగా అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
0: స్విట్జర్లాండ్తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి హెలెనా బుడ్లిగర్ ఆర్డియాడాతో మంత్రి నిన్న సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా స్విస్ రాయబార కార్యాలయం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరంలో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, ఏకగవాక్ష విధానంలో పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానం పరిసర ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో వృద్దుల ఆరోగ్య సంరక్షణతో పాటు అసంక్రమిక వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. హైదరాబాద్లో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ సంగీత మంత్రిని నిన్న కలిసి ఇటీవల చేపట్టిన జపాన్ పర్యటన వివరాలను వారు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన వెన్నెముక శస్త్రచికిత్స డాక్టర్ వై మాధవ్ గారు అందించే వివరాలు, అనంతరం రసనికుంజం ప్రత్యేక కార్యక్రమం, వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఇక 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రసీమ సినీ గీతల కార్యక్రమం, 9:00 జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఆర్ హిమప్రియారెడ్డి, ఆర్ భవ్యప్రియారెడ్డి గారులతో పరిచయం వింటారు. ఇక 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం, 10:00 ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 ప్రత్యేక ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, అతిథి డాక్టర్ బి లవకుమార్ లెక్చరర్ శ్రీకాకుళం కేంద్రీయ విద్యాలయం, పరిచయకర్త రావలసాయి గిరీష్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:25 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11 గంటలకు ప్రజా

ప్రజాసేవతో దేశసేవాలో భాగంగా సాగరమాల ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఇక 11:13 నుండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈనాటి సాయంత్ర ప్రసారాలలో సాయంత్రం 5 గంటలకు లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు, 5:30 మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. ఇక 6:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. రాత్రి 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. 7:45 వికసిత్ భారత్. రాత్రి 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. ఇక 8:15 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. రాత్రి 8:45 కాంతి కాలుష్యం రూపకం వింటారు. నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. 9:16 స్పాట్ లైట్. రాత్రి 9:30 చిత్రసీమ. 10:00 హరికథ. ఇవి ఈ పూట రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదటి రోజు రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. రెండవ రోజు మనాలీలోని ప్రసిద్ద హిడింబి ఆలయాన్ని, అటల్ టెన్నెల్ రోహ్తాంగ్ను సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్లో ఆధునీకరించిన స్లీప్వే 4 300 టన్

టన్నుల సామర్థ్యం గల గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్నుల బరువు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనాన్ని సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో

అదేవిలు నిర్ణయాలు తీసుకునే తీరును మార్చివేసిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ఏఐ పరివర్తనలో భవిష్యత్తులో వ్యవస్థలను రూపొందించడానికి మన దేశానికి గొప్ప అవకాశం ఉందన్నారు. నేడు టెలికాం కనెక్టివిటీ నెట్వర్క్ ఒక డిజిటల్ హైవేగా మారిందని, డేటా అనేది ఏఐ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా మారిందని, ఈ అంశాలన్నీ కలిసి కనెక్టివిటీ, కంప్యూట్, ట్రస్ట్ అనే కొత్త డిజిటల్ త్రయాన్ని ఏర్పరుస్తున్నాయని సింధియా చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఘనా విదేశాంగ మంత్రి సమూయల్ ఆహ్వానం మేరకు ఈరోజు రేపు ఘనాలో పర్యటిస్తారు. ఈ పర్యటన సందర్భంగా అధ్యకులు జాన్ మహమ్మాతో ఫార్మాస్యూటికల్ అభివృద్దిలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడం, ఘనా పారిశ్రామికీకరణ, ఉద్యోగ కల్పన ఎజెండాకు మద్దతివ్వడం, అలాగే స్కాలర్షిప్లు, ఐటీ భాగస్వామ్యాలను విస్తరించడంపై చర్చలు జరుపుతారు. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు, పెట్టుబడులు, విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలోని తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరతామని, చట్టబద్దమైన నిబంధనలేమైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునఃపరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయ 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్ దయాళ్ శర్మ పతక బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన వివరించారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు
భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్,

0: పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. భారత్లో భాగస్వామ్యాలను, పెట్టుబడులను మరింత బలోపేతం చేసే అవకాశాలపై వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వ్యాపార దిగ్గజాలతో సమావేశమై చర్చించారు. గోయల్ న్యూయార్కులో G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు. అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగించారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథీ పోర్టల్ 2023 మే నెలలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలు నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సోంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమాన్ని మీకు అందిస్తోంది శ్రీమతి ఎస్ సంధ్య. నేటి కార్యక్రమంలోని అంశాలు: సమాచార వేదిక, ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన వెన్నెముక శస్త్రచికిత్స డాక్టర్ వై మాధవ్ గారు అందించే వివరాలు. అనంతరం రసనికుంజం ప్రత్యేక కార్యక్రమంలో వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. ముందుగా విందాం సమాచార వేదిక వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన వార్తల సమాహారం. జల్జీవన్ మిషన్ నిధులతో ప్రతి పల్లెలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాల్సిందేనని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. గ్రామీణుల తాగునీటి అవసరాలు తీర్చడమే పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. సోమవారం తన కార్యాలయంలో జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి జలజీవన్ అమలుపై ఏ దశలోనూ నిర్లక్ష్యం చూపొద్దన్నారు. నిర్దేశిత లక్ష్యాల ప్రకారం ఇళ్లకు కుళాయిలు ఏర్పాటు చేసే విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే చర్య తప్పదన్నారు. సమావేశంలో జేడీఏ సాలురెడ్డి, డ్వామా పీడీ సలీం బాషా, డిఆర్డీఏ ఇన్ఛార్జ్ పీడీ శైలజ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం నగర నూతన డీఎస్పీగా కరుణాకర్రావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయ సిబ్బంది పోలీసు అధికారులతో మాట్లాడి నగరంలో శాంతి భద్రతలపై వివరాలు తెలుసుకున్నారు. నేరాల నియంత్రణ

0: ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలని డీఈఓ అయూబ్ హుసేన్ పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తయారు చేసిన ఎన్ఎంఎంఎస్ పుస్తకాలను డీఈఓ విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించే జాతీయ స్థాయి ప్రతిభ ఉపకార వేతనాల పరీక్షలకు విద్యార్థులు ప్రణాళిక ప్రకారం సన్నద్ధం కావాలన్నారు. కార్యాలయంలో జీవీవి ప్రతినిధులు సాకే భాస్కర్, చిత్తప్ప వీరరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన వార్తలు వింటున్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ప్రకటన విన్నారు. సమాచార వేదిక వింటున్నారు. ప్రముఖ ఆతిథ్య రంగ కంపెనీ స్కై రిట్రీట్స్ అనంతపురం జిల్లాలో సుమారు 75 కోట్ల రూపాయల పెట్టుబడితో టూరిజం రిసార్ట్ విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. సోమవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన 34వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సాహకాల మంజూరు కోసం కంపెనీ చేసిన అభ్యర్థనను కమిటీ సానుకూలంగా పరిశీలించింది. ఈ పర్యాటక ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే జిల్లాలో సుమారు 300 మందికి కొత్తగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించేందుకు కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా బాలికలకు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పీవీ టీకాను ఉచితంగా అందిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొదటి విడత ఈ ఏడాది మార్చిలో 28,066 మంది బాలికలకు 30,238 డోసుల టీకా రాగా 28,464 మందికి పంపిణీ చేశారు. ప్రస్తుతం 2వ విడత టీకా పంపిణీ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 137 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొత్తం 16,532 మందికి టీకా వేయాలని లక్ష్యం నిర్దేశించారు. ఇందుకుగాను 13,500 డోసులు వచ్చాయి. టీకా వేయించేందుకు ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. టీకా వేయించుకుంటే ఏవైనా సమస్యలు వస్తాయన్న అపోహలు కొంతమందిలో ఉన్నాయని, అలాంటి భయాలను వీడాలని వైద్యులు చెబుతున్నారు. ప్రైవేటుగా టీకా వేయించుకోవాలంటే 5,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని వెల్లడిస్తున్నారు. డిసెంబరు ఆఖరులోపు 14 నుండి 15 ఏళ్లలోపు బాలికలందరికీ ఈ టీకా వేయిస్తామని అనంతపురం డీఐఓ ప్రసన్న భారతి తెలిపారు. సమాచార వేదిక విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన వెన్నెముక శస్త్రచికిత్స డాక్టర్ వై మాధవ్ గారు అందించే వివరాలు.
2: చాలామంది నడునొప్పి రాగానే డాక్టర్లు ఆపరేషన్లు చేసేస్తారేమో అని భయపడుతూ ఉంటారు. కానీ చాలా తక్కువ శాతం మందికి, అంటే 10% మందికి కూడా ఆపరేషన్లు అవసరం పడవు. కంపల్సరీగా ఆపరేషన్ ఎప్పుడు చేయాలి అన్నప్పుడు, మనకి మూత్రంలో కానీ మలంలో కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లేకపోతే న్యూరలాజికల్ డిస్ఫంక్షన్, అంటే నరం మీద ఒత్తిడి బాగా అయ్యి దానివల్ల కాలు పడిపోవటం కానీ, మేజర్ వీక్నెస్ ఉండటం కానీ అలాంటిది ఉన్నప్పుడు, లేకపోతే చిన్నగా స్టార్ట్ అయ్యి అది ఇంకా ఎక్కువ అవటం కానీ, ఈ న్యూరలాజికల్ డిస్ఫంక్షన్ అన్నది ఎక్కువ అవటం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు, అండ్ ఒక్కోసారి ఫ్రాక్చర్స్ అయినప్పుడు, లేకపోతే క్యాన్సర్ గడ్డలు చీమి పట్టినప్పుడు ఇలాంటి వాటికి ఆపరేషన్ అవసరం పడుతుంది. ఈ ఆపరేషన్ పడేవాళ్ళు ఓన్లీ అరౌండ్

0: 10%. వాళ్ళలో కూడా చాలామంది, "డాక్టర్ గారు, మేము ఆపరేషన్ మానేసి చాలా కాలం పడుకుంటామండి, 2 నెలలు 3 నెలలు పడుకుంటామండి, తగ్గిపోతుంది కదా" అంటారు. అలాంటివి మామూలుగా ఏమవుతుందంటే, ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్ తీసుకున్నప్పుడు ఉన్న మసిల్స్, కండరాలు కూడా వీక్ అయిపోయి బోన్స్లోంచి కూడా సత్తా పోయి ప్రాబ్లం లాంగ్ టర్మ్లో ఇంకా ఎక్కువ అవుతుంది. సో అలాంటి బెడ్ రెస్ట్ అన్నది ఇప్పుడు అసలు టోటలీ తీసేసాం. మహా అంటే ఫస్ట్ 2-3 రోజులు కొంచెం ఇంట్లో మటుకు రెస్ట్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ రెగ్యులర్ యాక్టివిటీస్కి పంపించడం జరుగుతుంది. అలాగే పేషెంట్స్ చాలాసార్లు, "నేను స్పాండిలోసిస్తో సఫర్ అవుతున్నానండి, ఈ స్పాండిలోసిస్ నాకు ఇంకా లైఫ్లో పోదా" అని అడుగుతుంటారు. యాక్చువల్లీ స్పాండిలోసిస్ అన్నది మన ఎముకలు ఏజింగ్ ప్రాసెస్ అండి. అంటే ఇప్పుడు మనకి జుట్టు అయితే ఎలా నెరుస్తుందో, లేకపోతే బట్టతల ఎలా వస్తుందో, అలాంటి ప్రాసెస్ ఇది స్పాండిలోసిస్. దానికి పేరు పెట్టి దాన్ని ఒక జబ్బు కింద అనుకోవటం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ స్పాండిలోసిస్ అనేది జబ్బు కాదు, అది మనకి నార్మల్గా ఏదైతే ఏజింగ్ ఉందో దానిలో జరిగే చేంజెస్ స్పాండిలోసిస్ అంటారు. దానివల్ల ఏమన్నా నరం మీద ఒత్తిడి పడటము, లేకపోతే నడుము నొప్పి రావటము, మెడ నొప్పి రావటము అయినప్పుడు దాన్ని యూ కెన్ కాల్ ఇట్ ఎ డిసీజ్. అలాగే అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుందండి, ఎక్కువ ఏం పని చేయము, సెడెంటరీగానే చైర్ మీదే కూర్చొని ఉంటామండి అనేవాళ్ళు, లేకపోతే "నేను చాలా ఎక్కువ ఆడతానండి, స్పోర్ట్స్ చాలా హై ఇంటెన్సిటీ స్పోర్ట్స్ ఆడతానండి" అనేవాళ్ళు, లేకపోతే "మేము నేల మీద పడుకుంటామండి, ప్రాబ్లమ్స్ రావు కదా" అనుకునేవాళ్ళు అలా ఉంటారండి. బేసిక్గా ఏంటంటే నడుము నొప్పి మరీ ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే టీవీ ముందు కానీ కంప్యూటర్ ముందు కానీ ఆఫీస్లో కానీ ఎక్కువసేపు కూర్చోవటం వలన, ఒబీజిటీ అంటే బాగా లావు ఉండటం వలన, స్ట్రెన్యూస్ స్పోర్ట్స్ అంటే వెరీ స్ట్రెన్యూస్ స్పోర్ట్స్, మామూలు స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేసి రోజుకి ఇంతసేపు ఆడాము అంటే రాదు, మరీ ఎక్కువ స్పోర్ట్స్, దానిలో కూడా ప్రాపర్ వార్మప్ అది చేయకపోవటం, ప్రాపర్ పాస్చర్స్ మెయింటైన్ చేయకపోవటం, స్మోకింగ్, ఇలాంటి వాటి వల్ల నడుము నొప్పులు వస్తుంటాయి. బేసిక్గా 90% మళ్ళీ నడుము నొప్పులు ఎందుకు వస్తాయి అంటే రాంగ్ పాస్చర్లో కూర్చోవటం, నుంచోవటం, పడుకోవటం. మామూలుగా నా స్పైన్ ఎలాగుంటుందంటే మెడ దగ్గర నడుము దగ్గర ముందుకు వంగి ఉంటుంది, ఛాతి దగ్గర నడుము కింద వెనక సైడ్కి వంగి ఉంటుంది. సో మనం ఈ నార్మల్ అలైన్మెంట్ అన్నది కూర్చున్నప్పుడు కానీ, నుంచున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ కూడా మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయటంతో నడుము నొప్పులు అవి రాకుండా ఉంటాయి. ప్లస్ ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్ తోటి మసిల్స్ అన్నీ గట్టిగా ఉండి నడుముకి కరెక్ట్ అయిన సపోర్ట్, ఉన్న బోన్స్కి సపోర్ట్ ఇస్తాయి. అలాగే పౌష్టికాహారం, డైటింగ్లు అవన్నీ చేయకుండా మొత్తం ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ లైక్ కాల్షియం, ఐరన్ అన్నీ సమపాళ్లలో మన బాడీకి అందుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడు బోన్స్ కూడా గట్టిగా ఉంటాయి అండ్ మసిల్స్ అవన్నీ సరిగ్గా ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఇందాక అనుకున్నట్టు నేల మీద పడుకోమా అండి, లేకపోతే చెక్క ముక్క వేసుకొని పడుకోమా అండి అంటారు. అలా కాకుండా మనం బేసిక్గా ఏంటంటే ఫర్మ్ సపోర్ట్ ఉండాలండి నడుంకి. ఇందాక అనుకున్నట్టు మనం ఆ స్పైనల్ అలైన్మెంట్ ఏదైతే మెయింటైన్ చేయాలో దానికోసం ఫర్మ్గా ఉండాలి మ్యాట్రెస్. మరీ దూదితో ఉండకూడదు, అలాగనే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. అలాగే కూర్చున్నప్పుడు కూడా ఫర్మ్ చైర్ ఉండాలి, మరీ కింద దిగజారకూడదు, లేకపోతే మరీ ఎత్తుగా ఇదిగా కూడా ఉండకూడదు. కూర్చున్నప్పుడు కూడా ఏంటంటే బ్యాక్ సపోర్ట్, ఫుట్ సపోర్ట్ రెండు సపోర్ట్లు ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఇప్పుడు బరువులు ఎత్తుతాం, సడన్గా ఏదో పని చేస్తూ బకెట్ ఎత్తామండి ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఏదో పరుపు ఎత్తాము, పిల్లోడిని ఎత్తుకున్నాము, నడుము పట్టేసింది అంటూ ఉంటారు చాలామంది. బేసిక్గా ఏంటంటే అండి, మనం బరువు ఎత్తేటప్పుడు కూడా ఇదే పవర్ పొజిషన్ ఆర్ న్యూట్రల్ పొజిషన్ ఆఫ్ ది బ్యాక్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో బరువుని మనం మన ఒంటికి దగ్గరగా పెట్టుకోవటం అండ్ కింద నుంచి ఏదన్నా ఎత్తేటప్పుడు మోకాళ్ళు వంచి ఎత్తటం, అంటే నడుము వంచకుండా, నడుము స్ట్రైట్గానే ఉండాలి, మోకాళ్ళు వంచి ఎత్తాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది.
1: మీరింతవరకు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన వెన్నెముక శస్త్రచికిత్స గురించి డాక్టర్ వై మాధవ్ గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రసనికుంజం ప్రత్యేక కార్యక్రమం. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.

0: కే శృతి ప్రియాంక.
1: వినండి రసనికుంజం, సినిమా పాటలతో కూర్చిన రూపకం.

భావోద్వేగాలు అనే అంశం గురించి తెలుసుకుంటున్నాం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, కోపం, ఆందోళనలు సర్వసాధారణమైపోయాయి. ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా స్పందించడం వల్ల వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భావోద్వేగాలను ఎలా అదుపు చేసుకోవాలి అనేది సగటు మనిషిని వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న. దీనికి సమాధానం భావాలను అణిచివేయడంలో కాకుండా వాటిని లోతుగా అర్థం చేసుకోవడంలో ఉందని ప్రముఖ తత్వవేత్త శ్రీ జిడ్డు కృష్ణమూర్తిగారు చెబుతారు. ఆయన ప్రతిపాదించిన జీవన సూత్రాలు ఆధునిక కాలంలో మానసిక ప్రశాంతతకు ఎలా మార్గనిర్దేశం చేస్తాయో తెలుసుకుందాం. అందులో ముఖ్యమైనవి భావోద్వేగాలను బలవంతంగా అణచివేయకుండా ఎరుకతో గమనించడం, వాట్ ఈజ్ సత్యం ఉన్నది ఉన్నట్లుగా అనే సూత్రాన్ని ఆచరణలో పెట్టడం, కోపాన్ని మరియు భయాన్ని పారిపోకుండా ఎదుర్కోవడం.

జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే భావోద్వేగాల అనుభవాలు మనుషుల మనసులపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. ఆ సంఘటన ముగిసిపోయినప్పటికీ జరిగిన విషయాలను పదే పదే తలుచుకోవడం, భవిష్యత్తు గురించి మితిమీరిన ఆందోళన చెందడం, చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా ప్రతిస్పందించడం వంటివి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే మనసులోకి వచ్చే ప్రతి భావానికి తక్షణమే స్పందించి గందరగోళానికి గురికాకుండా కాస్త సమయం తీసుకుని ఆలోచిస్తే మనశ్శాంతిని సొంతం చేసుకోవచ్చని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం అంటే కోపం, భయం, బాధ, ఆందోళన వంటివి కలగకుండా చూసుకోవడం కాదు. ఆ భావాలను గుర్తించి వాటి ఆధారంగా క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అదుపులో ఉంచుకోవడమే అసలైన మనోనిగ్రహం.

తీవ్రమైన భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి 6 సులువైన మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటిది, ఆగి గమనించండి, ఆపై స్పందించండి. తీవ్రమైన భావోద్వేగం కలిగినప్పుడు తక్షణమే స్పందించకుండా ఒక క్షణం సమయం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, మనసులో ఎలాంటి ఆలోచనలు మెదులుతున్నాయి అని గమనించాలి. ఈ విధంగా చేయడం వల్ల భావోద్వేగం తీవ్రత నుంచి మిమ్మల్ని వేరుచేసి సమర్థవంతంగా స్పందించడానికి సమయం వస్తుంది. రెండవది, భావోద్వేగానికి స్పష్టమైన పేరు పెట్టండి. మనసు కలత చెందినప్పుడు కేవలం నాకు ఏదోలా ఉంది అని అనుకోవడమే కాకుండా అసలు ఆ క్షణంలో ఏ భావం వేధిస్తోందో గుర్తించాలి. ఉదాహరణకు కోపం, బాధ, భయము, ఆందోళన లేదా నిరాశ మొదలైన వాటిలో ఏ భావన వలన ఇబ్బంది పడుతున్నారో ఆ భావాన్ని స్పష్టంగా గుర్తించి పేరు పెట్టడం వల్ల వాటి తీవ్రత తగ్గి ఉపశమనం లభిస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. మూడవది, దృష్టిని వర్తమానంలోకి మళ్లించడం. ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా ఆలోచనలను అదుపు చేయలేకపోతే మన దృష్టిని పరిసరాలపై మళ్లించాలి. ఉదాహరణకు బయట కనిపించే ఆకాశాన్ని చూడటం, శబ్దాలు వినడం లేదా మీ అడుగులను గమనించడం వంటివి చేయాలి. దీనిని గ్రౌండింగ్ పద్ధతి అంటారు. ఈ విధంగా చేయడం ప్రతికూల ఆలోచనలో నుంచి ప్రస్తుత క్షణంలో జీవించేలా చేస్తుంది. నాలుగవది, శ్వాసపై ధ్యాస పెట్టడం. ఆలోచనల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు శ్వాసను ఒక ఆసరాగా వాడుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ లెక్కించడం ప్రారంభించాలి. శ్వాస ప్రక్రియపై దృష్టి పెట్టడం వల్ల మనసు స్థిరత్వానికి వస్తుంది. అంతేకాకుండా నెమ్మదిగా తీసుకునే దీర్ఘశ్వాసలు శరీరాన్ని రిలాక్స్ చేసి ఒత్తిడి తగ్గించడంలో సహాయపడతాయి. ఐదవది, ధ్యానం. ధ్యానం అనగానే గంటల కొద్దీ కూర్చోవలసిన అవసరం లేదు. రోజు కొన్ని నిమిషాల పాటు మైండ్ఫుల్ బ్రీతింగ్ చేస్తే సరిపోతుంది. కళ్ళు మూసుకుని కొన్ని దీర్ఘశ్వాసలు తీసుకుంటూ మనసులోకి వచ్చే ఆలోచనలను అలా చూస్తూ వదిలేయాలి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు లేదా కష్టమైన సంభాషణకు వెళ్లే ముందు ఈ పద్ధతి పాటిస్తే ప్రశాంతత చేకూరుతుంది. ఆరవది, పరిమితులు విధించుకోవడం. మీ సమయాన్ని, శక్తిని నిరంతరం ఇతరుల కోసమే ధారపోస్తే భావోద్వేగాలను అదుపు చేయడం కష్టమవుతుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆరోగ్యకరమైన పరిమితులను విధించుకోవడం ఎంతో అవసరం. మీకు వీలు కాని పనులకు నిర్మోహమాటంగా నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఇది ఇప్పటి కాల పరిస్థితులకు ఎంతో అవసరం. సొంత మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం అంటే ఇతరులను నిర్లక్ష్యం చేయడం కాదని గుర్తుంచుకోవాలి. మరి ఈ 6 మార్గాలను గమనించినట్లయితే శ్రోతలకు ఒక విషయం మనసులో మెదలాలి. అవును, అదే యోగా. యోగా సాధన వల్ల భావోద్వేగాలతో పాటు మన

శరీర బరువును కూడా నియంత్రించుకోవచ్చు. మరొక 6 లక్షణాలను కూడా మనుషులు అలవాటు చేసుకుంటే ప్రతికూల భావోద్వేగాలు మన మనసుపై అంత ప్రభావం చూపవు. అవి ఏంటంటే క్షమ, దయ లేదా జాలి లేదా కరుణ, సంతోషం, ఉత్సాహం, ప్రోత్సాహం, ధైర్యం. ఈ లక్షణాలు మనలో అధికంగా ఉన్నప్పుడు ప్రతికూల భావోద్వేగాలు మనం చెప్పినట్టు వింటాయి.

మనుషుల శరీరం యాంత్రికం కాదు, అలాగని కేవలం రక్తమాంసాలతో ఏర్పడినది కాదు. ప్రతి ఒక్క మనిషిలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. దానిని ప్రతి ఒక్కరూ గుర్తించగలగాలి. ముఖ్యంగా మనిషి యొక్క గుండె కేవలం రక్తాన్ని పంప్ చేసే అవయవం మాత్రమే కాదు, అది మన మనస్సుతో భావోద్వేగాలతో ముడిపడి పనిచేస్తుంది. అందుకే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక వ్యాయామంతో పాటు మానసిక ప్రశాంతత, ఒత్తిడి లేని జీవితం కూడా ఎంతో అవసరం. నూతన సంవత్సరాది తెలుగు పండుగ ఉగాది షడ్రుచుల సమ్మేళనం. అన్ని రుచులు కలిస్తేనే ఉగాది పచ్చడి మరింత రుచి. అలాగే మనిషి పరిపూర్ణుడు కావాలంటే అన్ని రకాల భావోద్వేగాలను తెలుసుకోవాల్సిందే. కాకపోతే అందులో దేనికి బానిస కాకూడదు. తామరాకుపై నీటి బొట్టులా ఉండాలి, అప్పుడే మనిషి ఏ రకమైన బలహీనతకు కట్టుబడడు.

మీరింతవరకు రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక పాట, ఉండమ్మా బొట్టు పెడతా చిత్రం నుండి ఈ పాట.

స్వాతికిరణం చిత్రం కోసం వాణి జయరాం పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శుభోదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

సూత్రధారులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన సి నారాయణరెడ్డి గీతం అది. సంగీతం కివి మహాదేవన్.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: Research on interplay between brain and light, states the Economic Times. German US scientists win honor in medicine for using light to unravel secrets of the brain, writes the Hindustan Times. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Sarabjit. In some more news, the Indian Embassy in Bucharest has informed that all three Indian nationals aboard the commercial vessel MV Royad Mamadov are safe. The vessel came under attack in the Black Sea, leading to reported deaths of two foreign nationals. And now, before we end the bulletin, the headlines once again. Polling begins for by-elections to five assembly constituencies in Tamil Nadu, Puducherry in West Bengal, and lone Lok Sabha seat in Assam. BJP announces names of eight candidates from Uttar Pradesh for Rajya Sabha elections. President Draupadi Murmu to be on a three-day visit to Himachal Pradesh beginning today. India voices support for Afghanistan's sovereignty, unity and territorial integrity, reaffirms its commitment to welfare of Afghan people. Yemen's internationally recognized government launches major military offensive against Houthis. And in men's cricket, first T20 international of the five-match series between India and West Indies to be played in Lucknow today. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి కాకినాడ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పివి వరప్రసాద్.
3: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటన, భారతీయం కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పోలీస్ కానిస్టేబుళ్ల పెరేడ్లో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్, వాయుగుండం ప్రభావంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు వంటి పలు అంశాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు పర్యటించారు. సెప్టెంబర్ 21-22 తేదీల్లో జరిగిన పర్యటనలో భాగంగా పిఠాపురం వనం నగర వనాన్ని ఆయన ప్రారంభించారు. 1,83,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన పిఠాపురం వనంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొక్క నాటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అటవీకరణ, జీవవైవిధ్య పరిరక్షణ ఇతర కార్యక్రమాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా పవన్ కళ్యాణ్ సందర్శించారు. పిఠాపురం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి గోల్లపూల్ ప్రాంతంలో పర్యటించారు. మురుగు కాల్వలు పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందజేసిన అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం పిఠాపురం వాకపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. నవఖండ్రవాడ, కొండెవరం, వాకపల్లి తదితర గ్రామాల్లో వాహనం దిగి పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల వ్యవస్థలను పరిశీలించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్తు, సాగునీరు తదితర అంశాలపై ప్రజల నుంచి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాకినాడలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ 3వ బెటాలియన్లో 2025-26 బ్యాచ్ 2 బేసిక్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుళ్ల దీక్షాంత పెరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై పెరేడ్ను పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. 9 నెలల కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 280 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు మంత్రి అభినందనలు తెలిపారు. పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదని, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతాయుతమైన సేవ అని పేర్కొన్నారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలు, విలువలను భవిష్యత్తు విధుల్లో కొనసాగించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఈ ఏడాది 1,10,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కాకినాడ జిల్లా తిమ్మాపురంలో పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే విద్యారంగంలో గొప్ప ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు కూడా తోడైతే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా విధానం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. చాగంటి కోటేశ్వరరావు వంటి వారి ప్రవచనాలు ప్రజల్లో సానుకూల ఆలోచనలను పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు. సముద్ర జీవరాశుల రక్షణ కోసం తీర ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా సూర్యాపేటలోని ఎన్టీఆర్ బీచ్లో ఇండియన్ కోస్ట్ గార్డ్ కాకినాడ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తీర ప్రాంత

0: సంస్థ పారిశుద్ధ్య దినోత్సవం 2026తో పాటు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎస్పీ జి బిందుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీర ప్రాంతంలో సుమారు 500 కిలోల చెత్తా చెదరాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లాలో పట్టు పరిశ్రమపై పురుగుమందుల ప్రభావాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మల్బరీ తోటలకు సమీపంలోని మిర్చి తదితర పంటలకు అధికంగా పురుగుమందులు వాడడం వల్ల పట్టు పురుగులు గూళ్లు అల్లుకోలేకపోతున్నాయని, దీంతో పట్టు ఉత్పాదకత దాదాపు 50% తగ్గుతోందని తెలిపారు. మల్బరీ సాగు ప్రాంతాల్లో పురుగుమందుల వినియోగంపై నియంత్రణతో పాటు సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఈ సమస్యపై అధ్యయనం చేసి తగిన నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు కలెక్టర్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో సెప్టెంబర్లో కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. వర్షపాతం, జలాశయాలు, చెరువులు, డ్రైనేజీలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, రహదారుల పరిస్థితిని కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించారు. ఇప్పటివరకు కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన పివివి వరప్రసాద్, కాకినాడ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నారీ నారీ నడుమ మురారి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

నీ స్నేహం చిత్రం నుండి ఉషా పాడిన పాట విన్నారు. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమంలో తర్వాత విందాం. నేను నానో చిత్రం కోసం టిప్పు చిత్ర పాడిన ఈ పాట.

మీరు విన్న పాట నరసింహనాయుడు చిత్రం కోసం మనో రాధిక పాడిన పాట. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమంలో చివరగా విందాం నవ వసంతం చిత్రం కోసం రాహుల్ రీటా పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఆర్ హిమప్రియారెడ్డి, ఆర్ భవ్యప్రియారెడ్డి గారులతో పరిచయం. పరిచయకర్త శ్రీజీ నాగేశ్వరరెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో.

0: మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఏ తల్లిదండ్రులైనా కూడా ఫస్ట్ పిల్లలు కొద్దిగా 5th క్లాస్ 6th క్లాస్ స్టార్ట్ అయితేనే మావాడు ఐఐటి కావాలి, లేదా ఎయిమ్స్లో మెడిసిన్ చదవాలి, లేదా ఇలా ఫారిన్లో చదవాలి, ఫారిన్లో సెటిల్ కావాలి, ఇలా ప్రతి తల్లిదండ్రులు చదువు చదువు చదువు అనే దాని మీద ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు సాధారణంగా. ఎందుకంటే వాళ్ళ యాంగిల్లో అది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మా పిల్లలు బాగా ఉండాలి, బాగా సెటిల్ అయిపోతే బాగా ఎక్కడైనా కూడా స్థిరపడతారు, స్థిరపడినారంటే బాగుంటారనే ఆలోచన ఉంటుంది. దాన్ని మనం కాదనలేము. కానీ మనకు ఈరోజు మన స్టూడియోలో ఆర్ హిమప్రియారెడ్డి, ఆర్ భవ్యప్రియారెడ్డి ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళు చదువును కూడా సమానంగానే చూసుకుంటూ మన ఊర్లో ఉండి, అది కాకుండా గేమ్స్ అంటే మామూలుగా మనకి ఏం తెలుస్తుంది, క్రికెట్ అనేది ఇండియాలో ఫేమస్, లేదంటే మ్యాక్సిమం హాకీ, టేబుల్ టెన్నిస్ అనేది పెద్దగా ప్రాచుర్యం లేదు, ఈ మధ్యనే వస్తూ ఉంది వేరే దేశాలతో చూసి. దాంట్లో టేబుల్ టెన్నిస్లో రాణిస్తూ జాతీయ స్థాయిలో 5-6 సార్లు పార్టిసిపేట్ చేసి మన జిల్లాలో అటు చదువును రెండింటినీ రాణిస్తున్నటువంటి ఇద్దరు మన స్టూడియోలో ఉన్నారు. వారిద్దరిని అడిగి అసలు వాళ్ళకి ఏ విధంగా ఇన్స్పిరేషన్ వచ్చింది, వాళ్ళు ఎలా ఆడుతున్నారు, ఈ ఆటలో ఉన్నటువంటి సాధక బాధలు ఏమిటి, ఎవరైనా ఈ గేమ్ సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళు ఇచ్చే సలహాలు ఏమిటో ఈరోజు మన శ్రోతలతో పంచుకోవడానికి ఇద్దరు స్టూడియోలో ఉన్నారు. ఆర్ హిమప్రియారెడ్డి, ఆర్ భవ్యప్రియారెడ్డి, మీ ఇద్దరికి నమస్కారం.
1: నమస్కారం.
0: మీరిద్దరు ఇప్పుడు ఇద్దరు టేబుల్ టెన్నిస్లో రాణిస్తున్నారని మన చర్చలో తెలిసింది. ముందు హిమప్రియారెడ్డి, అసలు నీకు టేబుల్ టెన్నిస్ ఆడాలనేది చాలా

0: అరుదు మన ప్రాంతాల్లో. అసలు ఆ టేబుల్ టెన్నిస్ ఆడాలి నేను అన్న ఇన్స్పిరేషన్ మీకు ఏ విధంగా వచ్చింది?
1: యూజువలీ మేము ఫస్ట్ నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు సమ్మర్ క్యాంప్ పెట్టినారు మా కోచ్. ఇక్కడ పీస్ మెమోరియల్ హాల్లో నార్మల్గా సార్ అకాడమీ ఉంది, కానీ అక్కడ అనంతపూర్ క్లబ్లో ఇస్తున్నారు, మా ఇంటికి దగ్గర అనమాట అనంతపూర్ క్లబ్. సో మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వల్ల మాకు తెలిసింది అక్కడ సమ్మర్ క్యాంప్ ఉందనేసి. సో అప్పుడు ఇంకా సమ్మర్లో ఎందుకు ఊరికనే ఉండడం అని చెప్పేసి ఒకసారి సమ్మర్ క్యాంప్కి వెళ్ళినాం. అక్కడ మంచిగా ప్రాక్టీస్ చేస్తుండడం వల్ల మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి సార్ అకాడమీకి జాయిన్ చేపియండి, మంచిగా ప్లేయర్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చేయడం వల్ల మేము అమ్మ నాన్న ఇద్దరు సరే అనడం వల్ల ఇంకా మేము అక్కడ పీస్ మెమోరియల్ హాల్లో అకాడమీలో జాయిన్ అయినాం. 6th నుంచి స్టార్ట్ చేసినాం, 5th ఆడినా, 6th నుంచి నాకు టోర్నమెంట్స్కి పిలుచుకోవడం స్టార్ట్ చేసినారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు టోర్నమెంట్స్ ఆడడం స్టార్ట్ చేసిన, స్టేట్స్ ఆడినాను. తర్వాత SGFI నేషనల్స్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఛాన్స్ వచ్చింది. కాకపోతే నేను అప్పుడు అండర్ ఏజ్ ఉండడం వల్ల నాకు నేషనల్స్కి అవసరం లేదు అని చెప్పేసి నా బదులు వేరే వాళ్ళని పంపిస్తున్నారు.
0: అయితే ఇప్పుడు మీరు సమ్మర్ కోచింగ్ క్యాంప్కి వెళ్ళి అక్కడ ఇన్స్పైర్ ఆల్రెడీ అయ్యారు, చూశారు బాగా మీ పర్ఫార్మెన్స్ బాగుందన్నారు, అప్పుడు పేరెంట్స్ కూడా బాగానే యాక్సెప్ట్ చేశారన్నారు. అప్పుడు కోచింగ్ వాళ్ళు కోచింగ్ వెళ్ళాలంటే ఇప్పుడు మీకు స్కూల్స్ కూడా ఉంటాయి, స్కూల్ కూడా ఇంపార్టెంటే ఉంటుంది తల్లిదండ్రులు. మరి అప్పుడు కోచింగ్ ఏ విధంగా ఉండేది, వాళ్ళు ఏ టైమింగ్స్ మీకు ఇచ్చేవాళ్ళు?
1: నాకు నార్మల్గా మేము స్కూల్ ముందు ఉన్న స్కూల్, నేను అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాను. అప్పుడు నాకు పొద్దునే నేను 7:30 అట్లా వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చే లోపల 7 అవుతుంది. సో నేను ఇంటికి వస్తూనే తొందరగా రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యేసి నేను మళ్ళీ 7:30, 7:45 అంతా వెళ్ళిపోతుంది. 7:30 అంతా, 7:30 నుంచి మేము 9:30 కూడా అవుతుంది మేము వచ్చేసరికి. సో ఇంకా మళ్ళీ ఆ టైంలో నైట్ ఇంటికి వచ్చేసి 9:30 అప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేస్తుంటే. సో ప్రతిరోజు అట్లా నాకు ఈవినింగ్ 2 అవర్స్ ఖచ్చితంగా 7:30 to 9:30 అట్లా ఉంటుంటే.
0: అయితే ఇప్పుడు భవ్య, ఇప్పుడు మరి మీ అక్కకేమో మీరు క్యాంప్ పోయి ఇన్స్పిరేషన్ వచ్చింది అన్నారు, నీకే విధంగా వచ్చింది? మీ అక్క ఆడుతుంటే నీకు ఇన్స్పిరేషన్ వచ్చిందా, నీకే విధంగా వచ్చింది?
2: మా అక్క వెళ్ళినప్పుడు తను ఇచ్చిన సపోర్ట్, తను చెప్పిన వర్డ్స్ నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉందా. నేను ఇంట్లో ఎక్కువ ఎడ్యుకేషన్ పైనే ఉంటుంది, 4th క్లాస్ బిలో వరకు. తను నాకు ఎంకరేజ్ చేసింది, నువ్వు కూడా రావచ్చు కదా, మన ఇద్దరం పార్ట్నర్స్గా ఉండొచ్చు అని చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడింది. అప్పుడు ఐ థాట్ నేను కూడా వెళ్ళొచ్చు కదా, నాకు కూడా వస్తుంది కదా అని. దెన్ ఐ గాట్ ఇంట్రెస్టెడ్ అండ్ జాయిన్ అయ్యారు.
0: అప్పుడు మన నీకు కూడా స్కూల్ టైమింగ్ సేమ్ స్కూల్లో చదివే వాళ్ళ ఇద్దరు మీరు?
2: మేమిద్దరం సేమ్ స్కూల్లో చదివాం, సేమ్ టైమింగ్స్ కూడా ఉండేది.
0: కాబట్టి అప్పుడు ఈజీగా సేమ్ టైమింగ్స్ కాబట్టి ఇద్దరు వెళ్ళడానికి ఉంది. మరి అయితే ఇప్పుడు కోచింగ్ క్యాంప్లో చేరినాక మీకు ఈ టేబుల్ టెన్నిస్ సంబంధించి నాన్న హిమప్రియ ఎలాంటి సూచనలు ఇచ్చారు వాళ్ళు? ఫస్ట్ బేసిక్ ఎట్లుంటాయి, బేసిక్స్ గేమ్ ఎలా ఉంటుంది, రూల్స్ ఎలా ఉంటాయి?
1: అకాడమీలో జాయిన్ అయినా, అకాడమీలో జాయిన్ అయినప్పుడు నాకు మొత్తం చాలా కొత్తగా ఉండింది. సమ్మర్ క్యాంప్లో లాగా అంటే సమ్మర్ క్యాంప్లో మాతో పాటు చిన్నపిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు. సో చాలా ఈజీగా మేమిద్దరే ఉండి మా ఫ్రెండ్ ఇంకా అట్లా ఉంటుంటే. కానీ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ చాలా సీరియస్నెస్ ఉంటుంది కాబట్టి గేమ్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. సో అట్లా ఉన్నప్పుడు కొంచెం ఏదో దూరం ఉన్నామేమో, మేము ఇంకా చాలా సీరియస్గా చేయాలేమో అని చెప్పేసి భయం అయ్యింది కొంచెం. తర్వాత సార్ వాళ్ళు, తర్వాత అక్కడ ఉన్న సీనియర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని, బాగా ఏమి ఇట్లా ఉండేది ఏం లేదు అని చెప్పేసి బాగా వాళ్ళు కూడా దగ్గర తీసుకొని మంచిగా చేసినారు. సో మాకు పెద్ద ఆ గ్యాప్ అనేది అనిపించలేదు. సో మేము స్టార్ట్ చేసినాం మంచిగానే ఆడడం. సార్ కూడా బాగా ప్రతిరోజు కోచింగ్ ఇచ్చి సండేస్ కూడా ఎక్కువ ఆడుతుంటాం. సండేస్ మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ కూడా ఉంటుంది. సో సండేస్ బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇంకా
0: మరి ఇప్పుడు టేబుల్ టెన్నిస్లో ప్రధానంగా మనకు సర్వీస్ చాలా ముఖ్యం అంటుంటారు, సర్వీస్తోనే పాయింట్స్ వస్తాయి చాలా కష్టం అని. మరి అప్పుడు పాయింట్ ఈ సర్వీస్కి సంబంధించి ఎలాంటి మీకు టెక్నిక్స్ చెప్పారు?
1: సర్వీస్ ఇప్పటి వరకు కూడా మాకు మా స్టేట్లో ఉన్నంత వరకు కూడా మాకు ఇప్పుడు అనంతపూర్లో ఉన్న సార్స్, మా ఇద్దరు కోచెస్ ఇద్దరు చాలా మంచిగా నేర్పిస్తున్నారు ప్రస్తుతం అయితే. అంటే డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అని సర్వీసెస్ అన్ని బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మాకు అక్కడ ఒక రోబో లాగా కూడా ఉన్నింది, సో దాంతో కూడా మేము బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాళ్ళం డిఫరెంట్ సర్వీసెస్. తర్వాత రిసీవ్ చేయడం కూడా అన్నీ బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో మంచిగా ప్రాక్టీస్ దొరికింది అక్కడ.
0: ప్రాక్టీస్లో అయితే సర్వీసెస్ టెక్నిక్ చెప్పారా? ఎలా చేస్తే మనకు పాయింట్ వస్తుంది?
1: మేము ఎక్కువ మంది ఉంటాం కాబట్టి అకాడమీలో ఒక్కొక్కరు ఒక్కొక్క

0: రైల్లో చేస్తుంటారు సర్వీసెస్, సో వాళ్ళని చూసి మేము నేర్చుకోవడము. ఇంకా కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూపించేవాళ్ళు, ఈ సర్వీసెస్ ఇలా చేయాలి, ఈ సర్వీసెస్ ఇలా చేయాలి, దానివల్ల ఎలా ఎఫెక్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కటి చెప్పేవాళ్ళు, చూపించేవాళ్ళు. సో మేము అక్కడ చూడడం వల్ల ఎక్కువ నేర్చుకుంటాం.
1: అటు చూడడం వల్ల మీకు ఆ మెలకువలు
0: హా,
1: వచ్చాయి.
0: టోర్నమెంట్స్ లో కూడా చేస్తుంటారు కాబట్టి అవి కూడా చూపించి అక్కడ కూడా ప్రతి ఒక్కసారి బాగా పాయింట్ అవుట్ చేసి చూపించేవాళ్ళు.
1: అయితే అప్పుడు నువ్వు అకాడమీలో చేరిన తర్వాత ఎన్ని రోజులకి ఈ టోర్నమెంట్స్ ఆడడం మొదలు పెట్టావు నువ్వు?
0: మేము సమ్మర్ క్యాంప్లోనే కొంచెం బాగానే నేర్చుకున్నాము. సో తర్వాత నేను అక్కడ అకాడమీలో జాయిన్ అయిన ఇయర్ నుంచే నేను స్టార్ట్ చేశాను టోర్నమెంట్స్, చిన్న చిన్న టోర్నమెంట్స్ ఆడడం స్టార్ట్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇయర్కే నేను స్టేట్స్ మంచిగా ఆడడం వల్ల నాకు
1: టోర్నమెంట్స్ అంటే మన జిల్లా లెవెల్లో
0: డిస్ట్రిక్ట్స్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్స్ అవి, ఇంకా గ్రిగ్స్ ఉంటాయి కదా, సో గ్రిగ్స్ అవి కూడా ఆడినా. ఇంకా తర్వాత నేను నెక్స్ట్ ఇయర్కే నాకు స్టేట్స్ బాగా ఆడడం వల్ల టాప్ 4లో ఛాన్స్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 2014లోనే నాకు నేషనల్స్ వెళ్ళే ఛాన్స్ వచ్చింది
1: జాతీయ స్థాయిలో 14లోనే.
0: సో అది అండర్ 12 ఇయర్స్ గర్ల్స్ లో. సో దాంట్లో నేను 4th ప్లేస్ లో ఉన్నాను.
1: ఎక్కడ జరిగింది మ్యాచ్?
0: ఫస్ట్ నేషనల్స్ నాది వచ్చేసి రాజమండ్రిలో జరిగింది. నెక్స్ట్ ఇయర్ నేను క్యాప్టెన్ గా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ గర్ల్స్ అండర్ 12
1: అండర్ 12 కి
0: క్యాప్టెన్, అంటే 1st ప్లేస్ లో ఉన్నాను. సో

0: మెడల్ వచ్చేది
1: ఏదో ఒకటి
0: మాకి,
1: బ్రాంజ్ కంపల్సరీ వచ్చేది.
0: బ్రాంజ్ వచ్చేది. కానీ మాకి మా మా ప్రాక్టీస్ మేబీ వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాళ్ళు మాకన్నా, సో వాళ్ళ గేమ్కి వాళ్ళకి వచ్చింది. మేబీ మేము ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేసి ఉండాల్సిందే.
1: మరి ఇప్పుడు ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేసావు నువ్వు దాదాపు నేషనల్స్ లో?
0: నేషనల్స్ నేను ఒక 4-5 ఇయర్స్ ఆడా, 5 ఇయర్స్ వరకు నేషనల్స్ ఆడినాను. ఒక మధ్యలో ఒక ఇయర్ మాత్రం నేను ఆడలేదు. తర్వాత 2018 వరకు నేను నేషనల్స్ ఆడినాను.
1: అవును. అయితే ఇప్పుడు నువ్వు ఇక్కడ చూసిన టోర్నమెంట్కి నేషనల్ లెవెల్లో చూసింటావు, పార్టిసిపేషన్ చేసావు, క్వార్టర్స్ వరకు వెళ్ళావు, అంటే ఫైనల్స్లో మనం రావాలి ప్లేస్లో అంటే ఇంకా చాలా కష్టపడాలని?
0: చాలా కష్టపడాల్సి ఉంటుంది. మేము ఇక్కడ మాకి మనకి ఎట్లా అంటే, మేము ఇది చదువు బ్యాలెన్స్ చేయాలి, ఇది స్పోర్ట్స్ బ్యాలెన్స్ చేయాలి, ఇట్లా చదువు వదిలేసి స్పోర్ట్స్ వైపు వెళ్ళాలని ఎప్పుడు ఆ థాట్ ఎప్పుడూ లేదు. అక్కడ నార్త్ సైడ్ వాళ్ళు ఎలా ఉంటారంటే, మోస్ట్లీ చదువు కన్నా కూడా వాళ్ళు స్పోర్ట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో వాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఫిట్నెస్ ఉంటుంది, ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇంకా వేరే అకాడమీస్కి కూడా పోయి వస్తారు. మాకి అంత ఆపర్చునిటీ లేదు ఇక్కడ, మేము వెళ్ళాలని కూడా అనుకోలేదు అంతగా. అక్కడ మాకున్న ఫెసిలిటీస్, మాకున్న దీని ప్రకారం మేము చదువు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని ఉన్నాము. సో ఇంకా మేమున్న మాకున్న టైమింగ్స్ ప్రకారం మాకి మేము వెళ్ళగలిగినది అంత మాత్రం.
1: అంటే ఇంకా రాణించాలంటే పూర్తిగా దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలంట,
0: ఇంకా ఎక్కువ
1: ఎక్కువ టైం ప్రాక్టీస్,
0: ఇంకా ఎక్కువ టైం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఇంకా ఎక్కువ తిరగాల్సి ఉంటుంది, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడాలి. సో ప్లేయర్స్ మారాలి కదా, అపోనెంట్స్ మారితే మనం కూడా వేరే టెక్నిక్స్ తెలుస్తాయి. మనం ఒకటే ప్లేయర్స్ తోనే ఎంతసేపు ఇదే అకాడమీలో ఉంటే మనకి పెద్దగా తెలీదు. సో ఎంతసేపు ఉన్నా ఇదే ఉంటుంది కదండి. సో బయటికి వెళ్ళే కొద్దీ మనం ఇంకా ఎక్కువ తెలుస్తుంది.
1: అయితే ఇప్పుడు ఫెసిలిటీస్ పరంగా ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా, ఇప్పుడు కోల్కతా మీరు చూశారు కదా సిటీస్ లో, అక్కడికి మనకి తేడా ఏమన్నా ఉందా, గమనించారా?
0: తేడా అంటే ఆబ్వియస్లీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకున్న అకాడమీస్ అంటే వాళ్ళకి ఉన్న ఏమంటారు, వాళ్ళు ప్రాక్టీస్ చేసే ప్లేస్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే వాళ్ళకి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళ ఇవి అకాడమీ స్టేడియమ్స్ బాగుంటాయి వాళ్ళకి, ఇంకా మన మనతో పోలిస్తే. ఇంకా వాళ్ళు పేరెంట్స్ కూడా పెద్దగా అంటే ఏమంటారు, వాళ్ళకి స్పోర్ట్స్ స్పోర్ట్స్ వైపు వెళ్ళే వాళ్ళు ఉంటారు. నేను చాలా మందిని చూసినాను నేషనల్స్ లో. సో దే డోంట్ అంటే వాళ్ళు పెద్దగా చదువు గురించి ఎక్కువ పట్టించుకోరు, ఓన్లీ నేను టీటీలో ముందుకు వెళ్ళాలనుకున్నా అని చెప్పేసి వాళ్ళు ఈ వైపు వచ్చేసారు. సో పొద్దున లేస్తారు, పొద్దున్నుంచి వాళ్ళు ఫిట్నెస్ ప్రాక్టీస్ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ఎట్లా అంటే ఎగ్జామ్స్ ఒకటి రాసి వస్తుంటారు అట్లా.
1: అయితే నువ్వు టేబుల్ టెన్నిస్ స్టార్ట్ చేసిన తర్వాత మన నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు కదా చాలా మంది ఉన్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు, వాళ్ళు మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ అయ్యి ఎవరైనా అంటే బాగా ఎవరైనా ఇన్స్పిరేషన్ దొరికిందా
0: అంటే ముందా ఇప్పుడు
1: వాళ్ళు కానీ ముందు వాళ్ళు కానీ బాగా?
0: అంటే నాకు ఫస్ట్ నాకు పెద్ద ప్లేయర్స్ ఎవరితో నేను కలిసేదాన్ని కాదు, చాలా అంటే చాలా నార్మల్గా ఉంటే. తర్వాత నాకు సీనియర్ ప్లేయర్స్ ఎవరు కనుపన్నా కూడా వాళ్ళ గేమ్ చూస్తుంటే నాకు అరే మనం కూడా ఇలా ఆడాలి, ఇంత వాళ్ళు ర్యాలీ ఎక్కువ చేసే కొద్దీ మనకి ఆ ఫీల్ అనేది వస్తుంది కదా, చూస్తుంటేనే ఓ నేను కూడా ఇలా ఆడాలి, వాళ్ళలాగా ఆడాలి అని చెప్పాను. పర్టికులర్గా వాళ్ళే నా ఇన్స్పిరేషన్ అని ఎక్కడ పెద్దగా అనిపించలేదు నాకు.
1: ఓకే ఓకే. అయితే ఇప్పుడు భవ్య, ఇప్పుడు మీ అక్క ఏమో మీరు అన్నట్లా కష్టపడింది, మరి నీకు ఇన్స్పిరేషన్ గురించి కూడా చెప్పావు, మరి నువ్వు తర్వాత ఆమె స్టార్ట్ చేసిన తర్వాత మీరు నువ్వు ఏ విధంగా ప్రాక్టీస్ మొదలు పెట్టావు?
2: ఫస్ట్లో నాకు మా సార్ ఇచ్చిన సపోర్ట్ చాలా, సమ్మర్ క్యాంప్కి వెళ్ళినప్పుడు తను ఇచ్చిన సపోర్ట్ చాలా బాగుంది. దాని తర్వాత ఇచ్చిన సపోర్ట్ కూడా బాగుంది, నేను గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకున్నా నా గేమ్ని. సార్ చాలా లైక్ హీ సెడ్ దట్ తను మా గేమ్ చాలా బాగుందన్నారు, అందుకే నేను 2014లో నేను స్టేట్ టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు నా ఫస్ట్ మెడల్, అది గోల్డ్ మెడల్ వచ్చింది
1: స్టేట్ లెవెల్,
2: స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది, అది నా ఫస్ట్ మెడల్.
1: తర్వాత ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు, స్కూలు అంతా బాగా కాంబినేషన్ కుదిరింది కదా, ఇప్పుడు మీ ఇద్దరు సింగిల్సే ఆడుతుంటారా లేదా ఇద్దరు కలిసి కంబైన్డ్ గా డబుల్స్ కూడా ఆడుతుంటారా హిమప్రియ?
0: మేము సింగిల్స్ ఒకటే కాదు డబుల్స్ కూడా ఉంటాయి. మేము డబుల్స్ ఎక్కడ ఎక్కువ ఆడతామంటే, యూజువలీ మేము స్టేట్స్ లో సెలెక్ట్ అయిన తర్వాత నేషనల్స్ లో మా టాప్ 4 ఉంటాం కదండి, టాప్ 4 లో ఇద్దరిద్దరు మేము ఇది ఆడతాం. కానీ మేమిద్దరు ఒక నేను మా చెల్లి ఇద్దరు ఒకటే టీంలో ఎప్పుడూ రాలేదు, ఆ ఛాన్స్ రాలేదు. మేము స్కూల్ గేమ్స్ ఆడినప్పుడు స్కూల్ గేమ్స్లో మా నాకి మా చెల్లికి కాంబినేషన్ కుదిరింది. సో మేమిద్దరు స్కూల్ గేమ్స్లో నేషనల్స్కి కూడా సెలెక్ట్ అయినాం. స్టేట్స్ ఆడి డబుల్స్లో గోల్డ్ మెడల్ వచ్చి తర్వాత మేము అట్లా నేషనల్స్కి సెలెక్ట్ అయ్యి నేషనల్స్లో డబుల్స్ ఆడినాం.
1: ఇద్దరు డబుల్స్ ఆడారు
0: వడోదర.

0: అప్పుడు ఏమన్నా రెండు మూడు స్టేజ్లు దాటారా ఇద్దరు?
1: అంటే మాకు క్వాలిఫికేషన్ రౌండ్స్ ఉంటాయి ఫస్ట్. సో ఆ క్వాలిఫికేషన్ రౌండ్స్ ఆడిన తర్వాత దాంట్లో క్వాలిఫై అయ్యి నెక్స్ట్ మెయిన్ డ్రా ఇస్తారు. అప్పుడు మెయిన్ డ్రాలో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, తర్వాత క్వార్టర్స్ అట్లా ఉంటాయి. సో మేము సెకండ్ రౌండ్ వరకు వెళ్ళగలిగాం. తర్వాత టఫ్ కాంపిటీషన్ ఉంటుంది చాలా. సో
0: భవ్య, మరి అయితే ఇప్పుడు నువ్వు డబుల్స్ అంటే నీకు ఇష్టమా, సింగిల్స్ అంటే ఇష్టమా నీ?
2: నాకు డబుల్స్ అంటే ఎక్కువ ఇష్టం. నా పార్ట్నర్తో నేను డిస్కస్ చేసే ఇది ఉంటుంది, లైక్ కోఆర్డినేషన్ కుదిరితే బాగా గేమ్ ఇంప్రూవ్ అవుతుంది కదా.
0: అయితే నీకు డబుల్స్ అంటే అంత ఇష్టం, ఎక్కువ ఎక్కువ ఇష్టం. అయితే ఇప్పుడు హిమప్రియ, ఇప్పుడు మీరిద్దరు సింగిల్స్కి డబుల్స్కి నువ్వు తేడా ఏం గమనించావు? అంటే స్ట్రెయిన్ విషయం కానీ లేదా టెక్నిక్స్ విషయం కానీ?
1: సింగిల్స్లో అంటే మొత్తం మన పైననే డిపెండ్ అయి ఉంటుంది. డబుల్స్లో ప్రతి ఒక్కరు మన పార్ట్నర్ మీద కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో ఎట్లా అంటే వాళ్ళు సర్వీస్ చేసి వాళ్ళు పక్కకు వచ్చే, మాకు డబుల్స్ ఎట్లా జరుగుతుందంటే ఒక బాల్ వాళ్ళు ఆడాలి, ఇంకొక బాల్ మేము ఆడాలి. సో వాళ్ళు సర్వీస్ చేసే దాన్ని బట్టి అవతల వాళ్ళు మాకు రిసీవ్ ఇస్తారు. ఆ రిసీవ్ అనేది ఎంత స్పీడ్లో వస్తుంది, ఎంత స్పిన్ ఉంటుంది అనేది మాకు అనలైజ్ చేసే కెపాసిటీ ఉండాలి. లేకపోతే వాళ్ళు ఎంత ఇది పెడుతున్నారో మాకు తెలియదు కాబట్టి, ఆ పవర్ మాకు తెలియదు కాబట్టి చాలా కష్టమవుతుంది డబుల్స్లో. సో మేము ముందే దాని గురించి మాట్లాడుకొని ఏ సర్వీస్ చేస్తున్నామో అది ఎట్లా వస్తుంది, రిసీవ్ ఎట్లా రావచ్చు అనేది మేము ముందే గమనించి మేము చేయాల్సి ఉంటుంది. సింగిల్స్లో అయితే మొత్తం మాకు తెలుస్తుంది, ఆల్రెడీ ముందే తెలిసిపోయింటుంది. సో మేము ఈ సర్వీస్ చేస్తాం, సో మనకి ఇట్లానే రావచ్చు అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది.
0: స్ట్రెయిన్ కూడా సింగిల్స్లో చాలా ఎక్కువ ఉంటుంది, మూమెంట్స్ ఉంటాయి చాలా ఫాస్ట్ మూమెంట్స్.
1: యాక్చువల్లీ సింగిల్స్లో కన్నా డబుల్స్లోనే ఎక్కువ కష్టం ఉంటుంది, ఎందుకంటే డబుల్స్లో ఒకరికొకరు క్లాష్ కాకుండా చూసుకోవాలి మేము. ఒకరికొకరు ర్యాకెట్స్ తగిలినా కూడా ఒప్పుకోరు. సో బేసిక్లీ మేము ముందే ఒకసారి మేము ఆడేసి టోటలీ వెనక్కి వెళ్ళిపోవాలి. సో ఇంకొక ప్లేయర్కి మేము మొత్తం స్పేస్ ఇవ్వాలి కదా. సో ఎక్కడ బాల్ వస్తుందో మాకు తెలియదు. సింగిల్స్లో అట్లా ఉండదు. సో మేము ఒకటే ఉంటాం కాబట్టి బోర్డ్కి దగ్గరలోనే ఉండొచ్చు. అది డబుల్స్లో అయితే మేము వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ముందరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అట్లా జరగాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అది.
0: అయితే మీ దగ్గర ఇప్పుడు చాలా చూస్తూ ఉంటే ఇద్దరి దగ్గర చాలా మెడల్స్ కనిపిస్తున్నాయి, సర్టిఫికేట్స్ ఉన్నాయి. మరి దాదాపుగా మీరు ఏ ఏ దాంట్లలో ఇద్దరు నీవు ఏ దాంట్లో మెడల్స్ సంపాదించావు?
1: నాకు మోస్ట్లీ వచ్చిన మెడల్స్ అన్ని స్టేట్స్లోనే అంకుల్. సో
0: స్టేట్ లెవెల్లో
1: నేను ఆల్మోస్ట్ చాలా ఈవెంట్స్లో, అంటే ఇప్పుడు మేము క్యాడెట్ అంటే అండర్ 12 ఉంటుంది, అండర్ 15 ఉంటుంది, మళ్ళీ అండర్ 18 ఉంటుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి మాకు అక్కడ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మేము అది ఆడతాం ఇది ఆడతాం. సో 2-3 ఈవెంట్స్లో పాల్గొంటాం కాబట్టి మాకు ఎక్కువ దానిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాం. సో స్టేట్స్లోనే ఎక్కువ వచ్చినాయి ఇప్పటి వరకు, డిస్ట్రిక్ట్స్లో వచ్చినాయి, ఇంకా నేషనల్స్లో మెడల్స్ ఏం రాలేదు, సర్టిఫికేట్స్ వచ్చినాయి.
0: పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అదే చెప్పారు కదా, ఒక లెవెల్ వరకు పోయినంటే మెడల్ కూడా,
1: ఇంకొక లెవెల్ దాటినంటే వచ్చేది.
0: భవ్య, మరి ఇప్పుడు నీకు నువ్వు కూడా నేషనల్స్లో ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేసావు?
2: ఒక 4-5 టైమ్స్ నేను నేషనల్స్కి వెళ్ళా. ఒకసారి నేను మా అక్క స్కూల్ గేమ్స్ లో వెళ్ళాం, నేను నా ఫ్రెండ్ ఇంకొకసారి నేషనల్స్ కి వెళ్ళాం డబుల్స్ లో, ఇది కూడా స్కూల్ గేమ్స్ లోనే. ఇలా నేను ఛాన్సార్లు నేషనల్స్ కి వెళ్ళింది స్కూల్ గేమ్స్ ద్వారానే. స్టేట్ లెవెల్ దాటి నేను నేషనల్స్ కి వెళ్ళిందంటే చాలా తక్కువ.
0: స్టేట్ గేమ్ దాటి అంటే నీకు డబుల్స్ ఎక్కువ కాబట్టి పార్ట్నర్ కూడా చాలా ముఖ్యం అంటావు. అయితే మీ అక్కతో ఆడలేదు ఎప్పుడు?
2: నేను
0: ఒకసారి ఆడాను,
2: ఒక సిబిఎస్ఈలో ఆడాను, ఒకసారి ఇంటర్ స్పోర్ట్స్ 11-11 దాంట్లో ఆడాను.
0: భవ్య, ఇప్పుడు మనకు అసలు ఇండియాలో ఇండియా వాళ్ళకేను చైనీస్ వీళ్ళంతా ఉంటారు సౌత్ ఈస్ట్ ఏషియాలో, కానీ మామూలు చైనీస్ మలేషియన్స్ వాళ్ళందరూ మనం బాగానే వచ్చినా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మన అంతగా రాణించలేకపోతున్నారు మన దేశం వాళ్ళు. కారణాలు ఏముంటాయి ఫారినర్స్కి మనకు తేడా, వాళ్ళని మనం రీచ్ కావాలంటే ఏం విధంగా ప్రిపేర్ కావాలంటాం?
1: యాక్చువల్లీ అంకుల్ పెద్ద తేడా ఏముండదు వాళ్ళకి మనకి. అంటే వాళ్ళేమి ఫుల్ చాలా బాగా ఆడేస్తారు, మనం అసలు ఇండియా ఎవరు ఆడరు అనేది అయితే అస్సలు లేదు. ఇండియాలో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, నేషనల్స్ ఆడి తర్వాత ఇంటర్నేషనల్స్ పోయిన వాళ్ళు. ఇప్పుడు మనికా బత్రా కూడా ఉంది. సో చాలా మంది మన దీంట్లో ఒలింపిక్స్ ఆడిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మనకు తెలిసినట్లు చైనాకి మెయిన్ గేమ్ మనకి క్రికెట్ ఇట్లా హాకీ ఎట్లనో, సో వాళ్ళకి పింగ్ పాంగ్ అంటే టేబుల్ టెన్నిస్ అట్లా మెయిన్ స్పోర్ట్ వాళ్ళకి. సో ఆబ్వియస్లీ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్, గవర్నమెంట్ వాళ్ళకి టేబుల్ టెన్నిస్కి ఇచ్చే ఫెసిలిటీస్ వేరే ఉంటాయి. సో ఏదైనా కూడా వాళ్ళకి స్టార్టింగ్లోనే కొంచెం ఎక్కువ

0: అంటే ఏమంటారు, ఎక్కువ క్వాలిటీ కానీ వాళ్ళకు వచ్చే ఫెసిలిటీస్ కొంచెం బాగుంటాయి. సో వాళ్ళకు వచ్చే కోచెస్ కూడా మంచి మంచి కోచెస్ ఉంటారు కాబట్టి వాళ్ళు ముందే కొంచెం మనకన్నా కూడా మంచి ప్రాక్టీస్ దొరుకుతుంది. దానివల్ల వాళ్ళు కొంచెం ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అంతే. కానీ ఇండియాలో వాళ్ళు కూడా చాలా ఎక్కువ చోట్ల
1: అవును, ఈ మధ్యలో
0: రిప్రజెంట్
1: బాగానే
0: చేస్తున్నారు,
1: ఆడుతున్నారు మన
0: చాలా
1: వాళ్ళు
0: ఎక్కువ.
1: కూడా, ఒలింపిక్స్ కూడా వెళ్తున్నారు, క్వాలిఫై అవుతున్నారు, కానీ అక్కడ మీరు అన్నట్లు మెడల్స్ రావడానికి కొంచెం ఇంకా.
0: మెడల్స్ కూడా వచ్చినాయి కదండి వీళ్ళు,
1: అవును,
0: ఇప్పుడు రీసెంట్గానే వచ్చింది
1: బ్రాంజ్
0: మనికా
1: మెడల్.
0: బాత్రాకి.
1: అవును,
0: సో చాలా మంది ఉన్నారు
1: అంటే
0: మంచి
1: ఎప్పుడో రోజు
0: ప్లేయర్స్
1: మనం
0: మంచి.
1: గోల్డ్ మెడల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చునా టేబుల్ టెన్నిస్ లో?
0: ఖచ్చితంగా ఖచ్చితంగా.
1: ఎందుకంటే మరి మనకు ఫెసిలిటీస్ కి సంబంధించి అనంతపూర్లో కానీ ఇక్కడ మన ఆంధ్రాలో కానీ ఎలాంటి ఫెసిలిటీస్ అట్లా గవర్నమెంట్ నుంచి కానీ ఎలా ఉంటే మేలంటారు ఈ టేబుల్ టెన్నిస్ సంబంధించి?
0: టేబుల్ టెన్నిస్కి సంబంధించి నాకు తెలిసి ఇప్పుడు వరకు జరుగుతున్నాయి, పర్లేదు. కాకపోతే మేబీ ఇంకా కొంచెం
1: కోచింగ్
0: స్పాన్సర్షిప్స్ ఇస్తే బాగుంటుంది అని నా థాట్. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి కోచెస్ని కూడా రమ్మని చెప్పి మా కోచెస్తో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి అక్కడి ప్లేయర్స్ ఇక్కడ, ఇక్కడ ప్లేయర్స్ అక్కడ వెళ్ళే ఛాన్స్ ఉంటే ఇంకా మంచిగా ఇంటరాక్షన్ జరుగుతుంది అని చిన్న థాట్. ఎందుకంటే ఇప్పుడు ఆర్డిటీ వాళ్ళు ఉన్నారు కదండి,
1: అవును,
0: వాళ్ళు
1: రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. అవును,
0: సో వాళ్ళు అక్కడ వాళ్ళ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తుంటారు ఇక్కడ,
1: స్పెయిన్
0: వాళ్ళ
1: నుంచి.
0: స్పెయిన్ నుంచి ఆర్డిటీలో ఆడుతూ ఉంటారు కొంతమంది.
1: ఓకే,
0: సో అట్లా మా అకాడమీకి కూడా, ఇక్కడ ఉన్న అకాడమీస్కి కూడా అక్కడ వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ ఆడడం.
1: ఫారినర్స్ వస్తే ఇప్పుడు చైనా నుంచి కానీ పిలిపించవచ్చు ఎవరైనా ఎక్స్
0: అంటే
1: ప్లేయర్స్?
0: మా కోచ్ అక్కడ ఉన్న కోచ్ ఇంటరాక్ట్ అయితే,
1: అవును,
0: సో ఆబ్వియస్లీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అక్కడ వెళ్ళి కొన్ని రోజులు అట్లా క్యాంప్స్ లాగా పెట్టడం జరిగితే ఇంకా మంచిగా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను.
1: అయితే ఇప్పుడు మరి మీరిద్దరు ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయి వచ్చే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు, అయితే ఇప్పుడు నువ్వు మరి దీన్ని ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నావా? నీకు ఏ విధంగా దీనిపైన అవగాహన ఉంది?
0: యాక్చువల్లీ నేను 10th లోనే టోర్నమెంట్స్ ఆడడం స్టాప్ చేసినాను, ఎందుకంటే ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్, ఇప్పుడు ఈ ఇంటర్ అంతా కొంచెం క్రూషియల్ టైం కాబట్టి నాకు ఎందుకో టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుందేమో, టోర్నమెంట్స్ ఎక్కువ అయిపోయినాయి నాకు. అంటే
1: ఓకే,
0: స్టేట్స్ ఆడడం, తర్వాత మళ్ళీ
1: కంటిన్యూగా ఆడుతూ ఉంటాయి
0: నేషనల్స్,
1: ఎందుకంటే ఎవ్రీ ఇయర్ జరుగుతుండే
0: ఎవ్రీ
1: వీటికి.
0: ఇయర్ జరుగుతున్నాయి.
1: అవును,
0: సో నాకు కొంచెం బర్డెన్ ఎక్కువ అనిపించింది, ఎందుకంటే రెండు బ్యాలెన్స్ చేయడం, ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ కాబట్టి రెండు బ్యాలెన్స్ చేయడం కష్టం. ఇప్పుడు నేను చదువుతున్న సిలబస్ ఇంటర్నేషనల్ బ్యాక్లోరియట్ డిప్లొమా ప్రోగ్రామ్ నాది. సో ఈ సిలబస్ కూడా చాలా టఫ్ ఉంటుంది. సో నేను
1: ఓకే,
0: అక్కడ స్కూల్లో చేయాల్సిన వర్కే చాలా ఎక్కువ ఉంటుంది. సో మరీ నేను టోర్నమెంట్స్ అంటూ క్లాసెస్ మిస్ అయితే చాలా ఎక్కువ బర్డెన్ అవుతుందని చెప్పేసి నేను 10th లోనే స్టాప్ చేశాను. 10th లో నా లాస్ట్ నేషనల్స్ చండీగఢ్లో ఆడినా, అంతే. ఆ తర్వాత నేను స్టాప్ చేశా. ఇప్పుడు నెక్స్ట్ ఈ టుమారో వెళ్తున్నా నేను, యాక్చువల్లీ స్టేట్ ఉంది. ఈ ఇయర్లో నాకు ఎట్లా ఉంటుందంటే, మాకు కోవిడ్ వల్ల టోర్నమెంట్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి.
1: అవునవును,
0: ఒక
1: కోవిడ్ వల్ల.
0: స్టే
1: అవును,
0: హా ఒక స్టేట్ మాత్రమే జరుగుతుంది, ఒక స్టేట్ లెవెల్ టోర్నమెంట్ మాత్రం జరుగుతుంది. సో 2 డేస్ లోపల ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో టాప్ 4 మాత్రమే డైరెక్ట్ నేషనల్స్ వెళ్ళే ఛాన్స్ దొరుకుతుంది.
1: ఓహోహో, రైట్,
0: సో ఈ టోర్నమెంట్ అంత ఇంపార్టెంట్ అనమాట.
1: ఇట్ ఈస్
0: ఇక్కడ
1: ఎ వెరీ
0: మన
1: క్రూషియల్ వన్.
0: ఈ టోర్నమెంట్ పోగొట్టుకుంటే మనం ఈ ఇయర్ నేషనల్స్ ఆడలేనట్లే. సో అందుకోసం అనేసి ఈ టోర్నమెంట్ మిస్ కాకూడదు అని చెప్పేసి మేము ఇప్పుడు వెళ్తున్నాము. సో ఈ టోర్నమెంట్లో వస్తే ఐ కెన్ ప్లే నేషనల్స్ కూడా మళ్ళీ.
1: ఓకే, అయితే ఈ కోవిడ్ వల్ల మీకు ఈ 1 ఇయర్ దాదాపు అయింది, 10 నెలలు పైనది, ప్రాక్టీస్ కానీ వీటన్నిటికీ టోర్నమెంట్స్ కానీ బాగా ఎఫెక్ట్ పడింది అంటారా?
0: చాలా ఎఫెక్ట్ పడింది, ఎందుకంటే మాకు స్కూల్లో ఉండింది టోర్నమెంట్, అంటే స్కూల్కి మధ్య ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్
1: అవును
0: ఉండినాయి బెంగళూరులో.
1: అవును,
0: సో మేము అది ఆడేవాళ్ళం. అది దాంట్లో కూడా నేను మా చెల్లి డబుల్స్ కూడా ఆడి దాంట్లో కూడా మా స్కూల్కి విన్నర్ కప్ తెచ్చినాము 2 3 సార్లు.
1: ఓకే,
0: ఈ ఇయర్ ఏమైపోయిందంటే ఎక్కడ అసలు స్కూల్సే లేవు. సో
1: అవును,
0: మేము ఇంటికి వచ్చేసి మార్చిలో వచ్చినాము, అప్పుడు నుంచి ఇక్కడే ఉన్నాం. తర్వాత లాక్డౌన్ వల్ల మేము ప్రాక్టీస్ చేసింది కూడా చాలా తక్కువ. ఇంకా తర్వాత ఒక 2 మంత్స్ నుంచి స్టేడియమ్స్ ఓపెన్ చేయడం వల్ల మేము ఇక్కడ SSBN కాలేజ్లో ఆడతాం మేము. సో అక్కడ ఆడడం వల్ల ఇంక ఇప్పుడు ప్రాక్టీస్ ఉంది, ఇంకా కాలేజ్ కూడా లేదు అని చెప్పేసి మేము ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి స్టేట్ లెవెల్ పోతున్నాం.
1: మరి భవ్య ఇప్పుడు నువ్వు కూడా ఇప్పుడు అక్క వెళ్తా అని అంటుంది, ఇప్పుడు నువ్వు కూడా వెళ్తున్నావా ఈ నెక్స్ట్ జరిగే టోర్నమెంట్కి?
0: లేదు
1: అంటే
0: వెళ్ళట్లేదు,
1: ఏం ప్రాక్టీస్ లేదని వెళ్ళడం లేదా?
0: అంటే నాకు ఇప్పుడు ఈ టోర్నమెంట్ అంత ఇంపార్టెంట్ నాకు అనిపించట్లేదు అంకుల్. ఎందుకంటే ఇప్పుడు నా 10th, నాకు బోర్డ్స్ వస్తున్నాయి. దాని తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ బోర్డ్స్, నాకు 10th కదా, నాకు
1: అదే కాక
0: ఎలా
1: మధ్యలో
0: ఉంటుంది.
1: క్లాసులు కూడా జరగలేదు ఇయర్ అంతా, అంత
0: అంటే
1: ఆన్లైన్.
0: కొత్త సిలబస్ కదా, కొత్త సిలబస్ నాకు అలవాటు కావడం, ఎలా మార్క్ చేస్తారో తెలియదు కదా. అంటే కొంచెం ఎక్కువ ఎడ్యుకేషన్ మీద పెట్టాలనుకున్నాను, అందుకే ఈసారి టోర్నమెంట్కి వెళ్ళట్లేదు.

0: అయితే ఇప్పుడు మీ ఇప్పుడు హిమప్రియ ఇప్పుడు నువ్వు ఇంటర్నేషనల్ డిప్లొమా చేస్తున్నాను అంటున్నావు, అదైతే నీకు అబ్రాడ్ పోయే ఛాన్స్ వస్తుంది. మరి అక్కడ పోయి ఏమన్నా నువ్వు ఎలాంటి మంచి మంచి దేశాల్లో చాలా ఫారిన్ లో కూడా ఫెసిలిటీస్ ఉంటాయి టేబుల్ టెన్నిస్, మరి అక్కడ ఏమన్నా కంటిన్యూ చేసి
1: ఖచ్చితంగా
0: కంట్రీ ఆడాలని ఉందా?
1: ఖచ్చితంగా నాకైతే ఆ థాట్ ఉంది. నాకు అక్కడ అక్కడ ఆడి మళ్ళీ అక్కడ నా యూనివర్సిటీని రిప్రజెంట్ చేసి తర్వాత వాళ్ళు నాకు ఛాన్స్ ఇస్తే అక్కడ నుంచి మళ్ళీ స్టేజ్ స్టార్ట్ చేసి నేషనల్స్ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వదులుకోను. బట్ డిపెండ్స్ నాకు అక్కడ సెట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది.
0: సెట్ అయ్యేదాన్ని బట్టి అయితే ఫ్యూచర్ లో అయితే ఆడాలని ఉంది నీకు?
1: నాకైతే ఆడాలని ఉంది, కానీ నా కెరియర్ కి అడ్డం, నా కెరియర్ కి కష్టం అవుతుంది అంటే ఈ నా జాబ్ కి అట్లా ఇట్లా కష్టం అవుతుంది అంటే మాత్రం దాన్ని కన్నా కూడా దీనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను.
0: సో ఎందుకంటే ఇప్పుడు ధైర్యంగా వద్దు ఇంకా ఓన్లీ స్పోర్ట్స్,
1: ఎందుకంటే ఓన్లీ స్పోర్ట్స్ ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా అంకుల్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది, మనకి జాబ్స్ రావడం ఇట్స్ చాలా కష్టం అవుతుంది.
0: పోటీ కూడా చాలా ఉంది.
1: ఇప్పుడు మనము ఎక్కువ ఊరికనే స్పోర్ట్స్ లో పెట్టినామంటే స్పోర్ట్స్ లో మనకు అంత మంచి జాబ్స్ రావు. ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ ప్రకారం వాళ్ళు ఇవ్వట్లేదు మనకు అంత మంచి జాబ్స్. సో మనకి మంచిగా సెటిల్ అవ్వాలి అనుకుంటే చదువు ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు అందుకోసం అనేసి దానికి ఫస్ట్ ప్రయారిటీ.
0: అది స్పాన్సరర్స్ వచ్చి నువ్వు బాగా డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆడిస్తే ఆడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.
1: నాకు స్పోర్ట్స్ ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్. నాన్న కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆడుతున్నారు, నాకు కూడా ఫస్ట్ నుంచి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా అప్పుడు కూడా అనుకోని నాకు మేబీ చదువుకున్నా కూడా నాకు స్పోర్ట్స్ ఇంపార్టెంట్ అని. తర్వాత నాకు ఆపర్చునిటీస్ తక్కువ అయిపోతున్నాయి. సో అందుకోసం అనేసి రిస్క్ తీసుకోవడం అవసరం లేక ఇదే చదువు పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాను.
0: మరి భవ్య నెక్స్ట్ నీ ప్లాన్ ఏ విధంగా ఉంది?
2: నేను ఎవరు వెళ్ళని విధంగా వెళ్దాం అనుకుంటున్నాను అంకుల్. నేను నార్మల్గా అందరూ కామన్గా యూకే కానీ యూఎస్ఏ అనుకున్నారు, కానీ నేను డిఫరెంట్గా జపాన్ కానీ చైనా కానీ వెళ్దాం అనుకుంటున్నా. అంటే అక్కడ మెడిసిన్ చేద్దాం అనుకున్నాను, చూడాలి ఏం చేస్తున్నా.
0: అంటే అక్కడ పోయి అంటే ఆ కంట్రీస్ కూడా బాగా టేబుల్ టెన్నిస్ ప్లేయర్స్ కూడా ఫేమస్, అక్కడ అది కూడా కంటిన్యూ చేయాలి నేను.
2: నాకు చాలా ఇష్టం అంకుల్ టేబుల్ టెన్నిస్, అక్కడ కూడా కంటిన్యూ చేద్దామని అనుకున్నాను.
0: అయితే ఇప్పుడు హిమప్రియ చివరిగా మీరు ఇద్దరు మన జిల్లాలో చాలా మంది అమ్మాయిలు, ఇప్పుడు అమ్మాయిలు అంటే పోవాలా స్పోర్ట్స్ అంటే చాలా మంది ఎంకరేజ్మెంట్ కూడా లేదు. మరి ఇప్పుడు మీరు ఎవరన్నా మనకు టేబుల్ టెన్నిస్ ఆడాలి అని జిల్లాలో వస్తే అనుకుండే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమిటి?
1: ఖచ్చితంగా నేనైతే జాయిన్ అవ్వమనే చెప్తాను. ఎందుకంటే టేబుల్ టెన్నిస్ ఎట్లా అంటే మనకు ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ కానీ కాదు, మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ అవుతాం. ఎందుకంటే ఆ కాన్సన్ట్రేషన్ అనేది చిన్న బోర్డు చిన్న బాల్ చిన్న బ్యాట్ చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఫాస్ట్ మూవ్మెంట్స్ ఉంటాయి. కాన్సన్ట్రేషన్ లేకపోతే మనం ఏం చేసేకుండదు. సో మోస్ట్లీ నా స్టడీస్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. యాక్చువల్లీ అంటే మన
0: ఫోకస్ చాలా ముఖ్యం.
1: సో అందుకోసం అనేసి చదువులో కూడా మనకి మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవుతాం టేబుల్ టెన్నిస్ వల్ల. ఒక ఇన్సిడెంట్ కూడా ఉంది, ఒక నేషనల్ ప్లేయర్ ఆమె యాక్చువల్లీ కొంచెం మెంటలీ డిస్టర్బ్డ్ అనమాట. తర్వాత డాక్టర్ వాళ్ళ పేరెంట్స్కి సజెస్ట్ చేశారు ఇట్లా టేబుల్ టెన్నిస్ అట్లా స్పోర్ట్స్లో జాయిన్ చేపించమని చెప్తే, సో వాళ్ళు టేబుల్ టెన్నిస్లో జాయిన్ చేపించి సో కొన్ని ఒక 3-5 ఇయర్స్ ఆడడం వల్ల ఆమె లైక్ మంచిగా ఆడి తన డిసార్డర్ కూడా ఉన్న డిసార్డర్ కూడా ఇప్పుడు ఏం లేదు, షీస్ పర్ఫెక్ట్లీ ఫైన్ అనమాట. అంటే ఆ మెంటల్ డిసార్డర్ అనేది కూడా తగ్గిపోయింది.
0: ఫిజికల్ కూడా చాలా ఉపయోగపడతాయి స్పోర్ట్స్, ఫిజికల్ హెల్త్ కు సంబంధించి.
1: సో మనకి రెండు మెంటల్గా ఫిజికల్గా రెండు స్ట్రాంగ్ అవుతున్నప్పుడు ఎందుకు వద్దనుకోవాలి, చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవ్వమని.
0: మన జిల్లాలో ఉన్న పిల్లలు కూడా ఆడడం మంచిదే అంట. నీ ఒపీనియన్ ఏమి భవ్య?
2: నాకు టేబుల్ టెన్నిస్ అంటే చాలా ఇష్టం అంకుల్. అంటే నేను ఎవరైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళు వెళ్ళి ఆడమనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళు లైక్ ఎడ్యుకేషన్ ఒక్కటే కాకుండా వీళ్ళకి కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, ఫిజికల్గా వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. అంటే ఎప్పుడు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అని లేకుండా కొంచెం రిలీఫ్కి కొంచెం అంటే ఎక్కువ డిప్రెషన్ లేకోకుండా మనము కొంచెం ఫ్రీగా ఆలోచించి కాన్సన్ట్రేట్ చేసి ఎప్పుడు అంటే ఎక్కువ బర్డన్ లేకోకుండా కొంచెం రిలీఫ్కి టేబుల్ టెన్నిస్ని యూజ్ చేయొచ్చు. అంటే లైక్ హ్యాపీగా కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది ఎడ్యుకేషన్ ఒకటే లేకుండా.
0: హిమప్రియ భవ్యప్రియ మీరిద్దరూ నేషనల్ లెవెల్స్లో ఆడుతూ ఎడ్యుకేషన్ కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు, భవిష్యత్తులో ఇండియాకే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి మనకి ఏదో ఒక

0: పతకం సాధిస్తారని ఆకాశవాణి తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మా స్టూడియోకు విచ్చేసి మీ అభిప్రాయాలు మా శ్రోతలతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఆర్ హిమప్రియారెడ్డి, ఆర్ భవ్యప్రియారెడ్డి గారులతో పరిచయం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. కార్యక్రమంలో మొదటి ఉత్తరం రాస్తున్నవారు సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి. వీరు రాస్తున్నారు అంతులేని కథ చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరికోసం విందాం ఎస్ జానకి పాడిన ఈ పాట.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
1: కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్న వారు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరూ రాస్తున్నారు. సుజాత చిత్రం నుండి, రేపల్లెలో రాధా చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరందరి కోసం విందాం. రేపల్లెలో రాధా చిత్రం కోసం సుజాత పాడిన పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. బుక్కరాయ సముద్రం దండవారిపల్లి నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనూష్, కాంతమ్మ, సోని, ధరణి, శ్రీకాంత్, కవిత, ఇంద్ర, శ్రీహరి, మంగళ మునేంద్ర, ఓబ్లేసు,

0: వన్విత, వెంకటలక్ష్మి, శకుంతలమ్మ, జ్యోతి, చరిత వీరంతా రాస్తున్నారు. దేవాలయం చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని వీరి కోసం విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.
1: దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన.

సర్వభూతానాం మైత్రః కరుణయేవ చ. నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. సంతుష్టః సతతం యోగీ యత ఆత్మా దృఢ నిశ్చయః.

అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్న వారు నిజామాబాద్ న్యూ ఎన్జీఓ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వీరంతా రాస్తున్నారు. ఆహుతి చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని వీరందరి కోసం విందాం. ఎస్ జానకి పాడిన ఈ పాట

మేఘ సందేశం చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని రాస్తున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, వీరందరి కోసం విందాం మేఘ సందేశం చిత్రం కోసం పి సుశీల పాడిన పాట.

కార్యక్రమంలో చివరగా రహస్యం చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని రాస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బాబూరావు, ధర్మారావు, రజనీ, మాణిక్యాలరావు, బండారు త్రిమూర్తులు, పాలెం పోలయ్య, చంద్రగిరి, పాపారావు, కోటి, రాము, పైడితల్లి, రాజశేఖర్, రవికుమార్, వెంకటరమణ, ప్రసాద్, సుధీర్, గృహలక్ష్మి, దేవాన్ష్, లక్ష్మణ్, స్వరూపరాణి, మహమ్మద్ ఇనాయతుల్లా, పువ్వల ఈశ్వరరావు వీరందరి కోసం విందాం ఘంటసాల పి. సుశీల పాడిన పాట రహస్యం చిత్రం కోసం.

మీరింతవరకు అభిలాష కార్యక్రమంలో శ్రోతలుత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం మరికొద్దిసేపట్లో ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 ప్రత్యేక ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం

0: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: భారతదేశ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలి అనే లక్ష్యంతో రూపొందించిన జాతీయ విద్యా విధానం 2020 విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, సృజనాత్మకత, పరిశోధన, వృత్తి విద్యతో పాటు విద్యలో సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్ఈపీ 2020 ద్వారా పాఠశాల విద్యలో వచ్చిన మార్పులు, ఆ పూర్తి వివరాలు ఏమిటి అన్న వివరాలు మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బి లవకుమార్ గారు, పీజీటీ ఇంగ్లీష్ లెక్చరర్, కేంద్రీయ విద్యాలయం శ్రీకాకుళం నుంచి. సార్త మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం. సార్
1: సార్ కార్యక్రమంలో ముందుగా జాతీయ విద్యా విధానం 2020 తీసుకురావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటారు?
2: భారతదేశంలో విద్యా వ్యవస్థను 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో విద్యల కంఠస్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. పరీక్షలు మరియు మార్కులపై అధిక దృష్టి, వృత్తి నైపుణ్యాలకు పరిమిత అవకాశాలు, అలాగే విద్యార్థుల సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలకు తగినంత ప్రాధాన్యత లేకపోవడం వంటి సవాళ్లు కనిపించాయి. ఇది వరకటి విద్యా వ్యవస్థ ఓన్లీ రోట్ లెర్నింగ్ మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేది. సామర్థ్యం, సామాజిక బాధ్యత కలిగిన విద్యార్థులను తీర్చిదిద్దే సమగ్ర విద్యా విధానం అవసరమైంది. ఈ దిశగా ఎన్ఈపీ 2020 రూపొందించబడింది. దానికోసమే ఇదివరకు విద్యా పాలసీలో కూడా కొన్ని మార్పులు చేపట్టినప్పటికీ ఎన్ఈపీ 2020 దానికి సంపూర్ణకత ఇచ్చింది.
1: సార్, 5+3+3+4 ఈ విద్యా నిర్మాణం అంటే ఏంటంటారు?
2: ఇంతకు ముందు ఉన్న 10+2 విధానంలో ప్రీ స్కూల్ దశ అధికారిక నిర్మాణంలో ఇంత ప్రాధాన్యత లేదు. కొత్త విధానం చిన్న పిల్లల విద్యకు కూడా పాఠశాల విద్యలో కీలక భాగంగా చూస్తుంది. ఉదాహరణకు 5 సంవత్సరాలు ఫౌండేషనల్ స్టేజ్ గా చేయబడింది. ఇప్పుడు 5+3+3+4 మొదటి 5 సంవత్సరాలు ఫౌండేషనల్ స్టేజ్, అంటే 3 సంవత్సరాలు అంగన్వాడీ లేదా ప్రీ స్కూలు మరియు 1-2 తరగతులు అందులో ఉన్నాయి. తరువాత 3 సంవత్సరాలు ప్రిపరేటరీ స్టేజ్, అంటే ఇందులో 3, 4, 5 తరగతులు అందులోకి వస్తున్నాయి. తరువాత మరియు 3 సంవత్సరాలు మిడిల్ స్టేజెస్, 6, 7, 8 తరగతులు ఇందులో భాగంగా ఉన్నాయి. చివరిది 4 సంవత్సరాలు సెకండరీ స్టేజ్, అంటే 9, 10, 11, 12 తరగతులు ఇందులో మనం ఇవ్వడం జరిగింది. అయితే ఇది వరకు 10+2 అని సెపరేట్ గా 10 వరకు పాఠశాల +2 కాలేజీ చదువు దానిలో భాగంగా ఉండేది. ఇప్పుడు 5+3+3+4 లో కంప్లీట్ గా 12వ తరగతి వరకు, ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు ఒకే దానిలో ఒకే అంబ్రెల్లా కిందకు, ఒకే గొడుగు కిందకు తీసుకుని రావడం జరిగింది.
1: లవ్కుమార్ గారు, మనం చూస్తూ ఉన్నాము ఈ ఎన్ఈపీ 2020లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, FLN అని ఉంది కదా సార్, సో దీనిపై ఎందుకు ప్రత్యేక దృష్టి సారించారంటారు?
2: మంచి క్వశ్చన్ అడిగారు సార్. సార్, FLN అంటే చదవటం, రాయటం మరియు బేసిక్ ప్రాథమిక గణిత నైపుణ్యాలు విద్యార్థి భవిష్యత్ అభ్యాసానికి పునాది. ఎవరైనా విద్యార్థి జీవితంలో అతను సక్సెస్ అవ్వాలంటే బేసిక్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ ఒక చిన్న విద్యార్థి ప్రాథమిక స్థాయిలో చదివిన విషయాన్ని అర్థం చేసుకోలేక

0: పోతే తర్వాత తరగతుల్లో మిగతా సబ్జెక్ట్స్ అంటే సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్ వంటి ఇతర విషయాలు సమర్థంగా నేర్చుకోవడం కష్టం అవుతుంది. అందుకే ఎన్ఈపీ 2020 ప్రాథమిక దశలోనే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ సాధించడాన్ని అత్యంత ముఖ్యమైన లక్ష్యంగా చూస్తోంది. దీని ఉద్దేశం పూర్తిగా అది అందులో క్రోడీకరించబడింది. ఆ ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థికి నైపుణ్యాలు అలాగే భవిష్యత్తులో నేర్చుకోబోయే జ్ఞానానికి అభ్యాసనం పునాదిగా మాత్రమే ఇది ఉంటుంది.
1: సార్, మాతృభాష లేదా స్థానిక భాషల్లో బోధనకు ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటారు?
0: మాతృభాష విధానంపై ఎన్నో రకాల చర్చలు ఈ మధ్య జరిగాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మాతృభాష లేనిదే పరభాష అంటే విదేశీ భాష నేర్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే చిన్నారికి మాతృభాషలో పదాలు ముందు పరిచయం అవుతాయి. పరిచయం అయ్యాకే ఏ భాష అయినా గాని వేరే భాష భావాలు ఏదైనా గాని అర్థం చేసుకోగలరు. అందువల్ల భాష విద్యకు అడ్డంకా కాకుండా అభ్యసనానికి వంతెనగా ఉండాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు ముందు మనం విదేశీ భాష నేర్చుకోలేదు, మాతృభాషలోనే మనకి చిన్న చిన్న పదాలు. ఉదాహరణకు ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తారు, రండి కూర్చోండి అని అంటాం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం ఆ రండి కూర్చోండి అనే పదాన్ని మనం తెలుసుకున్నాం. ఆఫ్టర్వర్డ్స్ తరువాత మనం ప్లీజ్ కమ్ అండ్ బీ సీటెడ్ అని నేర్చుకుంటున్నాం. అంటే మాతృభాష మనకి తెలియకుండానే మనలో ఒక ఇంటర్నల్ పార్ట్గా మనకి అయ్యింది. కాబట్టి మాతృభాష ప్రాధాన్యం అనేది చాలా అవసరం. అది లేనిదే పరభాష విదేశీ భాష నేర్చుకోవడం హైలీ ఇంపాసిబుల్. అలాగే ఎన్ఈపీ 2020 ప్రకారం సాధ్యమైన చోట కనీసం 5వ తరగతి వరకు, ప్రాధాన్యంగా 8వ తరగతి వరకు మాతృభాష లేదా స్థానికంగా ఏ భాష ఉంటే ఆ భాషని నేర్చుకోవాలని ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్ఈపీ 2020 సూచించడం జరిగింది. అదే సమయంలో ఇతర భాషలను కూడా నాణ్యంగా నేర్చుకునే అవకాశాలు కల్పించాలి. మన మాతృభాషే కాదు పరభాష మనకు వద్దు అని అనడం కూడా చాలా తప్పు. పరభాష కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో విద్యార్థుల్లో అవగాహన, భాషా నైపుణ్యం, ఆత్మవిశ్వాసం మరియు బహుభాషా సామర్థ్యం పెరగవచ్చు. సో మాతృభాష అనేది ప్రాధాన్యత లేకుండా ఏ స్కూల్ కానీ, అంగన్వాడీ స్కూల్ కానీ, ఏ పాఠశాల కానీ ఎక్కడా కూడా మాతృభాషకు ప్రాధాన్యం లేకుండా పరభాష కోసం ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా అసహజం. అది సరైనది కాదు.
1: లవ్కుమార్ గారు, ఎన్ఈపీ 2020లో మనం చూస్తే కనుక కంఠస్థ విద్యకు బదులుగా క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్, కొలాబొరేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సో ఇటువంటి నైపుణ్యాలకు ప్రాధాన్యతనిచ్చారు కదండి, మరి ఎందుకు వీటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు ఎన్ఈపీ 2020లో?
0: కరెక్ట్ గా అడిగారు సార్. ఎన్ఈపీ 2020లో క్రిటికల్ థింకింగ్, 3 C's అండి, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కొలాబొరేషన్, ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా అవసరం. పూర్వం రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో కంఠస్థ చేయడం, ఆ ప్రశ్న వస్తేనే ఆ జవాబు రాయడం జరిగేది మేము చదువుకునే రోజుల్లో. ఇప్పుడు ఒక ప్రశ్నకి ఆ జవాబు అని ఇప్పుడు లేదు. ఆ ప్రశ్న ఆ ప్రశ్నగానే పరీక్షల్లో అడగట్లేదు. ఆ ప్రశ్నను ఏ విధంగా అయినా కానీ అడగవచ్చు. దానికి విద్యార్థి ప్రిపేర్డ్గా ఉండాలి. ఎలాంటి ప్రశ్న వచ్చినా గానీ జవాబు రాసే విధంగా ఉండాలి. అందుకే నేటి ప్రపంచంలో ఒక విద్యార్థికి పుస్తకంలోని సమాచారాన్ని గుర్తుంచుకోవడం మాత్రమే సరిపోదు. ఆ జ్ఞానాన్ని కొత్త పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలి. అది చాలా అవసరం. ఇంకో ఉదాహరణ ఏంటంటే, ఒక సమస్యకి సమాధానం గుర్తుపెట్టుకోవడం కంటే ఆ సమస్యకు మరో పరిష్కారం ఏంటి అని ఆలోచించడం విద్యార్థిని భవిష్యత్తుకు మరింతగా సిద్ధం చేస్తుంది. అది ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత సమాజంలో చాలా అవసరం. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు.
1: సార్, పరీక్షలు, మూల్యాంకన విధానంలో ఎన్ఈపీ 2020 ద్వారా ఎలాంటి మార్పులు ప్రధానంగా వచ్చాయంటారు?
0: ఒకప్పుడు పరీక్ష అనేది మన జ్ఞాపకశక్తికి పరీక్ష. మనం చదివింది గుర్తుపెట్టుకొని పరీక్ష హాల్లో ఆ గుర్తుపెట్టుకున్న విషయాన్ని రాసేవాళ్ళం. కానీ ఎన్ఈపీ 2020లో పరీక్షను కేవలం జ్ఞాపకశక్తిని పరీక్షించే విధంగా కాకుండా అవగాహన, అన్వయ సామర్థ్యం మరియు కాంపిటెన్సీ ఆధారంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందాం. విద్యార్థి ఎన్ని మార్కులు

0: ఒక మంచి పౌరులుగా చేసే అవకాశం NEP 2020 కల్పించిందని నేను గర్వంగా చెప్తున్నాను, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక విద్యావేత్తగా.
1: సార్, పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్య నైపుణ్యాభివృద్ధికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు?
0: ఇది చాలా ముఖ్యం సార్, ఎందుకంటే విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా ఉద్యోగాన్ని సృష్టించే స్థాయికి ఎదగాలి. దీని వెనుక ఉద్దేశం అది. అందుకే NEP 2020లో పాఠశాల స్థాయి నుంచే వొకేషనల్ ఎడ్యుకేషన్, ప్రాక్టికల్ స్కిల్స్, ఇంటర్న్షిప్స్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు కొన్ని పాఠశాలల్లో, కొన్ని కాలేజీల్లో మీకు ఇప్పుడు వొకేషనల్ ల్యాబ్స్, రీసెంట్ గా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ NEP 2020 వాటి వెనుక ఉద్దేశం మాత్రమే. ఇవన్నీ కల్పించడం అవకాశాలు విద్యార్థికి నిజంగా ఒక గొప్ప వరం. ఇలాంటివి చాలా విద్యార్థులకు ఉపయోగపడతాయని, అందులో ఎటువంటి సందేహం లేదని నేను చెప్పగలను. అలాగే విద్యార్థి వాస్తవ జీవితంలో పనులపై అవగాహన, చేతి వృత్తుల పట్ల గౌరవం, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన మరియు ముఖ్యంగా ఎంప్లాయబిలిటీ స్కిల్ పెరుగుతుంది. దీనిలో ఎట్టి సందేహం లేదు సార్, పాఠశాల స్థాయి నుంచే వృత్తి వైద్య నైపుణ్యాభివృద్ధి తప్పనిసరిగా ఉండాలి. ఇది పాఠశాల విద్యలో ఒక భాగంగా తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది.
1: సార్, ఆర్ట్స్, సైన్స్, కామర్స్ మధ్య ఉన్న కఠినమైన విభజనలను తగ్గించడం వల్ల విద్యార్థులకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏంటి?
0: ఒక మంచి ప్రశ్న అడిగారు సార్. ప్రతి విద్యార్థి ప్రతిభ ఒకే విధంగా ఉండదు సార్. మన చేతిలో 5 మనకి ఫింగర్స్ ఎలాగైతే డిఫరెంట్ గా ఉన్నాయో, డిఫరెంట్ టాలెంట్స్, డిఫరెంట్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయో అది కూడా అలాగనే. మనకి ఏంటంటే ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉంది, క్లాస్ రూమ్ లో మనకి 40 మంది ఉంటారు. 40 మంది ఒక విద్యార్థి మార్కులు, చదువులో ఎక్కువగా ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ ఒక మంచి డ్రాయింగ్ వేయగలిగే నైపుణ్యత ఉంటుంది, ఒక మంచి పాట పాడగలిగే నైపుణ్యం ఉంటుంది, ఒక మంచి ప్రాజెక్ట్ ఇన్నోవేటివ్ థింకింగ్ తో చేయగలిగే శక్తి ఉంటుంది. సో డిఫరెంట్ టాలెంట్స్ ఇన్ డిఫరెంట్ మైండ్ సార్. సో అందరూ ఒకలా ఉండరు. అలాంటప్పుడు

0: విభిన్న విషయాన్ని ఎంచుకునే అవకాశం కల్పించడం దీని ఉద్దేశం. ఇది నిజంగా ఒక మహత్తరమైన నిర్ణయం. సో ఇప్పుడు ఆ డిగ్రీ కాలేజీల్లో, ఇంటర్మీడియట్ కాలేజీల్లో రకరకాల డిసిప్లిన్స్తో వాళ్ళు ఇంటర్మీడియట్ విద్యని, డిగ్రీ విద్యని చేయవచ్చు. ఇది పూర్వం రోజుల్లో ఈ అవకాశం ఉండేది కాదు. ఇది రావటం ఎన్ఈపి 2020 పాలసీ వల్లే రావటం జరిగిందని నేను నిర్భయంగా చెప్తాను.
1: సార్, డిజిటల్ టెక్నాలజీ విద్యను మరింత అందుబాటులోకి ఎలా తీసుకువస్తుంది ఈ ఎన్ఈపి 2020? అండ్ మనకి డిజిటల్ డివైడ్ ఉంది కదా సార్, సో ఈ డిజిటల్ డివైడ్ వంటి సవాళ్లను ఎలా అధిగమించాలంటారు?
0: ఎస్ సార్, డిజిటల్ డివైడ్ ఇప్పుడు కోవిడ్ టైంలో మనకి డిజిటల్ డివైడ్ ఉండేది, దాన్ని కూడా మనం అధిగమించడం జరిగింది సార్. కోవిడ్ టైంలో కాలేజీలు, పాఠశాలలు మూసివేసి పిల్లలు ఇంట్లో ఉండటం, అధ్యాపకులు ఉపాధ్యాయులు ఇంట్లో ఉండడం అయినా కానీ వాళ్ళకి ఆ డిజిటల్ డివైసెస్ ఉన్నాయా లేదా ప్రత్యేకంగా చూసి వాళ్ళకి ఏర్పాటు చేసి పాఠాలను ఆన్లైన్లో బోధించడం జరిగింది సార్. సో డిజిటల్ టెక్నాలజీ అనేది విద్యార్థులు ఓన్లీ పుస్తకమే, పాఠ్యపుస్తకమే కాదు, వీడియోస్, డిజిటల్ ఎక్విప్మెంట్, డిజిటల్ లైబ్రరీ, ఆన్లైన్ కోర్సెస్, ఈ అనేక వనరులను ఉపయోగించగలుగుతున్నాడు. అయితే డిజిటల్ డివైడ్ అనేది ఒక వాస్తవమైన సవాలు. కానీ మనం గతసారి కోవిడే మనకు ఉదాహరణ. ఆ కోవిడ్-19 టైంలో మనం దాన్ని అధిగమించాం, ఆల్రెడీ మనం దాన్ని ప్రూవ్ చేసుకున్నాం. ప్రతి విద్యార్థికి ఒక స్మార్ట్ ఫోన్, ఒక కంప్యూటర్, ఒక ఇంటర్నెట్ సౌకర్యం సమానంగా ఉండకపోవచ్చు, కానీ ట్యాబ్స్ ఇచ్చారండి, ట్యాబ్స్ ఇచ్చారు, మొబైల్స్ ప్రొవైడ్ చేశారు గతసారి. అదే మనకి ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ. కాబట్టి పరికరాలు అందుబాటులోకి తేవడం, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ పెంచడం, ఉపాధ్యాయులకు డిజిటల్ ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ విద్యను సమన్వయం చేయడం చాలా అవసరం. ఇంకా కొంచెం చేయాల్సి ఉంటుంది, ఉంది, కానీ మ్యాక్సిమం ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు సులభతరం అయ్యింది. ఒకప్పుడు రోజులు కాదు సార్, రోజులు మారాయి. అన్ని వసతులు కల్పించడం జరుగుతుంది, ఇంకా వృద్ధిలోకి రావడం

0: జరుగుతుంది. వికసిత్ భారత్ మన లక్ష్యం, టైం పీరియడ్ కి డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతాము, సాధిస్తామని నాకు ప్రగాఢ నమ్మకం అయితే ఉంది.
1: సార్, ఎన్ఈపి 2020లో ఉపాధ్యాయులకు శిక్షణ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. సో ఎందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు శిక్షణను అందిస్తూ ఉన్నారు ఈ పాలసీలో?
0: ఉపాధ్యాయులకి శిక్షణ అనేది అత్యంత అవసరం ఉంది. ఉపాధ్యాయుడు శిక్షణ పొందలేకపోతే తను విద్యార్థుల్ని తయారు చేయలేడు. ఫ్యూచర్ విద్యార్థులను, భవిష్యత్తు విద్యార్థుల్ని తయారు చేయడం చాలా కష్టం. ఇప్పుడు టీచర్స్కి, ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి ప్రతి సంవత్సరం ట్రైనింగ్ అనేది వాళ్ళకి కంపల్సరీ చేశారు. వాళ్ళ జీతభత్యాల్లో గాని లేదా వాళ్ళ ఇంక్రిమెంట్ విషయంలో గాని వాటన్నిటికీ దాన్ని డీలింగ్ చేయడం జరిగింది. సో ప్రతి ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు ట్రైనింగ్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందే. అలాగే CPW, కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అని ప్రతి అధ్యాపకుడికి తప్పనిసరి చేశారు. ఇన్ని గంటలు ఆఫ్లైన్ ట్రైనింగ్, ఇన్ని గంటలు ఆన్లైన్ ట్రైనింగ్ ప్రతి అధ్యాపకుడు చేయాలి అని ఒక సెట్ రూల్ ఫ్రేమ్ చేయడం జరిగింది సార్. మా కేంద్రీయ విద్యాలయంలో అయితే మేము 40 గంటలు ఆఫ్లైన్, 50 గంటలు ఆన్లైన్ ట్రైనింగ్ తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కంప్లీట్ చేయాల్సి ఉంది. ఎవ్రీ మంత్ మాకు ఒక డేటా కలెక్ట్ చేస్తారు, ఎన్ని గంటలు మీరు చేశారు, ఎన్ని గంటలు ఆన్లైన్, ఎన్ని గంటలు ఆఫ్లైన్, ఎంత ఇంకా షార్ట్ ఉంది, అది కంప్లీట్ చేయాలి. టైం టు టైం మాకు రిమైండర్స్ వస్తూనే ఉంటాయి. సో ఉపాధ్యాయులకి ట్రైనింగ్ అనేది అది తప్పనిసరి. ఉపాధ్యాయుడు ట్రైనింగ్ లేకపోతే ఏదైతే ఇన్స్ట్రుమెంట్, నైఫ్, ఒక టూల్ ఉందో ఆ టూల్ షార్పనింగ్ చేయకపోతే ఆ టూల్ వీ కెనాట్ యూజ్ ఇట్, దాన్ని మనం యూజ్ చేయలేం. ఆ టూల్ యూజ్ చేసినా గానీ అది అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రావు. సో కొత్త కరికులము, కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్, టెక్నాలజీ, అలాగే అసెస్మెంట్ రిఫార్మ్స్, వీటన్నిటి అంశాలకు సమర్థవంతంగా అమలు చేయడానికి ఉపాధ్యాయులకు నిరంతర ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అవసరం. అందుకే ఎన్ఈపి 2020లో ఉపాధ్యాయులు కంటిన్యూస్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మరియు ఆధునిక బోధన పద్ధతులపై ప్రాధాన్యత ఇచ్చారు సార్.
1: సార్, అదేవిధంగా మనం చూస్తే కనుక వెనుకబడిన వర్గాలు, బాలికలు, దివ్యాంగ విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలు ఎలా కల్పించవచ్చంటారు ఎన్ఈపి 2020 ద్వారా?
0: ఎన్ఈపి 2020 విద్య అందరికి అందుబాటులో ఉండాలని, సామాజిక మరియు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏ విద్యార్థి కూడా అభ్యాస అవకాశాన్ని కోల్పోకూడదని లక్ష్యంగా పెట్టుకుంది సార్. సో కాబట్టి ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, బాలికలకు మెరుగైన విద్యా అవకాశాలు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక మద్దతు, వాళ్ళకి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం మరియు ఇతర సహాయ చర్యలు, అలాగే ఎడ్యుకేషనల్ ఈక్విటీ సాధించడానికి విధానం దిశానిర్దేశం చేస్తుంది ఈ ఎన్ఈపి 2020 సార్. ఇందులో అన్ని మార్గదర్శకాలు. ఎన్ఈపి 2020 ఇస్ లైక్ ఏ రిలీజియస్ బుక్, ఇట్ ఈస్ లైక్ ఏ గాడ్స్ బుక్. నిజంగా ఒక గొప్ప పాలసీ ఎన్ఈపి 2020. అది క్షుణ్ణంగా చదివితే నిజంగా అందులో క్రోడీకరించిన అంశాలు, భారతదేశం ఎటువైపు వెళ్తుంది అన్న ఒక ఇది కలుగుతుంది సార్. అంత జాగ్రత్తగా డ్రాప్ చేశారు. ఒక గ్రేట్ డాక్యుమెంట్ అండి అది ఎన్ఈపి 2020.
1: లవ్ కుమార్ గారు, మన ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన జాతీయ స్థాయి విద్యా సంస్థల వల్ల మన రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు లభిస్తున్నాయంటారు?
0: మంచి ప్రశ్న అడిగారు సార్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ అనంతరం మనకి చాలా ఐఐటీలు, ఐఎంలు, ఐజర్లు స్థాపించారు సార్. ఉదాహరణకు తిరుపతిలో ఐఐటి, అలాగే విశాఖపట్నంలో ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అలాగే ఐజర్ ఒకటి తిరుపతిలో, అలాగే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ మీకు వరంగల్లో వచ్చింది, అలాగే IIIT కర్నూలు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వంటి సంస్థలు ఏర్పడ్డాయి సార్. రాష్ట్ర విద్యార్థులకు జాతీయ స్థాయి ఉన్నత విద్యా అవకాశాలు విస్తరించాయి. సో ఈ సంస్థలు ఏంటి, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ప్రాథమిక శాస్త్రాలు, పరిశోధన, సాంకేతిక వంటి విభిన్న రంగాల్లో అవకాశాలు అందిస్తున్నాయి సార్. ఈ సంస్థల స్థాపనకు సంబంధించి అధికారిక వివరాలను కేంద్ర ప్రభుత్వం కూడా నమోదు చేసింది. ఇవన్నీ టైం టు టైం వాళ్ళు ఫండ్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు, అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, మంచి విద్యార్థులను తయారు చేస్తున్నాయి అని సందేహం లేదు.
1: సార్, ఎన్ఈపి 2020 బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దడంలో ఎలా దోహదపడుతుంది?
0: సార్, ఎన్ఈపి 2020 మీకు ఇది ఒక ఫైన్ డాక్యుమెంట్. ఇందులో మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, రీసెర్చ్, అలాగే టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, అలాగే క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చింది సార్. అలాగే ఐఐటి

0: టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, ఐఐఎంస్, ఐజర్స్, రీసెర్చ్ ఎడ్యుకేషన్ సెంటర్స్, అలాగే ఎన్ఐటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వంటి రంగాల్లో విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలను అందిస్తున్నాయి. ఉదాహరణకు ఐఐటి తిరుపతిలో బీటెక్ తో పాటు ఎంఎస్, పిహెచ్డి, ఎంటెక్, ఎంఎస్సి మరియు మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ వంటి విభిన్న కార్యక్రమాలు అభివృద్ధి చెందాయి. ఇది నిజంగా ఒక కొత్త తరహా విద్యా అవకాశం ఉంది. ఐఐటి తిరుపతిలో మీకు బీటెక్ అనుకుంటాం మనం, దాంతోపాటు ఎంఎస్ ఉంది, పిహెచ్డి ఉంది, అలాగే ఎంటెక్, అలాగే మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. ఈ అన్ని రంగాల్లో కూడా మీకు ఐఐటి తిరుపతిలో అన్ని తరహా డిగ్రీలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి.
1: సర్, కార్యక్రమంలో చివరగా ఎన్ఈపి 2020లోని విద్యా సంస్కరణలు దేశాభివృద్ధి మరియు సేవాభావంతో ఎలా అనుసంధానమవుతాయంటారు?
0: సార్, విద్యార్థులు జ్ఞానం పెరగడం ఒక దశ మాత్రమే సార్, అలాగే ఆ జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించడం విద్య యొక్క మరింత గొప్ప లక్ష్యం. ఇప్పుడు మనం భారత ప్రభుత్వం చేపడుతున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ విద్యార్థుల్ని భాగస్వాములుగా చేస్తున్నారు. కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేస్తున్నారు. అయితే ఎన్ఈపి 2020 ద్వారా నైపుణ్యాలు, అలాగే పరిశోధన, టెక్నాలజీ వీటన్నిటికీ ప్రాధాన్యత పెరిగింది. సో కొత్త జాతీయ సంస్థలు యువతకు ఉన్నత విద్య, పరిశోధన మరియు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు విస్తరిస్తున్నాయి. అందువల్ల విద్యార్థి తన వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబం, సమాజం, రాష్ట్రం మరియు దేశ అభివృద్ధిని తన వంతు సేవ చేయగల పౌరుడిగా ఎదగడం ఈ మొత్తం ప్రక్రియ యొక్క ముఖ్యమైన ఫలితంగా చూడవచ్చు. దేశం నాకేం ఇచ్చింది అన్న ధోరణి విడిచిపెట్టాలండి. ఇప్పుడు నేను దేశానికి ఏం చేస్తున్నాను, ఇప్పుడు లేటెస్ట్ గా మనం ఆలోచించాల్సింది అది. వాట్ ఐ కెన్ డూ ఫర్ ద కంట్రీ, ఇట్స్ నాట్ దట్ వాట్ కంట్రీ డిడ్ ఫర్ మీ. అలా ప్రతి ఒక్క పౌరుడు ఆలోచిస్తే ఈ దేశం ఒక గొప్ప దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా, తప్పనిసరిగా వికసిత్ భారత్ అవుతుందని మనం అందరం ఆశిద్దాం.
1: లవ్ కుమార్ గారు, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి మన ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సార్.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యావిధానం 2020పై ప్రత్యేక ముఖాముఖి మీరింతవరకు విన్నారు. అతిథి డాక్టర్ బి లవకుమార్, లెక్చరర్, శ్రీకాకుళం కేంద్రీయ విశ్వవిద్యాలయం. పరిచయకర్త రావల సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ప్రేమ సంకెళ్ళు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. వేటూరి సాహిత్యం అందించిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి ధర్మరాజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు ఈ పాట.

కోనసీమ జిల్లా ఈతకోట గ్రామం నుండి సూర్యనారాయణ కోరిక మేరకు ప్రేమికుల రోజు చిత్రానికి ఉన్ని మీనన్ పాడిన పాట వినబోతున్నారు. ఏఎం రత్నం, శివగణేష్ సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం ఏఆర్ రెహమాన్.

మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక అవ్వ దగ్గర బుట్టలో గుడ్లున్నాయి. ఒక కస్టమర్ వచ్చి సగం గుడ్డు ఇవ్వమ్మా, ఇంకో సగం గుడ్డు ఫ్రీగా ఇవ్వు అని అడిగారు. అది కూడా పగలగొట్టకూడదు అన్నారు. ఇంకా అవ అలాగే ఇచ్చేసింది, బుట్ట ఖాళీ అయిపోయింది. అసలు బుట్టలో మొత్తం ఎన్ని గుడ్లు ఉన్నాయి అని అనమాట క్వశ్చన్ అయితే. మీకు ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మా నెంబర్ 0866244884 కి అయితే మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా క్రిమినల్ మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ చిత్ర గారు పాడారనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:42 దాటి 47 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. హర్విల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక అవ్వ దగ్గర బుట్టలో గుడ్లు ఉన్నాయి, ఒక కస్టమర్ వచ్చి సగం గుడ్లు ఇవ్వమ్మా ఇంకో సగం గుడ్డు ఫ్రీగా ఇవ్వు అది కూడా పగలగొట్టకూడదు అన్నాడు. అవ్వ అలాగే ఇచ్చేసింది, బుట్ట మాత్రం ఖాళీ అయిపోయింది. అసలు బుట్టలో మొదట ఎన్ని గుడ్లు ఉన్నాయి అని అడిగాను అనమాట. దానికి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. కలమందలపాడు గ్రామం నుండి ఖాజీ ముతజా అలీ గారు 4 అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఫస్ట్ క్వశ్చన్ కి. హాయ్ మామ అంటూ దొడ్డదేవరపాడు నుంచి టైలర్ సుజాత శ్రీనివాస్ 4 అని కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఫస్ట్ క్వశ్చన్ కి. హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి, పుట్టుపక్కల నుండి పులిపాడి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఆదూర్ నుంచి బంగారాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. షేక్ గులిజర్ సాంబశివరావు ఫ్రమ్ వేటపాలెం దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ మళ్ళీ చెప్పండి అంటూ పంపించారు మధుసూదన్ రెడ్డి గారు. మళ్ళీ రిపీట్ చేస్తానండి, సిఆర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ జవాబు అంటూ

కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసపెట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ రోజా సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అంటూ పంపించారు. విజయలక్ష్మి పెదకొండూరు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే శుభోదయం సౌజ్ఞ తల్లి అంటూ ఆన్సర్ అయితే పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త గారు. భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పోలవరం నుండి భాస్కర్ రావు రాణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అంటూ మువ్వల కోటేశ్వరరావు పోలవరం ఉడకబెట్టిన సగం గుడ్డు ఉంటుంది అని పంపించారు. బాగా ఆలోచించారండి. ఇంకా ఏమో మ్యామ్, నేను ప్యూర్ వెజ్ గుడ్లు కొనను, సో మాకు తెలియదు అని పంపించారు. ఎవరు అంటే కునితల్ సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి. గుడ్డుతో సంబంధం లేదండి, జస్ట్ లాజిక్తోనే సంబంధం అనమాట. గుడ్ ఏం తినాల్సిన అవసరం ఏం లేదు, నేను గుడ్ తినమని చెప్పలేదు కదా. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ పి మాధవరం పెద్దమోదుగుపల్లి నుంచి పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి 12 అని పంపించారు. రాంగ్ ఆన్సర్ అనమాట. మరి ఆన్సర్ ఏంటి అంటే కేవలం ఒక గుడ్డు మాత్రమే. ఎందుకంటారా, ఒక గుడ్డులో సగం అంటే అర్ధ గుడ్డు, దానికి ఇంకో అర్ధ గుడ్డు కలిపితే మొత్తం ఒక గుడ్డే కదా. సో ఒక గుడ్డు సరిగ్గా సరిపోతుంది అనమాట. పాల్గొట్టే పని కూడా లేదు కదా, అదనమాట. మరి ఇంకా థర్డ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే గనక, ఒక అతను 10 అడుగుల నిచ్చెన మీద నుంచి కింద పడ్డాడు, కానీ అతనికి చిన్న దెబ్బ కూడా తగలలేదు, అదెలా సాధ్యం? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక అతను 10 అడుగుల నిచ్చెన మీద నుంచి కింద పడ్డాడు, కానీ అతనికి చిన్న దెబ్బ కూడా తగలలేదు, అదెలా సాధ్యం? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 08662488114 కి మెసేజ్ చేసండి. Stay tuned to Vidhu Bharati FM 101.3.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే ప్రేమ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. విజయ్ యశ్దాస్ పాడగా, గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, శ్రీమణి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:52 39 సెకండ్లుగా వస్తుంది. మనం హార్విల్లో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక అతను 10 అడుగులు నిచ్చెన మీద నుంచి కిందకి పడిపోయాడు, కానీ అతనికి చిన్న దెబ్బ కూడా తగలేదు, అది ఎలా సాధ్యం అని అడిగాను. చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. 3 క్వశ్చన్స్ లో ఇదే జాన్సన్ కరెక్ట్ ఆన్సర్. ఎనీవే కంగ్రాచులేషన్స్. ఇంకా పెదమోదుగుపల్లి నుంచి పి మాధవరావు గారు నిచ్చెన పడుకోబెట్టింది. అబ్బా కరెక్ట్ అండి మీ వర్షన్ లో. రామ్ కుమారి గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ, ఒక పాట ఫలానా పాటలు చాలా బాగా చెప్పారు అంటూ థ్యాంక్ యూ అండి. మురళి గారు హాయ్ అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి ఎక్కుతుండగా మొదటి మెట్టులో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ మ్యామ్, నిచ్చెన నిలబడి లేదు అని పంపించారు. అది కూడా కరెక్ట్ ఆన్సరే కదా. అసలు యాక్చువల్లీ నేను చెప్పే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, అతను నిచ్చెన మొదటి మెట్టు మీదే ఉన్నాడనమాట. 10వ మెట్టు మీద నుంచి పడిపోలేదు కదా, సో మొదటి మెట్టు మీద ఉన్నాడు కాబట్టి దెబ్బ ఏం తగలేదు అనమాట. ఇంకా సిరిగిరి రామ్ ప్రసాద్ మార్కాపురం నుంచి కలలో పడిపోయి ఉంటాడు అని పంపించారు. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అండి మీ ఇన్నోవేషన్ కి.

ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ లెటర్ వాల్కి వేయలేదు, ఇట్స్ లయింగ్ డౌన్ అంటూ వేణు ఆనంద్పూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే శుభోదయం తల్లి అంటూ నాలుగు పిల్లలు అంటూ ఇందాక సెకండ్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ఇంకా మంగళగిరి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ రోజా అతన్ని ఇచ్చినే ఎక్కలేదు అని పంపించారు. ఎక్కారండి, ఎక్కారు, ఖచ్చితంగా ఎక్కారు. రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా బాసర్కోడు గ్రామం నుంచి ఒక గుడ్డు అని ఇందాక కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. షేక్ గుల్జర్ సాంశివరావు ఫ్రమ్ వేటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ మేడం, ఐఎమ్ సాయి దుర్గా ఫ్రమ్ తిరుపతి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డ్రీమ్ కాదండి, డ్రీమ్ అయితే రాంగ్ ఆన్సర్ అనే చెప్తా. హాయ్ సౌద్ని గారు అంటూ సుజాత శ్రీనివాసరావు దొడ్డదేవరపాడు నుంచి ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు పదడుగులు ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మార్కాపురం శివాజీనగర్ మస్తాన్ వలీ ఫాతిమా జవాబు ఇసుక మీద పడి ఉంటారు అని పంపించారు. ఇందాక ఆన్సర్ అయితే చెప్పేశాను కదా, అతను నిచ్చిన మొదటి మెట్టు మీదే ఉన్నాడు అనమాట, అక్కడ నుంచి పడ్డాడు అందుకే దెబ్బ తగలేదు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ రావు అండ్ రాణి పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సైకం పోతురాజు నసుగుంట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవసేన తిరుపతి నుంచి కింద పడి ఉండరేమో కదా అని పంపించారు. విజయలక్ష్మి పెడకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ గారు గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ వచ్చేసి ఆ నిచ్చెన పడుకోబెట్టి ఉంది అంటూ నాగకుమారి విజయవాడ నుంచి, అది కూడా కరెక్ట్ ఆన్సరేలే. గుడ్ మార్నింగ్ మొదటిమెట్ నుంచి అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు రామ్మోహన్ రావు రాము గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ నేల మీద పడలేదు అంటూ సాతుపాటి రాము పుష్ప గొల్లన్పాడు నుంచి ఖమ్మం నుంచి పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ రోజా థ్యాంక్ యూ అండి, మీ ప్రశ్నకు సమాధానం ఈసారి వచ్చినప్పుడు చెప్తాను అంటూ మన దేశానికి సంబంధించిన ప్రశ్నలు అడగండి అంటూ పంపించారు బొడు బాలసుబ్రహ్మణ్యం గారు. ఈసారి ఖచ్చితంగా అడుగుతానండి. ఇంకా భాస్కర్ పెడ నుంచి సౌజ్ గారు హర్విల్ కార్యక్రమం చాలా బాగుంది, ప్రశ్నలు అడిగారు అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ మేడం, సునంద ఆనందపురం నుంచి డ్రీమ్ లో ఉన్నాడు అని పంపించారు. అదనమాట డ్రీమ్, ఇంకా జంప్ చేస్తాడేమో అంటూ బంగారాజు గారు పంపించారు. కాదండి, అదర్ నుంచి ఆన్సర్ చెప్పేశాను కదా, అతన్ని ఇచ్చిన మొదటి మెట్టు మీదే ఉన్నాడమాట, అక్కడి నుంచి పడిపోయిన దెబ్బ ఏం తగలదు కదా, అలా అనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:56 దాటి 47 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హర్విల్కైతే బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది, అలాగే ఈనాటి నా షోకు కూడా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మంచి మంచి స్టోరీస్తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్యుభారతి FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా సాగరమాల ప్రాజెక్టు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: భారత్ మూడు వైపులా సముద్రంతో అనుసంధానమై ఉన్న విశాలమైన దేశం. సుమారు 11,000 కిలోమీటర్లకు పైగా విస్తరించిన తీర ప్రాంతం, 100కు పైగా ప్రధాన చిన్న ఓడరేవులు, సముద్ర వాణిజ్యానికి అపారమైన అవకాశాలు, లక్షలాది మంది మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు, సముద్ర ఆధారిత పరిశ్రమలు, పర్యాటకం, అంతర్జాతీయ వాణిజ్యం, ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థలో సముద్ర రంగానికున్న ప్రత్యేకతను తెలియజేస్తాయి. భారతదేశ ఆర్థిక అభివృద్దిలో సముద్ర మార్గాలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం, ఓడరేవులను ఆధునీకరించడం, ఓడరేవులకు రోడ్ రైల్ అనుసంధానాన్ని మెరుగుపరచడం, తీర ప్రాంతాల్లో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమే సాగర్మాల. ఈ సాగర్మాల అనేది కేవలం పోర్టుల అభివృద్ది కార్యక్రమం మాత్రమే కాదు, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి దేశంలోని ఉత్పత్తి కేంద్రాలను, పరిశ్రమలను, మార్కెట్లను, వినియోగదారులను సముద్ర మార్గాలతో అనుసంధానించే విస్తృతమైన జాతీయ కార్యక్రమం. ఒక దేశం ఎంత ఎక్కువగా అంతర్జాతీయ వాణిజ్యం చేస్తే అంత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ అవసరమవుతుంది. వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడానికి రహదారులు, రైల్వేలు, విమాన మార్గాలతో పాటు సముద్ర రవాణా కూడా ఎంతో ముఖ్యమైనది. ప్రత్యేకంగా భారీ పరిమాణంలో సరుకులను ఎక్కువ దూరాలకి తక్కువ ఖర్చుతో తరలించడంలో సముద్ర రవాణాకు ప్రత్యేకమైన ప్రయోజనాలున్నాయి. అందుకే ప్రపంచ వాణిజ్యంలో సముద్ర రవాణా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఒక ఓడరేవుకు సరుకు చేరడం మాత్రమే సరిపోదు, ఆ పోర్టు నుంచి సరుకు రైలు లేదా రహదారి ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు వేగంగా చేరాలి. అదేవిధంగా దేశంలోని ఉత్పత్తి కేంద్రాల నుంచి సరుకు పోర్టుకు సమయానికి చేరాలి. ఈ మొత్తం వ్యవస్థను సమర్థవంతంగా అనుసంధానించడమే సాగర్మాల కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సాగర్మాల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. దేశ ఆర్థికాభివృద్దిలో సముద్ర రంగాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడమే దీని ప్రధాన లక్ష్యం. అయితే ఈ సాగర్మాల కార్యక్రమం ప్రధానంగా 4 విస్తృత అంశాలపై దృష్టి సారిస్తుంది. అందులో మొదటిది పోర్టుల ఆధునీకరణ, కొత్త పోర్టుల అభివృద్ది. అలాగే రెండవది పోర్టు కనెక్టివిటీ మెరుగుదల. దాంతోపాటు పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ, తీర ప్రాంత సమాజాల అభివృద్ది. ఈ 4 అంశాలను సమగ్రంగా అమలు చేయడం ద్వారా సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే సాగర్మాల ఆలోచన. ఒక పరిశ్రమలో ఉత్పత్తి అయిన వస్తువులను విదేశాలకు ఎగుమతి చేయాలి. ఆ వస్తువులు మొదట ఫ్యాక్టరీ నుంచి రహదారి లేదా రైలు మార్గం ద్వారా పోర్టుకు చేరాలి. అక్కడ వాటిని నౌకల్లోకి ఎక్కించాలి. అనంతరం సముద్ర మార్గం ద్వారా ఇతర దేశాలకు పంపాలి. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడైనా జాప్యం జరిగినట్లయితే రవాణా ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. పోర్టులో ఎక్కువసేపు సరుకు నిలిచిపోయినా ఖర్చు పెరుగుతుంది. రోడ్డు లేదా రైల్వే కనెక్టివిటీ బలహీనంగా ఉన్నా కూడా సరుకు రవాణా మందగిస్తుంది. అందువల్ల పోర్టును మాత్రమే అభివృద్ది చేయడం కాకుండా పోర్ట్, రోడ్, రైల్వే, పరిశ్రమ, మార్కెట్ మధ్య సమన్వయం చాలా అవసరం. ఈ సమగ్ర దృష్టికోణమే సాగర్మాల కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఆధునిక ఓడరేవు అంటే కేవలం నౌకలు నిలిచే ప్రదేశం మాత్రమే కాదు, భారీ నౌకలను నిర్వహించగల సామర్థ్యం, ఆధునిక కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలు, వేగవంతమైన లోడింగ్, అన్లోడింగ్, నిల్వ సౌకర్యాలు, డిజిటల్ వ్యవస్థలు, భద్రతా ప్రమాణాలు, రోడ్ రైల్ అనుసంధానం వంటి అనేక అంశాలు అవసరం. పోర్టుల సామర్థ్యం పెరిగినట్లయితే నౌకలు సరుకును త్వరగా లోడ్, అన్లోడ్ చేసుకుని తిరిగి ప్రయాణించగలుగుతాయి. దీనివల్ల పోర్టుల్లో ఎదురుచూపు సమయం తగ్గుతుంది, సరుకు రవాణా వేగం కూడా గణనీయంగా పెరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొన్నారు.
2: టు పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ కెన్ బి సీన్ త్రూ ద సాగర్ మాలా స్కీమ్. అబౌట్ 575 ప్రాజెక్ట్స్ అట్ అ టోటల్ కాస్ట్ ఆఫ్ అవర్ 6 లక్ కరోడ్ రూపీస్ have been identified for implementation during 2015 to 2035 period. These works cover port modernization, new port development, port connectivity enhancement, port link industrialization and coastal community development. The project will facilitate seamless and congestion free transit to and from the port. It will also further reduce the turn around time of the cargo truck.

అయితే దేశంలో ప్రధాన ఓడరేవుల ఆధునీకరణకు అనేక ప్రాజెక్టులు చేపట్టారు. కొత్త బెర్తులు, టెర్మినల్స్, డ్రెడ్జింగ్, మెకనైజ్డ్ కార్గో హ్యాండ్లింగ్, మల్టీ మోడల్ కనెక్టివిటీ వంటి అంశాలపై దృష్టి సారించారు. అయితే పోర్టుల ఆధునీకరణలాగే పోర్టుల మధ్య సమన్వయం కూడా చాలా ముఖ్యమైన అంశం. దేశంలోని ఒక పోర్టులో సరుకు రద్దీ ఎక్కువగా ఉండి మరొక పోర్టులో సామర్థ్యం పూర్తిగా వినియోగించబడకపోతే మొత్తం లాజిస్టిక్స్ వ్యవస్థపైనే ప్రభావం పడుతుంది. అందువల్ల వివిధ పోర్టుల సామర్థ్యాన్ని సమగ్రంగా వినియోగించుకోవడం కూడా చాలా ముఖ్యం. సరిగ్గా దీనిపైనే దృష్టి సారించింది సాగరమాల కార్యక్రమం. ఒక ఓడరేవు ఎంత ఆధునికంగా ఉన్నా దానికి మంచి రహదారి లేదా రైల్వే కనెక్టివిటీ లేకపోతే దాని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేం. అందుకే సాగరమాల కార్యక్రమంలో పోర్టు కనెక్టివిటీ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. పోర్టులను జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, అంతర్గత జల రవాణా మార్గాలతో అనుసంధానించడం ద్వారా సరుకు రవాణాను సులభతరం చేసే ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఉదాహరణకు, ఒక పరిశ్రమ సముద్ర తీరానికి దూరంగా ఉన్న ప్రాంతంలో ఉందనుకున్నట్లయితే అక్కడ తయారైన ఉత్పత్తి పోర్టుకు చేరడానికి అనేక జిల్లాలు దాటాల్సి ఉంటుంది. రహదారులు సరిగ్గా లేనట్లయితే ట్రక్కులు ఆలస్యమవుతాయి. రైల్వే సౌకర్యం లేకపోతే భారీ సరుకును రోడ్డు మార్గంలోనే తరలించాల్సి ఉంటుంది. అదే పరిశ్రమ ప్రాంతం నుంచి పోర్టుకు నేరుగా లేదా వేగవంతమైన రైల్ రోడ్ కనెక్టివిటీ ఉన్నట్లయితే రవాణా సమయంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది. అలా జరిగినట్లయితే లాజిస్టిక్స్ సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుంది. సాగరమాల కార్యక్రమంలో మూడవ ప్రధాన అంశం పోర్టు లెడ్ ఇండస్ట్రియలైజేషన్, పోర్టుల ఆధారంగా పారిశ్రామిక అభివృద్ది. పోర్టులకు దగ్గరగా పరిశ్రమలు ఏర్పడితే ముడిసరుకు దిగుమతి చేయడం, తయారైన వస్తువులను ఎగుమతి చేయడం కూడా సులభతరమవుతుంది. ఉదాహరణకు, ఉక్కు పరిశ్రమకు భారీ పరిమాణంలో ముడి పదార్థాలు అవసరమవుతాయి. పెట్రోలియం, రసాయనాలు, ఎరువులు, ఆహార ప్రాసెసింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రంగాలకు కూడా సమర్థవంతమైన సరుకు రవాణా వ్యవస్థ అవసరమవుతుంది. పోర్టులకు అనుసంధానంగా పారిశ్రామిక క్లస్టర్లు అభివృద్ది చేస్తే పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల పెట్టుబడులకు కూడా అవకాశాలు ఏర్పడతాయి. పరిశ్రమలు ఏర్పడితే ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే కారణంగా సాగరమాల కేవలం రవాణా రంగానికి సంబంధించిన కార్యక్రమంలో మాత్రమే కాకుండా పారిశ్రామికాభివృద్ది, ఉపాధి, పెట్టుబడులు, ఎగుమతులతో అనుసంధానమైన కార్యక్రమంగా రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ పోర్టు ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి సాగరమాల కింద కోస్టల్ ఎకనామిక్ జోన్స్, తీర ప్రాంత ఆర్థిక మండలాలను తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. తీర ప్రాంత రాష్టాల్లో ఉన్న పోర్టులు, పరిశ్రమలు, రవాణా మార్గాలు, మార్కెట్లను సమగ్రంగా అనుసంధానించి ఆర్థిక కార్యకలాపాలను పెంచడమే దీని ఉద్దేశం. ఒక తీర ప్రాంతంలో మౌలిక సదుపాయాలు అభివృద్ది చెందితే అక్కడ పరిశ్రమలు రావడానికి అవకాశాలు పెరుగుతాయి. పరిశ్రమలతో పాటు గిడ్డంగులు, లాజిస్టిక్స్ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్లు, సేవా రంగాలు కూడా అభివృద్ది చెందే అవకాశం ఉంటుంది. అయితే తీర ప్రాంత అభివృద్ది సమయంలో పర్యావరణ పరిరక్షణ, తీర ప్రాంత సమాజాల జీవనోపాధి, సముద్ర జీవ వైవిధ్యం వంటి అంశాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక భారతదేశ తీర ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజల జీవనోపాధి సముద్రంపైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా మత్స్యకారులు, చేపల వ్యాపారులు, పడవ కార్మికులు, చిన్న వ్యాపారులు సముద్ర ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములు. అందుకే సాగరమాల కార్యక్రమంలో కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్, తీర ప్రాంత సమాజాల అభివృద్దికి కూడా ప్రాధాన్యత కల్పించబడింది. మత్స్యకారులకు ఆధునిక ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, కోల్డ్ చైన్ సౌకర్యాలు, నిల్వ మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తే వారి ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ లభించే అవకాశం ఉంటుంది. చేపల వేట నుంచి వినియోగదారుడి వరకు ఉండే మొత్తం సరఫరా గొలుసులో నష్టాలను తగ్గించడం కూడా నిర్దేశిత లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. చేపలు పట్టిన వెంటనే సరైన శీతలీకరణ సదుపాయం లేకపోయినట్లయితే ఉత్పత్తి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా సౌకర్యాలు తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. సముద్ర రంగం విస్తరిస్తున్న కొద్దీ నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం కూడా పెరుగుతోంది. అందుకనుగుణంగానే పోర్ట్ ఆపరేషన్స్, లాజిస్టిక్స్, నౌకా సేవలు, కార్గో హ్యాండ్లింగ్, మెరైన్ టెక్నాలజీ, ఫిషరీస్, టూరిజం వంటి రంగాల్లో శిక్షణ పొందిన యువతకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది. తీర ప్రాంత యువతకు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు సాగరమాల కార్యక్రమానికి అనుబంధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై దృష్టి సారించింది భారత ప్రభుత్వం. ఈ నైపుణ్య శిక్షణ అనేది సముద్రం కేవలం చేపల వేటకు లేదా నౌకా రవాణాకు మాత్రమే సంబంధించింది కాదని ఆధునిక సాంకేతికత, లాజిస్టిక్స్, ఇంజనీరింగ్, పర్యాటకం, పరిశ్రమలు వంటి అనేక రంగాల్లో సముద్ర ఆర్థిక వ్యవస్థలో అవకాశాలున్నాయన్న సందేశాన్ని యువతకు అందిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం గురించి మాట్లాడుకున్నట్లయితే విశాఖపట్నం సహజ నౌకాశ్రయంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య, రక్షణ, పర్యాటక రంగాల్లో ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన నగరం. విశాఖపట్నం పోర్ట్, పారిశ్రామిక ప్రాంతాలు, రైల్వేలు, జాతీయ రహదారులు, విమానాశ్రయం, సముద్ర తీరం ఇవన్నీ కలిపి

0: నగరమాల ఆలోచనలో మరో ముఖ్యమైన అంశం ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. నదులు, కాలువలు, అంతర్గత జలమార్గాలను సరుకు రవాణాకు ఉపయోగించడం ద్వారా రవాణా వ్యవస్థకు మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించవచ్చు. భారీ సరుకులను నీటి మార్గం ద్వారా తరలించడానికి అవకాశమున్న ప్రాంతాలలో జల రవాణా లాజిస్టిక్స్ కు ఉపయోగపడుతుంది. రోడ్డు, రైల్వే, సముద్ర మార్గాలు, అంతర్గత జలమార్గాలను పరస్పరం అనుసంధానించే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అభివృద్ది చెందితే దేశ సరుకు రవాణా వ్యవస్థ మరింత సమగ్రంగా మారుతుంది. ఈ సాగరమాల కార్యక్రమ పరిధిలో సముద్ర ఆధారిత పర్యాటకానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. క్రూయిజ్ టెర్మినల్స్, తీర పర్యాటక కేంద్రాలు, లైట్ హౌస్ టూరిజం, బీచ్ టూరిజం వంటి కార్యకలాపాలు అభివృద్ది చెందడంతో తీర ప్రాంతాల్లో పర్యాటక ఆధారిత ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. క్రూయిజ్ నౌక ఒక నగరానికి వచ్చినట్లయితే అది కేవలం పోర్టుకు మాత్రమే ఆదాయాన్ని తీసుకురాదు. దాని ద్వారా వచ్చే పర్యాటకులతో స్థానిక రవాణా, హోటల్స్, రెస్టారెంట్లు, హస్తకళలు, షాపింగ్, పర్యాటక సేవలను వినియోగించే అవకాశం ఉంటుంది. దీంతో స్థానిక ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతం లభిస్తుంది. ఆధునిక పోర్టుల అభివృద్దిలో సాంకేతికత పాత్ర కూడా రోజురోజుకు పెరుగుతోంది. డిజిటల్ డాక్యుమెంటేషన్, ఆటోమేటెడ్ కార్గో హ్యాండ్లింగ్, పోర్ట్ కమ్యూనిటీ వ్యవస్థలు, రియల్ టైమ్ ట్రాకింగ్, డేటా అనలిటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు పోర్టు కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా మార్చుతున్నాయి. మొత్తంగా భారతదేశం ముందుకు సాగుతున్న కొద్దీ దాని తీర ప్రాంతాలు కూడా అభివృద్ది ప్రయాణంలో మరింత కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఓడరేవుల నుంచి పరిశ్రమకు, పరిశ్రమ నుంచి మార్కెట్కు, మార్కెట్ నుంచి ప్రపంచానికి ఈ మొత్తం ప్రయాణాన్ని వేగవంతం చేయడంలో సమర్థవంతమైన సముద్ర రవాణా వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత కల్పించబడింది. పోర్టుల ఆధునీకరణ నుంచి తీర ప్రాంత ప్రజల జీవనోపాధి వరకు, లాజిస్టిక్స్ నుంచి పారిశ్రామికీకరణ వరకు, పర్యాటకం నుంచి నైపుణ్యాభివృద్ది వరకు అనేక రంగాలను ఒకే దిశగా అనుసంధానించే ప్రయత్నమే ఈ సాగరమాల కార్యక్రమం.
1: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా సాగరమాల ప్రాజెక్టు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఎస్, మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:16 అవుతుంది. నేను మీ ఆర్జే నగేష్ మాట్లాడుతాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా చాలా చక్కగా ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. సో మీ అందరు ఆదరణతో చాలా చక్కగా ఉన్నాను. హ్యాపీగా మీతో ఎంజాయ్ చేయడానికి, ఎంజాయ్ చేయించడానికి నేనైతే వచ్చేసాను. ఇప్పటి నుంచి 5 గంటల వరకు కూడా మీతో ధూమ్ ధామ్ గా ఎంటర్టైన్మెంట్ తో నేను కూడా పాల్గొంటాను. సో మనమైతే సినిమా కబుర్లోకి అయితే మరి ఎంటర్ అయిపోయాం. మరి తెలుసు కదండి, ఎక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ముందు మన బెజవాడలో రిలీజ్ అయ్యేది హిట్టో ఫట్టో తెలిస్తేనే అసలు ప్రపంచం మొత్తం టాక్ వచ్చేస్తుంది. సో మన శ్రోతలు, అంటే మన శ్రోతలైనా సరే, లేకపోతే మరి ఎవరైనా ఫ్యాన్స్ అయినా సరే, ముందు ఏం చేస్తారంటే కనుక ఖచ్చితంగా సినిమా రివ్యూ ఇవ్వాలి. ఫస్ట్ నేనే ఇవ్వాలి, అది కూడా నా అభిమాన హీరో గురించి, ఆ సినిమా గురించి నేనే చెప్పాలనే ఉద్దేశంతో విజయవాడలో ఫస్ట్ షో, బెనిఫిట్ షోలు ఇవన్నీ కొట్టేసిన తర్వాత రివ్యూలు ఇస్తూ ఉంటారు. సో అలాంటి సినిమాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. సో ఒక సినిమా అంటే ఒక ఒక ఎమోషన్ అనుకోవచ్చు, సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అవచ్చు. ఇలా రకరకాలుగా కొంతమంది టైంపాస్ కోసం వెళ్తూ ఉంటారు, కొంతమంది ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలనే ఉద్దేశంతోనే వెళ్తూ ఉంటారు, కొంతమంది హిట్ చేయడం కోసం కూడా వెళ్తూ ఉంటారు. అలాంటి సినిమాల వివరాల గురించి ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం మరికొద్ది క్షణాల్లో. ఇప్పుడైతే మీకోసం సెపరేట్ సాంగ్ అయితే వచ్చేసింది, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుతున్నాం. ఇంటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఎస్ శ్రీమణి రచించి దేశప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ జాస్పర్ జార్జ్ పాడిన సపరేట్ సాంగ్ అయితే ఖైదీ నెంబర్ 150 మూవీ నుంచి సపరేట్ సాంగ్ అయితే వేశారు. మరి సినిమా కవర్లో మనం అయితే ఉన్నాం, చిరంజీవి బాబీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాక ఎంత కాకా పడతాయిందో మరి ఆ డైరెక్టర్ మరి. సో కదిరి కాళిదాస్ అనే ఒక మంచి క్యారెక్టర్ తో ఈ సినిమాలో చిరంజీవి గారు నటించడం జరుగుతుంది. ఈ మధ్యనే ఆయన ఒక్కోటి ఏదో సినిమాకి చిరంజీవి గారు ఇట్లా హింట్లు ఇస్తూ ఉంటారన్నమాట. కాకా అంటే ఏంటి అని కాకా అని అడిగితే అప్పుడు చెప్పారు కదిరి కాళిదాస్ అని చెప్పి. సో బాలీవుడ్ దర్శకుడు మరియు నటుడు అయినటువంటి అనురాగ్ కాశ్యప్, ఇంతకుముందు మనకి డాక్టరైట్ మూవీలో కనిపించారు, తర్వాత మహారాజ్ చిత్రంలో నెగిటివ్ రోల్ లో కూడా మెప్పించారు అనమాట. ఈయన వచ్చేసి ఒక మెప్పించిన క్రెడిట్ ని ఇంకా దాచుకోకుండా నెక్స్ట్ హై వోల్టేజ్ తో ఈ సినిమాలోనే ఒక ఎంటర్టైనర్ కు పనిచేయాలన్న ఉద్దేశంతోనే కాకా మూవీకి రావాలన్న ఇది వచ్చేసింది. సో దీంతో ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరిగింది. అసలే మెగాస్టార్ మూవీ, దానికి తగ్గట్టుగా మరి అనురాగ్ కాశ్యప్ వచ్చాడంటే ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్ లో ఈ సినిమా ఉండబోతుంది అనుకోవచ్చు. సో ఈసారి అయితే మరి చిరంజీవి గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు మనకైతే ఒక మంచి విందుని ఇవ్వబోతున్నారని చెప్పి అనుకుంటున్నాను మూవీ ముందు విందుని. సో ఈ క్రేజ్ అయితే ఎలా పెరిగిపోతుందంటే రోజు రోజుకి వ్యూస్ కూడా గట్టిగా వస్తున్నాయి ఈ కాకా సినిమాకి. సో ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ మూవీ 2027 సంక్రాంతి కానుగ్గా అంటే జనవరి 13 ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉందన్నమాట. చూద్దాం ఈసారి ఈ కాక మరి మనల్ని కాకా పడుతుందో లేదో, మరి ఎలా ఉంటుందో, కాక కాక పుట్టిస్తుందో కేక పెట్టిస్తుందో చూసేద్దాం. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ వస్తుంది, మిగతా విషయాలని తర్వాత మనకుందాం. ఇంటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేసేదేమనగా, బెల్లం శ్రీదేవి ఈజ్ మై బెల్లం.

ఎస్, తిక్కమూలి సూపర్ సాంగ్ అయితే సార్. మీరు ట్యూన్ చేసి ఉన్నారు రేవా భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:37:52 అవుతుంది. సినిమా కబుర్లో మనం అయితే ఉన్నాం, మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అసలు చాలా చాలా విషయాలు అయితే మనతో ఎవరి రెడీగా ఉన్నాయన్నమాట. సో ఈ సినిమా కబుర్లో వచ్చేసి మీకు నచ్చిన మంచి సినిమాల గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇంకా జైలర్ అంటే హుకుమ్, టైగర్ కా హుకుమ్ అంటూ సో ఒక సినిమా అయితే వచ్చింది. సో ఈ సినిమాలో రజనీకాంత్ గారిని ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉందంటే, ఈ సినిమా ఎలా మేనేజ్ చేస్తారు, అసలు కథ ఏంటి, డిఫరెంట్ గా ఉంది, పైగా స్పెషల్ అట్రాక్షన్ కింద మరి కొత్త కొత్త క్యారెక్టర్లు కూడా ఈ సినిమాలు దించారు కదా, మరి ఎలా వచ్చినాయి అని చెప్పి అనుకున్నప్పుడు సినిమా చాలా బాగా వచ్చింది. వన్ మ్యాన్ షో అన్నట్లుగా వచ్చినప్పటికీ మధ్య మధ్యలో మరి ఇంకా కొత్త కొత్త క్యారెక్టర్లు ఇవన్నీ రావడం వల్ల కూడా మరి శివరాజ్ కుమార్ గారు వీళ్ళందరూ రావడం వల్ల మరి ఆ సినిమా అనేది సూపర్ డూపర్ హిట్ అయింది. సైలెంట్ గా వచ్చి ఇలా ఎలాంటి హడావిడి లేకుండా మరి అటు ఫ్యామిలీకి ఇటు మాస్ పీపుల్ కి ఇద్దరికి కనెక్ట్ అయ్యే విధంగా హిట్ అయింది. ఆ దృక్పథంతో ఆ ఇన్సిడెంట్స్ తోనే మరి సూపర్ స్టార్ రజనీకాంత్ మరొక సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఒక భారీ యాక్షన్ చిత్రం కింద రూపుదిద్దబోతుంది జైలర్ 2. ఆల్రెడీ నిన్నే మరి మనకి ట్రైలర్ కూడా వచ్చేసింది, చాలా చాలా బాగుందని చెప్పి అంటున్నారు. మరి ఈ మూవీ వచ్చేసి దసరా 15 కి అంటే అక్టోబర్ 15 దసరాకి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంటే దసరా కంటే ముందే మరి ఆ 5 రోజులు 6 రోజులు కలెక్షన్లు ఇరగదీసే పనిలో ఉండడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలుస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయింది, మరి మంచి ఇది వచ్చింది. మరి రజనీకాంత్ గారు సేమ్ మరి జైలర్ 1 లో ఎలా ఉన్నారో 2 లో కూడా అలాగే కనిపిస్తున్నారు, కొంచెం ఎమోషనల్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి అనమాట. సో ఈ మూవీలో మోహన్ లాల్ గారు స్పెషల్ అట్రాక్షన్ అండ్ శివరాజ్ కుమార్ గారు ఆల్రెడీ యాక్ట్ చేసి మళ్ళీ ఈ సినిమాలో మరలా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే గనక హృతిక్ రోషన్ గారు మరి విజయ్ సేతుపతి వీళ్ళందరూ కూడా స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమాలో ఈ రోల్స్ అన్నింటినీ. సో అసలే సూపర్ స్టార్ రజనీకాంత్ దాని తగ్గట్టుగా మరి ఇంకా వచ్చేసి మనకి శివరాజ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, పైగా హృతిక్ రోషన్ గారు, విజయ్ సేతుపతి వీళ్ళందరూ కూడా ఎవరూ తగ్గని క్యారెక్టర్లు అయితే ఈ సినిమాలో చేస్తున్నారనే విషయం అయితే మనకు తెలుస్తుంది. మరి ఎలా ఉండబోతుంది అనేది కొద్ది కాలం ఏమీ లేదు దగ్గరలోకి వచ్చేసాం, ఇంకొక 7 to 8 డేస్ లో మనమైతే ఈ మూవీని రీచ్ అవ్వబోతున్నాం, చూడబోతున్నాం. మరి దాని రివ్యూ కూడా ఎలా ఉందో కూడా మనం ఈ సినిమా కబుర్లోనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలాంటి చాలా ఉండండి, ఒకట జైలర్ 1ను మించి ఉండేలా దీన్ని ప్లాన్ చేస్తున్నా అర్థమవుతుంది కదా, ఆయన చెప్పిన క్యారెక్టర్లు హీరోలు యాక్టర్లను బట్టే అర్థమైపోతుంది సినిమా ఎలా హైప్ అవబోతుంది, ఎలా హైలైట్ అవబోతుంది, జైలర్ 2ని మనకి ఎలా చూపించబోతున్నారు అనేది అర్థమైపోతుంది. మరి చూద్దాం మరి 15వ తారీఖు ఎలా ఉండబోతుంది అనేది నేను కూడా ప్లాన్ చేస్తున్నాను ఎలా ఉండాలనేది మీరు కూడా

ప్లాన్ చేయండి. సో తర్వాత ఆ రివ్యూ గురించి మాట్లాడుకుందాం, ఎలా ఉంది ఆ ఎలిమెంట్స్, లేకపోతే మరి ఆ ఫ్యామిలీ స్టోరీ ఎలా ఉండబోతుంది, మాస్ పీపుల్కి ఎలా కనెక్ట్ అయిన విషయం గురించి మనం అయితే మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ అయితే రాబోతుంది, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మీకోసం మరి ఆ రోబో మూవీలోంచి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు. మరి ఏఆర్ రెహమాన్ అండ్ సైనోర బెండ సూపర్ హిట్ సాంగ్ అయితే శివాజీ మూవీ నుంచి విన్నారు. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:48 అవుతుంది. సో మంచి పాటలు అయితే విన్ను ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సినిమా కబుర్లో మనమైతే ఉన్నాం. సినిమా కబుర్లో మరి ఇప్పుడే అంటే అసలు విషయం ఏంటంటే ఈ 9 అక్టోబర్ అంటే ఇంకా 3 రోజుల లోపలనే రిలీజ్ అయ్యే సినిమా ఒకటి వాయిదా పడిందంటే మీరు నమ్ముతారా? ఒక అసలు నిజంగా అసలు నేను ఈ మాట వినగానే షాక్ గురైపోయాను. అసలు అంత షాకింగ్ న్యూస్ ఏంటో మీకు కూడా చెప్పాలని చెప్పి అనే ఉద్దేశంతో నేను కూడా ఇప్పుడే అనుకున్నాను అన్నమాట. ఇప్పుడే గుర్తొచ్చింది. అసలు యాక్చువల్గా అయితే నేను అనుకున్న దాంట్లో ఏదైతే లేనేలేదు, కానీ అనుకోకుండా నాకు ఇప్పుడు న్యూస్ తెలిసిందన్నమాట. ఏంటంటే ఈ సినిమా ఆగింది ప్రస్తుతానికి. అంటే ఎలా చెప్పాలంటే మనం ఎంతగానో ఇష్టపడేటువంటి హీరో సినిమా మరి వస్తుంది అని తెలియగానే మూవీ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా మరి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి తర్వాత ఈ సాంగ్స్ గ్లిమ్స్ పోస్టర్లు ఫస్ట్ లుక్ ఇవన్నీ వచ్చేదాన్ని కూడా వెయిట్ చేస్తూ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు చెప్తారా అని చెప్పి అనుకుని సినిమా రిలీజ్ డేట్ వచ్చేసిన తర్వాత కూడా సినిమా అనేది రిలీజ్ అవ్వదు ప్రస్తుతానికి ఆపుతున్నాము అంటే ఎంత అసలు ఎలా ఉంటుంది సార్? కానీ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి, ఆ కారణాలని చెప్పారు. ఎంతకీ సస్పెన్స్ చెప్పకుండా సస్పెన్స్ పెట్టకుండా ఒక విషయాన్ని నిజంగా విషయం చెప్పేసి అని చెప్పి అంటారు కనుక ఆగిన ఆదర్శ కుటుంబం అనమాట. అయితే విషయం ఇప్పుడు అర్థమైపోయింది. విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఇది నిజంగా చేదు వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 9 అక్టోబర్ అంటే ఇంకా 3 రోజుల్లో రిలీజ్ అవ్వాల్సిన త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 వాయిదా పడింది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో కూడా చెప్పడం జరిగింది అనమాట. కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వాళ్ళ మీడియా ముందుకు వచ్చి. ఏమని చెప్పారంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా మిగిలిన్నాయి, కొంచెం టైం చాలక మేమైతే కనుక దీన్ని ఆపాల్సి వస్తుంది. కొన్ని చోట్ల అయితే పోస్టర్లు ఇవన్నీ కూడా అంటించేశారు. సో దానివల్ల అనివార్య కారణాల వల్ల ఇదవుతుంది. తర్వాత ఇంకా ట్రైలర్ను కూడా కట్ చేసే సమయం లేకపోవడం వల్ల ఇంకా 2 సెట్ సాంగ్స్ ఏవో ఉన్నాయంట, అవి కూడా మేకింగ్ చేయాలి అని చెప్పి అంటున్నారు. మరి ట్రైలర్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. సో ఎలాగో గ్యాప్ ఇచ్చాం కాబట్టి

కొంత ఎక్కువ గ్యాపే తీసుకొని ఇవన్నీ కూడా క్లియర్గా మరి అన్నిటికీ తగ్గట్టుగా పనులన్నీ పూర్తి చేసిన తర్వాతే గ్లిమ్స్ వచ్చేసినా కానీ మిగతా అన్ని కూడా అంటే ట్రైలర్ పార్ట్ కానీ ఆ టూ సాంగ్ సెట్స్ కానీ ఇవన్నీ రిలీజ్ చేసిన తర్వాతే సినిమాని తాయితీగా నిదానంగా మరి ఆదర్శ కుటుంబాన్ని అందరం కలిసి చూద్దామని చెప్పి మరి నాగవంశి నిర్మాత చెప్తున్నారన్నమాట. సో అంటే దీంట్లో విషయం ఏంటంటే అంతకుముందు నువ్వు నాకు నచ్చిన సినిమాలో త్రివిక్రమ్ అంటే త్రివిక్రమ్ మరి వెంకటేష్ గారి కాంబినేషన్లో వచ్చిన తర్వాత మల్లీశ్వరి కూడా అదే కాంబినేషన్లో వచ్చింది. అంటే ఎందుకనంటే అది ఆ రెండు కూడా దాదాపు ఫ్యామిలీ దగ్గరగా ఉన్న సినిమాలే. ఆ సినిమాల తగ్గట్టుగా ఈ సినిమా ఏమైనా ఇంకా డిఫరెంట్గా ఉండబోతుందా అన్నట్లుగా, ఎందుకంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ సినిమాకి మరి అందించారు మాటలు కూడా. మరి ఆ డైలాగులు ఎలా ఉండబోతాయి, అసలు కామెడీ ఎలా ఉండబోతుంది, సో సినిమా తారాగణం ఎలా వినిపించబోతుందనే విషయం గురించి కూడా అనుకున్నాం. కట్ కొంచెం ఏం చేస్తాం, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మరి మనం కూడా అర్థం చేసుకోవాలి. సినిమా హిట్ అయితే ఎంత బాగా ఆనందపడేవాళ్ళమో ఇప్పుడు రిలీజ్ కావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పినప్పుడు కూడా అంతే అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. దయచేసి ఎవరు కూడా ఇంకేమీ అనుకోవద్దు. సో ఈ విషయాన్ని నాగవంశి గారి స్వయంగా తెలుసు చెప్పడం జరిగిందనమాట. సో ఇది విషయం. సో ఇంకా ఎలా రిలీజ్ అవుతుంది ఏంటనేది తర్వాత వార్త వచ్చినప్పుడు మిగతా ఖచ్చితంగా తెలియజేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గారు తెలుసు కదండి. సో గంగా గంగా 1, 2 ఇక చాలా చాలా సినిమాలు అయితే ఆయన బిజీ బిజీగా గడిపేస్తూ వచ్చారనమాట. సో ఈయన ప్రధాన పాత్రలో ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి మైథలాజికల్ మూవీ రాబోతుంది. మైథలాజికల్ మూవీలో అంటే ఆల్రెడీ మహేష్ బాబు వేరే సినిమాలు నటిస్తున్నారు కదా చెప్పి, అంటే ఆయనది వేరు ఈయనది వేరు. ఈ సినిమాలో వచ్చేసి ఈయన మన కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గారు ప్రధాన పాత్రలో రాబోతున్న సినిమా వచ్చేసి మహాభారతం తెలుసుకుంటే దాంట్లో కర్ణుడి జీవితాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి ఒక సిచ్యువేషన్ సినిమా అనేది ఆయన జీవితం ఆధారంగా ఎలా ఉంది అనేది ఇంతవరకు ఎక్కువగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఈయన పర్టికులర్గా ఆ క్యారెక్టర్ని తీసుకొని ఈ సినిమాని చేస్తున్నారన్నమాట. మరి మహావీర్ కర్ణ అనే పేరుని మరి ఈ సినిమాకి పెట్టడం జరిగింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బాగుంది, అంటే నిజంగా రాఘవ లారెన్స్ అయినా అన్నట్లుగా అనిపించింది అనమాట. బట్ ఆ లుక్ మాత్రం అదిరిపోయింది. అంటే ఆయన ఐస్ చూస్తే గానీ కొంచెం మనం గుర్తుపడదా అవకాశం, లేకపోతే ఎవరో అని చెప్పన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. కానీ విషయం ఏంటంటే మరి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా చాలా చాలా బాగుంది, అండ్ ఈ సినిమా మీద హైప్ జరుగుతుంది. అండ్ ఈ మధ్యన ఇంటర్వ్యూలో కూడా రాఘవ లారెన్స్ ఏం చెప్తున్నారంటే ఈ సినిమాలో ఫస్ట్ టైం నటించడం అనేది ఈ అవకాశం రావడం అనేది నాకు చాలా అదృష్టవంతుంది, ఎందుకంటే పాత అంటే ఓల్డ్ మైథలాజికల్ క్యారెక్టర్ నేను నటించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అనమాట. చూద్దాం ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి ఆయనకు మంచి ఇంకా గుర్తింపు రావాలని మరి నేనైతే కోరుకుంటున్నాను, మనం అందరం కోరుకుందాం. సో ఇంకా ఇలాంటి ఎలా ఉన్నాయి మరి చెప్పాలనే సమయం లేదు. ప్రతి మీకోసం సుబ్రీ సాంకేతం వచ్చేసి మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

आकाशवाणी समाचार के साथ मैं कनकलता। राष्ट्रपति

సిక్స్టీన్స్ మూవీలో నుంచి సుద్దాలు అశోక్ తేజల్ లిరిక్స్ అందించిన కుమార్ సాను బండి సుబ్రహ్మణ్య సాంగ్ అయితే వేశారు. మీరు చూచేస్తుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 12:10:26 అవుతుంది. మంచి పాటలు ఇంటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. సో మరి మనమైతే మీకు తెలుసారో, మనకి తెలియని విషయం ఏదైనా ఉంది అంటే తెలుసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మనం మీకు తెలుసా అనే ప్రోగ్రామ్ తెలుసుకోవాలంటాం. మరి మీకు తెలుసా అనే ప్రోగ్రామ్ మీ అందరికీ స్వాగతం పలికిస్తున్నాను. సో అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, మరి ఇంత టెక్నిక్ గా మనల్ని దోమలు కొడతా ఉంటాయి కదా, మరి మీకు ఎప్పుడు అనుమానం రాలేదా ఎలా కొడతాయి? అది సూది దించేదాకా కొడుతుంది. అదే మనకు డాక్టర్ గారు, నర్స్ ఇంక సిస్టర్ ఇంకెవరన్నా మరి సూది కూర్చుంటే ఆటోమేటిక్ తెలిసింది. మరి ఇక్కడ చిన్న లాజిక్ ఉంది ఏంటంటే కనుక, ఆ సూది పెద్దగా ఉంటుంది కదండి నగేష్, మరి ఈ సూది మరి మనకి ఏదైతే దోమ కొడుతుందో అది చిన్నగా ఉంటుంది కదా అని చెప్పి అంటున్నారు. దీంట్లో కూడా చాలా ఇంజనీరింగ్ ప్రాముఖ్యత ఉందన్నమాట. సో ఎలా అంటే కనుక, సో దోమ కాటు వేసే విధానంలో కూడా ఇంజనీరింగ్ నైపుణ్యం ఉందని మీకు నాకు నినటాకు కూడా తెలియదు. సో ఈ రోజు మీకు కూడా చెప్తాను ఆ విషయం, నేను తెలుసుకున్న విషయాన్ని మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. దోమ కుట్టేటప్పుడు ఏం చేస్తుందంటే ఒకే సూదితో గుచ్చుతుందని మనం మామూలుగా కామన్ గా అనుకుంటాం, సూది గుచ్చింది రాబో. గుచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, రక్తం పీల్చేసి కుట్టిందని తెలిసినప్పుడు అప్పుడు తెలిసిందన్నమాట. కానీ అది సూది గుచ్చేటప్పుడు దాదాపు నోటి భాగంలో ఒక సూది అని మేము అనుకుంటాం కదా, కానీ ఇక్కడ 6 చిన్న చిన్న మైక్రో లెవెల్లో ఉండేటువంటి ఒక 6 చిన్న చిన్న సూదులు తన ముక్కు చుట్టూ ఉంటాయట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంత పదునుగా ఉంటాయంటే చర్మంలోకి దిగుతున్నప్పుడు అది మరి మందపాటి చర్మం అయినా తేలికపాటి చర్మం అయినా అదే పల్చటి చర్మం అయినా కానీ దిగుతున్నప్పుడు అది దిగిన తర్వాత కూడా తెలియదు అనమాట. దిగిన తర్వాత పీల్చేసి మన రక్తం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నొప్పి వస్తుందండి మనకి. సో అప్పుడు రక్తం అంటే అప్పటికప్పుడు గడ్డ కట్టకుండా ఉండేందుకు అవి ప్రత్యేకమైన లాలాజలాన్ని కూడా ఆ టైంలో విడుదల చేస్తారు. అంటే బయటకు వస్తే ఆటోమేటిక్గా రక్తం గడ్డకడుతుంది కదా, అది పీల్చేటప్పుడు కూడా రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి ఒక టైప్ ఆఫ్ లాలాజలాన్ని మన బాడీలోకి పంపుతుందంట. దానివల్ల పీల్చిన రక్తం ఎలాగో పోతుంది, కానీ ఈ లాలాజలం వదలటం వల్ల మన బాడీలో కొంచెం ఇన్ఫెక్షన్ అయినట్లుగా మరి నొప్పి అనేది బొబ్బ అనేది దద్దుర్లు అనేది వస్తూ ఉంటాయి. సో ఇంత ప్రత్యేకంగా చెప్పాలా అంటే ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే మనం ఇప్పటివరకు కూడా ఒక సూదే ఉంటుందని చెప్పడం చాలా చాలా ప్రత్యేకమైన విషయం. అంత మెకానిజం ఉంది, మరి దేవుడి సృష్టిలో ఇది ఒక చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవేనా, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో తేనెటీగలు డ్యాన్స్ వేస్తాయని మీకు తెలుసా? మరి చెప్తాను, ఏ పాటకు డ్యాన్స్ చేస్తాయో, ఎలా డ్యాన్స్ చేస్తాయో, అసలు అవి డ్యాన్స్ చేయడం వల్ల ఉపయోగం ఏంటో కూడా మరికొద్ది క్షణాలు చెప్పేస్తాను. ఇప్పటికే మీకోసం సుపరి సాంగ్ అయితే వచ్చేసి మీరు ఇంటో ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: Attention.
1: And now the match over. DJ, what?

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

చంద్రబోస్ గారు లిరిక్స్ అందించగా మహాలక్ష్మి అయ్యారు అని శిల్పారావు అని అద్భుతమైన పాటైతే వేశారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం నుంచి మీరు ట్యూన్ చేస్తుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మనమైతే మీకు తెలిసాలో చాలా చాలా మంచి విషయాలు తెలుసుకుంటాం. ఇందాక ఒక మాట చెప్పానమాట, తేనెతీగలు డాన్స్ చేస్తాయని మీకు తెలుసా అంటారు. మేము ఎప్పుడు చూడలేదే, మాకు ఎప్పుడు కనబడలేదంటారా? హాయ్, నేను చెప్తాను కదండి, మీకు ఏం కావాలో నేను చెప్తా కదండి. హాయ్, మీరు కొంచెం ఎయిడ్స్ చేస్తానండి, నేను వివరాలని చెప్పేస్తానండి. అయితే విషయం ఏంటంటే తేనెతీగలు డ్యాన్స్ చేస్తాయి అని చెప్పి నాకు కూడా తెలియదు, మీలాగే నేను కూడా క్వశ్చన్ మార్క్ వేశాను. అయితే నేను కొంచెం డీప్గా ఆలోచిస్తే మరి రీసెర్చ్ చేస్తే నాకు దొరికాయనమాట. అంటే ఒక తేనెతీగ అనేది ఎప్పుడైనా పూలతోటలో విహరించినప్పుడు కానీ లేదా ఆహారం దొరికినప్పుడు కానీ మరి తన సంతోషం వచ్చినప్పుడు కానీ అవన్నీ తిరిగి తిరిగి మళ్ళీ గూటికి వచ్చి మిగిలిన తేనెలకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి, అంటే మాట్లాడుకోలేవు కదా అనే శబ్దం వస్తాయి, అనే శబ్దంతో పాటు ఇవి గూటికి ముందు ఒక ప్రత్యేకమైన డ్యాన్స్ని, అంటే మనకలాగా ఏదో ఎన్టీఆర్ చేసినట్టు, రామ్ చరణ్ చేసినట్టు, లేకపోతే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసినట్లు కాదండి, డిఫరెంట్గా. అది సపోజ్ చెప్పాలంటే కనుక మన జక్కన్న గారు చేపించారు చూసారు ఈగతో, అలాగే సేమ్ అనుకోండి మీకు చెప్పాలంటే. సో ఆ లెవెల్లో డ్యాన్స్ చేస్తారనమాట. ఈగ డ్యాన్స్ చేస్తే ఎవరు తెలిసింది అని చెప్పి అనుకుంటారా? తెలిసింది కాబట్టి నేను విషయం తెలియజేస్తున్నాను అనమాట. సో ప్రత్యేకమైన డ్యాన్స్ని చేస్తానమాట. సో దీన్ని వేగల్ డ్యాన్స్ అంటారు, ఏగలేసే డ్యాన్స్, వేగల్ డ్యాన్స్. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి, గుర్తుంటుంది. సో ఈ డ్యాన్స్ చేసే యాంగిల్ని బట్టి దీనికి కూడా ఒక చాలా చాలా థియరటికల్ హిస్టరీ ఉందన్నమాట. అదేంటంటే డ్యాన్స్ చేసే యాంగిల్ని బట్టి అది తిరిగే, అంటే ఆ తేనె తిరిగే స్పీడ్ని బట్టి మరి సూర్యుని దశ

అండి, సూర్యుని ఏ దిశలో ఉందో ఆ దిశ నుంచి ఆహార సన్సెట్ అంటే సూర్యునికి దిశకి ఏ దిశలో ఉంది, ఆహారం ఎక్కడ దొరుకుతుంది, ఆ పూల తోట ఎక్కడుంది, ఆ పూలు ఎక్కడున్నాయి అనే విషయం గురించి కూడా వాడు తెలిసిపోతున్నాడు. ఆ వైపునకు వెళ్ళి ఆహారం తినేలాగా ఒక సిగ్నల్స్ ని పాస్ చేస్తాయంటది. దీన్ని ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఒక జీపీఎస్ లాంటి ఒక టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. వీటికి ఇది పుట్టుకతోనే వచ్చి ఇచ్చిందంట. మరి ఈ విషయం తెలిస్తే నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. సో ఇలాంటి చాలా చాలా విషయాలు ఉన్నాయి. మరి మరి ఎప్పుడైనా వర్షం కురిసేటప్పుడు మేఘాన్ని గమనించారా? ఈ మేఘంలో ఎంత నీరు ఉంటుందో, ఎంత బరువు ఉంటుందో, ఈ విషయం గురించి మరి కొద్ది క్షణాలు చెప్పేస్తాను. ప్రతి మీకోసం సుబ్రీ సాంగీతం వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: పన్నెండు గంటల 30 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణంలో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ని ప్రారంభించారు. విదేశాంగ మంత్రి

0: డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీ కోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతోంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టపతి,
1: आप इस संस्थान से उपाधि प्राप्त करने वाले प्रथम बैच के विद्यार्थी है. कहा जाता है फर्स्ट इम्प्रेशन लास्ट लॉन्ग. इसीलिए आपका कर्तव्य, आपका मेहनत, आपका कमिटमेंट, आपका हार्डवर्क आपके उत्तर पीढ़ी बाद में आएंगे वो फॉलो करेंगे. और आप वो एक ड्राइवर होंगे जिसके पदांग अनुसरण करके दूसरे विद्यार्थी आगे बढ़ेंगे.
0: రేపు మనాలీలోని ప్రసిద్ధ హిడింబి ఆలయాన్ని, అటల్ టెన్నల్ రోహ్తాంగ్ను ముర్ము సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లీప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రెయిన్ ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5 కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
2: వర్ష 2025 మే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కు మినీ రత్న కేటగిరీ 1 కా దర్జా ప్రాప్త్ హోనా ఇస్కే ట్రాన్స్ఫార్మేషన్ ఔర్ పిచలే వర్షో మే కియే గయే ఉల్లేఖనీయ ప్రయాసో కా హీ పరిణామ్ హై. ఇస్కే లియే భీ ఆప్ సబ్ బధాయి కే పాత్ర హై ఔర్ మై ఉమీద్ కర్తా హూం కి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇస్ ఉపలబ్ధి సే ఇన్స్పైర్ హోకర్ మెరిటైమ్ కే క్షేత్ర మే అప్నే ప్రయాసో కో ఔర్ తేజీ సే ఎగ్జిక్యూట్ కరేగా.
0: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ సభ్య దేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గుటెరెస్ సభ్య దేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. 1945లో ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించినప్పటి నుండి దాని సభ్యుల సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగినందున ఐక్యరాజ్య సమితి అత్యున్నత నిర్ణయాధికార సంస్థను కాపాడుకోవాలంటే తప్పకుండా సంస్కరించబడాలని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలపై హక్ ఈ వివరణ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితిని విస్తరించినట్టే భద్రతా మండలిని కూడా విస్తరించాలని, విస్తృత సభ్యత్వానికి మరింత ప్రాతినిధ్యం వహించేలా మారాలని గుటెరెస్ వాదిస్తున్నారని హక్ చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడులో మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఉత్తరప్రదేశ్ నుంచి రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ 8 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ధరంపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాష్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపీకృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శృతి గాంగ్వార్లను పార్టీ బరిలోకి దించింది. ఈ పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించింది. ద్వైవార్షిక ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజే చివరి గడువు. ఉత్తరప్రదేశ్ నుంచి 10, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ నుండి ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 16వ తేదీన జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. స్నేహం, సహకారానికి సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడానికి ఈ 3 దేశాల నాయకులను కలుసుకుంటారు. వాణిజ్యం, ఆర్థికాభివృద్ది సహకారం, సామర్థ్య పెంపుదల, ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుగుతాయి. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై

0: కూడా ఆయన తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అడీడ్ అబాబాలో ప్రాంతీయ మిషన్ అధిపతుల సమాపేశానికి కూడా డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన గ్లోబల్ సౌత్ దేశాలతో భారతదేశం ఐక్యతను మరింత బలపరుస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్దయాల్ శర్మ పతకం బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రధాన ఆందోళనల్లో ఒకటిగా మారిందని, ఇది విమాన ఇంధన ధరల పెరుగుదలకు దారితీసి గణనీయమైన భారాన్ని మోపుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, పరిస్థితిని అంచనా వేయడానికి ప్రభుత్వం ఎయిర్లైన్స్, చమురు మార్కెటింగ్ కంపెనీలతో ఏటీఎఫ్ ధరల గురించి చర్చిస్తోందని చెప్పారు. అన్ని వర్గాల భాగస్వాములతో సమాపేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలియజేశారు. 5 టీ20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత వన్డే అంతర్జాతీయ సిరీస్లో 2-1 తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత వెస్టిండీస్పై తమ విజయ పరంపరను కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తదుపరి 4 టీ20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులలో జరుగుతాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. బెనిన్ సిటీ నుండి లాగోస్కు వెళుతున్న నైజీరియన్ సైనిక విమానం కూలిపోయిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 32కు పెరిగింది. ఈ 32 మంది బాధితుల్లో 25 మంది ప్రయాణికులు, 7 సిబ్బంది ఉన్నారు. ప్రాణాలతో ఎవరూ బ్రతికి బయటపడలేదని ఆ దేశాధ్యకులు బోలా టినుబు చెప్పారు. విమాన ప్రమాదానికి కారణాలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని నైజీరియన్ ఎయిర్ ఫోర్స్ ను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ను ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 టీ20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
3: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ

0: మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
0: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
0: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా.
0: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: అయ్య బాబాయ్, దేవుడు మాయపడేంటే?
1: ఇలాంటి కోరికలు పెడితే దేవుడే మిస్ అయిపోతాడు. సో ఓకే, సో మీరు సాంగ్ అయితే వేశారు విజయ్ కుమార్ లిరిక్స్ అందించగా, దేవేశ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, మరి శ్రీనివాస్ చక్రవర్తి పడిన అద్భుతమైన పాట ఖడ్గ మూవీ నుంచి విన్నారు. మీరు చూం చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 12:45:55 అవుతుంది. మరి మీకు తెలిసేలా మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో మనకు వర్షం పడుతుంది అంటే కనుక ఖచ్చితంగా ఆకాశం నుంచి ఉంటారు. ఆకాశం నుంచి వర్షం పడదు మాస్టరు, ఆకాశం నుంచి కాదు మేఘాల్లోంచి పడుతూ ఉంటాయి అనమాట. సో ఈ విషయాన్ని చాలా మంది తెలియదు, గమనించాలి. సో ఇంతకీ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఒకసారి గాల్లో తేలాడుతూ అలా వెళ్ళిపోతూ ఉంటాయి కదా మేఘాలు, ఆ మేఘాల బరువు ఎంత ఉంటుంది, అసలు అంత బరువుని ఎలా మోస్తాయి అనేది మీకేమన్నా ఐడియా ఉందా? మీకు లేకపోతే నేను చెప్తాను. సో నేను అందుకే ఉన్నాను అనమాట. సో ఆకాశంలో తేలియాడే ఒక్కొక్క మేఘం బరువు సుమారుగా ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? సో నేను చెప్పేస్తాను, సమయం లేదు కాబట్టి. సో 500 టన్నుల బరువు మ్యాక్సిమం ఉంటుంది. అంటే విషయం ఏంటంటే 100 ఏనుగుల బరువుతో సమానంగా, మరి మనకు తెలియడం కోసం అనమాట, 100 ఏనుగులు ఒకే చోట గుమ్మిగూడి ఒక బరువుతో తీసుకుంటే ఎలా ఉంటుందో అంత బరువుతో మరి మేఘం అనేది ఉండటం జరుగుతుంది. ఇంత బరువు గాల్లో తేలడం ఏంటబ్బా, టఫేళ్ళు మనకి కింద పడిపోవాలిగా అంటారా? దీనికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే మరి ఈ మేఘం అనేది నీటి బిందువులుగా కొంచెం చిన్న చిన్న బిందువులుగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా బిందువులుగా ఉండటం వల్ల ఒకే చోట అతుక్కుని అలా ఒక పెద్ద వైశాల్యంలో విస్తరించి ఉంటాయి. సో ఎలా అంటే మరి ఏనుగులు 100 కలిస్తే అంటే ఆ ఒక్కొక్క ఏనుగు ఎన్ని నీటి బిందువులు కలిస్తే అవుతుందో మరి మన అంచనాకి ఊహకి కూడా అందనే అందం అనమాట. సో దీనివల్లే మరి ఇవన్నీ కూడా అలా గాల్లో తేలాడటం వల్ల బరువుతో పోలిస్తేనేమో 100 ఏనుగుల బరువు ఉంటాయి. మరి నార్మల్గా చిన్న బిందులు చూస్తేనేమో ఇంత బిందువేనా అనుకుంటారన్నమాట. మన చేతికి అంటే చూతి మన బిందువు ఉంటుంది చూసారా, అంత బిందువులో ఉండటం జరుగుతుంది అనమాట. ఇది విషయం. ఇంకొక చిన్న విషయం అయితే చెప్పేసి నేనైతే మరి మీకు సమయం ఇచ్చేస్తాను మీ పాటలకి. మరి నెక్స్ట్, మన మెదడు ఒక కరెంటును ఉత్పత్తి చేసేటువంటి ఒక అద్భుతమైన యంత్రంలా పనిచేస్తుందని మనకు తెలుసా? నాకు కూడా తెలియదు. సో నేను సెర్చ్ చేస్తే తెలిసి నాకు విషయం ఏంటి కనుక, మనం మేల్కొన్నప్పుడు కంటే కూడా మన మెదడు సుమారు 10 నుండి 23 వాట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది మనం మేల్కొన్నప్పుడు. ఈ కరెంటుతో ఏం చేయొచ్చు అంటారా? ఈజీగా చేయొచ్చు. ఏంటంటే కనుక ఒక చిన్న ఎల్ఈడి బల్బుని మనం సులభంగా వెలిగించవచ్చు. మన మెదడు సుమారుగా 10 నుంచి 23 వాట్స్ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు దాంతో ఎల్ఈడి బల్బును సులభంగా మరి వెలిగించవచ్చు అనమాట. మనం ఆలోచిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, టెన్షన్ పడుతున్నప్పుడు మన మెదడులో కోట్లాది న్యూట్రాన్లు ఎలక్ట్రాన్లు సిగ్నల్స్ ద్వారానే సమాచారాన్ని బదిలీ చేస్తుంటాయి. దీని ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ కొంత శక్తి అనేది నిల్వ ఉంటుంది. ఆ వాట్స్తో ఖచ్చితంగా ఎల్ఈడి బల్బ్ని వెలిగించవచ్చు. అండ్ మైండ్కి స్ట్రెస్ తీసుకోవడం అంత మంచిది కాదు. ఎన్ని ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ఇవన్నీ వేస్ట్ అయిపోతే అంత శక్తి మనం కోల్పోతూ ఉంటాం అనమాట. అప్పుడు డాక్టర్ దగ్గరికో లేకపోతే ఇంకేదో చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం టెన్షన్ తీసుకోకుండా ఉండాలి. పని ఏదైనా జరుగుతూ ఉంటుంది కాబట్టి విషయాన్ని గమనించండి అండ్ టెన్షన్ తీసుకోవద్దు. మీరు ఎప్పుడు కూడా టెన్షన్ తీసుకోవడం వల్ల పని అనేది అవ్వదు అనేది మనం గమనించాలి. సో ఇలా ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు వేస్ట్ అవ్వడం కూడా మన లోపల ఉన్న శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. బ్రెయిన్ మందకొడిగా మారిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఆలోచన ఆలోచించలేము, క్షణం కూడా ఆలోచన. ఇంకొక చిన్న బెస్ట్ విషయం చెప్పమంటారా, ఒక రాత్రిపూట మనం పడుకొని లేచిన తర్వాత ఒక ఫస్ట్ ఎవరికైనా ఎంత బుర్ర ఉన్న వాళ్ళకైనా సరే ఫస్ట్ 5 సెకండ్లు అసలు బుర్ర ఏమాత్రం పనిచేయదంట. మరి దాని తగ్గట్టు అసలు ఏం చేయాలో, అసలు నిన్న ఏం జరిగిందో, ఈరోజు ఏం చేయాలనే విషయం కూడా అసలు గుర్తు రానేదంట. ఫస్ట్ 5 to 6-7 seconds వరకు, ఆ తర్వాత నిదానంగా మైండ్ తేరుకుంటుంది అనమాట. మరి ఇదేలాగే ఉంటే మనం ఓవర్ టెన్షన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నిజంగా బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంది, మందకొడిగా మారిపోయే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ టాబ్లెట్లు డాక్టర్లు అయ్యి అని చెప్పి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో విషయాన్ని గమనించి చాలా తేలిగ్గా తీసుకొని చాలా ఈ ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకొని మరి టెక్నిక్గా చేయడానికి ఆలోచించండి, మరి ఎక్కువగా ఆలోచించమాకండి. సో ఇది ఒక చిన్న టిప్ అనుకుని మీకు తెలిస్తే తెలిసిన వారికి మరి అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఇక్కడతో మీకు తెలుసా ప్రోగ్రామ్కి టాటా గుడ్ బై చేస్తారు. నెక్స్ట్ మనం అయితే ధీరలా కలుసుకుందాం. ఇప్పుడైతే మీకు సాంగ్ ఏదో వచ్చేస్తుంది, మరి మీరు ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతు రాణి. విశాఖపట్నం పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను జలప్రవేశం చేయించారు. అలాగే ఆధునీకరించిన స్లిప్ వే 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్కు ప్రారంభోత్సవం చేశారు. రాష్టంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగర వనాలు పర్యాటక ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగర వనాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొంటారు. పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు బాలికల ఆరోగ్య భద్రత హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి కనకదుర్గ మాట్లాడుతూ పోషకాహారంతోనే చిన్నారులకు ఆరోగ్యవంతమైన బాల్యం సాధ్యమవుతుందని తెలిపారు. రాష్టంలో పట్టాదారు పాస్బుక్ల పంపిణీ, భూముల రీసర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయం నుంచి రాష్టంలో భూ పరిపాలన, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో ఆమె ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి జలాలను కృష్ణానదితో అనుసంధానం చేయడం ద్వారా తీర ప్రాంత రైతులకు సకాలంలో సాగునీరు అందించే అవకాశం కలిగిందని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన వరుణయాగంలో ఆయన ఈ రోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈ రోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2025-26 ఏడాదికి ఇళ్ల నిర్మాణంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాల కేటగిరీలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణి నిన్న ఢిల్లీలో ఈ అవార్డును అందుకున్నారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అందిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్, సుప్రీం సంగీతం వేశారు చంద్రబాబు రచించగల సందీప్ భూమి ఎక్కడ కౌశల్య పడిన అద్భుతమైన పాట. అమ్మాయిలు అబ్బాయిలు చిత్రం చూడారు, మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోలో. సమయం 1:38 అవుతుంది. మంచి పాటలతో పాటు మనమైతే ధీరాలో ఉన్నాం. ధీరాలో అంటే మీకు నచ్చిన మంచి విషయాలైతే ఎస్పెషల్లీ మహిళా మండలి కోసం ఈరోజు చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఎంతో ఇబ్బంది పడుతూ మరి వాళ్ళ ఇంట్లో అది వంట మంట ఇక రకరకాల తంటాలు పడుతూ ఉంటారు కదా. అలాంటి వారి కోసం మంచి విషయాలు అయితే ఈరోజు నేను చెప్పబోతున్నాను. అయితే విషయం ఏంటంటే, ఎక్కువగా ప్రాబ్లం పెట్టే విషయం ఏదైనా ఉందంటే పొద్దున్నే పిల్లలకు కానీ లేకపోతే ఇంట్లో జాబులకు వెళ్ళే వాళ్ళకి కానీ అత్తమామలకు కానీ ఎవరికైనా సరే కామన్గా ఉండే విషయం ఏంటంటే వంట అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ వంట చేసే విషయంలోనే ఎన్నో వివాదాలు మరి విషయాలు, మరి ఏ రోజు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏది నచ్చుతుంది, మరి పిల్లలు తింటారా లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఇష్టపడతారా అనే ఉద్దేశంలో చాలా కూడా ఇది చేస్తాం. దానికి ఒక చిన్న టిప్ చెప్పిన తర్వాత మిగతా విషయాలన్నీ మన తర్వాత మాట్లాడదు. ఎలా చేయాలి, ఏ టైం చేయాలి, లేకపోతే మల్టీ టాస్కింగ్ చేయటం వల్ల ఏంటి, తర్వాత భారం అంతా కూడా మీరే మొయ్యాలా, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చా అనే విషయం గురించి మాట్లాడదాం. ముందుగా వంట. వంట అనే విషయానికి వస్తే కనుక మరి ఈరోజు చేయాల్సిన వంటని ఇప్పుడు గంట ముందే నిర్ణయించుకోవడం అనేది చాలా చాలా పొరపాటు చేసే విషయం. ప్రతి ఇంట్లో జరుగుతుంది ఇదే. చాలామంది చేసే మిస్టేక్ ఇది ఏంటంటే, ఇంకో గంటలో లేకపోతే కాసేపట్లో వంట చేయాలంటే వంట ఏం చేయమంటారు అని చెప్పి ఇంట్లో వాళ్ళని క్వశ్చన్ చేయడం అనేది ఫస్ట్ ఫస్ట్ మిస్టేక్.

శుక్రవారం పప్పు, ఇట్లా ఇంక మిగతా టైంలో ఆకుకూరలు, ఇంకో చోట వంకాయ, ఇలా బెండకాయ, ఇలా రకరకాల ఏవైతే వంటలు చేయాలనుకుంటున్నారో ఆ వంటల లిస్ట్ని 1 వీక్ బిఫోర్ ఒకేసారి సెట్ చేసుకుంటే కొంచెం కష్టమే. ఫస్ట్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది, మరి కొంతమంది నచ్చకపోయినా ఇది చేయాలి. చేస్తే మీ మైండ్ ఆటోమేటిక్గా ఎదుటి వారిని, ఇంట్లో వారిని, పిల్లల్ని సపోర్ట్, ఎందుకంటే ఇవాళ సోమవారం అంటే ఈరోజు బెండకాయ ఉంటుంది, మంగళవారం ఈరోజు తోటకూర, గోంగూర, ఏదో ఒకటి ఒక ఆకుకూరలు ఉంటుంది, తర్వాత మరి బుధవారం ఈరోజు ఎగ్ ఉంటుంది, ఇలా రకరకాల ఒకే సెట్ మెయిన్ అనేది ఇంట్లో వాళ్ళకి సెట్ అయిపోతాం. ఈరోజు కూర గురించి ఆలోచించాల్సిన అవసరం, అప్పుడు మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఈరోజు ఈ కూరే వండాలి అనేది మీకు అర్థమైపోతుంది. ఆ రోజు ఖచ్చితంగా మీ మైండ్ చెప్తుంది ఈరోజు కూరగాయలు ఇవే వండు అని చెప్పి చెప్తుంది, ఖచ్చితంగా వండిస్తారు. ఏదైనా స్పెషల్ గెస్ట్ వస్తే ఏంటి పరిస్థితి అంటారా, స్పెషల్ గెస్ట్ వస్తే ఖచ్చితంగా స్పెషల్గా ఏదో ఒకటి తెస్తారుగా, కక్కో ముక్కో ఏదో ఒకటి తెస్తారు కదా. సో అవి వండేసేయచ్చు, వాళ్ళకి స్పెషల్గా చేసేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇది కూడా ఒక కూర, ఎందుకంటే వచ్చే అతిథికి ఒకటి కాదు రెండు కూరలు వేసి పెట్టే విధానం అనేది, సాంప్రదాయం అనేది మనకుంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా విషయాలు. ఇంకొక విషయానికి వస్తే పిల్లల స్కూల్ బ్యాగ్స్ కానీ, క్లాత్స్ కానీ, ఆఫీస్ ఫైల్స్ కానీ, ఇవన్నీ కూడా ముందు రోజే, ఇవన్నీ వారానికి సెట్ చేయలేం కాబట్టి ఇప్పుడు స్కూల్స్ కూడా కాలేజెస్ కూడా కొన్ని వెన్స్డే డ్రెస్, సాటర్డే డ్రెస్ ఇలాగా వాళ్ళు చెప్తున్నారు కదా, అవి కూడా ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంది కదా, అవి కూడా చేసేసుకుంటే మంచిది. ఇక్కడికి దాదాపు 60% బెడద వదిలిపోయినట్టే, మిగతాదంతా కూడా మీ పర్సనల్ లైఫ్ లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ గురించి మరికొద్ది క్షణాల్లో మాట్లాడదాం. వాటికి కూడా కొన్ని అద్భుతమైన టిప్స్ చెప్తాను. సో దీని గురించి కూడా మరికొద్ది క్షణాల్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు సుప్రీం సాంగీతం చేసింది, ఆ తర్వాత మిగతా మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఏ పిల్లలు, మీకు కొత్త కథ చెప్తా. అబ్బా ముందు వినండి రా, వింటే కదా తెలిసేది.

0: మిస్టర్ పెళ్ళికొడుకుల సునీలా?
1: కాదురా, రాజుల కాలం కదా. వాళ్ళకి కావాల్సిన అబ్బాయి వీరుడై శూరుడై గుర్రం మీద కత్తియుద్ధం చేసి 100 మందిని ఓడించాలని వాళ్ళ కోరిక. అవునరా, కానీ బడ్జెట్ లేదు కదా, గ్రాఫిక్స్ లేని మగధీరా.

0: పెళ్లి చేసుకుంటా.
1: ఇక్కడ ఒక పిల్లనే మేనేజ్ చేయలేకపోతున్నాను, ఇంక ఏడుగురు చేసుకుంటే ఇంటికి వెళ్ళడు డైరెక్ట్ గా అడవికే.
2: అమ్మో అటువంటి సింహాలుంటాయి కదా అంకుల్.
0: అరే నో ఫియర్ యార్, అవన్నీ గ్రాఫిక్స్.
3: స్టోరీ మొత్తం మీరే చెప్పేసుకోండి రా, నేనెందుకు ఇక్కడ తొక్కలాగా.
0: ఓకే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆత్మనిర్భర్ దిశగా భారత నౌకాదళాన్ని బలోపేతం చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో నగర వనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్.

0: తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత చెప్పారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో ఏర్పాటు చేసిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను ఈరోజు జలప్రవేశం చేయించారు. అలాగే ఆధునీకరించిన స్లిప్వే 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత సముద్ర సామర్థ్యాలు, నౌకాదళ బలం, ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యాలపై ప్రజల విశ్వాసాన్ని ఈరోజు మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. చోళ సామ్రాజ్య కాలం నుంచే భారత్కు సముద్రయానంలో సుదీర్ఘ సంప్రదాయం ఉందని పేర్కొన్నారు. భారత్కు సముద్రయాన రంగం అనేది కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాదని, దేశ శ్రేయస్సు, భద్రత, సంస్కృతి, నాగరికతలోనూ అనాది నుండి కీలక స్థానంలో ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: ఆజ్ హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ మే హమ్ జహాజ్ బనానే కే సాత్ సాత్ భారత్ కీ మెరిటైమ్ పవర్ కే భవిష్య కీ ఫౌండేషన్ కో ఔర్ అధిక్ మజబూత్ కర్ రహే హై. సాథియో, భారత్ కా మెరిటైమ్ సెక్టర్ దునియా కే లియే యా కోయి నయా నహీ హై. ప్రాచీన్ కాల్ సే హీ భారత్ కా సముద్ర సే బహుత్ హీ గహరా సంబంధ రహా హై. లోథల్ కే ప్రాచీన్ బందర్గాహ్ సే లేకర్ చోల్ సామ్రాజ్య కీ మెరిటైమ్ ట్రెడిషన్స్ తక్ భారత్ నే సముద్రీ వ్యాపార్, నేవిగేషన్ ఔర్ మెరిటైమ్ కనెక్టివిటీ మే మహత్వపూర్ణ అప్ని భూమిక నిభాయీ హై.
0: రాష్టంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగర వనాలు, పర్యావరణ హిత పర్యాటక ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగరవనాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. అటవీ ప్రాంతాలను పరిరక్షిస్తూ ప్రకృతి అందాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ది చేస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
2: రెస్పాన్సిబుల్ ఎకో టూరిజం అభివృద్ధి చేయడం మన బాధ్యత. ఈ ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా నగర వనాలు ఎకో టూరిజం కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నగర వన యోజన కింద మొత్తం 25 నగర వనాలు రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నగర వనాలని కేవలం మొక్కలు నాటే ప్రదేశాలుగా కాకుండా ప్రజలకు ప్రకృతిని మరింత చేరువ చేసి ఆరోగ్యం, వినోదం, ప్రకృతి అవగాహనకు కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం. వాకింగ్, ట్రెక్కింగ్, ట్రాక్స్, ఓపెన్ జిమ్స్, యోగా సెంటర్స్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, వ్యూ పాయింట్స్ వంటి సౌకర్యాలతో ఇవి ప్రజలకి అందుబాటులో ఉండే గ్రీన్ లంగ్స్ గా రూపుదిద్దుకుంటున్నాయి.
0: రాష్ట పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లోని సెవిల్లే ఫిబెస్లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో మంత్రి దుర్గేష్ పాల్గొంటారు. ఈ సందర్భంగా పర్యాటక రంగంలో నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్దిపై జరిగే చర్చల్లో ఆయన పాల్గొంటారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా హాజరైన పర్యాటక నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు, గమ్యస్థాన నిర్వహణ సంస్థలు, ఆతిథ్య రంగ ప్రముఖులతో మంత్రి సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని పర్యాటక వనరుల గురించి వివరించడంతో పాటు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి ఆహ్వానించనున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు క్రీడా వసతుల కల్పనకు కూడా ప్రాధాన్యమిస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని విఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, షెల్టర్, స్వచ్చాలయాల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్థలం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నెల్లూరు పరిధిలోని 18 ఉన్నత పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న భద్రతా విధానంలో న్యూ నార్మల్ ఎగెనిస్ట్ టెర్రర్ ఉగ్రవాదంపై రాజీలేని కొత్త రక్షణ సిద్దాంతం గురించి ఈరోజు తెలుసుకుందాం.

0: ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు 4 రోజులపాటు ముంబైని బందీగా మార్చారు. ఈ దాడికి భారత్ అప్పట్లో దౌత్యపరమైన చర్యలకే పరిమితమైందని విమర్శలు వచ్చాయి. అయితే 2016 సెప్టెంబర్లో భారత సైనిక విధానంలో కీలక మార్పు కనిపించింది. భారత సైనికులు నియంత్రణ రేఖ దాటి ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై దాడులు నిర్వహించి తిరిగి వచ్చారు. 2019 ఫిబ్రవరిలో బాలాకోట్ వైమానిక దాడులతో ఈ విధానం మరో అడుగు ముందుకు వెళ్లింది. ఇక 2025 మేలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఒకే రాత్రి 9 లక్ష్యాలపై భారత దాడులు నిర్వహించింది. న్యూ నార్మల్ అగెనిస్ట్ టెర్రర్ అనేది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం అవలంబిస్తున్న సరికొత్త భద్రతా సిద్దాంతమని, ఈ సరికొత్త సిద్దాంతం భారత్పై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా క్షమించేది లేదని, శత్రువులకు అత్యంత కఠినమైన సమాధానం ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: $100 బిలియన్ కా ఇన్వెస్ట్మెంట్ ఆర్ 10 లాక్ డైరెక్ట్ జాబ్స్ కే లక్ష్యం కో సాకార్ కరేంగే ఆర్ దోనో దేశో కే బీచ్ ఇన్వెస్ట్మెంట్ కో ఆర్ సుగమ్ బనానే కే లియే కై మహత్వపూర్ణ నిర్ణయ లియే హై. ఇస్ భారత్ కే అగ్రికల్చర్ ఫార్మా టెక్స్టైల్ ఆర్ ఇంజనీరింగ్ గూడ్స్ కీ స్విట్జర్లాండ్ మే నిర్యాత్ బఢేగీ ఆర్ సాత్ సాత్ భారత్ కే బయోటెక్ లైఫ్ సైన్సెస్ బ్యాంకింగ్ ఆర్ సస్టైనబిలిటీ జేసే మహత్వపూర్ణ క్షేత్రో మే హమ్ నయే స్విస్ ఇన్వెస్ట్మెంట్ కో ఆకర్షిత్ కరేంగే.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల నెలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వినతులను పరిశీలించిన మంత్రి సవిత సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మావోయిస్టు ఉద్యమాన్ని వీడిన వి బాలకృష్ణం నాయుడు జనజీవన స్రవంతలోకి వచ్చి సాధారణ జీవితం గడుపుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం ఎకరాపల్లి గ్రామానికి చెందిన ఆయన ప్రభుత్వ సహకారంతో సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం లభించిందని తెలిపారు. గతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో కొనసాగిన ఆయన ప్రస్తుతం ఆ మార్గాన్ని విడిచిపెట్టి కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవనం సాగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పునరావాస విధానాలు, అధికారుల సహకారం తనకు ఎంతో ఉపయోగపడ్డాయని బాలకృష్ణం నాయుడు ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: నేను మావోయిస్ట్ పార్టీలో 2016 చివరి ఏడాదిలోనే జాయిన్ అయ్యడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు నేను జనజీవన స్రావంతిలోని స్వచ్ఛందంగా కలవడం జరిగింది. అప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా అయినటువంటి పోలీసు వారు ప్రభుత్వం నన్ను సాధారణంగా ఆహ్వానించి నన్ను చక్కగా చూసుకోవడం జరిగింది. నేను కుటుంబంతో పోడు వ్యవసాయం చేసుకుంటూ నేను బ్రతుకుతున్నాను.
0: పోషణ మాసోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు బాలికల ఆరోగ్యం, భద్రత, హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి తోట కనకదుర్గ మాట్లాడుతూ పోషకాహారంతోనే చిన్నారులకు ఆరోగ్యవంతమైన బాల్యం సాధ్యమవుతుందని తెలిపారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు, గుడ్లు, పాలు, పండ్లు వంటి పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆత్మ నిర్బర్ దిశగా భారత నౌకాదళాన్ని బలోపేతం చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో నగర వనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల నెలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

పల్నాడు బ్రహ్మనాయుడు చిత్రంలో నుంచి భోనచంద్ర గారు లేదు సందించగా ఉదిత్ నారాయణ చిత్ర గారు పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు ఏదు భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 1:36 దాటుతుంది. మనమైతే ధీరాలో చాలా చాలా విషయాలు మాట్లాడేసుకుంటున్నాం. ఏంటంటే మరి బిజీ లైఫ్ లో ఎలా ఉండాలి, మరి ఎలా లైఫ్ ని హ్యాండిల్ చేయాలి అని ఇబ్బంది పడుతున్న వారి కోసం, మహిళా మణుల కోసం, మహిళా రత్నాల కోసం మీకోసం అయితే ఈ విషయాలని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇంత చెప్పాను కదండి, ఒక లిస్ట్ వేయండి. అది లిస్ట్ అంటే మీ మైండ్ లో వేయండి. ఈరోజు సోమవారం ఇది వండాలి, ఈరోజు మంగళవారం ఇది వండాలి, ఈరోజు బుధవారం, ఇలా 1 వీక్ ప్లాన్. తర్వాత మళ్ళీ వీక్ లో సేమ్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆ రోజులో మరి కూరగాయలు వండటం, ఇంకో రోజులో కూరలు వండటం, ఇంకో రోజులో పప్పు వండటం, ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దీంతోపాటు ఏమి తెచ్చుకోవాలి ఏంటి అని, కిరాణా సామాగ్రి, వంటింటి సామాగ్రి, దినుసులు, మరి ఇంకా మసాలాలు ఏవైతే ఏముంటాయో అవన్నీ కూడా మీరే ప్లాన్ చేసుకోండి. అది ప్లాన్ చేయడం అంటే పేపర్ మీద ప్లాన్ చేయండి. ఆటోమేటిక్గా వీక్లీనో మంత్లీనో లేదా 15 డేస్కో ఒకసారి ప్లాన్ చేసుకుని తెచ్చుకోవడం మంచిది. దీంతోపాటు ఏ టైంకి ఏ పని ఎలా చేయాలి అనేది ప్రతిరోజు ఉదయం లేదా ముందు రోజు రాత్రే కనుక అవసరమైతే, అవసరమైన పనులు కానీ అత్యవసరమైన పనులు కానీ ఏమైతే ఉంటాయో అవి మీకు ముందుగానే తెలిసి ఉంటాయి కాబట్టి ముందుగా అత్యవసరమైన పనులకు ప్రాధాన్యత ఇచ్చుకొని వాటిని పూర్తి చేసుకోవచ్చు. ఇలా ప్లాన్ చేస్తే అంటే ఏ పని ఎలా చేయాలి, ఏం టైం చేయాలని చెప్పి పలానా 1 గంట నుంచి 2 గంటల దాకా లంచ్ టైం ఖచ్చితంగా, ఆ టైంలో లంచ్ ఒక అరగంట తీసుకుని మిగతా అరగంటలో ఏం చేయాలి అనేది, మెయిల్ చూడాలా లేకపోతే ఇంకేమైనా చేయాలా అనేది కూడా చూసుకోవచ్చు. లేకపోతే మీరు చేసే పని మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈజీగా పనులు చేయాలంటే మీరు ఒక లిస్ట్ లాంటిది ప్రిపేర్ చేయడం అనేది చాలా చాలా మంచిది. అది లిస్ట్ మీ మైండ్లో ఉంటుందా లేదా మీ ఫోన్లో ఉంటుందా లేదా మీ డెస్క్ మీద ఉంటుందా, ఇవన్నీ కూడా ఈజీగా చేయడం వల్ల నష్టం వాటిల్లకుండా ఉంటుంది. మెయిన్ మెయిన్ పనులు ఈజీగా అవుతూ ఉంటాయి. సపోజ్ మనం వన్ టౌన్కి వెళ్ళాలి, వన్ టౌన్లో సపోజ్ మనకి ఇంట్లో కావాల్సిన ఏవైతే సరుకులు కావాలో లేకపోతే ఇంకేదన్నా మరి లైటింగ్స్ కానీ లేకపోతే ఇంకా వస్తువులు కానీ ఏమైనా కావాలి, అవన్నీ ఒక సందుకి వెళ్తే ఒకటి ఉంటాయి, ఇంకో సందుకి వెళ్తే ఇంకో ఉంటాయి. ఇవన్నీ మేనేజ్ చేయడానికి కష్టం. ఒక సందుకి వెళ్ళి ఆ కిరాణా షాప్ కూడా ఎవరితోనో మాట్లాడటమో లేకపోతే ఇంకేదైనా ఫోన్ రావడం జరిగింది అనుకోండి, పక్క సందులో ఉన్న కొన్ని మర్చిపోతాం. అదే లిస్ట్ వేసామనుకోండి ఆటోమేటిక్గా ప్రతి వస్తువు ఇంటికి వస్తుంది, మరలా మరలా వెళ్ళే ఈ బాధ అయితే ఉండదన్నమాట ఇలా చేయటం వల్ల. సో ఇంకోటి వచ్చేసి చాలామంది కూడా ఫోన్ మాట్లాడుతూ పనులు చేస్తూ ఉంటారు, లేదా ఒక పని చేస్తూ ఇంకో పని కూడా స్టార్ట్ చేస్తే మర్చిపోతూ ఉంటారు. దీని సంగతి ఏంటి అంటారా, దీని సంగతి కూడా మరికొద్ది క్షణాలు చెప్పేదాం. దానికి ఎలా చేయాలి, ఎలా పర్ఫెక్ట్గా మీ పనిని పూర్తి చేయాలి, ఇన్ టైంలోనే ఎలా వర్క్ చేయాలనే విషయం గురించి కూడా మరికొద్ది క్షణాలను మాట్లాడదాం. ఇప్పుడైతే మీకోసం సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

Hamza'nın annesi.

பெரிய சீனிவாசன் இன்சூரன்ஸ் வந்தவாச சீனிவாசன் உஷா பண்ணி பார்த்துட்டு ஜோடி நம்பர் மஞ்சத்தில் இது ஆகாஷவாணி மஞ்சு பாட்டு வந்து தீரமாக மணி கோசம் மஞ்சு விஷயம் సో చాలా మంది కూడా హడావిడిలో హరిబదిగా ఒక పనికి బదులు రెండో పని కూడా స్టార్ట్ చేస్తారు, రెండో పని అలా ఉండగా మూడో పని కూడా స్టార్ట్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే బట్టలుతోనే ఇంకా వంట చేస్తూ ఉంటారు, వంట చేస్తూనే ఇంకా వచ్చేసి ఇంట్లో ఇంకా ఏదైనా పనులు చేస్తూ ఉంటారు, దీంట్లో మంచిగా ఫోన్ మారుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఎలా చేయాలి అనేది నేను ఒక హింట్ ఇస్తాను. మరి మీ బాధలు మీకుంటాయి, మీ ఇబ్బందులు మీకుంటాయి, కానీ ఇది ఫాలో అవుతే మాత్రం ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అని చెప్పి నేను ఒక చిట్కాయితే చెప్పబోతున్నాను. కొంతమంది ఫోన్ మాడుతూ చేయటం వల్ల మరి మెయిల్స్ ఇంకా చాలా పనులు కలిపి చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే పనులన్నీ ఏమి కూడా దాదాపు దొరికి రావు. ఈ లోపల ఏదో ఫోన్ వస్తుంది, హడావిడిగా హరిబడిగా ఉన్న పాటిని బయలుదేరాల్సిన అవసరం ఉంటుంది. సో ఎలా ఏం చేయాలంటే అలా కాకుండా టైం వైజ్గా పలా టైంకి ఇది అయిపోవాలి. అంటే పొద్దున్న ఎన్ని గంటలు వండవాలి, ఎన్ని గంటల తర్వాత మీ పర్సన్స్ అంటే మీరు ఆఫీస్కి వెళ్తారని ఒకటి నడిచరగాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే సేమ్ ఎన్ని గంటలు వండైపోవాలి. ఆ తర్వాత బట్టలు తరతరం ఏమి అయిపోయిన తర్వాత మీ పనిలో మీరు నిమగ్నం అయిపోవాలి. ఇంకా ఒంటిగా నుంచి నాలుగు గంటల వరకు సమయం ఉంటుంది, అంటే ఆ సమయం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే మీ కుట్లు అన్నిటిలో లేకపోతే ఇంకా సేల్స్ సపోర్ట్ లేకపోతే ఇంకా ఏదైనా మెయిల్స్ చూడాలి, ఇంకా వర్క్ చేసేవాళ్ళైతే హౌట్ వర్క్ హౌట్ హోమ్ చేసేవాళ్ళైతే ఇలా రకరకాల పనులన్నీ కూడా ఒక టైం మీకు నచ్చిన టైం యాస్టర్స్గా నేను చెప్పిన టైం కాదు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి నైట్ టైం కూడా ఆన్లైన్లో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి టైం ఇది చెప్పేవాళ్ళు. దాని తగ్గట్టుగా ప్రణాళికలు మారిపోతుంటాయి. దాని తగ్గట్టుగా నేనేమంటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు చేసే ఏ పనైనా సరే ఓ ప్రణాళిక

చేసావు, అన్ని పనులు రోజు చేసే ఉంటాయి, కొద్ది కొద్ది మాత్రమే ఉంటాయి, కాబట్టి ఆ టైంకి ఆ టైం ఇస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నా అన్నమాట. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మరి భారం అంతా కూడా మీ మీద వేసుకుంటే కనుక చాలా చాలా దెబ్బలు తింటారు. ఎందుకంటే కనుక మీ వల్ల కనుక పని

కొంచెంలో పోతారు, చెప్పి కొంచెంలో పోతున్నారు అంటారు. వాళ్ళ పని వదిలి వచ్చుకుంటానికి మీకు అంత కడతారన్న ఉద్దేశాన్ని మీరు గ్రహించాలన్నమాట. ఈ విషయాన్ని గ్రహించి ఎలాంటి పనైనా అది మీరు చేయగలిగినందుకు కూడా మీకు టైం లేదంటే కనుక ఒప్పుకోకండి. టైం ఉంది అంటే కనుక ఆ సమయాన్ని కేటాయిస్తాను, 100% న్యాయం చేస్తాను అంటే మీరు ఒప్పుకోండి. లేదా అటు ఇబ్బంది పడతారు, ఇటు పని పూర్తవు, రెండు రకాలు మీ పని కూడా పోతుంది. దానివల్ల మరి మీకు రెడీ అవుతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంట్లో వారికి సమయం అంటే ఇంట్లో పని ఏమైనా అయితే కనుక నేను ఇప్పుడు చెప్పింది ఆఫీస్ పని, మరి ఇంట్లో పని ఏదైనా అయితే ఏదైనా సహాయం చేయాలి. వాటర్ బాటిల్ ఇవ్వడం కానీ ఏదన్నా బట్టలు తీసుకుని చోట వేయడం కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమైనా చెప్పి ఇలాంటి పంచడం వల్ల మీరు ఈజీగా పని వచ్చేసేది అవుతుంది. మళ్ళీ మీరు డ్రైవింగ్ చేసే ట్రావెలింగ్ చేసే టైంలో బిల్స్ కానీ రీఛార్జ్లు కానీ గ్రోసరీస్ లిస్ట్ ప్రిపేర్ చేయడం కానీ ఆర్డర్ చేయడం కానీ ఫుడ్ ఆర్డర్ ఇలాంటివన్నీ కూడా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మీరు డ్రైవింగ్ చేయనప్పుడు ఇలాంటివి చేయడం మంచిది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో మీకంటూ ఒక కొద్ది సమయాన్ని కేటాయించండి. అది నైట్ అయినా పగలైనా సరే ఒక అరగంట గంట కేటాయించి మీకు నచ్చిన మ్యూజిక్ వినడం, మీకు నచ్చిన పుస్తకాలు చదవటం ఇలాంటివి చేయటం వల్ల చాలా చాలా హ్యాపీగా ఉంటారు. కొంతమంది ఫేసెస్ని రోజు చూస్తున్నా కానీ హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటివి చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించినప్పుడు ఎక్కువ ఉంటుంది. సో ఇది విషయం. సో ఈ విషయాన్ని గమనించి మీరు చాలా జాగ్రత్తగా ఎన్ని పని చేసుకుంటారని చెప్తూ నేను ముగిస్తూ మరి మీకోసం అయితే సో ఈరోజు మీరు స్పెషల్గా ఒక గెస్ట్ అయితే వస్తారు సందర్శనంగా.

0: మీరు జూన్ చేసి ఉంటున్నారు యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సో నాకు కూడా చాలా చాలా సర్ప్రైజ్ అండి, మీకు కూడా సర్ప్రైజింగ్ విషయం అనమాట. సో మరికొద్ది క్షణాల్లో మనకి సందరి సందరి స్టార్ట్ అవ్వబోతుంది 2 గంటల తర్వాత. సో అప్పుడైతే సందరే సందడి ఈరోజు డిఫరెంట్ గా మ్యూజికల్ సందరే సందడిగా మారిపోతుంది. సో ఆ మ్యూజికల్ సందరే సందడిని మీరు కూడా ఎంత చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో మరికొద్ది క్షణాల్లో గెస్ట్ ఇచ్చేస్తున్నారు, అండ్ స్పెషల్ గెస్ట్ తో పాటు స్పెషల్ అపీరెన్స్ కూడా ఉంది. మరికొద్ది క్షణాల్లో ఆ విషయం మీకు తెలుస్తూ ఉంటుంది. సో వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Defence Minister Rajnath Singh launches Fleet Support Ship 1 and lays keel for Fleet Support Ship 5 at Hindustan Shipyard in Visakhapatnam. Polling underway for by-elections to 5 assembly constituencies in Tamil Nadu, Puducherry and West Bengal and 1. Marking a milestone in India's digital healthcare initiative. World Bank raises India's GDP growth projection by 0.5% to 7.1% for current fiscal. And India to take on West Indies in first T20 match at Lucknow this evening. Defence Minister Rajnath Singh has said India needs a strong and integrated maritime ecosystem to further enhance its maritime power and strengthen the country's defence capabilities. The Defence Minister today launched Fleet Support Ship 1, laid the keel for Fleet Support Ship 5 and inaugurated the upgraded

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఉన్నారు సందడి సందడి విత్ మీ యువర్ ఆర్జే జేస్వీ. అండ్ ఎస్, మనం అనుకున్నట్టుగా ఈ రోజు ప్రత్యేకంగా సంగీత సుస్వరాలతో సందడి చాలా ఆనందాన్ని అందిస్తుంది. ఎస్ మ్యామ్, వందన గారు మనతో పాటు మన స్టూడియోస్ లో ఉన్నారు. మేడం, కళారంగం అందున సంగీతం అంటే నవవిధ భక్తిలో, అంటే భగవంతునికి దగ్గరగా చేరే ఒక మార్గంలో గానం, కీర్తనం ఇవన్నీ వస్తాయి. ఒక కర్ణాటక సంగీత విదూషీమణిగా మీకు మీ లైఫ్ లో ద ఫస్ట్ మ్యూజికల్ మూమెంట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి సంగీతం వైపు నడిపించినటువంటి ఆ యొక్క తరుణం.
1: నాకు చిన్నప్పటి నుంచి అమ్మగారు, నాన్నగారు, మా అమ్మగారు శాంతకుమారి గారు, నాన్నగారు సత్యనారాయణ గారు, వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో మాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారివి, అలాగే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారివి. అప్పుడు పాపులర్గా వచ్చిన క్యాసెట్స్ అవన్నీ పొద్దున్న లేస్తూనే అవి వినపడుతూ ఉండేవి అన్నమాట ఇంట్లో. అంటే నాకు అంతకు మించి సంగీతం ఎక్కువ తెలీదు, ఈ రెండు బాగా వినటం మాత్రం తెలుసు. మా అమ్మగారికి నేను పాడాలని చాలా కోరిక ఆవిడకి, దాంతో నన్ను ఎలాగైనా సంగీతంలో పెట్టాలని ఆవిడ అనుకున్నారు. మా అక్క తను వీణ వాయిస్తారు, తను వీణ వాయించాలి, నేను పాడాలి అని ఆవిడకి కోరిక అన్నమాట. అందుకని నన్ను గాత్ర సంగీతంలో ఎవరి దగ్గరైనా ఒక మంచి విద్వాంసుల దగ్గర పెట్టాలి అని ఆవిడ చాలా తపన పడ్డారు. ఆ తపనకి నిజంగానే భగవంతుడి అనుగ్రహం వలన మా గురువుగారు మండ సుధారాణి గారు, వారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళడం జరిగిందనమాట. అంటే మొదటి ఇన్స్పిరేషన్ అని చెప్పాలంటే నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటే, సుబ్బలక్ష్మి గారి పాటే. ఆ తర్వాత ఇంకా ఎంతమంది విద్వాంసులు ఉన్నారు, ఎంతమందివి వినొచ్చు అనే విషయాన్ని అవన్నీ కూడా మా గురువుగారు చేపట్టుకుని నడిపిస్తూ నేర్పించినట్టే. అంటే వినటం కూడా, సంగీతం వినటం కూడా నేర్పించారు, సంగీతం పాడడం కూడా నేర్పించారు. మొదటి నాకు తెలిసిన మొదటి విదుషీమణి మాత్రం ఎంఎస్ సుబ్బలక్ష్మి.
0: మరి భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ పాటలు, ఐ మీన్ కీర్తనలు కానివ్వండి, భజన్స్ కానివ్వండి, పాటలు కానీ ఎన్నో విన్నారు కదా. మిమ్మల్ని ఇప్పటికీ కూడా హాంట్ చేసే ఆవిడ పాట లేదా కీర్తన మీ గళంలో మా శ్రోతలందరి కోసం

0: ఆవిడవి ఎన్నో పాటలు ఇన్స్పైర్ చేయనివి అంటూ ఉండవు, కానీ నాకు ఈ క్షణానికి ఈ పాట తట్టింది అంతే.
1: మీరు కన్ను లేదుటిదే ఘన వైకుంఠం అని మీరు ఆలపిస్తుంటే కళ్ళు మూసుకుంటే ఆయన కనిపిస్తున్నారు మ్యామ్. ఆ వైకుంఠనాథుడు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, నాకే కాదు మా శ్రోతలందరికీ కూడా. అండ్ వెల్, మరిన్ని మాటలు మాట్లాడుకోబోయే ఉండే ఒక చిన్న పాట. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు మ్యూజికల్ సందడి సందడి విత్ మీ యువర్ ఆర్జే జేఎస్బీ.

0: ఇంతకంటే ఏం కావాలి బాస్. సో లిజనర్స్, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, నాకు అర్థమైంది. మీ మాటలు, మీ విషెస్ అండ్ అలాగే అన్ని కూడా నేను కూడా వందనా మేడంకి కన్వే చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్లీ విషెస్ అండ్ కమింగ్ బ్యాక్ టు మ్యామ్. ఇందాక మనం మీ ఇన్స్పిరేషన్, మీ తొలి అడుగు సంగీతం వైపు ఎలా అని మనం మాట్లాడుకుందాం. సంగీతం అంటేనే ఒక సముద్రం, అలాంటిది నేటి తరం సంగీతం మీద మీ అభిప్రాయం, అంటే లైక్ ఫ్యూజన్ మ్యూజిక్. ఇప్పుడు చాలా నంబర్ ఆఫ్ బ్యాండ్స్, బ్యాండ్ కల్చర్ అనేది రన్ అవుతుంది. కొన్ని చోట్ల కర్ణాటక సంగీతము ఆ రాగాలు ఆకలింపు చేసుకుంటూ కొత్తగా నూతన పోకడలతో జామింగ్ సెషన్స్ జరుగుతున్నాయి. సో వీటి మీద మీకున్న అభిప్రాయం ఏంటి?
1: సంగీతం ఎప్పుడు కూడా పాత తరం కొత్త తరం అనేది జనరేషన్స్ మారుతూ ఉన్నా ఏమున్నా కూడా తిరుమల ఆలయం కానీ లేకపోతే అథెంటిక్గా మనకి ఏవైనా వచ్చినవి, ట్రెడిషనల్గా వస్తున్నవి కానీ వాటిలో ఏం మార్పు ఉండదు. అంతే కదా, ఇప్పుడు వాటి పవిత్రత కానీ వాటిలో ఎటువంటి మార్పు ఉండదు. మనలో మార్పు వస్తుంది కానీ వాటిలో ఏం మార్పు ఉండదు. అలాగా వాగ్గేయకారులు మనకు అందించిన రచనలు ఏవైనా ఉన్నవి, వాగ్గేయకారుని మనస్సును తెలుసుకుని ఆ మనసు మనం పూర్తిగా వాళ్ళలా అయిపోలేకపోవచ్చు, కానీ వాళ్ళు ఎటువంటి ఇమోషన్తో దాన్ని రాశారో రాయలేదు వాళ్ళు, అవి వాళ్ళలోంచి పలికినవి, అవి కూర్చుని పెన్ను కాగితం పట్టుకొని రాసినవి కాదు.
0: భావన
1: వాళ్ళ భక్త్యావేశంలోంచి, ముఖ్యంగా భక్త్యావేశం అనే మాటే చెప్పుకోవాలి, భక్త్యావేశంలోంచి వచ్చిన కొన్ని రచనల్ని మనకి ఒక నిధిలాగా అందిన వాటిని మనం అదే భక్తితో వాటిని కనుక చూస్తే అవి మనకు ఒకలా కనిపిస్తాయి. దాంట్లో ఉండే వేరే కోణాలు, అంటే సంగీతం అనేది ఆయన త్యాగరాజస్వామి వారు చెప్పినట్టు సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము.

0: అని చెప్పారు. సంగీత జ్ఞానం మాత్రమే కాదు భక్తిని కూడా జోడించాలి అన్నది ఆయన ఒక స్టేట్మెంట్ మనకి చెప్పారు. కాబట్టి మనం అదే దృష్టితో చూసినప్పుడు ఆ రచన మనకు ఒకలా కనిపిస్తుంది. అంటే ఫ్యూజన్ చేయటము ఇష్టమా లేదా అనేది అది ఎవరి టేస్ట్ వాళ్ళది, వ్యక్తిగతమైన అభిప్రాయం. కానీ ఈ రచనల్ని మాత్రం వీటిలోకి తేకుండా మనకి చాలా ఇతర రచనలున్నాయి, లేదా మనకి అంత జ్ఞానం ఉండేటప్పుడు మనకి మనం కూడా చాలా చేసుకోవచ్చు. అంటే క్రియేటివ్ మ్యూజిక్ కి ఎంతో అవకాశం ఉంది. మనకి మనకు కావలసిన ట్యూన్స్ మనకు కావలసిన రిధంలో పెట్టుకోవచ్చు, మనకు కావలసినట్టుగా పాడుకోవచ్చు, వాయించుకోవచ్చు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటి అన్నిటికీ కావలసిన జ్ఞానాన్ని రచనలు ఇచ్చేసాయి మనకు ఆల్రెడీ.
1: ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా బాగా హైలైట్ అవుతుంది,
0: ఉంది అంత జ్ఞానం కూడా ఇప్పుడు పిల్లలకి చాలా ఎక్కువగా. కాబట్టి ఈ రచనల్ని వాటి ఇమోషన్ ని కాపాడుకోవడం అనేది మన బాధ్యతగా నేను భావిస్తాను
1: 100%.
0: అది నిలబెట్టుకుంటూ క్రియేటివ్ గా చేసుకోవడానికి ఇంకా ఏవైనా వేరే మార్గాలు కూడా ఎంచుకోవచ్చు. అట్రాక్ట్ చేయడానికి చాలా
1: ట్రెడిషన్ ఇస్ డిఫరెంట్.
0: ఎప్పుడు కూడా మనం ఎన్ని కొత్తవి చూసినా గానీ మళ్ళీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని చూస్తే రెండు చేతులు జోడించి దండం పెట్టాలని ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ డివినిటీ ప్యూర్ ఎప్పుడైతే ఉంటుందో దాని విలువ ఎప్పుడు వేరేగానే ఉంటుంది.
1: అర్థమైంది మ్యామ్. చాలా అద్భుతంగా, అంటే నేటి తరం వాళ్ళకి డివోషన్, డిసిప్లిన్ అండ్ డెడికేషన్ ఈ 3 Ds తో పాటుగా ద మెయిన్ ప్యూరిటీ కూడా, అంటే ఆ రచనలు వాగ్గేయకారుల యొక్క భావన భావములోన అన్నట్టుగా భావన మళ్ళకుండా అలానే ఉంచుతూ ఇండిపెండెంట్ మ్యూజిక్ లో ఇలాంటి ప్రయోగాలు చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా కర్ణాటక సంగీత ఆధారిత రాగాలను తీసుకుంటూ వీళ్ళ స్వీయ రచనలలో కాస్త
0: చేయొచ్చు. ఎన్నో వాళ్ళు మనకి అందించారు కూడా. ఇప్పుడు త్యాగరాజ స్వామి వారు గాని ఆయన కుంతలవరాళి రాగం, లేకపోతే జింగ్లా అని ఒక రాగం, ఇలాంటివి చాలా, అంటే రేర్ రాగాస్, చాలా ఆయన కనిపెట్టిన రాగాలు ఎన్నో చాలా డిఫరెంట్ ఇమోషన్స్ లో మనకి దొరుకుతాయి. అంటే అన్ని ఒకే ఇమోషన్ కాకుండా చాలా రకరకాలైన వీటిలో ఉండేవి ఉన్నాయి మనకి. వాటిని మనం చూసే దృష్టి ఎలా ఉంటుంది అని, రచనని మాత్రం డిస్టర్బ్ చేయకుండా మనం మనకి ఆ రాగాన్ని తీసుకుని దాంట్లో రకరకాలైన ఇమోషన్స్ మనం పండించవచ్చు.
1: మనం రాగా టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి, రాగా ఈజ్ ఎమోషన్ లైక్ ఆన్ అ జనరల్ వే, బట్ అట్ ద సేమ్ టైమ్ రాగా ఇట్ సెల్ఫ్ హ్యాజ్ ఎ పర్సనాలిటీ. అంటే రాగా, ఒక రాగాన్ని మనం తెలుసుకోవాలన్నా కూడా ఒక కొత్త పర్సన్ తో మనం పరిచయం ఎలా ఏర్పరచుకుంటాము, తన యొక్క స్పెషాలిటీస్, ప్రయోగాలు, తన యొక్క జనరల్ పోకడలు, ఇలాగా ఇలాంటి వాటిల్లో నూతన కళాకారులకు, అంటే ఆస్పైరింగ్ ఔత్సాహిక కళాకారులకి మనోధర్మ సంగీతం అని ఒక కాన్సెప్ట్ ఉంది కదా. సో వీటిల్లో వాళ్ళు పైకి రావాలి, నిష్ణాతులు అవ్వాలి, మనోధర్మాన్ని ఎలా పాడాలి అనేటువంటి అంశాలలో ఈ రాగ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, రాగ సాధన థాట్ ప్రాసెస్ లో మాటల్లో ఒక టీచర్గా.
0: అంటే మనోధర్మ సంగీతం అనేది డైరెక్ట్ గా అదేదో నేర్పిస్తే నేర్చుకోవడానికి వచ్చేది అలా కాదు. అంటే మనోధర్మ సంగీతం విడిగా ఇది ఒక ఒక కీర్తన నేర్పించినట్టు, కృతి నేర్పించినట్టు కాదు, అది ఒక ప్రాసెస్. అంటే బేసిక్ స్వరస్థానం నుంచి లయ సాధన, స్వరస్థానాలు, అలాగే రకరకాలైన రాగాల్లో ఎక్సర్సైజులు, అకారం, ఇలా ఇవన్నీ జోడించుకుంటూ స్వర జ్ఞానం, రాగ జ్ఞానం ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళితే మనోధర్మ సంగీతం అనేది అది అలవోకగా ఆ ఫ్లో, అదొక ప్రాసెస్. అది డైరెక్ట్ గా మనోధర్మ సంగీతం అనేది ఏదో నేర్చుకోవాలేమో, వెళ్ళి నేర్చుకుంటే వస్తుందేమో అనుకుంటాం, కానీ దానికి ముందు ఇదంతా సాధన జరిగిపోతే దాంతోపాటు వినికిడి. మంచి సంగీతం ఎప్పుడైతే వింటామో, మనోధర్మం అనేది ఎవరి మనసుకు తోచింది వాళ్ళు పాడడం అని కదా మనోధర్మ సంగీతం అంటే. అంటే నీ మనసుకి ఏం తోచాలి, నువ్వు విన్నది నువ్వు నేర్చుకుంటున్నది కలవాలి, కలిసినప్పుడే అది నీ మనోధర్మం అవుతుంది. అంతేకాని పేపర్ మీద రాసుకుని ఇప్పుడు 4 సంగతులు 4 స్వరాలు రాసుకుంటే అది మనోధర్మం కాదు, అది టీచర్ మనోధర్మం అవుతుంది, నీ మనోధర్మం అవదు. కానీ ఒక మార్గం చూపించడానికి ఈ విధంగా ఇలా చేసుకుంటే బాగుంటుంది అని గురువు హెల్ప్ చేయగలరు, కానీ దాన్ని పట్టుకోవడానికి ముందు చేయవలసిన సాధన ఏదైతే ఉందో అది మిస్ అయిపోతుంది.
1: ధర్మబద్ధమైన సాధన
0: అది చేస్తూ ముందుకు వెళితే ఖచ్చితంగా అందరూ కూడా మనోధర్మంలో ఎక్సెల్ అవుతారు.

అమేజింగ్ మ్యామ్. సో వినికిడి చాలా ఇంపార్టెంట్. ప్రప్రథమంగా మనం ఏ శైలి అయితే అభ్యసిస్తున్నామో, కర్ణాటకం కానీ హిందుస్థానీ అవనివ్వండి, వివిధ రకాల రాగాలని కచేరీలని వినడం ద్వారా, ప్రయోగాలను తెలుసుకోవడం ద్వారా మనకు ఒక అర్థం అనేది అవుతుంది అండ్ బేసిక్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. వండర్ఫుల్ మ్యామ్, మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. అంతకన్నా ముందు ఒక స్వీట్ సాంగ్ అయితే మీకోసం వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: 2:50 మన క్లాక్ లో టైం, మరి మనమున్నాము సుస్వరాల సందడి సందడి స్పెషల్ షో విత్ మీ యువర్ ఆర్జే జయస్వి గారు అండ్ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ విదూషిమణి డాక్టర్ కొల్లూరి వందన గారితో మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాము సంగీతానికి సంబంధించి. మ్యామ్, ఇందాక సంగీతం విషయంలో ఎక్కువగా వినటం చాలా బాగుంటుంది అని చెప్పారు. సో నేటి తరం అంతా కూడా పరుగులు తీస్తోంది సోషల్ మీడియా. సో ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే సోషల్ మీడియా ఈజ్ జస్ట్ రూలింగ్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పొచ్చు, పెద్దల నుంచి చిన్నవాళ్ళ వరకు. సో సంగీతం వింటే మనకు అందులోని ఆ యొక్క స్వచ్ఛత, ఆంతర్యం ఇవన్నీ ఆకలింపు అవుతాయి. అలాంటిది రీల్స్ చూస్తూనో షార్ట్స్ చూస్తూనో ఇలాగా టైం ఇలా గడిచిపోతుంది కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని గ్రాప్ చేయాలి అంటే ఇప్పుడున్నటువంటి తరుణంలో సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని ఎలాంటి కాంటెంట్ వస్తే బాగుంటుంది సంగీతం వైపుగా, ముఖ్యంగా కర్ణాటక సంగీతం వైపు? మీ అభిప్రాయం మీ మాటల్లో.
1: రీల్స్ షార్ట్స్ ఇలాంటివి చాలా పిల్లల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి.
0: అవును,
1: దానికి వాళ్ళు బానిసలు కూడా అయిపోతున్నారు.
0: అవును మ్యామ్. యా,
1: అయితే అది ఏదైనా కూడా

0: అతి సర్వత్ర వర్జయతని పెద్దవాళ్ళు చెప్పినట్టు, ఏది కూడా ఇప్పుడు వరుసగా మనకి కంటెంట్ ఎలా వస్తుందంటే రీల్స్లో, నేను అంటే ఎక్కువ పెద్దగా నేను చూడను కానీ నేను గమనించింది ఏంటంటే ఒక 10-15 విషయాలు వెంట వెంట వెంట వెంటనే వచ్చేస్తుంటాయి. అంటే ఒక సినిమా గురించి వస్తుంది, ఒక వంటకం గురించి వస్తుంది, ఒక పాట గురించి వస్తుంది, ఒక చిన్నపిల్లలు మాటల గురించి వస్తాయి, ఇంకేదో ఆటలు, ఇంకేవో అడ్వర్టైజ్మెంట్లు, అలా వరుసగా అంటే ఒక మైండ్ ఎప్పుడు కూడా స్థిమితంగా ఉండే పరిస్థితి లేదన్నమాట. అంటే వెంటనే మార్పులు మార్పులు వచ్చేస్తుంటే ఆ ఇంపాక్ట్ మైండ్ని చాలా ఎక్కువ డిస్టర్బ్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. బట్ పాజిటివ్ సైడ్ ఏంటంటే ఒక్క నిమిషంలో ఒక మంచి రాగము లేకపోతే ఒక కీర్తన పల్లవు ఎవరైనా చిన్నపిల్లలు పాడినా కూడా చాలా ఆనందం కలుగుతుంది. అది ఏంటంటే ఆ దాన్ని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇది ఎంతవరకు అవసరం అనే విషయాన్ని కొంచెం గమనించుకోవాలి. అది పెద్దవాళ్ళైతే పిల్లల్ని కొంచెం చూసుకుని అదుపు చేస్తూ ఉండడం, పెద్దవాళ్లే ఉంటే మరి దానికి ఎవరికి వాళ్ళు కొంచెం దాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అంత కంటెంట్ ఉందన్నమాట, మనకి చాలా డిస్టర్బ్ అయిపోతాము అనిపిస్తుంది నాకు అవి వెంట వెంట వెంటనే చూడటం వల్ల. ఒక్కటి ఏదైనా మనం చూసిన తర్వాత దాని ఇంపాక్ట్ చాలాసేపు ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఒక పాట విన్నాము, సుబ్బలక్ష్మి గారిది విన్నా లేదా బాలమురళి గారిది ఒక తత్వం విన్నాం అనుకోండి, దాని ఇమోషన్ మనని చాలాసేపటి వరకు అందులో ఉంచుతుంది. అలా ఉండనివ్వకుండా మనస్సుని చంచలంగా చేసేస్తోందేమో అని నాకు అనిపిస్తోంది ఈ వీటి వల్ల. సో ఏంటంటే మనకి కావాల్సిన కంటెంట్ ఏది కావాలి అనేది మనం ఫస్ట్ జడ్జ్ చేసుకోగలిగారు ఎవరికి వాళ్ళు.
1: 100%
0: మనకి ఏది కావాలి అనే క్లారిటీ కనుక లైఫ్లో ఉంటే తప్పకుండా అలాంటి కంటెంట్ మనకు దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే అవి కూడా చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు, మంచి మంచి కంటెంట్స్ ఉండేవి వస్తున్నాయి, అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ అది కనిపించితే అది ఆస్వాదించే లోపల ఇంకోటి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అది కాకుండా కొంచెం మనకి మనం జడ్జ్ చేసుకుని బ్రేక్ పెట్టుకుని ఇలాంటివి మనం చూస్తే మనకి ఉపయోగపడుతుంది. అంటే అసలు మనకి ఏం కావాలనే క్లారిటీ మాత్రం ప్రతి వాళ్ళకి ఉండాలి.
1: ఇట్ షుడ్ బి వెరీ ప్రొడక్టివ్ అంటే
0: అంతే ఖచ్చితంగా. స్టూడెంట్స్ కి మెయిన్ గా స్టూడెంట్స్ అది లేకపోతే మాత్రం వాళ్ళు చాలా కోల్పోతారు, టైం కోల్పోతారు, ఎనర్జీ కోల్పోతారు. చాలా ఎనర్జీ పోతూ ఉంటుంది ఈ ఇవి చూడటంలోంచి, డ్రైన్ అయిపోతారు
1: బ్రెయిన్ అంతా కూడా. అలా మ్యామ్, ఇదివరకు అంటే గురు శిష్యుల యొక్క అంటే గురువుల దగ్గరికి వెళ్లి చక్కగా కూర్చుని సాధన చేసి ఎన్నో విషయాలు తెలుసుకునేవాళ్ళు. ఇప్పటికీ ఆ పద్ధతి ఉంది, అదేం మారిపోలేదు. ఆన్లైన్ లో అయినా కూడా, సో గ్రూప్ క్లాసెస్, 1-to-1 క్లాసెస్ కానివ్వండి, ఇలాంటి నేర్చుకుంటున్నటువంటి తరుణంలో కొంతమంది లైక్ ఫాస్ట్ ఫాస్ట్ గా నేర్చేసుకోవాలి, అంటే తొందరగా మేము పాడేయాలి అనేటువంటి ఒక జిజ్ఞాసతో రియాలిటీ షోస్ కానివ్వండి లైక్ పర్సనల్ లైఫ్ కానివ్వండి. సో సంగీతం అనేది ఒక టైం లిమిట్ ద్వారా నేర్పించేటువంటి తరుణం కూడా కొన్ని విషయాల్లో మనం వింటూ ఉంటాం. గురువులుగా మా అమ్మాయి పాడేస్తారా అండి, ఇలా చేస్తారా అని అడుగుతుంటాం. సో మ్యూజిక్ అనేది టైం లిమిట్ ఉండదు అని మా అభిప్రాయం. సో ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా అండ్ అలాగే పిల్లలకి చెప్పేటువంటి విషయం ఏంటి ఒక గురువుగా? అంటే ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ అ పాపులారిటీ, బట్ ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ అ సబ్జెక్ట్ బేస్డ్ మీద వాళ్ళ మనసు ఎలా మళ్ళుతుంది అనేటువంటి మాటలు మీ ద్వారా వినాలని మాకు.
0: నేను అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మామూలుగా చాలా నార్మల్ గా అందరికీ అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక వంటకం ఏదైనా వండుకోవాలనుకోండి, ఏదో కూర చేసుకోవాలి, దాన్ని ఇంత సైజ్ ముక్కలు తరగాలి, ఇంతసేపు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి చేయాలి, ఈ టైంలో ఉప్పు వేయాలి, ఈ టైంలో ఇంకేదో పచ్చిమిరపకాయ అల్లం వేయాలి, ఇంకేదో వేయాలి, దానికి ఒక అంటే ఇదంతా దేనికి? ఒక పక్వమైన రుచికరమైన ఒక వంటకం మనం కనుక ఆస్వాదించాలి అనుకుంటే దానికి ఒక టైం ఉంటుంది. మనకి చాలా ఇష్టం కదా అని సడన్ గా డైనింగ్ టేబుల్ మీదకి అది వచ్చేది కదా. అలాగే మరి అలాంటి కూరే రానప్పుడు సంగీతానికి అంటే ఇది 25 ఏళ్ళైనా రాదు, 30 ఏళ్ళైనా రాదు కాబట్టి మన జీవితంలో ఏం రాదు అలా నేను చెప్పటం లేదు. మనకి ఒక మంచి విధానంలో మనం కనుక సంగీతం పాడుకోవాలి అని ఎవరికైనా అనిపిస్తే దానికి సరైన మార్గాన్ని వెతుక్కుని ఆ మార్గంలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా మంచి సంగీతం పాడుకోగలరు అందరు. ఆ మార్గాన్ని

0: కరెక్ట్గా పట్టుకోవాలి, అనుసరించాలి, సాధన చేయాలి.
1: అద్భుతం మ్యామ్. అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నం తినకూడదు. సో నిజంగా మ్యామ్, సో దేనికైనా సమయం రావాలి. సమయంతో పాటు సంగీతం మనకి ఓర్పుని నేర్పుని కూడా నేర్పిస్తుంది అని మీ మాటల్లో అందించారు. సో మరిన్ని విషయాలు అయితే మీ నుంచి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, కానీ అంతకన్నా ముందు ఒక షార్ట్ అండ్ స్వీట్ సాంగ్ మీ మాటల్లో. ఏదన్నా అన్నమాచారి కీర్తన కానివ్వండి, రామదాస్ కీర్తన కానివ్వండి, మీ యొక్క గానామృతాన్ని ఆస్వాదించాలని మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. సో లిజనర్స్, చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది కదా వందనా మేడంతో. చాలా విషయాలు మీరు కూడా తెలుసుకుంటున్నారు. అండ్ ఇప్పుడైతే ఒక అద్భుతమైన కీర్తన.

0: ఆహా, ఎంతో అద్భుతమైన, ఎంతో రుచికరమైన ఈ నా రామనామం విన్నాక ఈ పాట వినకపోతే ఎలా? సో లిజనర్స్, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.
1: శ్రీరామ కోదండరామ.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగర వనాలు, పర్యావరణ హిత ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగరవనాలు ప్రధాన భూమిక పోషిస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఈరోజు ప్రజల నుంచి వెంతులు స్వీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆదేశించారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు క్రీడా వసతుల కల్పనకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ

తెలిపారు. నెల్లూరులోని విఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, షెల్టర్, స్వచ్చాలయాల నిర్మాణానికి మంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు. రాష్ట పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లోని సెవెల్లే ఫిబెస్లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో మంత్రి పాల్గొని పర్యాటక రంగంలో నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్దిపై జరిగే చర్చల్లో పాల్గొంటారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా డోకిశిల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు, బాలికల ఆరోగ్యం, భద్రత, హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. పోషకాహారంతోనే చిన్నారులకు ఆరోగ్యవంతమైన బాల్యం సాధ్యమవుతుందని జిల్లాకు చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి తోట కనకదుర్గ తెలిపారు. రాష్టంలో పట్టదారు పాస్పుస్తకాల పంపిణీ, భూముల రీసర్వే ప్రక్రియను సమర్దవంతంగా నిర్వహించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి రాష్టంలో భూ పరిపాలన, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో ఆమె ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు.

0: వినిచున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై విత్ మీ జేఎస్వితో. 3:04:11 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము సుస్వరాల సందడి సందడి విత్ మీ యువర్ ఆర్జే జేఎస్వి అండ్ అలాగే డాక్టర్ కొల్లూరు వందనా గారితో చాలా చాలా అద్భుతమైన విషయాలైతే ముచ్చటించుకుంటున్నాం. సో మ్యామ్, మరి చాలా విషయాలైతే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక్కసారి మనం సినిమా వైపు వెళ్ళిపోదాం. సో సినిమా అనేది అందరికి చాలా ఇష్టమైనటువంటి ఒక ఫీల్డ్ కాబట్టి, కళారంగాల్లో సినిమాకు కూడా పెద్ద పీట ఉంది కాబట్టి, మన తెలుగు సినిమాల్లో నాటితరం పాటలు ఎక్కువగా భావ రాగ తాళయుక్తంగా ఉండేవి. సో అలా సాగినటువంటి ఆ తరం పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏదైనా ఉందా?
1: చాలా ఉన్నాయండి, మంచి పాటలు చాలా ఉన్నాయి.
0: మీ ఇష్టం, భానుమతి రామకృష్ణ గారు గాని, సుశీలమ్మ గారు కానివ్వండి, ఎవరివైనా సరే, లైక్ మీ మనసుని ఆకర్షించినవి, ఘంటసాల గారు పాడినవి, పిబి శ్రీనివాసరావు గారు పాడినవి, అండ్ కొంచెం బాలసుబ్రహ్మణ్యం గారివి, ఎలా అయినా. సో వాట్ ఈస్ ద స్పెషల్ థింగ్ మీకు బాగా నచ్చింది? ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విషయం,
1: ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విషయం ఉంటుంది. అదే, అందరూ రకరకాల స్వీట్స్ లాగా అనమాట, అన్ని స్వీట్స్ బాగుంటాయి, ఇది ఏది బాగుంది, ఇది బాగుంది అని చెప్పడానికి లేదు. అలా
0: అంటే అన్ని ఫేవరెట్ అన్నారు కాబట్టి, మా తరం వాళ్ళకి తెలిసే విధంగా భానుమతి గారిలో ఒక ప్రత్యేక శైలి మాకేమని అనిపిస్తుంది, మాకేముంటుంది మీ మాటల్లో?
1: వీళ్ళందరిలోనూ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పాత తరం వాళ్ళందరూ కూడా వాళ్ళు చక్కగా కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుని వాళ్ళు సినిమా పాటలు పాడేవారు కాబట్టి ఏదో ఒక ప్యూరిటీ ఉంటుంది వాళ్ళ పాటల్లో. అదేంటంటే, పూర్వం సంగీతం వాళ్ళు ఎవరైనా కూడా, క్లాసికల్ మ్యూజిషియన్స్ కానీ ఇటు సినిమా వాళ్ళు కానీ, వాళ్ళల్లో ఒక రకమైన ప్యూరిటీ, అంతే, దానికి ఇంకొక మాట నాకైతే తెలియదు.
0: సో అందరికీ ఆపాదించేలాగా ఒక ప్యూరిటీ.
1: అవును, అంటే నిష్కల్మషంగా ఉంటుంది అనమాట ఆ పాట. వింటూ ఉంటేనే ఒక రకమైన ఇన్నోసెన్స్, హాయి, డివినిటీ అన్ని అందరిలోనూ, పూర్వం వాళ్ళ అందరి పాటల్లో నాకు కనిపిస్తూ ఉంటుంది.
0: సో ఆ పాటలు విన్నా, ఆ మాటలు స్మరించుకున్నా, వాళ్ళ గొంతులు విన్నా కూడా, మనసు, ఐ మీన్ మనిషి మనసు లోతులలో ఉన్న నిష్కల్మషమైనటువంటి భావాలన్నిటికీ తెరతీసే విధంగా

0: అవును.
1: సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ మాయా బజార్
0: అవును,
1: ఆ కాలం నాడిదే. ఒక్కసారి ఆ పాట
0: తప్పకుండా
1: విందామా?
0: విందాం.
1: తప్పకుండా. సో ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ ట్యాప్ ఇన్ టు ద నాస్టాల్జిక్ సాంగ్.

FM 101.3. సో వెల్ మరి అలా మాయాబజార్ సినిమా నుంచి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తున్నారు సందడి సందడి విత్ మీ జేఎస్వితో. అండ్ మ్యామ్, ఇప్పటి వరకు సినిమా గురించి వీటి గురించి ఇన్ని మాట్లాడుకున్నాం. సంగీతంలో ప్రధాన పాత్ర పోషించింది వాగ్గేయకారుల యొక్క రచనలు. సంగీత మూర్తిత్రయంలో ఉన్న రచనలు అందరికీ సుపరిచితమే. అలాగే తొలి తెలుగు వాగ్గేయకారులైన పదకవిత పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు, తర్వాత కంచర్ల గోపన్న రామదాస్ గారు, ఇలా అందరికీ సుపరిచితమే. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి రచనా శైలితో ఎంతో మంది మనసులలో ముద్రించుకుపోయినటువంటి ఆ సాహిత్యం సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి. సో వారి యొక్క రచనల గురించి ప్రత్యేకమైనటువంటి మాటలు, అలాగే వారి రచనలో ఏదైనా ఒక కీర్తన మీ గాత్రల్లో.

అయిపోయిందా మామ్? అప్పుడే నా మనసు రామరసంలో అలా తేలియాడుతోంది. నిజంగా ఇట్స్ అ బ్లెస్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి రచనలో ఒక కీర్తన మా అందరి కోసం.

0: వినిపించారు. ఆయన శైలిలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ రచనలు ఇలా మీ మాటల్లో ఆయన సాహిత్యం గురించి.
1: మనకి చాలా తెలుసు, మానస సంచరణే, తర్వాత గాయతి వనమాలి, ఇలా చాలా ఉన్నాయి. మంచి సంస్కృతంలో

0: సంస్కృత్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారన్నమాట. దాంట్లో ఏంటంటే సంస్కృత సాహిత్యాన్ని ఎక్కువ ప్రచారం చేయటానికి ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో నా ప్రాజెక్ట్ కూడా అప్రూవ్ అయ్యింది. దాంట్లో ఏం చేశామంటే చాలామంది వాగ్గేయకారులవి, మన ఈ పురంధరదాసులు వారు మొదలుకొని అంటే సంగీత పితామహులు పురంధరదాసులు వారు, త్యాగరాజస్వామి వారు, త్రిమూర్తులు త్యాగరాజస్వామి వారు, ముత్తుస్వామి దీక్షితులు వారు, అలాగే ముందు వాళ్ళు రామదాసులు వారు, అన్నమాచార్యులు వారు ట్రినిటీకి ముందు, అలాగే పోస్ట్ ట్రినిటీ, అందరి రచనల్లోనూ సంస్కృతంలో సాహిత్యం ఉన్న రచనల్ని తీసుకుని వాటిని మన ఇంతకుముందు రేడియోలో వచ్చే సంగీత శిక్షణ లాగా అనమాట, అంటే టీచర్ టీచ్ చేస్తూ ఉంటారు, పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా సంస్కృత కీర్తనల్ని మేము నేర్పించడం అనేది రికార్డింగ్స్ చేసాం అనమాట ఈ ప్రాజెక్ట్లో. అలాగే స్తోత్రాలు, చాలా స్తోత్రాలు, అష్టకాలు, ఇవన్నీ కూడా మనకి సంస్కృతం లిటరేచర్లో దొరికినటువంటి ఎంతో గొప్ప గని, వాటన్నిటినీ కూడా వీలైనన్ని తీసుకుని మాకు ప్రాజెక్టులో అవసరమైనన్ని పెట్టుకుని వాటన్నిటిని కూడా ఇలా శిక్షణ రూపంలో అనమాట రికార్డింగ్స్ ని చేసాం. అది ప్రాజెక్టులో చేసిన
1: చాలా అద్భుతమైన విషయం మామిది.
0: దీనివల్ల అసలు చాలా పిల్లలు సంస్కృతం నేర్చుకోవటానికి అలాగే ఉచ్చారణ చక్కగా ఉండటానికి వీటన్నిటికీ సంస్కృతం మనకి చాలా ఉపయోగపడుతుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా, మా అమ్మాయి దాని పేరు శృతి సంహిత, తను సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇప్పుడు కోర్సు చదువుతోందన్నమాట. అంటే ఈ సంస్కృతం పట్ల ఒక రుచి ఏర్పడటం, అది నేర్చుకుంటే ఎన్నో విషయాలు మనకి అవగతం అవుతాయి. అంటే భాష ఒకటే కాదు, లిటరేచర్ని స్టడీ చేస్తుంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అలాంటి ఒక మంచి అనుభూతి మేమందరం కూడా ఆ ప్రాజెక్ట్లో ఉన్న అందరం కూడా పొందాము. ఎందుకంటే సంస్కృత రచనలకు ఉండే గొప్పతనం అది,
1: అద్భుత.
0: ఇప్పుడు అది సంస్కృతం చదువుకోవడానికి ఇష్టపడి ఆ కోర్స్ కూడా తీసుకుంది. అది
1: వండర్ఫుల్ మ్యామ్. సంస్కృత రచన ప్రస్తావన వచ్చింది కాబట్టి అన్నమాచార్యుల వారి రచనలో

ఇలాంటి కీర్తనలు విన్నప్పుడు తాదాప్యం చెందటం అనేది ఇవాళ నేను ప్రత్యక్షంగా అనుభూతి చెందాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ కీర్తనను మా అందరి కోసం మీరు పాడినందుకు. అండ్ యస్, మరి వందనా గారి యొక్క మాటలు అండ్ అలాగే అద్భుతమైన కీర్తనలు, సంగీత ప్రయాణం గురించి, సంగీతంలో ఉన్న ఎన్నో అద్భుతమైన విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అండ్ ఈ కార్యక్రమంలో భాగంగా మీరు పీహెచ్డీ, మరీ ముఖ్యంగా

0: శంకరాభరణ రాగంలో త్యాగరాజస్వామి వారిది, ముత్తుస్వామి దీక్షితారు వారి యొక్క రచనల మీదుగా చేశారు. సో ఈ రాగమే ఎంచుకోవడానికి గల ప్రత్యేక కారణం ఏంటి, దాని వెనక ఉన్న రీజన్ ఏంటి? సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు డూ?
1: అంటే పిహెచ్డి యాక్చువల్గా చెప్పాలంటే ముందు ఒక డిగ్రీ కోసం అన్నట్టుగానే చేయడం మొదలు పెట్టాను. కానీ అంటే ఒక పెద్ద రాగం ఏదైనా, నాకు ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఏదైనా సబ్జెక్టు చేయాలి అని ఒక దృష్టితో అనుకున్నప్పుడు ఈ రాగం నాకు గైడ్ ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మండపాక్ శారద గారు, ఆవిడ సజెస్ట్ చేశారు ఒక పెద్ద రాగం ఏదైనా తీసుకుని దాన్ని స్టడీ చేయటం అనేది కూడా మేజర్ స్కేల్ రాగం. అది అంటే అంత స్కోప్ ఉన్న మంచి పెద్ద రాగం కాబట్టి దాంట్లో చేయొచ్చేమో అని ఒక ఆలోచన వచ్చింది. అది స్టార్ట్ చేసిన తర్వాత మరి అద్భుతమైన రచనలు త్యాగరాజస్వామి వారు గానీ దీక్షితులు వారు గానీ ఎన్నో రచనలు చేశారు. వాటిని స్టడీ చేయడానికి నాకు ఇది చాలా ఒక పెద్ద అవకాశం కలిగింది ఆ పిహెచ్డి రూపంలో.
0: ఈ పిహెచ్డి చేస్తున్న తరుణంలో మీకు పర్సనల్ గా బాగా ఆకర్షించిన విషయాలు ఏంటి మ్యామ్? అంటే ఈ ఇరువురి రచనలలో మీకు పర్సనల్ గా బాగా ఆకర్షించిన విషయాలు ఏంటి?
1: అంటే ఇద్దరివి రెండు డిఫరెంట్ స్టైల్స్ కదా. అంటే దేని రుచి దానిది. ఈయన కీర్తనలు చూస్తే ఒక రకమైన ఎమోషన్ కనిపిస్తూ ఉంటుంది, ఆయనవి చూస్తే ఒక పెద్ద రాగ ప్రవాహం ముక్తస్వామి దీక్షితులు వారివి. అంటే శంకరాభరణాన్ని ఇద్దరు డీల్ చేసిన విధానం అది, అంటే మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి అన్నమాట అది. ఇప్పుడు దీక్షితుల వారి కీర్తనలు ఉన్నాయనుకోండి,

వస్తే ఇలాంటి ఒక అంటే త్యాగరాజ స్వామి వారిది ఒక డిఫరెంట్ గా ఒక కీర్తన ఏదైనా చూద్దాం. అంటే ఇలాంటి కాల ప్రమాణంలో ఉండేవి త్యాగరాజ స్వామి వారి దాంట్లో కూడా ఉన్నాయి. అంటే శంకరాభరణాన్ని డిఫరెంట్ షేడ్స్ లో చూపించడం ఎలా అనేది వాళ్ళ రచనలో నేను గమనించాను.

0: ఎందుకు పెద్దల వలె బుద్ధి ఇవ్వు అని అడిగినప్పుడు శంకరాభరణం ఎలా ఉంది, అందులో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, మర్యాద కాదురా అని చెప్పినప్పుడు అందులో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది. అంటే రాగాన్ని వాళ్ళు ఎన్ని రసాలు పండించారో రాగంలో, అది తెలుసుకోవడానికి ఒక అవకాశం నాకు కలిగింది ఆ పిహెచ్డి చేస్తున్నప్పుడు.
1: నాకు మీరు ఇంత జ్ఞానాన్ని ఒక ముత్యంలాగా అందించారు. నాకైతే అంటే నా తోచిన నా బుద్ధికి ఒకటే తెలిసింది,

నాకైతే ఇదొక్క మాటే నాకు తోచింది, నిజంగా చాలా ఆనందాన్ని అందించారు. సో ఒక చిన్న పాట అయితే విందాం, అండ్ ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు సుస్వరాల సందడి సందడి విత్ మీ యువర్ ఆర్జే జేఎస్వి, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3. వించు ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ హై విత్ మీ జేఎస్పితో. 3:24 అయిపోయింది అండ్ సమయం చూస్తూ ఉండగానే అలా అలా అలా పరుగులు తీస్తోంది సుస్వరాలతో ఈ రోజు. వెల్ మరి నేటి సుస్వరాల సందడి సందడిలో మ్యామ్, ఇప్పటి వరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం, సంగీతానికి సంబంధించి, శాస్త్రీయంగా విషయాలు అండ్ దానికి సంబంధించి. ఇప్పుడు ఒక్కసారి ర్యాపిడ్ ఫైర్ మూడ్ లోకి వెళ్ళిపోదాం. మీకే గనక టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే, అంటే కాలంతో పాటు ప్రయాణించుతూ వెనక్కి వెళ్లి, మీరు ఎవరితో కాన్సర్ట్ చేయడానికి ఇష్టపడతారు? నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను. సో మీరు గనక టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్తే, మీరు ఎవరితో కాన్సర్ట్ చేయడానికి, అంటే స్టేజ్ ని షేర్ చేసుకోవడానికి ఆనందంగా భావిస్తారు? ఫస్ట్ ఆప్షన్ ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ, అండ్ సెకండ్ ఎంఎల్ వసంత్ కుమారి గారు, అండ్ దాంతో పాటు థర్డ్ డికే పట్టమ్మాళ్ గారు. నాకు ఆన్సర్ అప్పుడు గోచరిస్తుంది, అన్డౌటెడ్లీ
1: సుబ్బులక్ష్మి గారు. ఎందుకంటే నాకు సంగీతం అనే ఒక పెద్ద సబ్జెక్ట్ ని ఆవిడ గొంతులోంచి వినటం అనేది జరిగింది మొదటిసారి కాబట్టి.
0: సో ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ ఇస్ యువర్ పక్కా ఆన్సర్.
1: ఎందుకంటే ఆవిడ నేను చూడలేకపోయాను నా లైఫ్ లో, కాబట్టి టైం కనుక వెనక్కి వెళ్తే ఒకసారి ఆవిడ చూస్తాను. ఆవిడతో పాడాలని కాదు, ఆవిడ పక్కన కూర్చోవాలని కాదు,
0: కచేరీ అన్న వినాలి
1: తప్పకుండా. ఎదురుగా అసలు ఆవిడ చూసి ఒకసారి దండం పెట్టుకుంటే చాలు.
0: వాట్ ఎ బ్లిస్ఫుల్ మూమెంట్ నిజంగా. అండ్ మీ ఆల్ టైమ్ ఫేవరెట్ రాగా, అంటే మీ ఫేవరెట్ రాగా అని అడిగితే అలా ఉండదు అని అందరూ అంటారు, ఎందుకంటే ఒక రాగం అని మనం స్టిక్ ఆన్ అవ్వలేము. సో ఎల్ల వేళలా మీ మనసుకి ఏదైనా ఆలాపన చేసినప్పుడల్లా ఈ రాగం ఆలవోగ్గా వచ్చేస్తుంది అనేటువంటి రాగం?
1: అలా ఏం చెప్పలేను, నాకు ఇప్పుడు వెంటనే స్ట్రైక్ అయింది కాంభోజీ.
0: ఆహా, ఒక ఒక ఒక పల్లవి మా కోసం కాంభోజీలో

0: అద్భుతం మ్యామ్.
1: థ్యాంక్ యూ.
0: అండ్ రాగా గురించి అయిపోయింది. సినిమా సంగీత దర్శకులలో మీకు బాగా నచ్చిన సంగీత దర్శకులు ఆప్షన్స్ ఇస్తాను నేను.
1: ఇవ్వండి.
0: ఘంటసాల గారు అండ్ ఎస్ రాజేశ్వరరావు గారు, కేవీ మహాదేవన్ గారు, పుహళింద్ గారు.
1: మీరు నాలుగు రకాలైన స్వీట్స్ పెట్టి అది ఒకటే తినండి అని చెప్తున్నారు.
0: సరే, ఇప్పటికిప్పుడు ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ నాలుగు పేర్లు ఒక చిట్లో ఉన్నాయి, కళ్ళు మూసుకుని ఒకటి తీసారంటే
1: ఘంటసాల గారు.
0: అమేజింగ్. నేటి తరం అంటే తర్వాత తరం, ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు,
1: ఇళయరాజా గారు
0: ఇళయరాజా గారి పాటల్లో ఇప్పటికీ మీరు అప్పుడప్పుడు అలా హమ్ చేసుకునే సాంగ్
1: ఇందాక మీరు వేసిన పాట ఆమని పాడ.

0: వండర్ఫుల్. అలాగే సినీ సంగీతం ఆలపించినటువంటి సింగర్స్ లో మీకు బాగా నచ్చిన గాయని గాయకులలో ఫిమేల్ అండ్ మేల్ ఎవరైనా?
1: ఘంటసాల గారు, సుశీల్ గారు.
0: వెరీ నైస్. అండ్ నేటి తరం గాయని గాయకులు ఎవరైనా మీ మనసుకి నచ్చారా?
1: నేను పెద్దగా కొత్త
0: నేటి తరం పాటలు తక్కువనే వింటారు,
1: తక్కువ వినటం తక్కువ,
0: బట్ సమ్ ఉన్నారు, శ్రేయ ఘోషల్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా, రైట్?
1: అంటే పాట విని బాగుంది అనుకుంటాను, నాకు నిజంగా
0: అంత డీప్ ఇన్
1: అంత డీప్ గా తెలియదు.
0: మ్యామ్, ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ కి అయితే బై బై చెప్పేద్దాం. నాకు అసలు అనిపిస్తుంది ఆడవాళ్ళు సాధించలేనిది అంటూ ఏది ఉండదు అని చెప్పి, ఎందుకంటే ఓర్పు నేర్పుతో పాటుగా అన్ని విషయాలు మన ఇండ్లలో చిన్నప్పటి నుంచి మనం తెలుసుకునే ఉంటాం, మన పద్ధతి, మన పెంపకం. సో ఇలాంటి ఒక దీంట్లో మల్టీ టాస్కింగ్ మీరు చేశారు, లైక్ ఒక మ్యూజిక్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ గా కానివ్వండి, వెటరన్ మ్యూజిషియన్ గా కానివ్వండి, ఒక హౌస్ వైఫ్ గా కానివ్వండి, ఒక ఫ్యామిలీ ఉమెన్ గా కానివ్వండి, ఇటు పిహెచ్డి చేస్తూ అటు ఒక అధ్యాపకురాలుగా ఎంతో మంది శిష్యులను తయారు చేస్తూ తో పాటుగా మీ పర్సనల్ కాన్సర్ట్స్ అండ్ ఇలా ఇన్ని రకమైన మల్టీ టాస్కింగ్ ఆస్పెక్ట్స్ లో హౌ యువర్ ఫ్యామిలీ ఇస్ సపోర్టింగ్ యూ? అండ్ యాజ్ అ మ్యూజిషియన్ గా మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్ కాబట్టి, సో అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ పర్సనల్ బాండింగ్ అండ్ సపోర్ట్ రిగార్డింగ్.
1: ఎన్ని పనులు చేసినా కూడా దాని వెనక పూర్తి కుటుంబం సహకారం ఉంటే కానీ ఎవరం ఏ పని చేయలేము. నాకు ప్రత్యేకంగా మా అమ్మ నాన్నగారు, అలాగే పెళ్ళైన తర్వాత మావారు చాలా పెద్ద స్ట్రెంగ్త్ నాకు. ఎందుకంటే నేను తిరుపతిలో మ్యూజిక్ కాలేజ్లో పనిచేస్తున్నాను, ఆయన బెంగళూరులో క్యాటర్పిల్లర్లో లాజిస్టిక్స్ మేనేజర్గా ఉన్నారు.
0: ఓకే,
1: అక్కడ ఆయన ఉంటూ నేను ఉద్యోగం చేయటం, మా అమ్మాయిని చూసుకోవడానికి మా అమ్మ నాన్నగారు ఉండటం, వీటన్నిటితో పాటు మా అత్తగారు మామగారు వాళ్ళకు కూడా నేను తిరుపతిలో ఉండి ఉద్యోగం చేయాలని చాలా వాళ్ళ కోరిక. ఎందుకంటే మా ఇంట్లో అందరూ వెంకటేశ్వర స్వామి భక్తులు, ఆయన దగ్గర సేవ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఈ జీవితంలో అది వదులుకోకూడదు అని నా కుటుంబం అందరూ చాలా సహకరిస్తున్నారు. దానివల్లనే నేను ఉద్యోగం ఇటు కుటుంబాన్ని మేనేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది, లేకపోతే అయితే చాలా కష్టం
0: సాధ్యపడదు.
1: మా వారు నా ఉద్యోగం కోసం ఆయన బెంగళూరులోనే ఉంటూ వీకెండ్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. సో నాకు పూర్తి సహకారం ఆయన నుంచి ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను.
0: అద్భుతం మ్యామ్. సంగీతంలో ఉన్నవి సప్తస్వరాలు, మీరు పనిచేస్తున్న ప్రదేశం ఏడు కొండలు.
1: అవును,
0: ఆయన కృపతో ఏడడుగులు నడిచి మీ యొక్క బంధానికి సంగీతానుబంధం తోడయి ఇంత సుదీర్ఘంగా ఇప్పటికీ ఎప్పటికీ ఇలానే సాగిపోవాలని నేనైతే కోరుకుంటున్నాను.
1: చాలా థ్యాంక్స్ అండి.
0: ఇన్ని మాటలు మాట్లాడుకున్నాక ఈ విషయం నేను అడగకపోతే అసలు బాగుండదు. రానున్న కాలం జస్ట్ ఇంకొక ఫ్యూ డేస్ లో మనకి దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు, ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గా అమ్మవారి యొక్క వివిధ రకాల అలంకారాలలో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతోంది. అమ్మవారి మీద ఒక మంచి కీర్తన మా అందరి కోసం మీ గాత్రంలో.
1: ముత్తుస్వామి దీక్షితుల వారిది ఒక కీర్తన పల్లవి పాడతాను.
0: తప్పకుండా.

0: నిజంగా అమ్మవారి యొక్క కొండ, ఆ తల్లి యొక్క రూపం కంటి ముందు ఆవిష్కృతం చేశారు మ్యామ్. అండ్ ఫైనలీ మా అందరికీ, అంటే ఆస్పైరింగ్ మ్యూజిషియన్స్ కి, యంగ్ ఆర్టిస్టులందరికీ కూడా, కర్ణాటక సంగీతం కానివ్వండి, సంగీత కళాకారులందరికీ కానివ్వండి, సాధనాత్ సాధ్యతే సర్వం అని అంటారు మీ మాటల్లో సాధన గురించి. సో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఒక గురువుగా ఎంతో మంది విద్యార్థులకు మీరు నిత్యం చెప్తారు, అలాగే మా అందరి కోసం కూడా మీ మాటల్లో.
1: సాధన అనేది అది చాలా ఇష్టంగా చేయాలి అని ఇది మా గురుగారు చెప్పిన మాటే. నేను అదే స్టూడెంట్స్ కి చెప్తూ ఉంటాను, మనకి ఏదైనా ఒక విషయం నచ్చిందంటే దానికి ఎంత కష్టమైనా పడి చేయాలి అని పట్టుదలగా చేస్తాం. అలాగే సంగీతం నేర్చుకోవాలి అన్న ఒక నిజమైన ప్యాషన్ ఉంటే, ఇష్టం

0: మాత్రం సాధన ఏదో కష్టపడిపోతున్నాం అని అనుకో, చాలా ఇష్టంగా చేసుకుంటాను సాధన.
1: ఖచ్చితంగా.
0: కాబట్టి ఆ ప్యాషన్ ఉండాలి ఫస్ట్. ఇది మనం ఏదో తల్లిదండ్రులకు నేర్పిస్తున్నారా నేర్చుకోవడం, ఏదో అందరూ నేర్చుకుంటున్నారు కదా అని ఏదో ఒక ప్రెస్టీజ్ కోసం, స్టేచర్ కోసం, అలా కాదు. నాకు సంగీతం పాడాలనుంది, నాకు ఇది ఇష్టం, నేను చెయ్యాలి అని ఒక ప్యాషన్ ఉన్న ఎవరైనా కూడా సాధన చేయకుండా ఉండలేరు అసలు.
1: ఖచ్చితం.
0: సాధన అనేది అది నిత్యం ఎవ్రీడే చేయాల్సిందే, అందులో ఏమీ సందేహమే లేదు అసలు.
1: నిజంగా చాలా మంచి మాట చెప్పారు మ్యామ్. ఎందుకంటే నిత్యం మన దైనందిన జీవితంలో నిద్రలేచి మన పనులు ఎలా కానిస్తామో, ఉద్యోగము, చదువు, బాధ్యతలు ఎలాగో, ఇది సంగీతానుబంధంతో కూడినటువంటి ఒక ప్రియమైన బాధ్యతగా స్వీకరిస్తూ మనం చేస్తే బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్ని తరాలు మారినా నర నరాల్లో ఈ యొక్క సంగీతానందం, మన యొక్క భారత్ అంటే భారత భావ రాగ తాళయుక్తంగా సాగింది కాబట్టి, అలాగే ముందు తరం వాళ్ళకి, ఆ ముందు తరం వాళ్ళకి కూడా కొనసాగాలని, మీలాంటి గురువుల యొక్క ఆశీర్వాదాలతో మేము ఇలానే ముందుకు వెళ్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం మ్యామ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోస్ కి విచ్చేసి ఇన్ని అమూల్యమైన, అపూర్వమైన, అద్భుతమైన విషయాలని మా అందరి కోసం అందించినందుకు. సో ఇదండి ఈరోజు విన్నారు కదా సుస్వరాల సందడే సందడి, మీ ఆర్జే జయస్వితో అండ్ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ విదూషిమణి డాక్టర్ కొల్లూరి వందన గారితో ఈ కార్యక్రమం. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
0: థ్యాంక్ యూ అండి, నమస్కారం.
1: థ్యాంక్ యూ.

భారతి ఎఫ్ఎం 101.3. సో వెల్ మరి 3:39 PM అయిపోయింది మన క్లాక్ లో టైం. నేనైతే అందరితో సందడి చేసేసాను, సుస్వరాల సందడి. మరి ఈ సందడిని కొనసాగించమని మీ మా ఫేవరెట్ ఆర్జే నగేష్ కి అయితే నేను హ్యాండ్ ఓవర్ చేసేసినాను. రెడీయా నగేష్ గారు? సో ఇంకెందుకు ఆలస్యం, నగేష్ మీ అందరినీ అలరిస్తారు. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ 180.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణం. విశాఖపట్నం పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను ఈరోజు జాతికి అంకితం చేశారు. ఆధునీకరించిన స్లిప్వే 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్కు ప్రారంభోత్సవం చేశారు. రాష్టంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగరవనాలు, పర్యావరణ హిత పర్యాటక ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగరవనాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్లో ఈరోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లోని సెవెల్లే ఫిబెస్లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా హాజరైన పర్యాటక నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు, గమ్యస్థాన నిర్వహణ సంస్థలు, ఆతిథ్య రంగ ప్రముఖులతో సమావేశం కానున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి రాష్టంలో భూ పరిపాలన, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు.

పాలన రెవెన్యూ శాఖకు సంబంధించిన 22A వెబ్లాండ్ పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ, రీసర్వే, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలీకరణ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు బాలికల ఆరోగ్యం, భద్రత, హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు, గుడ్లు, పాలు, పండ్లు వంటి పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించాలని తల్లిదండ్రులకు జిల్లాకు చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి తోట కనకదుర్గ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఈరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. రాష్టంలో అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్, ఫార్మా, బయోటెక్, మెడిటెక్, క్లీన్ ఎనర్జీ, మొబిలిటీ, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. స్విస్ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఏపీ స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరంలో రాష్టంలో పెట్టుబడులకున్న అవకాశాలను మంత్రి వివరించారు. రాష్టంలో పాఠశాలలకు ఈ నెల 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. 22న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

పోని వేసుకున్న పూలదిగా ఊగుతుంటే బల్లే బల్లే. ఎస్, సూపర్ సాంగ్ అయితే తినేశారు రాంపు జోగేశ్ శాస్త్రి గారు సంధించగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్. మరి ఆ పాట అయితే శ్రీమంతు నుంచి విన్నారు, ఆ తర్వాత యువసేన మూవీలో నుంచి ఒక అద్భుతమైన పాట అయితే ఇప్పుడు విన్నారు రాంపు జోగేశ్ శాస్త్రి గారు సంధించగా జెస్సీ గిఫ్ట్ అండ్ స్మిత గారు పాడిన పాట అద్భుతంగా వినేశారు కదా. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 4:12:16 ఉంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మనమైతే. మరి మంచి సమయానికి వచ్చేసాం వివిధకి. మరి వివిధాలు

అంత టాలెంట్ అనేది పాటకు ఉంటుంది. కానీ ఆ పాటలో అన్ని విషయాలు పొందుపరిచేంత శక్తి మాత్రం అన్ని విషయాలను అనుభవించి మరి ఆలోచించి పొల్లు పోకుండా రాయగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే లిరిక్సిస్ట్ రచయితలు అనమాట. మరి సాహిత్యాన్ని అందిస్తూ కూడా చక్కగా కూడా ఇప్పటికీ కూడా రామజోగి శాస్త్రి గారు ఎన్నో పాటలు, కొన్ని వేల పాటలు మన తెలుగుకి అందిస్తూ ఉన్నారు. సో అలాంటి పాటలు ఆయన రచించిన మరిన్ని గేయాలు మీకోసం వచ్చేస్తుంటాయి. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్, ఇప్పటివరకు మీరు మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేశారు కదండి. స్టూడియో సమయం 5 గంటలకు 4 గంటల 50 నిమిషాలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో స్పాన్సర్ ప్రోగ్రామ్ ఎన్నిలా వింటారు.

Hello and welcome to Vanilla with Chetan. Change in life, change in environment and more importantly the reaction to change. ఒకప్పటితో పోలిస్తే నేటి జీవన శైలిలో ఎంతో మార్పు వచ్చింది, ఇంకా మారుతూనే ఉంది. శారీరక శ్రమ తగ్గి మానసిక శ్రమ పెరుగుతోంది. ఆహార పానీయాల్లో మార్పులు, నిద్రవేళల్లోనూ మార్పులు ఫలితమే నేడు చిన్న వయసు నుంచే మహమ్మారి వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆ జీవనశైలి వ్యాధులు ఏంటన్న వాటిపై ఈరోజు వెన్నెలాలో చేతంతో. అంటువ్యాధులైన మలేరియా, కొలెరా, పోలియో వంటివి నేడు వైద్యం అభివృద్ధి చెందడం వల్ల అదుపులోకి వచ్చేశాయి. కానీ అదే సమయంలో లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్నాయి. వీటిని అభివృద్ధి కారణంగా తలెత్తే విపరిణామాలుగాను పేర్కోవచ్చు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాల్లోనే ఇవి ఎక్కువగా ఉన్నాయి, వేగంగా విస్తరిస్తున్నాయి. లైఫ్ స్టైల్ వ్యాధుల కారణంగా ఏటా 1.4 కోట్ల మంది 30 నుండి 69 ఏళ్ల మధ్య ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్నారు. వారసత్వంగా సంక్రమించే వ్యాధులు, ఇన్ఫెక్షన్ల కారణంగా సంభవించే మరణాల కంటే ఇలా జీవనశైలి కారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో కన్నుమూసే వారే అధికం. అనారోగ్య తిండలవాట్లు చాలా ఉన్నాయి. పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకే తరహా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక ఫ్యాట్ తో కూడుకున్న ఆహారం, ఇవన్నీ మనిషి ఆధునిక జీవనానికి హానికారాలే. తాజా ఆహారానికి బదులు నిల్వ ఉంచిన ఆహార సేవనం కూడా చెడు చేసేదే. శారీరక శ్రమ లేకపోవడం, నగరీకరణ, పట్టణీకరణ, జీవనం నిత్యం ఉరుకులు పరుగులే. కాలు బయటపడితే నడిచి వెళ్లకుండా సకల సదుపాయాలు, కోరితే అన్ని ఇంటికే వచ్చేసే వెసులుబాటు, ఇవన్నీ సుఖమయ జీవనాన్ని పెంచుతున్నాయి. దీంతో శారీరక శ్రమ తగ్గుతుంది. వ్యాయామాలు చేయడం వల్ల దీని నుంచి బయటపడదామన్న శ్రద్ధ కూడా తక్కువ మందిలో కనిపిస్తుంది. ఈ కారణాల వల్ల మధ్య వయసుకే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీర్ఘకాలంగా ఈ రెండూ కొనసాగడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, స్ట్రోక్స్ బారిన పడే ముప్పు పెరుగుతుంది. వీటికి తోడు పొగ తాగడం, పొగాకు పదార్థాలు నమలడం, మద్యపాన సేవనం, శీతల పానీయాలు, పాల పదార్థాలు అధికంగా తీసుకోవడం, అర్ధరాత్రి సమయాల్లో ఆహార సేవనం, అర్ధరాత్రి తర్వాత ఆలస్యంగా నిద్రించడం, తగినంత నిద్ర లేకపోవడం, రోజంతా కంప్యూటర్ల ముందే కూర్చొని పనిచేస్తుండడం, వాయు కాలుష్యం వంటివి కూడా లైఫ్ స్టైల్ వ్యాధులకు కారణమవుతున్నాయి. ఒబేసిటీ, డయాబెటీస్, ఆర్టీరియోస్క్లెరోసిస్, గుండె జబ్బులు,

stroke, hypertension, liver cirrhosis, chronic obstructive pulmonary diseases, allergies, vinikidi samasyalu, ఒత్తిడి, ఆందోళనలు, వెన్ను సంబంధిత సమస్యలు, వ్యక్తుల అలవాట్లు, ప్రవర్తన, చర్యలే లైఫ్ స్టైల్ వ్యాధుల బారిన పడేది లేనిది నిర్ణయిస్తాయి. అయితే వ్యక్తుల పరంగా నియంత్రించుకునే అంశాలు, నియంత్రించుకోలేని అంశాలంటూ ఉంటాయి. పొగ తాగడం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ఎంతమేరకు నిద్రించాలి అన్నది నియంత్రించుకోగల అంశాలు. మన చేతుల్లో లేని అంశాలు వయసు, సంతతి, లింగము, వారసత్వం, స్థూలకాయం అంటే ఒబేసిటీ, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, భారీ సైజ్ భోజనాలు, శారీరక వ్యాయామం తగ్గడం, ఇవన్నీ స్థూలకాయానికి దారితీస్తాయి. ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఉన్నవారు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, రక్తపోటు, గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో 15.5 కోట్ల మంది స్థూలకాయలున్నారట. ప్రపంచంలో ఈ విషయంలో మన ర్యాంక్ నంబర్ 2. మన దేశంలోనూ స్థూలకాయల సంఖ్య ఏటేటా 30% పెరుగుతుండడం ప్రమాదకరం. ఒత్తిడి, ఆందోళన, ఆధునిక జీవనశైలి వల్ల ఒత్తిడి, ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఇవి రక్తపోటు, గుండె జబ్బులు, డయాబెటీస్, ఆస్థమా, అల్జైమర్స్ వంటి సమస్యలకు కారణమవుతున్నాయి. పనిభారం, సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వస్తాయి. దీనివల్ల కంటి నిండా నిద్ర కరువు అవుతుంది. పనిచేసే చోట, ఇంట్లోనూ నేడు ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. చివరికి స్కూల్స్ లో, కాలేజెస్ లోనూ విద్యార్థులకు చదువుల భారం విపరీతంగా పెరిగి స్ట్రెస్ కి గురవుతున్నారు. డయాబెటీస్ అంటే మధుమేహం, షుగర్ వ్యాధి అని అందరికి తెలిసిందే. దీంట్లో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తాయి. ఇది మనకు తెలిసిన విషయం. మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి రక్తంలో చేరిన గ్లూకోజ్ ను కణాలకు శక్తిగా అందించడంలోనూ ఇన్సులిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటీస్ బారిన పడిన వారిలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది, కానీ కణాలు దాన్ని వినియోగించుకోలేవు. దీన్ని ఇన్సులిన్ నిరోధకత అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ గా పేర్కొంటారు. కొందరిలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవచ్చు. సాధారణంగా ఇన్సులిన్ కాలేయంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది. అయితే ఇన్సులిన్ నిరోధకం వల్ల కాలేయం నుంచి గ్లూకోజ్ అసంబద్ధంగా విడుదలవుతుంది. అలాగే కొందరిలో ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత లేకపోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర నిల్వలు పెరిగిపోతాయి, ఫలితమే డయాబెటీస్. ఇన్సులిన్ నిరోధకత, ప్యాంక్రియాస్ లోని బీటా కణాలు ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయలేకపోవడం అన్నది ఒక్కరొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరికి ప్రాథమికంగానే ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది. అటువంటి వారిలో ఇన్సులిన్ ఉత్పత్తిలో లోపం కొంచెమే ఉండొచ్చు. మరికొందరిలో ఇన్సులిన్ నిరోధకత అన్నది కొంచెమే ఉండొచ్చు, కానీ ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవచ్చు. అంతర్జాతీయ డయాబెటీస్ ఫౌండేషన్ గణాంకాల ప్రకారం మన దేశంలో 6 కోట్ల మందికి పైగా టైప్ 2 డయాబెటీస్ తో బాధపడుతున్నారు. అధిక బరువు, జీవక్రియల గతి తప్పడం, అధిక తీపి పదార్థాలున్న వాటిని తీసుకోవడం వంటివి కూడా టైప్ 2 డయాబెటీస్ కి కారణమవుతున్నాయి. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ వి హావ్ ఆర్టీరియోస్క్లెరోసిస్. ఈ సమస్యలో గుండె నుంచి శరీరంలోని అవయవాలకు రక్తాన్ని, పోషకాలను, ఆక్సిజన్ ను తీసుకెళ్లే ధమనుల గోడలు మందంగా మారి సాగే గుణాన్ని కోల్పోతాయి. ధమనుల గోడల్లో కొవ్వు చేరడం వల్ల రక్త సరఫరాలో అవాంతరాలు ఏర్పడి ఈ సమస్యకు దారితీస్తుంది. దీంతో గుండె సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యతో రక్తపోటు కూడా నియంత్రణ తప్పుతుంది. అలాగే ఛాతిలో నొప్పి, గుండెపోటు సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆరోగ్యకరమైన ధమనులు సాగే గుణాన్ని కలిగి ఉంటాయి, కానీ ఈ సమస్యలో ధమనులు లోపలి గోడలు గట్టిగా మారతాయి. గుండె జబ్బులు, గుండె కణజాలం, రక్తనాళాల్లో ఏర్పడే సమస్యలే గుండెపోటు. ఇతర సమస్యలకు కారణమవుతాయి. రక్తం, ఆక్సిజన్ గుండెకు అందకపోవడం గుండెపోటుతో ప్రధానంగా కనిపిస్తుంది. గుండె రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. పొగ తాగడం, అధికంగా మద్యపాన సేవనం, డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్, వ్యాయామం లేకపోవడం గుండె జబ్బులకు కారణాలు. ఏటా గుండె జబ్బుల కారణంగా సంభవించే మరణాల్లో 30% పైగా 34 నుండి 64 ఏళ్ల మధ్య వయసు వారిలోనే ఉంటున్నాయి. గుండె జబ్బులను వారి సంఖ్యాపరంగా మన దేశం ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉంది. మన దేశంలో 5 కోట్ల మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు. ప్రతి వ్యక్తికి నిర్ణీత పరిమాణం మేర రక్తపోటు ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా కావాలంటే అందుకు ఇది అవసరం. అయితే ఎన్నో కారణాల వల్ల ఇది పరిమితి దాటుతుంది. దానివల్ల దీర్ఘకాలంలో ప్రాణాలకు రిస్క్ ఏర్పడుతుంది. 120/80 వరకు సాధారణంగానే పరిగణిస్తారు. 140/90 లేదా ఆ పై స్థాయిలు అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ గా పేర్కొంటారు. ఒత్తిడి, స్థూలకాయం, జన్యు సంబంధిత అంశాలు, ఆహారంలో ఎక్కువగా ఉప్పు తీసుకోవడం, వయసు పైబడ్డం వంటివి అధిక రక్తపోటు రావడానికి కారణాలు. దేశంలో 10 కోట్ల మంది పైగా అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. క్యాన్సర్.

క్యాన్సర్ కారణంగా ఏటా 5 లక్షలకు పైగా మన దేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు. మన శరీరంలో కోట్ల కొద్ది కణాలుంటాయి. అయితే ఈ కణాల్లో అసాధారణ పెరుగుదల చోటు చేసుకుంటే అది క్యాన్సర్ అవుతుంది. క్యాన్సర్లో 100కు పైగా రకాలున్నాయి. ముఖ్యంగా మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్, కోలోన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, లింఫోమా ఎక్కువగా ఉంటాయి. నేడు గుర్తిస్తున్న ప్రతి 10 క్యాన్సర్ కేసుల్లో 9 కేసులు పర్యావరణ అంశాల కారణంగా తలెత్తుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పొగ తాగడం, ఆల్కహాల్, వాయు కాలుష్యం వంటివి కారణాలుగా పేర్కొంటున్నారు. పైగా ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితమే ఒకప్పుడు క్యాన్సర్ అంటే పెద్దగా తెలియని మన దగ్గర నేడు అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. స్ట్రోక్. మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో అడ్డంకులు ఏర్పడి పూడుకుపోతాయి. మెదడుకు రక్తం, ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. స్ట్రోక్స్ బారిన పడిన వారిలో 15% వరకు 40 ఏళ్ల వయసులోపు వారే ఉంటారు. జీవనశైలి ప్రభావమే ఇందుకు కారణమని తెలుస్తుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ డిజీజెస్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బాయ్. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. 101.7 మెగాహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరందరి కోరికపై తూర్పు పడమర చిత్రం నుండి ఈ పాట విందాం. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం రమేష్ నాయుడు.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూర్ మండల్ చిద్దుల నాగారం నుండి వ్రాస్తున్న శ్రోతలు దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజు, కోటి, మీనమ్మ, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, లావణ్యమ్మ, ప్రవళిక, జగన్, స్వామి, శంకర్. వీరందరి కోసం అమెరికా అబ్బాయి చిత్రం నుండి పి. సుశీల పాడిన పాట.

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం తాలూకా సీసీ కొత్తకోట నుండి వ్రాస్తున్న శ్రోతలు భాస్కర్ రెడ్డి. వీరి కోసం ప్రేమాభిషేకం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఇప్పుడు విందాం.

0: లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: అనంతపురం రాణినగర్ గుత్తి రోడ్డు నుండి వ్రాస్తున్న శ్రోతలు బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, హనుమంతప్ప, రోజావతి, స్నేహకుమారి, మోరిన్ని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్ వీరందరి కోసం ఛాలెంజ్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

నైటో కాదు నైటో పగలు రావే.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి వ్రాస్తున్న శ్రోతలు అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, మణిదీప్, మణిచంద్ర. వీరందరి కోసం స్వయంవరం చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడిన పాట, రచన దాసరి నారాయణరావు, సంగీతం సత్యం.

0: శ్రోతలు, ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. మరి మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2255533, మరో నెంబర్ 2968890, ఎస్టిడి కోడ్ 08554. మరి మొదటి కాలర్ని పలకరిద్దామండి. హలో,
1: నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి.
1: మేడం
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: అనంతపురం జిల్లా గాలిమండలం పార్నేపల్లి నుంచి రాజేంద్ర మేడం.
0: రాజేంద్ర గారు బాగున్నారండి?
1: బాగున్నాను మేడం.
0: ఏం చేస్తుంటారండి రాజేంద్ర గారు?
1: మేడం నాకు బీటెక్ అయిపోయింది, ఇంతకుముందు సాఫ్ట్వేర్ చేస్తాను మేడం. ప్రెసెంట్ అయితే నేను ఇది కోచింగ్ తీసుకుంటున్నా మేడం.
0: దేనికి?
1: ఇది గ్రూప్ డి అండ్ కానిస్టేబుల్ మేడం.
0: ఓకే,
1: కానిస్టేబుల్.
0: ఆల్ ది బెస్ట్ అండి.
1: ఓకే మేడం, ఒక జోక్ చెప్తా మేడం.
0: చెప్పండి.
1: మామూలుగా టీచర్ మరియు స్టూడెంట్ మేడం. టీచర్ అంటారు మేడం, రే చిన్నోడా హోంవర్క్ ఎందుకు చేయలేదురా అని అడుగుతుంది మేడం. అప్పుడు చిన్నోడు అంటారు మేడం, మేడం మా ఊర్లో వైఫై లేదు మేడం అని అడుగుతారు మేడం. అప్పుడు టీచర్ అంటారు మేడం, వైఫైకి హోంవర్క్ ఏం సంబంధం రా నీకే అని అడుగుతుంది మేడం. అప్పుడు చిన్నోడు ఏమంటాడంటే, ఏం లేదు మేడం, అన్ని గూగుల్లో చూసి రాయాలి కదా, అందుకు వైఫై లేదు అని అంటారు మేడం.
0: ఈజీ కదండి. అవునండి, బాగుందండి.
1: చెప్తున్నా
0: చెప్పండి.
1: ఇంకోటి వచ్చేసి డాక్టర్ మరియు పేషెంట్ మేడం. డాక్టర్ అడుగుతాడు మేడం, కాదప్పా కుమారు, నువ్వు ఎన్ని రోజుల నుంచి లెక్క పెట్టడం ఉంది, నువ్వు మందు మానేయటం లేదే అని అడుగుతాడు మేడం. అప్పుడు పేషెంట్ అంటాడు మేడం, కుమార్ అనే అబ్బాయి, ఎందుకు డాక్టర్ నేను మానేస్తా కదా అని అంటాడు మేడం. అప్పుడు డాక్టర్ ఏమంటాడే, నువ్వు రోజు చెప్పడమే ఉంది మానేస్తా మానేస్తా అని, ఇప్పటికి 365 రోజులు అయింది నువ్వు చెప్పబట్టి, ఎప్పుడు నువ్వు మానేస్తా అని అంటాడు
0: మేడం.
1: మేడం పోలీస్ మరి దొంగ, దొంగ అంటాడు మేడం, సార్ నేను దొంగతనం మానేస్తా సార్ అని చెప్తాడు మేడం పోలీస్ కి. అప్పుడు పోలీస్ అంటాడు మేడం, నిజమా నీ దగ్గర ప్రూఫ్ ఏముందిరా చూపించరా అని అడుగుతాడు మేడం. అప్పుడు దొంగ అంటాడు మేడం, ఏం లేదు సార్, 2 రోజుల నుంచి మీ ఇంటి ముందరే తిరుగుతున్నా, మీరు నన్ను పట్టించుకోలేదు, అదే కదా ప్రూఫ్ అంటాడు మేడం.
0: బాగున్నాయండి మీ జోక్లు రాజేంద్ర గారు.
1: ఓకే మేడం, ఒక చిన్న సాంగ్ వేస్తారా మేడం?
0: టైం ఉంటే చెప్పండి.
1: జీవనరాగం నుంచి ఒక కొమ్మకు పూచిన విరపం.
0: తప్పకుండా వినిపిస్తానండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి రాజేంద్ర గారు.
1: ఓకే మేడం,
0: నమస్తే. హలో హలో.

0: నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: మేడం, తాజీపత్ నుంచి రఘునాథ శర్మను మాట్లాడుతున్నాను మేడం.
1: బాగున్నారండి.
0: రిటైర్ మేడం.
1: పద్మలత అండి.
0: ఓకే, నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: ఏం లేదు, భార్య భర్త మాట్లాడుకుంటుంటారు మేడం. మాట్లాడుతున్న భార్య ఏమంటుంది, ఏమండి కరెంటు హెల్పర్ రబ్బర్ టేప్ చేసుకోకుండా కరెంటు ఫోన్ ఎక్కి పనిచేస్తే వాళ్ళు వాళ్ళ మంచిగా అండి అంటుంది. చాలా మంచిది, నువ్వు అన్నట్లు మరి.

0: కరెంట్ హీరోలు రబ్బర్ చెప్పు చేసుకోకుండా కరెంటు పోలు ఇక్కడ పనిచేస్తే వాళ్ళకి చాలా మంచిది. నువ్వు పని చేస్తావా చెప్తా అంటే మరి చెప్పు ఏం చేయాలంటే ఏం చేయాలంటే ఏం చేయాలి చెప్పని చేయండి ఏం చేయాలి. నువ్వు ఏం చేస్తావంటే నువ్వు రబ్బర్ చెప్పులు లేకోకుండా కరెంటు ఫ్రీజ్లు వేలు పెట్టేయంటే మీరు బాగున్నారండి. నేను రబ్బర్ చెప్పులు చేసుకోకుండా కరెంటు ఫ్రీజ్లు వేలు పెట్టే షాక్ వచ్చావనా అక్కడ షాక్ వచ్చినా మేలేదండి. మరి ఇప్పుడు అంటే మరి కరెంటు హెల్పర్ రబ్బర్ చెప్పు చేసుకోకుండా కరెంటు ఫోన్ లేక పని చేస్తే మరి మంచిది అంటే మరి ఎక్కడ మరి వాళ్ళు షాక్ కొట్టాలి అంటే అండి. నేను జోక్ అనేది ఏం కూడా జోక్ అంటున్నా నువ్వు రబ్బర్ చెప్పు చేస్తూ కరెంటు ఫీజు వేరు పెడితే నీకు మంచిగా నేనే జోక్ అనేది అంటాను మేడం.
1: బాగుందండి.
0: ఓకే నమస్తే మేడం.
1: నమస్తే అండి. నమస్తే. హలో.
2: హలో మేడం.
1: నమస్తే అండి.
2: నమస్తే మేడం.
1: మే హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరండి?
2: మా పేరు కుడేరు మండలం కదరగొండ గ్రామం పెద్దన్న మేడం.
1: పెద్దన్న గారు ఏం చేస్తుంటారండి?
2: మేము గొర్రెలు కాపాడుతాము మేడం.
1: అవునా? ఓకే చెప్పండి పెద్దన్న గారు, జోక్ చెప్తారా?
2: చెప్తాను మేడం.
1: చెప్పండి.
2: అన్న చెల్లింది తోరుకొచ్చాక పోయినట్టు మేడం. వేరే ఊరికి ఇచ్చినారా ఆమె తోలుకొచ్చాక పోయినంట. తోలుకొచ్చి పోయింటే అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అట్లా వాహనాలు లేవు మేడం. అప్పుడు అన్ని నడిచిపోయేది అనమాట. నడిచిపోతుంటే నడిపించుకొని వస్తున్నాడు ఆమె ఏడో నడిచేవాళ్ళు ఒక చిన్న నీళ్ళు దెబ్బకెత్తున్నాయి అన్న అని అంట. సరేలమ్మా ఇది బాగింది బాగాలేకు పోయి కండొస్తానని ఆడ ఏందో మరవే కొండేందో అంటే కండచ్చే పోయినట్టు మేడం బాయిలోకి. నీళ్ళు తీసుకొని తిరిగేటప్పుడు సరిగ్గా మాసైతే అది దరి కొట్టుకుందంట. నీళ్ళు తీసుకొని తిరిగేటప్పుడు మాసేతికి కొట్టుకుందాం మేడం. అది బాగా కొట్టుకుంటే నీళ్ళు తాగినాక మళ్ళీ దా పట్టుకొని వచ్చేసారు. ఏమ్మా ఏమన్నా అంటున్నారా? ఏం లేదన్న నాకే మాసేకి తగిలిన మాసేపు చుట్టుముందన్న నాకండి అంట మేడం. హలో మేడం.
1: హలో చెప్పండి. చెప్పండి పెద్దన్న గారు, వినిపిస్తోంది.
2: వినిపిస్తుందేమా?
1: వినిపిస్తోంది చెప్పండి.
2: మాసేపు సుఖముందు అన్నాండి అంట. అంటే అవును నాకు మాసేపు తగిలితే మాసేపు తగిలితే జుమ్ము అంటుంది మేడం. కట్టేదాన్ని కొట్టుకుంటే జుమ్మ
1: అన్నట్టు
2: అనమాట. మేడం మా నా చెల్లెలికి ఇంత కష్టం ఉందని మళ్ళీ బామారి వాళ్ళు ఎవరు వచ్చేదాక అంపించలేదంట. మళ్ళీ వాళ్ళు వచ్చినాక అయ్యప్ప నా చెల్లెలికి ఇంత కష్టం పెట్టినారంటే మేమేం కష్టం పెట్టలేదు అంటారంట
1: వాళ్ళు.
2: కష్టం పెట్టిన పెట్టుకొని మీరు ఇంటికి ఇచ్చినాం కాబట్టి మడతాం చేపించుకోండి అని వాళ్ళు చెప్పు పంపించినారంట మేడం.
1: సరే పెద్దన్న గారు. ఓకే అండి, ధన్యవాదాలండి పెద్దన్న గారు. హలో.
3: నమస్తే మేడం గారు.
1: నమస్తే అండి.
3: నేను పుల్లాన మేడం గారు. నా పేరు
1: చిత్తూరు జిల్లా
3: సనప మేడం గారు.
1: సనప సనప. ఓకే పుల్లన్న గారు. బాగున్నారా పుల్లన్న గారు?
3: బాగున్నాను మేడం గారు. మీరు ఆరోగ్యం ఉన్నారు మేడం?
1: అవునండి.
3: ఏం జీర్లు వస్తుంది మేడం గారు?
1: అవునా?
3: సౌండ్ జీర్లు వస్తుంది.
1: అవునా?
3: చెప్పాలా మేడం గారు జోక్?
1: చెప్పండి పుల్లన్న గారు.
3: ఒక 500 రూపాయలు చిల్లర కోసం బయటకు చిల్లర తెచ్చుకుని చెప్పి పోతాడు. వాళ్ళ గురించి చిన్న జోక్ చెప్తాను. ఏనా చిల్లర ఉందా? 500 రూపాయలకినా? లేదు సీనా, ఇప్పుడే కరెంటు బిల్లు కడితే లేదు అని ఒక అతను అన్నాడు. మరి ఇంకొక 500 దగ్గర తినాడు. నా చిల్లర ఉందేనా 500కి? ఏం సీనా అంత అర్జెంట్ మీకు? ఏం లేదా ఇక్కడ దీంట్లో ఆడ పంచర్ చేసుకున్నాను బండి,
1: ఈ

0: నోట్లో ఆయనకు అర్థం పోతుంది నాకు అర్థం పోతుందినా, 2000 రూపాయల నోట్లో ఆయనకు అర్థం పోతుంది నాకు అర్థం పోతుందినా, అందుకు చిల్లరకు వచ్చినా అని. మరి చిల్లర ఏంటిరా నీకు, రైగా చెప్తాను ఇంటా ఉన్నా అంటే చెప్తున్నా ఇంటాలే కేవలం మధ్యలోకి మడతేసి నా దారి మందు ఎక్కువ తక్కువ లేకుండా నీటికి చింపి మంచికి అర్థం అర్థం తీసుకోరా సరిపోరా. కరెక్ట్ ఆ పని ఏం చేస్తానన్నా ఇంట్లో మళ్ళా నా గంటలో నని పెడుతుంది మా గంటలో మాడు.
1: అదే కదా బాగుందండి పుల్లన్న గారు, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి పుల్లన్న గారు.
0: ఓకే మేడం,
1: ఓకే నమస్తే.
0: పాట వినిపిస్తారా మేడం గారు?
1: ఏ పాట కావాలండి చెప్పండి.
0: సరేలే మేడం గారు, నిత్య కళ్యాణం పచ్చతోరణం ఉంది కదా మేడం గారు, చిత్రం పేరు
1: నిత్య కళ్యాణం
0: పచ్చతోరణం అని ఉంటుంది,
1: అందులో ఏ పాట?
0: మేమదే పాడాను ఏమని నిజానికి అని టీవీ శ్రీనివాస సుశీల పాడింటారు మేడం గారు.
1: అవునా?
0: నిత్య కళ్యాణం పచ్చతోరణం.
1: నీ మది పాడనా?
0: నీ పది, నీ మది పాడను ఏమని నిజానికి అనే పాట ఉంటుంది, పివి శ్రీనివాస్ పాడినాడు మేడం గారు.
1: ఓకే అండి, నమస్తే అండి.
0: నమస్తే.
1: హలో,
2: హలో,
1: నమస్తే అండి. మీ పేరండి?
2: రామచంద్రరావు.
1: రామచంద్రరావు,
2: జోక్ చెప్తున్నానండి.
1: చెప్పండి.
2: మేము పనిచేసేటప్పుడు ఒక ఆయన అమీర్ భాష అనే ఉండేవాడు, ఆయన ఎప్పుడు మౌనంగా ఉంటే మౌనమైన ఈ భాష అమీర్ భాష అనేవాడు అని అందరు నవ్వించేవాడు. ఇంకొకటి భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అని అది కూడా చెప్పేవాళ్ళు. నాకు పాట వానా మానా వందనం వినిపిస్తే సంతోషం.
1: అదే విధంగా
2: ఇంకొక జోక్ చెప్పేదా?
1: చెప్పండి.
2: నాకు పదో తరగతి ఉన్నట్టు ఒక ఆయన వచ్చేవాడు, ఆయన సబ్జెక్ట్ వేరే వేరే కానీ అన్నమాట అనే పదాలు 1 గంటలో 50 సార్లు అన్నమాట. ఓహో అన్నమాట అన్నమాట ఆయన పేరే అన్నమాట అని పెట్టేశాను. నన్ను చూస్తే అందరూ ఈ స్వామి ఏదో చేస్తాడు మా ప్రాణానికి కష్టము. ఆయన పేరే అన్నమాట
1: అన్నమాట పెట్టేశా. కొంతమంది అలా మాట్లాడుతూ ఉంటారు.
2: ఏం సబ్జెక్ట్ లేదు ఆయన.
1: అవునండి.
2: అక్బర్ గురించి చెప్పారు, అక్బర్ వచ్చాడు అనమాట, చేశాడు అనమాట, ఇది అంతే అన్నమాట
1: అన్నమాట. బాగుందండి, తప్పకుండా వినిపిస్తానండి. థ్యాంక్ యూ అండి, నమస్తే.

0: హలో హలో
1: హలో,
0: హలో నమస్తే అండి.
1: నమస్తే సార్.
0: ఈశ్వరయ్య
1: హలో,
0: యాదవ్ గారా?
1: నమస్తే.
0: ఈశ్వరయ్య యాదవ్ గారా?
1: మీ వాయిస్ సరిగ్గా రాలేదు.
0: రాలేదా?
1: మీ వాయిస్ సరిగ్గా వినిపించలేదు.
0: ఇప్పుడు చూడండి. ఇప్పుడండి.
1: చెప్పకుంటున్నా,
0: చెప్పండి.
1: ఒక ఆఫీసులో ఇంటర్వ్యూకి వచ్చిన సురేష్ ఆఫీసర్ని కలిసి చేతికి లెటర్ ఇచ్చినాడు. ఇది పెద్ద చోటు నుండి వచ్చిన సిఫార్సు ఉత్తరం సార్, చూడగానే మీరు ఉద్యోగం ఇస్తారన్నాడు. పెద్ద చోటు నుండి ఏం ఢిల్లీయా? ఢిల్లీ అని ఆశ్చర్యపోయాడు. కాదు సార్, మీ అత్తగారి నుంచి వచ్చింది. అలా మీ అత్తగారి నుంచి వచ్చినాడు సురేష్.
0: ఓకే,
1: అత్తగారి నుంచి ఫైనల్ అయినట్టే కదా.
0: అంతే కదా.
1: అత్తగారి ఫైనల్ అయ్యట్టే కదా సార్.
0: అవునండి,
1: ఈశ్వరయ్యలో వైఎస్ఆర్ కడప జిల్లా సార్.
0: అవునండి.
1: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.

0: హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు జ్వాలారెడ్డి మేడం.
0: జ్వాలారెడ్డి గారు బాగున్నారా అండి?
1: సాయంత్రం మేడం.
0: శుభ
1: బాగున్నా మేడం,
0: సాయంత్రం.
1: మీరు బాగున్నారు మేడం?
0: అవునండి, శుభ సాయంత్రం.
1: మేడం ఒకటే గమనిక పాటగాళ్ళంటే అడుగుతాను. గమనిక మేడం, కొంతమంది శ్రోతలు ఏం ఫోన్ చేసి ఎత్తలు బిజీ అని మిమ్మల్ని మొన్న ఒకసారి అన్నారు అన్నట్లు గుర్తుకుంది మేడం.
0: అవునండి.
1: కానీ ఇప్పుడు పాట, ఇప్పుడు మీరు పాట వచ్చేటప్పుడు ఫోన్ ఎత్తురు బిజీగా వస్తుంది. ఇప్పుడు నాతో మాట్లాడినప్పుడు ఫోన్ ఎత్తురు బిజీగా వస్తుంది. సో ఆ లైన్ దొరికినప్పుడు అది కోసము సద్వినియోగం చేసుకోవాలి మేడం. అంతేగాని పాట వచ్చేటప్పుడు మీరు మాట్లాడుకుండేకి అది లేదు మేడం రూల్స్. అది అయితే నేను చెప్తున్నా, బిజీ వచ్చేదానికి అది కారణం మేడం.
0: అవునండి, అవునండి.
1: అదే మేడం, దయచేసి ఎవరైనా కానీ రేడియో మాట్లాడే ఆడ్ చేసి ఎవరైనా కానీ వ్యాఖ్యాతల్ని అపార్థం చేసుకోవద్దండి. వాళ్ళు కాల్ తగిలితే ఎత్తుతారు, మనం ట్రై చేస్తుంటే ఉండాలి. ఒకసారి దొరకొచ్చు, ఒకసారి దొరకపోవచ్చు. బై మన గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ అని మనం ఫీల్ అవ్వాలి. ఒకవేళ మేడం 3 సార్లు కాల్ చేసినా నాకు ఈరోజు దొరికిందని సంతోషంగా మాట్లాడితే అప్పుడు మేడం చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేసినారు అని అది అది బాగుంటుంది. కానీ మేము ఫోన్ చేస్తే ఎత్తలేదు మేడం, బిజీ వస్తుంది అనే మాత్రం దయచేసి ఏ రేడియో
0: శ్రోతలు
1: వ్యాఖ్యాతను కూడా అనొద్దండి అని చెప్తున్నా మేడం.
0: అవునండి, మంచి విషయం చెప్తున్నారు జ్వాలారెడ్డి గారు.
1: మేడం నాకు వచ్చేసి జుమ్మంది నాదం సినిమా ఉంది కదా మేడం,
0: అవునండి.
1: అందులో పాట ఉంది మేడం,
0: ఏ పాట?
1: సరిగమ పద నీ సప్త స్వర సంగీత సుధా సదానంద గోవింద సద్గురు కృపాల సజల దినాది కదా అనే పాట మేడం.
0: మొదలు అలాగే ఉంటుందా అది?
1: అవును మేడం, సరిగమ పదని జుమ్మంది నాదము మోహన్ బాబు కొడుకుది సినిమా మేడం. జుమ్మంది నాదం మూవీ,
0: సరే.
1: సరిగమ పదని.
0: ఓకే ఓకే, జోక్ ఏం చెప్పరా?

0: రెడ్డి గారు,
1: అనుకున్నా మేడం.
0: జోక్ ఏం చెప్పరా? ఇది మీ హాస్యం మా గీతం కదా.
1: అదే జోక్ వచ్చేసి చెప్తా మేడం.
0: చెప్పండి.
1: ఒక ఊర్లో భార్యాభర్తలు ఉన్నారు మేడం. భార్యాభర్తలు, భార్య అయితే ఏమంటుందంటే వంట చేస్తుంది, భర్త తింటా అంటాడు. భర్తకి అది పంటలో ఏదో రాయి ఉంటుంది మేడం, అది గుచ్చుకుంటుంది. ఏమే ఏమి నీకేం కండ్లు కనబరావా, నీకే తలకాయ తిరుగుతుందా, ఏం వంట చేసేటప్పుడు ఏమే చూసుకోవా, కండ్లు కనబరావా, ఇంత రాయి ఉంది అని అంటాడు. ఆయనకి ఏమండే ఏం ఇట్లా మాట్లాడుతున్నారు, నీకు 32 పనులు లేవా, పనులు రాలుతాయి చూడు, తినండి నవ్వలండి, పనులు ఉన్నాయి కదా మీకు, ఫుల్ వార్నింగ్ మీకింది. ఇంకా ఇవే దెబ్బకి దేవుడు గుర్తుకొచ్చినాడని ఆయన అన్నంలో బల్లెమన్నా తినాల్సిందా, రాయమన్నా తినాల్సిందా, మామూలుగా తిట్టకూడదు ఒక ఏమే అని అన్నాళ్ళ గానే కనలు కనపరావని తిట్టినాను సారీ అని వాళ్ళిద్దరు బాగా
0: సర్దుకుంటారు. ఓకే, బాగుందండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. జాలరెడ్డి.
1: ఓకే మేడం. ఓకే.

0: హలో,
1: హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: మేడం, నేను అనంతపురం డిస్ట్రిక్ట్ రెవెన్యూ కాలనీ నుండి కాల్ చేస్తున్నా మేడం.
0: మీ పేరండి?
1: నా పేరు శైలజ మేడం.
0: శైలజ గారు, ఏం చేస్తుంటారండి?
1: టెక్నికల్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నా మేడం, ఎంప్లాయ్.
0: ఓకే, ఎక్కడండి ఆఫీసు?
1: డిఐపిఆర్ ఆఫీస్ మేడం, ఇక్కడ అనంతపురంలోనే, సప్తగిరి సర్కిల్లో, రైతు బజార్ పక్కనే మేడం.
0: ఓకే ఓకే.
1: బాగున్నారు మేడం?
0: బాగా
1: పర్ఫెక్ట్ మేడం.
0: బాగున్నామండి శైలజ గారు. చెప్పండి, మంచి జోక్ వినిపించండి.
1: చెప్తాను మేడం. భార్యాభర్తల మధ్య సంభాషణ మేడం. భర్త అంటాడు, ఏమి, నేను వినాయక రోజు, వినాయక చవితి రోజు పోలేదాన్ని బ్యాంగిల్స్ కొనిపెట్టాను, కనీసం ఆ చేతికి రెండు ఈ చేతికి రెండు బ్యాంగిల్స్ వేసుకోవచ్చు కదా అంటాడు మేడం. భార్య అంటది, ఏమండి, మీరు కొనిపెట్టిన బ్యాంగిల్స్ అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేశానండి, ఎందుకంటే నా ముత్తైతనం నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి
0: అంటారు. బాగుందండి శైలజ గారు.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే.
2: హలో.
0: హలో,
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
2: ఏది మేడం, ఎత్తుకున్నారంటే వాళ్ళు తప్ప ఏది వాళ్ళే చేసుకుంటాం, రొద్దా వాళ్ళను రొద్దా. చెప్పండి మేడం, ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలుసు.
0: మీ పేరండి? మీ పేరండి?
2: నా పేరు రవీంద్ర నాయుడు మేడం.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: గుల్జార్పేట నుండి మేడం.
0: గుల్జార్పేట, అనంతపురం. ఓకే.
2: అవును మేడం. కాదు,
0: మీరు
2: వాళ్ళే,
0: మీరు ఫస్ట్ టైం అండి చేయడం?
2: ఇల్లు పుల్లన్నా ఏది మేడం, ఇది ఎవరన్నా 10 మంది చూసి ఏమనుకుంటారు అనేది వాళ్ళకు ఉండాలా. కొత్త వాళ్ళు వచ్చి మనకు కూడా బాగుంటది కదా మేడం.
0: అవునండి, మంచి జోక్ వినిపించండి రవీంద్ర గారు.

0: కార్యక్రమం మేడం ఎత్తితే ఇల్లే, మిగతా వాళ్ళు ఎవరు లేదు. నేను రావాలనుకున్న డైరెక్టర్ దగ్గరకు మాట్లాడి ఉన్నాడు వస్తా అనుకున్నా.
1: చెప్పండి రవీంద్ర గారు. రవీంద్ర గారు మంచి జోక్ వినిపిస్తారా?
0: ఏమనిపిస్తాలి మేడం, మనం ఇప్పుడు చేస్తాంలే.
1: ఓకే నమస్తే అండి.
0: మీరు

0: హలో,
1: మేడం, గుడ్ ఈవినింగ్. మేడం,
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: అనురాధ మేడం, ముదిగుబ్బ.
0: ఏం పేరండి?
1: ముదిగుబ్బ నుంచి అనురాధ.
0: అనురాధ గారు.
1: మేడం,
0: ఓకే,
1: బాగున్నారా? మేడం,
0: బాగున్నామండి.
1: ఏం
0: చెప్పండి.
1: చెప్తా మేడం?
0: చెప్పండి.
1: భార్య భర్త మేడం, ఆమె షాపింగ్ బోర్లా అన్ని చాలా రోజుల నుంచి అడుగుతా ఉంటుందన్నమాట. సర్లే, ఈరోజు పిలిచిపోతా, సండే కదా, రెడీగా అని చెప్తే భర్త సర్లేని ఆమె బాగా రెడీ అయ్యి గంట గంటన్నర టైం అట్లా తీసుకొని రెడీ అయ్యింది. అతను ముందుగానే రెడీ అయ్యి ఇంకా ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తొందరగా ఎప్పుడు ఇంకెప్పుడు బయలుదేరు అంటే వస్తున్నానండి, 5 నిమిషాలండి, 4 నిమిషాలండి, 1 నిమిషం అండి అట్లా అంటుంది. లాస్ట్ లో అతను ఇంకా ఆమె వచ్చే టైంలో అక్కడ సండే బుక్ ఉంటుంది కదా మేడం, దాంట్లో రాశి ఫలాలు ఉంటాయన్నమాట. అతని రాశిలో ఏమని ఉంటుంది, చివరి నిమిషంలో మీరు అనుకున్నటువంటి ప్రయాణం రద్దవుతుంది అని రాసి ఉంటారు అనమాట.
0: ఓకే.
1: ఆయన ఇంకా బాగా రెడీ అయ్యి ఇంకా బ్యాగ్ తీసుకొని బయటకు వస్తే బయలుదేరదామంటే, లేదు ఇప్పుడు మనం బయలుదేరడం లేదు అని అంటాడు. ఎందుకు అంటే, నా రాశి ఫలాలలో రాసింది చివరి నిమిషంలో మీ ప్రయాణం రద్దవుతుందని. పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో నమ్మకంగా జాతకాలు రాస్తే మనం దాన్ని నిజం చేస్తే ఎట్లా
0: బొమ్మ చేయకూడదని.
1: కాబట్టి
0: ఓకే.
1: వాళ్ళ మన రాశి వాళ్ళని మనం నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? కాబట్టి చివరి నిమిషంలో ప్రయాణం రద్దయింది, ఇంకా పోయి మేకప్ తీసేసి మామూలు గుండిపో అని చెప్పేస్తాడు మేడం. అది
0: పాప బాగుందండి అనురాధ గారు, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: మేడం, నేను రెగ్యులర్ గా చేస్తా ఉంటా మేడం.
0: థ్యాంక్ యూ.
1: మహిళ వేరే థర్స్డేను ట్యూస్డే పాటల కంటే కనెక్ట్ కాదు మేడం, చాలా మంది వాళ్ళు చేస్తా ఉంటారు.
0: అవునండి, అవునండి.
1: ఓకే మేడం,
0: ఓకే అండి. నమస్తే
1: థ్యాంక్ యూ
0: అండి,
1: మేడం,
0: నమస్తే అండి. హలో, హలో,
2: హలో. నమస్తే మేడం.
0: నమస్తే అండి.
2: ఉత్తరాశాంతి మండలం దండవారిపల్లి పూజారి రామకృష్ణ మేడం.
0: రామకృష్ణ గారు బాగున్నారా? చెప్పండి.
2: అదే రవీంద్ర గారు చెప్పేది బాగుంది మేడం.
0: అవునండి,
2: వీళ్ళు ఎక్కువ శ్రోత, కొత్త శ్రోతలు మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది.
0: అవును, అందరికీ అవకాశం ఇవ్వాలండి.
2: ఏందో వీళ్ళు బుద్ధ మునుకులు చేయడం అంటే అభిలాషకు దానికి దీనికి.
0: అవునండి,
2: అదొకటి వచ్చేసి ఇప్పుడు మీ చెప్తే మీరు గీతం
0: అంటే కొత్త కొత్త పరిచయాలు వస్తాయి, కొత్త వారికి అవకాశం కూడా ఇచ్చినట్లు ఉంటుంది కదా, అందుకని చెప్తున్నా.

0: ఈరోజు మొత్తం పాటలు ఎక్కువైపోయినాయి మేడం.
1: అవునండి,
0: కానీ మేము కోరిన పాట మీరు వేయకూడదు.
1: అదే మీ హాస్యం మా గీతం కదా, మీ హాస్యం మా గీతం.
0: అదే మీరు ఇష్టం వచ్చింది అదే, నేను ప్రమాణం చెప్తున్నా కూడా దాన్ని వినకూడదు.
1: ఓకే అండి, ఓకే అండి.
0: ఏమనుకుంటుంది మేడం?
1: పర్లేదు.
0: వచ్చేసి జోక్ వచ్చేసి ఒకరు ఇంటికి ఊరికి పోతుంటారు మేడం, ఎదురింటిలో అక్క ఇంటికి వెళ్ళి అట్లా చూస్తానండి అక్క అంటే నా భార్య చూసుకుంటున్నారు సర్లే పాపం వాళ్ళు ఊరికి పోయినట్లని. వచ్చిన వాళ్ళంతా సామాన్ బాగులు తీసి సామాన్లు మంచి గడ్డని తీసుకుని పోయినారు. చూడమన్నారు కదా, ఏమంటలేదు కదా, పాపం
1: చూస్తూ ఉన్నారేమో.
0: చూస్తాను అక్క అంటే సరేలేను ఏమనే ఆయనకి చెప్పింది ఏమో తీసుకోమని, నన్ను వచ్చి చూడమని చూస్తుండని చెప్పిందేమని నా భార్య ఉన్నా ఉన్నారు. వాళ్ళు వచ్చినారు ఏమక్క వాకిలు తీసుకున్నారంటే ఏమన్నా తెలుసు నాకు, నేను చూస్తా అంటే వాళ్ళు ఎవరు వచ్చిరి తీసుకుంటే పోయారు కాదక్క ఎవరన్నా ఎంత తీసుకుపోతాను నువ్వు తండ్రి చెల్లెదక్క నాకేం నువ్వేం చెప్పినావు నాకు
1: బాగుందండి. థ్యాంక్ యూ అండి, నమస్తే.
0: అవును మేడం.
1: శ్రోతలు ఇంతవరకు మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. అప్నే పరివార్ కో దీజియే సురక్షిత్ జీవన్ రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ RPLI కి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కే సాథ్ అప్నే నజదీకీ డాక్ఘర్ సే ఆజ్ హీ సంపర్క్ కరే యా indiapost.gov.in పర్ లాగ్ ఆన్ కరే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట మహిళల జీవితాల్లో స్త్రీ శక్తి పథకం ఒక భాగమైపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచుకునే వెసులుబాటు ఉందని, దానిని సాధించేందుకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా పోరాటం చేస్తుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. రాష్ట వ్యాప్తంగా 4,500 విలేజ్ క్లినిక్ల కోసం శాశ్వత భవనాలు సిద్దమవుతున్నాయని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఇక వార్తల వివరాలు. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విశాఖలో పర్యటించిన ఆయన భారత నౌకా నిర్మాణ, రక్షణ రంగాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులకు ఈరోజు శ్రీకారం చుట్టారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ HSL నిర్మించిన ఫ్లీట్ సపోర్ట్ షిప్ INS సూర్య ఆయన సమక్షంలో జలప్రవేశం చేసింది. అదేవిధంగా స్లిప్ వే 4తో పాటు 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ దేశ రక్షణ రంగంలో విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ HSL కీలక పాత్ర పోషిస్తోందని, కేంద్ర తొలి స్వదేశీ నౌక జలఉష తయారీ నుంచి నేటి ఆధునిక నౌకల వరకు HSL ప్రయాణం గర్వించదగ్గదన్నారు. దేశ మారిటైమ్ రంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోందని చెప్పారు. భారత నౌకా నిర్మాణ సంస్థలు కేవలం స్వావలంబన సాధించడానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకోవాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.
2: గ్లోబల్ కాంపిటీటివ్నెస్ హమారీ అగలీ బడీ ఛలాంగ్ హై. భారత్ కో ఐసీ స్థితి ప్రాప్త్ కర్నీ హోగీ జహాన్ హమారే షిప్ యార్డ్ కేవల్ ఇండియన్ నేవీ కే లియే నహీ బల్కి ఫ్రెండ్లీ దేశాన్స్ ఔర్ ఇంటర్నేషనల్ మార్కెట్ కే లియే భీ షిప్స్ ఔర్ మారిటైమ్ సర్వీసెస్ ఉపలబ్ధ కరా సకే. హమే షిప్స్ కే సాథ్ సాథ్ మారిటైమ్ టెక్నాలజీ, షిప్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఔర్ ఇంజనీరింగ్ ఎక్స్పర్టీజ్ కే క్షేత్ర మే భీ గ్లోబల్ ప్రెజెన్స్ అప్నీ బనానీ హోగీ.
1: రాష్ట్రంలోని మహిళా సమాజానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకం చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. గత ఏడాది 15వ తేదీన ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకుందని APSRTC ప్రకటించింది. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారంటే ఈ పథకం రాష్ట మహిళల జీవితాల్లో ఒక భాగమైపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. చదువుకునే విద్యార్థినికి, ఉద్యోగానికి వెళ్లే మహిళకు, రోజువారీ ఉపాధి కోసం ప్రయాణించే ఆడబిడ్డలకు ఉచిత బస్సు

శక్తినిచ్చిందన్నారు. ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించి తమ అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే భరోసాను అందిస్తోందన్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా మహిళలు 3,550 కోట్ల రూపాయల మేర ఆదా చేసుకున్నారని వెల్లడించారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధ్యం చేయటంలో కృషి చేసిన

0: ఈ అంశంపై పలువురు రాష్ట మంత్రులతో కలిసి ఆయన పాత్రికేయుల సమావేశం ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై 50% పరిమితిని అధిగమించేందుకు తగిన ఎంపెరికల్ డేటాతో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట హైకోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా అధ్యయనం చేసి వాటి ఆధారంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నామని తెలియజేస్తూ,
1: కోర్టుల్ని సంపూర్ణంగా రెస్పెక్ట్ చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, కానీ అవకాశం ఉన్నప్పుడు కూడా మేము వదులుకోకుండా దాన్ని సంపూర్ణంగా ఒక ప్రయత్నం చేయాలని ఈ రోజు మంచి లాయర్ని పెట్టి సబ్జెక్ట్ ని పూర్తిగా స్టడీ చేసి దాని మీద డెడికేటెడ్ గా కమిషన్ ఒకటేసి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని చేయించి ఆ సర్వే తాలూకా డేటాని కూడా ఈ రోజు కోర్టుకి సబ్మిట్ చేసి అది చేసే విధంగా ఈ రోజు ఒక ప్రయత్నం చేస్తున్నాం. అందరం కోరుకుందాం ఇది ఖచ్చితంగా జరగాలి. బీసీలకి ఆ రిజర్వేషన్ రావాలి. వస్తే సుమారు 16,800 పోస్టులు బీసీలకు వస్తాయి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జనసేవాసే దేశ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు చర్య గురించి ఈ రోజు తెలుసుకుందాం. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఈ నిర్ణయంతో జమ్మూ కశ్మీర్కు వర్తించిన ప్రత్యేక రాజ్యాంగపరమైన నిబంధనల్లో మార్పులు చోటు చేసుకుని భారత రాజ్యాంగంలోని నిబంధనలు అక్కడ కూడా విస్తృతంగా అమల్లోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దును కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా తీసుకున్న కీలక చర్యగా పేర్కొంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఒకే రాజ్యాంగ వ్యవస్థ, సమాన చట్టపరమైన హక్కులు ఉండేలా ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ద్వారా అప్పటి రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్, లద్దాక్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ మార్పులు 2019 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్లో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ది, రహదారులు, విద్యుత్, ఆరోగ్య రంగాల్లో అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
2: దేశ్ ప్రథమ్ కి భావన సే కామ్ హోతా హై తో కోయి భీ నిర్ణయ కఠిన్ నహీ హోతా. బీతే దశక్ మే హమారీ సర్కార్ నే జో నీతియా బనాయి, జో నిర్ణయ లియే, వో సంవిధాన్ కి గరిమా కో పునర్స్థాపిత్ కర్నే వాలే రహే. ఆర్టికల్ 370 హట్నే కే బాద్ आज पूरे देश में भारत का संविधान लागू.
0: రాష్ట్రవ్యాప్తంగా 4,500 విలేజ్ క్లినిక్ల కోసం శాశ్వత భవనాలు సిద్దమవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా శాశ్వత భవనాలు నిర్మిస్తున్నామని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 1,150 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. కృష్ణా జిల్లా జనార్దనపురం జొన్నపాడు గ్రామం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 267 నూతన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాల భవనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రాథమిక స్థాయిలోనే రోగాన్ని గుర్తించి గ్రామంలోనే నాణ్యమైన వైద్యం అందించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించటమే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా గ్రామస్తులు నగరాలకు వెళ్లే పని లేకుండా పక్కా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రతి విలేజ్ క్లినిక్లోనూ 105 రకాల అత్యవసర మందులు, 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు, 71 రకాల వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయని సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కర్నూలు నగరంలో కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులోకి రావడంతో ఇంటింటి చెత్త సేకరణ మరింత పటిష్టంగా జరుగుతోందని రాష్ట స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. వెంకటరమణ కాలనీలో ఉన్న జీటీఎస్ స్టేషన్లను కమిషనర్ చల్లా ఓబులూసుతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట మహిళల జీవితాల్లో స్త్రీ శక్తి పథకం ఒక భాగమైపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచుకునే వెసులుబాటు ఉందని, దానిని సాధించేందుకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా పోరాటం చేస్తుందని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు చెప్పారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:15 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 కాంతి కాలుష్యం రూపకం నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. ఈరోజు రాత్రి 9:30 చిత్రసీమ సినిమా పాటలు. 10:00 హరికథ ప్రసారమవుతుంది.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇక రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. రేపటి ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం వింటారు, గానం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. 6:30 వినదగుమాట, వ్యాఖ్యాత ప్రొఫెసర్ కె మలయవాసిని. 6:35 సేద్దెపుశుద్ధులు కార్యక్రమంలో చిరుధాన్యాల ప్రాసెసింగ్, విలువ జోడింపు యంత్రాలు ఈ అంశం గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, చావడి సంభాషణ, అహింసా దినోత్సవం గురించి ఇందులో పాల్గొంటున్నవారు శ్రీ వి చలపతి, శ్రీ బి మధుసూదన్ రెడ్డి. అనంతరం న్యాయ సలహాలు, ఇందులో వివిధ రకాల డాక్యుమెంట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రముఖ న్యాయవాది శ్రీ ఏ సురేష్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్.

వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 8:30 తూర్పు గోదావరి జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కెవి సత్యనారాయణ. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 ఒకే సంగీత దర్శకుని యొక్క చిత్రాలలోని పాటలు వింటారు. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 10:00 ప్రజాసేవతో దేశసేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025 ప్రత్యేక ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అతిథి తరుణ్ కాకాని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు. పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:20 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 11:00 ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజనపై ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 11:15 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 12:00 హిందీలో వార్తలు. 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు. రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు. 5:30 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 6:30 చిత్రసీమ. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన శ్రీ దళవాయి అంజనప్ప బృందం వారిచే సుందరకాండ తోలుబొమ్మలాట నేపథ్యగానం వింటారు. 7:45 వికసిత్ భారత్ వరంగల్ జిల్లా వరంగల్ కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్ విజయవాడ కేంద్ర సమర్పణ. 8:15 రసధుని అలనాటి మధుర గీతాలు. 8:45 జానపద సంగీతం, ఇందులో శ్రీ బి సాధుశేఖర్ గారి జానపద గీతాలు వింటారు.

రేపు రాత్రి 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 నాటిక ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి, 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు. 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. ముందుగా నీరాజనం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మొదలు నేనున్నాను చిత్రం నుండి శ్రేయా ఘోషాల్ చక్రవర్తి పాడిన పాట. సాహిత్యం చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

బ్రహ్మ చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడిన పాట విన్నారు. రచన జాలాది, సంగీతం బప్పిలహరి. ఇప్పుడు వినండి నిన్ను కోరి చిత్రం నుండి కార్తీక్ చిన్మయి పాడిన పాట. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం గోపీ సుందర్.

ఒక్కడు చిత్రం నుండి శంకర్ మహదేవన్ పాడిన పాట విన్నారు. రచన గుణశేఖర్, సంగీతం మణిశర్మ. శ్రోతలింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్సన. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల జాతీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ల మధ్య 5 T20ల క్రికెట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమీకృత రవాణా లాజిస్టిక్స్ ప్రాధికార సంస్థ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తొలిది కాగా, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన పెట్టుబడికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలతో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు రెండవది. సమావేశానంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి అశ్విని వైష్ణవ్, స్థూల దేశీయోత్పత్తి 7 నుంచి 8% పెరుగుతున్న నేపథ్యంలో రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల అవసరాలు కూడా పెరుగుతున్నాయని, ప్రాధికార సంస్థ

0: ఏర్పాటు ద్వారా రవాణా రంగంలో పరిశోధనలు, ప్రణాళికలు, పర్యవేక్షణ సులభతరం కాగలదని చెప్పారు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా దేశంలో అనేక హైవేలు, రైల్వే లైన్లు, జలమార్గాలు, విమానాశ్రయాలు, ఓడరేవుల నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. రానున్న పదేళ్లను దృష్టిలో పెట్టుకుని సంస్థ దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ను తయారు చేస్తుందని చెప్పారు.
1: देश में बहुत सारे हाईवे बन रहे हैं, रेलवे लाइंस बन रही है, वाटरवे बने, पोर्ट्स नए बन रहे हैं, एयरपोर्ट्स नए बन रहे हैं. इन सब का एक यूनिफाइड तरह से प्लानिंग हो, उसके लिए पीएम गतिशक्ति पोर्टल प्रधानमंत्री जी ने कुछ वर्षों पहले लागू किया था. अब भविष्य की जरूरतों को देखते हुए जो प्लानिंग बनानी हो, उस सबको स्टडी करने के लिए एक इंटीग्रेटेड ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स अथॉरिटी का निर्माण किया जाएगा.
0: ఇక సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన నిధికి సంబంధించి తీసుకున్న నిర్ణయం గురించి చెబుతూ, ఈ నిధి సేవ, సాంకేతిక, సృజనాత్మక రంగాలకు చెందిన సంస్థల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువుగా ఉంటుందన్నారు.
1: ఏ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈ ఆర్ ఫైనాన్స్ మినిస్ట్రీ కే సహయోగ్ సే చలేగా, లాంగ్ టర్మ్ ఎక్విటీ క్యాపిటల్ ప్రొవైడ్ కర్నా ఏ గ్రోత్ ఫండ్ కా మేజర్ ఆబ్జెక్ట్. ప్రొఫెషనలీ మేనేజ్ హోగా, జిస్ తరహ సే గ్రోత్ కా పొటెన్షియల్ హో జిన్ ఎంఎస్ఎంఈస్ మే, ఉన్ ఎంఎస్ఎంఈస్ కో ఇస్మే సెలెక్ట్ కియా జాయేగా. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్స్ ప్లస్ ఇండస్ట్రీ బాడీస్ ప్లస్ బ్యాంక్స్, ఇన్ సబ్ కా ఇన్పుట్ లేకే ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ కో సంచాలిత్ కియా జాయేగా.
0: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.6% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ తొలుత అంచనా వేసినప్పటికీ, మొదటి త్రైమాసికంలో భారత్ బలమైన ఆర్థిక ప్రదర్శన చూపడంతో జీడీపీని 7.1% పెంచుతూ ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల్లో వృద్ది ఊతంతో భారత ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో 7.8% వృద్దిని సాధించి అంచనాలకు మించిన వేగంతో దూసుకుపోతోంది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యుద్ద నౌకలపై బిగించే బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టంలు, లాంచర్లు యుద్ద సందర్భాల్లో ఎంతగానో ఉపకరిస్తాయి. సూపర్సోనిక్ వేగంతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించే ఈ వ్యవస్థల తయారీ రానున్న మూడేళ్లలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఈరోజు న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సమక్షంలో ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 68% పైగా దేశీయంగా ఉత్పత్తి చేసే వ్యవస్థలు గల బ్రహ్మోస్ రక్షణ సామగ్రి కొనుగోలు స్వావలంబన దిశగా కీలకమైన ముందడుగని భావిస్తున్నారు. దేశ నావికాదళ రక్షణ సామర్థ్యాల బలోపేతం దిశగా దృఢమైన సమీకృత నౌకాదళ పర్యావరణ వ్యవస్థ రూపకల్పన కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మంత్రి ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లిప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రేన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5కి శంకుస్థాపన చేశారు. మెరుగుపరిచిన హెచ్ఎస్ఎల్ సదుపాయం, నేడు ప్రారంభించిన వ్యవస్థలన్నీ నౌకాదళ బలోపేతానికి దన్నుగా నిలవగలవని మంత్రి ప్రసంగంలో చెప్పారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో సమస్య ఎదురైనప్పుడల్లా భారత నావికాదళం సత్వరమే స్పందిస్తోందని, అందుకే రక్షణ భాగస్వామిగా ఇతర దేశాల ప్రథమ ఎంపికగా నిలుస్తోందని చెప్పారు. మానవతా సహాయం, విపత్తు సహాయం, సముద్ర దోపిడీలు, నౌకా వాణిజ్య భద్రత తదితర అవసరాల్లో భారత నావికాదళం చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. నౌకా నిర్మాణంలో భారత్కు అనేక అవకాశాలున్నాయని, ఈ సామర్థ్యాన్ని ప్రపంచ వాణిజ్యానికి అనువుగా మలుచుకోవడమే కీలకమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడితో పాటు పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. కాగా తమిళనాడు మధురాంతకంలో 83.6%, ధరాపురంలో 78.53% ఓటింగ్ జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశ పౌరులకు నాణ్యమైన ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రారంభించిన జాతీయ టెలిమెడిసిన్ సేవ ఈ సంజీవిని 50 కోట్ల కన్సల్టేషన్లకు చేరుకుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్య అవసరాల నిమిత్తం ప్రజలు ఆరోగ్య సేవలను సంప్రదించే సంఖ్యను ఇది సూచిస్తోంది. మారుమూల ప్రాంతాలు క్లిష్టతరమైన నైసర్గిక అవరోధాలను దాటుకుని ఈ సంజీవిని వ్యవస్థ ప్రజలకు చేరువైందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సేవ ప్రస్తుతం 1.42 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 19,000 ఆరోగ్య కేంద్రాలు, 901 ఆన్లైన్ అవుట్ పేషెంట్ విభాగాల్లో అందుబాటులో ఉంది. 2 లక్షలకు పైగా రిజిస్టర్డ్ ఆరోగ్య సేవ

కార్మికులు ఇందులో భాగంగా ఉన్నారు. ఎన్నికల సంఘం ఇతర రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేయడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ రాజకీయ పార్టీలు వాటిని స్వీకరించి ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మంత్రి అన్నారు. ప్రజల మద్దతు అందుకోవడంలో విఫలమైనప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడమే పనిగా పెట్టుకుందని, ఈ వైఖరి అటు దేశానికి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ మంచిది కాదని అన్నారు. కృత్రిమ మేత సహాయంతో నకిలీ వీడియోల్ని సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారానికి పూనుకుంటోందని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీకు సైతం విమర్శించారు. ఒమాన్ వద్ద హార్మోస్ జలసంధిని దాటుతున్న సమయంలో పనామా జెండాతో వెళ్తున్న వాణిజ్య నౌకపై దాడి జరపడాన్ని భారత్ ఖండించింది. ఈ ఓడలో ప్రయాణిస్తున్న 19 మంది సభ్యుల్లో 17 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 11 మందికి గాయాలయ్యాయని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే వెంటనే స్పందించిన ఒమాన్ అధికారులు దాడికి గురైన వారిని చికిత్స నిమిత్తం ఖసబ్కు తరలించడం పట్ల భారత్ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు నెలకొనాలంటే దాడులను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకాయానాన్ని సురక్షితంగా ఉంచాలని భారత్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్ కు ప్రదానం చేయనున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీకి అందించిన సేవలు, శక్తివంతమైన న్యూట్రినోలను కనుగొన్నందుకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ల జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో వరుసగా రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతాయి. క్రికెట్కు సంబంధించిన 3 ఫార్మాట్ల క్యాప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు భారత మహిళా క్రికెట్ టీం క్యాప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రకటించారు. గుహాటీలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. హర్మన్ భారత్కు తొలి వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచకప్, ఏషియన్ గేమ్స్లో బంగారు పతకాన్ని అందించినవారు. 5 టెస్టు మ్యాచ్లు, 51 వన్డే ఇంటర్నేషనల్స్, 155 T20 మ్యాచ్ల్లో ఆమె భారత మహిళా క్రికెట్ బృందానికి నేతృత్వం వహించారు. అయితే హర్మన్ మిగతా అన్ని ఫార్మాట్లలోనూ క్రీడాకారిణిగా కొనసాగుతారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గూటెరస్ సభ్యదేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గూటెరస్ సభ్యదేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. జలభద్రత కేవలం మౌలిక వ్యవస్థల నిర్మాణానికి సంబంధించింది మాత్రమే కాదని, చక్కని ప్రణాళికలు, బలమైన స్థానిక వ్యవస్థలు, స్థానిక ప్రజల తోడ్పాటు ఇందులో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ నీటి నిర్వహణ నమూనాకు సంబంధించి ఒక జాతీయ వార్తాపత్రికలో ప్రచురించిన వ్యాసాన్ని ఆయన ఉటంకించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో డ్రోన్స్ వినియోగం, ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఉద్యాన పంటల్లో డ్రోన్స్ వినియోగం. ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్న గూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశులు గారితో పరిచయం.
3: డాక్టర్ చెన్నకేశులు గారు నమస్కారం సార్.
4: నమస్కారం మధు గారు.
3: సార్, మీరు వెంకటరామన్ గూడెంలో ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లో పనిచేస్తున్నారు కదండి.
4: అవును సార్.
3: ఈరోజు రైతు సోదరులకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడేద్దాం సార్. సహజంగా వ్యవసాయంలో మనం డ్రోన్లు ఉపయోగిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో.
4: అవును సార్.
3: కొత్త సాంకేతికత యూజ్ చేసుకుంటూ అందులో మళ్ళీ ఏఐ కూడా తీసుకొస్తున్నారు.
4: అవును సార్.
3: ఇదే సాంకేతికతని మనం డ్రోన్లని ఉద్యాన పంటల్లో ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? అసలు ఉపయోగించడానికి అవకాశం ఉందా? ఉంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని రైతు సోదరులు ఉపయోగించాలి? తదితర విషయాలు మీ దగ్గర తెలుసుకుందాం అనుకుంటున్నాం సార్. ముందుగా చెప్పండి, అసలు సాంప్రదాయ వ్యవసాయానికి అంటే ట్రెడిషనల్ గా చేసే మనం వ్యవసాయానికి, డ్రోన్లు ఉపయోగించి చేసే వ్యవసాయానికి తేడా ఏంటి?
4: ముఖ్యంగా చెప్పాలంటే సార్, మనకి ఉద్యాన పంటలు అనేవి 3 రకాలుగా వర్గీకరించవచ్చు సార్. అతి సున్నితమైన పంటల కేటగిరీలో మనకి కూరగాయ పంటలు, పూల తోటలు వస్తాయి సార్. కొంచెం హార్డ్గా ఉండేటువంటి పంటలు చూస్తే పండ్ల తోటలు వస్తాయి. జామ తోటలు కానీ, మామిడి తోటలు, నిమ్మ తోటలు, బత్తాయి తోటలు అలాంటివి వస్తాయి సార్. మూడో కేటగిరీకి వచ్చేసరికి ఎత్తైన చెట్లు కలిగి ఉండేటువంటి పంటలు, ప్లాంటేషన్ క్రాప్స్ సార్. అవి కొబ్బరి తోటలు, ఆయిల్ పామ్ తోటలు ఇవన్నీ వస్తాయి సార్. కూరగాయల పంటల్ని మరియు పూల మొక్కల్ని మనం మేనేజ్ చేసేటప్పుడు ఇవి చాలా సున్నితమైన పంటలు సార్. దానితో పాటు మనం అతి జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి సార్. మనకి నిరంతర పర్యవేక్షణ అవసరం కూరగాయల పంటలు కానీ పూల తోటలు కానీ మనం పండించేటప్పుడు. కావున మనం ఏ టైంలో వాటికి తెగుళ్లు సోకినా లేదా పురుగులు ఆశించినా మనం ఖచ్చితంగా గుర్తించాలి సార్. సరైన సమయంలో గుర్తించడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనము ఎంత మోతాదులో మందు వేయాలో, ఏ రకమైన మందు వేయాలో, ఏ టైంలో వేయాలో కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ రోజుల్లో చూసుకుంటే నీళ్ల కొరత చాలా ఎక్కువగా ఉంది సార్. దానిని మనం అరికట్టాలంటే ఈ డ్రోన్లను ఉపయోగించడం ద్వారా మనం దాన్ని అరికట్టవచ్చు సార్. అది ఒక మార్గం సార్. అదేవిధంగా సార్, మనం పండ్ల తోటలకి పిచికారీ చేయాలంటే అది మొక్క నుంచి ఇంకో మొక్కకు దూరం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ విస్తీర్ణంలో అవి సాగు చేస్తుంటారు. వాటిని ఏదైనా తెగుళ్ళు కానీ పురుగు మందులు కానీ ఆశించినప్పుడు మనుషుల ద్వారా కానీ మనం స్ప్రే చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ట్రాక్టర్ల ద్వారా కూడా స్ప్రే చేస్తున్నారు, అది కూడా ఎక్కువ టైం పడుతుంది. వాటిని అన్నింటినీ అరికట్టాలంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి పంటలని తక్కువ టైంలో మనం డ్రోన్లు ఉపయోగించి సమర్థవంతంగా మనం చేయొచ్చు సార్.

0: కేటగిరీకి వచ్చేసరికి ఇందాక చెప్పినట్టుగా మనకి ఒకటి ఆయిల్ పాము మరియు కొబ్బరి మొక్కలు, ఇవి చాలా ఎత్తుగా ఉంటాయి సార్. వీటికి స్ప్రే చేయాలంటే చాలా ఎనర్జీ పవర్ అవసరం. సో మనుషులు అక్కడ దాకా ఎక్కి స్ప్రే చేయాలంటే చాలా కష్టమైన పని. ఇలాంటి పంటల్లో ముఖ్యంగా డ్రోన్లు ఉపయోగించినట్లయితే చాలా ఉపయోగం ఉంది సార్. మన టైంతో పాటు పురుగు మందుల్ని చాలా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.
1: మరి ఉద్యాన పంటల్లో సార్ ఈ రైతులకి వ్యవసాయ డ్రోన్లు ఏ విధంగా ఉపయోగపడతాయంటారు?
0: అది ఇప్పుడు చెప్పినట్టుగానే సార్, మనకి మొట్టమొదటిసారిగా ఈ రోజులో చూసుకున్నట్లయితే కూలీల కొరత చాలా అధికంగా ఉంది సార్. దానిని అధిగమించవచ్చు, ఫస్ట్ పాయింట్ సార్. రెండోది, డ్రోన్లు ఉపయోగించడం వల్ల మనకి దాని నుంచి వచ్చే స్ప్రే ఎలా ఉంటుందంటే చాలా మైక్రో డ్రాప్లెట్స్ అన్నమాట. మైక్రో డ్రాప్లెట్స్ వలన ఆకు కింద భాగంలో కూడా మనకి పిచికారి చేయబడి అది పురుగు కానీ లేదా వ్యాధి కానీ కంట్రోల్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. మన స్ప్రేల ద్వారా కొట్టినప్పుడు ఇలాంటి ఎత్తైన మొక్కల్లో ఎలా జరుగుద్ది అంటే పైభాగానికి మందు వెళ్ళదు అన్నమాట, కింద నుంచి కొడతాం. సో వీటి ద్వారా పైనుంచి కొట్టినప్పుడు మనకి పీడనం అనేది కిందకి కూడా వెళ్తుంది కాబట్టి ఆకుల లోపల కూడా చొచ్చుకుని వెళ్తుంది సార్ మైక్రో డ్రాప్లెట్స్ వలన. ఆ విధంగా మనం చాలా ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది సార్.
1: కానీ సార్, డ్రోన్లు అంటే మన రైతు సోదరులకి ఒక అపోహ ఉంది, దీనికి చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నాయి కదా, మరి దానికి రైతులకి ఏమిటి ఉపయోగం?
0: మొట్టమొదటిసారిగా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే దాని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ దీర్ఘకాలంలో చూస్తే డ్రోన్లు ఉపయోగించడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, కూలీల కొరతను అధిగమించవచ్చును. కూలీల కొరత అధిగమించడంతో పాటు టైమ్లీ అప్లికేషన్ అన్నమాట, మనకి ఎప్పుడైతే అవసరమో వెంటనే మనం మందుని పిచికారి చేయవచ్చు. అదేవిధంగా మన వాతావరణ కాలుష్యాన్ని కూడా కొంతవరకు తగ్గించవచ్చు సార్. మనుషుల ద్వారా కానీ లేదా మన స్ప్రేల ద్వారా కానీ స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే కొంత భాగం ఏమో నేల మీద పడుతుంది. సో ఆ విధంగా కొంత కెమికల్ అనేది వేస్ట్ అయిపోతుంది. అదేవిధంగా మనకి నేల మరియు వాటర్ బాడీస్ కూడా పొల్యూషన్ ఏర్పడి వాతావరణ కాలుష్యం కూడా జరుగుతుంది సార్. అదేవిధంగా మనకి స్ప్రేయర్ల ద్వారా స్ప్రే చేసేటప్పుడు 200 లీటర్ నీటిని నింపి దానిలో కెమికల్ వేస్తాం. మన డ్రోన్ల ద్వారా జనరల్ గా 10 నుంచి 15 లీటర్ల కెపాసిటీ గల డ్రోన్లు మాత్రమే ఉంటాయి. సో ఆ 10 లీటర్ల నీటిని మాత్రమే వాడి మనం కెమికల్ ని అప్లై చేస్తాం సార్. ఈ రకంగా చూస్తే మనకి దాదాపు 90% వరకు నీటిని ఆదా చేయవచ్చు. ఇప్పుడు పరిస్థితుల్లో ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. సో ఇలాంటి సమయాల్లో నీటిని ఆదా చేయడం ఎంతో అవసరం సార్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం డ్రోన్లు ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి సార్.
1: సార్, డాక్టర్ చెన్నకేశులు గారు, డ్రోన్లు మనం ఇంతవరకు పురుగు మందులు చల్లడానికి వీటికే చెప్పుకుంటూ వచ్చాం, కేవలం వీటికేనా లేదా ఇంకేమైనా ఉపయోగాలు కూడా ఉన్నాయంటారా?
0: చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి సార్ డ్రోన్లను ఉపయోగించి. ఫస్ట్ క్రాప్ హెల్త్ మానిటరింగ్ అంటాం సార్, మొక్కల యొక్క ఆరోగ్యాన్ని మనం మానిటర్ చేయవచ్చు, అది ఒకటి సార్. దాన్ని ఎలాగంటే మల్టీస్పెక్ట్రల్ కెమెరాలు మరియు ఇతర సెన్సార్స్ ఉపయోగించి మనం ప్లాంట్ హెల్త్ ని మనం మానిటర్ చేయవచ్చు సార్. రెండవది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వాటిని ఉపయోగించి రియల్ టైం క్రాప్ యొక్క మానిటరింగ్ చేయవచ్చు సార్. అదేవిధంగా ఒకవేళ మొక్కకి ఏదైనా మూలకాలు లోపించినట్లయితే దానిని కూడా మనం గుర్తించవచ్చును ఇమేజ్ ప్రాసెసింగ్ ద్వారా. రెండవది, మనం ఫ్లడ్ కంట్రోల్ కూడా చేయవచ్చు సార్. ఫ్లడ్ కంట్రోల్స్లో మనకి డ్రోన్స్ని ఉపయోగించవచ్చు. తర్వాత ఇరిగేషన్ కూడా చేయవచ్చు సార్. ఇరిగేషన్ ఎలాగంటే మన కొన్ని మిద్దె తోటల్లో పంటలు కొన్ని మేడ మీద అలాగా పెంచుతుంటారు కదా సార్, డ్రోన్లు ఉపయోగించి మన కింద నుంచి కూడా వాటర్ని స్ప్రే చేయవచ్చు. లేదా మనకి మున్సిపాలిటీలు వాటికి కూడా కొన్ని ఏరియాలకి మనకి పైప్ లైన్ ద్వారా నీరు ఇవ్వలేము, అలాంటి సందర్భాల్లో డ్రోన్లు ఉపయోగించి నీరు స్ప్రే చేయవచ్చు. పాలినేషన్ కూడా మనకి డ్రోన్లు ఉపయోగపడతాయి సార్. ఈ రకంగా చాలా రకాలైనటువంటి ఉపయోగాలు మనం డ్రోన్లు ఉపయోగించి చేయవచ్చు సార్.
1: సార్, కూరగాయల తోటలు చాలా సాఫ్ట్ అని మీరు ఇంతకుముందు చెప్పారు కదా, ఇందులో డ్రోన్లని ఉపయోగించవచ్చా ఏమి నష్టం లేకుండా?
0: ఉపయోగించవచ్చు సార్, కాకపోతే కూరగాయలు ఉపయోగించేటప్పుడు కూరగాయల పంటలు చాలా సున్నీ కాబట్టి డ్రోన్లు ఉపయోగించి స్ప్రే చేసేటప్పుడు ముఖ్యంగా దాని యొక్క స్పీడ్ మనం ఒకటి కంట్రోల్ చేయాలి సార్. రెండవది, ఎంత ఎత్తులో నుంచి మనం స్ప్రే చేస్తున్నాం అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ సార్. తర్వాత గాలి యొక్క వేగాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని డ్రోన్ల ద్వారా స్ప్రే చేయాలి సార్. కాకపోతే వీటిని ఉపయోగించడం వల్ల ఏమైంది అంటే మనం టైమ్లీ అప్లికేషన్ అంటే ఎప్పుడు అవసరం అప్పుడు వెంటనే మనం స్ప్రే చేయవచ్చు.
1: ఎటువంటి కూరగాయల తోటలో మనం వాడుకోవడానికి అవకాశం ఉందండి డ్రోన్లు?
0: ఇప్పుడు మనకి ముఖ్యంగా పండేది టమోటా, మిరప, క్యాబేజీ, వంగ మరియు ఇతర రకాలైన ఆకుకూరలలో కూడా మనం స్ప్రే చేయవచ్చు సార్. దాని ద్వారా మనకి కెమికల్ ఆదా అవటమే కాకుండా పర్యావరణాన్ని కూడా కాలుష్యాన్ని

0: గురి కాకుండా మనం కాపాడవచ్చును సార్.
1: సార్, ఈ డ్రోన్లు అనేవి ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, చాలా కాస్ట్లీ ఉంటాయి, కొంచెం ఖరీదైన వ్యవహారం కాబట్టి. చిన్న సన్నకారు రైతులు అంటే కొంత ప్లేస్ లో ఈ ఆకుకూరలు పెంచుకునే రైతులు, వీళ్ళు ఎలా దీన్ని సద్వినియోగం చేసుకోగలరు, ఎలా తెచ్చుకొని ఎలా వాడుకోవడానికి అవకాశం ఉంది?
0: మనకి ముఖ్యంగా డీజీసీ అప్రూవ్ అయినటువంటి డ్రోన్ కొనాలంటే దాదాపు 10 లక్షలు అవుతుంది సార్ ఈ రోజుల్లో. సో మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ ద్వారా సబ్సిడీ అందిస్తుంది సార్. అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కొన్ని సబ్సిడీ ఇస్తుంది సార్. బ్యాంక్ ద్వారా దాదాపు 8 లక్షలు మన వరకు కూడా మనకు సబ్సిడీ ఇస్తుంది సార్. దీంట్లో ఇంకో ప్రోగ్రాం ఉంది సార్, ఓం నమో దీదీ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారంటే, ముఖ్యంగా మహిళలకి, నిరుద్యోగ మహిళలకి డ్రోన్ పైలటింగ్ నేర్పించి డ్రోన్లు కూడా సబ్సిడీ ద్వారా అందజేసి వారికి ఉద్యోగాన్ని కూడా కలుగజేస్తున్నారు సార్. వారి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా మనకి ఉత్పత్తిదారుల సంఘాలని ఉంటాయి సార్, ఎఫ్పిఓస్, వాటికి కూడా మనకి 75% వరకు సబ్సిడీ లభిస్తుంది సార్. అదే కాకుండా కొన్ని రైతు సేవా కేంద్రాలు మరియు కస్టమ్ హైరింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి సార్, వాటికి కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ మరియు కేంద్ర ప్రభుత్వాలు వారు కూడా సబ్సిడీని అందిస్తున్నారు సార్.
1: సార్, మరి ఈ డ్రోన్లలో ఎటువంటి సాంకేతికతను వినియోగిస్తారు, రైతు సోదరులకు అర్థమయ్యేలా చెప్పండి.
0: సార్, ఈ వ్యవసాయ డ్రోన్లు ముఖ్యంగా 2 రకాలైనటువంటి సాంకేతికతను ఉపయోగిస్తారు. ఒకటి LARS అంటారు, అంటే ఎల్ అంటే లో ఆల్టిట్యూడ్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ సార్. అంటే మన జనరల్ గా ఇప్పుడు జరిగేది ఏంటంటే శాటిలైట్ తీసుకుంటాం సార్. ఈ డ్రోన్స్ ని మనకి తక్కువ ఎత్తులో నుంచి ఫోటోలు తీస్తాయి కాబట్టి మనకి ఖచ్చితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సార్. సో పంట యొక్క ఆరోగ్యాన్ని మనం సమర్థవంతంగా మేనేజ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. రెండవది మల్టీస్పెక్ట్రల్ కెమెరా రిమోట్ సెన్సింగ్ ఇమేజింగ్ టెక్నాలజీ సార్. అంటే ఇది వివిధ రకాల బ్యాండ్ విడుతుల్లో మనకి ఫోటోలను పంపించేసి వాటి యొక్క అనాలిసిస్ ద్వారా మనం పంట యొక్క ఆరోగ్యాన్ని కాపాడవచ్చు సార్. సో ఈ రకంగా చేసేటప్పుడు మనకి ఏంటంటే పంట యొక్క హైటు మరియు పంటలో ఏదైనటువంటి తెగుళ్లు గాని లేదా పురుగు గాని సోకినట్లయితే దాన్ని తెలుసుకోవచ్చు సార్. అదేవిధంగా ఏదైనా మూలకాలు లోపం ఉన్నా కూడా మనం ఈజీగా కనుక్కోవచ్చు సార్, మన కంటితో కాకుండా దీని ద్వారా అయితే వెంటనే మనం కనిపెట్టవచ్చు.
1: సాంకేతిక ద్వారా ఈజీగా
0: కనిపెట్టవచ్చు, కంటి కనపడినటువంటిది ఈ సాంకేతిక ద్వారా మనం ఈజీగా కనుక్కోవచ్చు
1: సార్. అలాగే రైతులు ఎవరైనా సొంతంగా డ్రోన్లు ఎగరేయడం లేదా అద్దెకి ఇవ్వడం, ఈ విధంగా చేసుకుని ఉపాధి పొందొచ్చు అంటారా?
0: అన్ని ప్రాంతాల్లో కూడా కూలీల కొరత బాగా ఏర్పడింది సార్. ఈ కూలీల కొరతని అధిగమించాలి అంటే ఖచ్చితంగా డ్రోన్లలోకి షిఫ్ట్ అవుతున్నారు సార్, అందరూ డ్రోన్ల ద్వారా కెమికల్స్ ని పిచికారీ చేస్తున్నారు సార్. సో ఖచ్చితంగా మన డ్రోన్లు కొనడం వలన ఏమవుతుందంటే వారికి స్వయం ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద డ్రోన్ పైలటింగ్ నేర్చుకోవడం వలన డ్రోన్ మాత్రమే కొని అలా ఆ రకంగా కూడా మనకి డబ్బుని సంపాదించవచ్చు సార్.
1: సార్, ఇందులో డ్రోన్ ని మనం ఎగరేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: డ్రోన్ ని ఎగరవేయాలంటే మన ప్రాంతాలని 3 రకాలుగా వర్గీకరించవచ్చు సార్, రెడ్ జోను, ఎల్లో జోన్, గ్రీన్ జోన్ అని ఉంటాయి సార్. ఈ రెడ్ జోన్ లో మటుకు పర్మిషన్ లేకుండా అసలు ఎవరు ఎగరవేయటానికి అవకాశమే లేదు సార్. ఎల్లో జోన్ లో ముందుగా పర్మిషన్ తీసుకుని డీజీసీ వారి పర్మిషన్ లేదా ఏసీటీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారి పర్మిషన్ తీసుకుని ఎగరవేయవచ్చు సార్. గ్రీన్ జోన్ లో మటుకు పర్మిషన్ అనేది అవసరం లేదు సార్, మన అగ్రికల్చర్ ఫీల్డ్స్ అన్ని కూడా దాదాపు గ్రీన్ జోన్ లోకి వస్తాయి సార్. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి వారి యొక్క అనుమతి పెద్దగా అవసరం ఉండకపోవచ్చు సార్.
1: అలాగే ఈ గాలి స్పీడ్ అనేది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, అది ఎలా చూసుకోవాలంటే,
0: మొదట విండ్ స్పీడ్ అనేది గాలి యొక్క వేగం 15 కిలోమీటర్ పర్ అవర్, గంటకు 15 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే గాలి వీసేటప్పుడు మనం డ్రోన్ కూడా స్టెబిలిటీ ఉండదు సార్, ఫస్ట్ అదొకటి. రెండవది కెమికల్స్ స్ప్రే చేసినప్పుడు అది ఒకవైపే పడుతుంది సార్, అది డ్రిఫ్టింగ్ అంటాం. ఒకవైపే పడటం వలన అన్ని మొక్కలకు కెమికల్ అనేది సమానంగా విస్తరింపబడదు. సో ఒకవైపే కెమికల్ పడుతుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో డ్రోన్ ను ఉపయోగించకూడదు సార్.
1: డాక్టర్ చెన్నకేశ్వర్ గారు, చివరిగా రైతు సోదరులు డ్రోన్లు వినియోగం చేసేటప్పుడు మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, అలాగే డ్రోన్ల వినియోగంలో ఎటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి రైతు సోదరులు చెప్పండి.
0: రోజు తీసుకునే జాగ్రత్తలు ఉంటాయి, నెలకు ఒకసారి, వారానికి ఒకసారి తీసుకునే జాగ్రత్తలు కూడా ఉండాలి. అదేవిధంగా డ్రోన్ కొంతకాలం మనం వాడినప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి చాలా ఉన్నాయి సార్. కానీ ముఖ్యంగా స్ప్రే చేసిన ప్రతిసారి మటుకు ట్యాంక్ ని శుభ్రంగా కడగాలి సార్. అదేవిధంగా పైప్ లైన్స్, నాజిల్స్ ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి ఒకవేళ ఏదైనా కెమికల్ ఉంటే వాటిని పూర్తిగా వాష్ చేయాలి సార్. ఆ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి సార్. అదేవిధంగా

0: డ్రోన్ యొక్క ఫ్రేమ్ని నీట్గా తుడుచుకోవాలి సార్. మిగతా భాగాల్లో ఏదైనా కెమికల్ పార్ట్స్ ఏదన్నా ఉన్నాయో అదన్నీ శుభ్రంగా తుడవాలి సార్. ఇది ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సార్. అదేవిధంగా డ్రోన్ని ఆపరేట్ చేసేటప్పుడు మన పొలంలో ఎవరు మనుషులు కానీ పశువులు కానీ ఉండకుండా చూసుకోవాలి సార్. గాలి స్పీడ్తో పాటు మనుషులు లేదా పశువులు ఎవరు లేకుండా చూసుకోవాలి. ఈ రోజుల్లో చూసుకుంటే డ్రోన్స్ జీపీఎస్ ని సెట్ చేసుకుంటే మన పొలం పరిధిలో మాత్రమే స్ప్రే చేసి మళ్ళీ బయటికి రావచ్చు సార్. ఆ విధమైనటువంటి సౌకర్యం ఉంది సార్.
1: అయితే ఈ విధంగా రైస్ రోజులు కేవలం వ్యవసాయ పనులకే కాకుండా ఉద్యాన తోటల్లో కూడా డ్రోన్లు వినియోగించుకోవచ్చు, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు. డాక్టర్ చెన్నకేశవులు గారు నమస్కారం అండి, ధన్యవాదాలు.
0: నమస్తే సార్. థ్యాంక్ యూ సార్.
2: ఉద్యాన పంటల్లో డ్రోన్స్ వినియోగం, ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీనన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రబీ కాలానికి అనువైనటువంటి పంటల సాగు వివరాలు వింటారు. రైతన్నలు రబీకి సిద్ధమయ్యే పరిస్థితులు ప్రస్తుతం. అదును చూసి విత్తడం, పదును చూసి వ్యవసాయ పనులు చేపట్టడం తరతరాలుగా రైతులు చేస్తున్నవే అయినప్పటికీ కూడా మారిన వాతావరణ పరిస్థితులకు తగినట్లు నిర్ణయాలు తీసుకోవడం వ్యవసాయంలో చాలా అవసరం. రబీలో ఆరుతడి పంటలైనటువంటి వేరుశనగ, మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, కంది, పెసర, మినుము, కుసుమ, ఇంకా ఆముదం వంటి పంటలను సాగు చేసుకోవటం చాలా మంచిది. నల్లరేగడి పొలాల్లో నీరు సరిపడా ఉన్నప్పుడు మొక్కజొన్న, కంది, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేసుకోవచ్చు. అదే తేలికపాటి నేలల్లో అయితే వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేసుకోవచ్చు. అవశేష తేమ ఆధారంగా నల్లరేగడి నేలల్లో జొన్న, శనగ, కుసుమ ఇట్లాంటి పంటలను సాగు చేసుకోవాలి. రబీలో ఆరుతడి పంటలను సాగు చేయటం వల్ల నీటిని ఆదా చేసుకోవచ్చు, విద్యుత్తును కూడా ఆదా చేసుకోవడంతో పాటు పంటల విస్తీర్ణాన్ని కూడా పెంచుకోవచ్చు. పప్పుధాన్యాలు, నూనె గింజల కొరతను కూడా అధిగమించడానికి వీలవుతుంది. వరి తర్వాత ఆరుతడి పంటలు సాగు చేసేటప్పుడు ముఖ్యంగా వేరుశనగ, ఆవాలు, నువ్వులు ఇట్లాంటి పంటలు విత్తుకునేటప్పుడు నేల తయారీలో చాలా జాగ్రత్త పడాలి. లేనట్లయితే మొలక శాతం తగ్గి మొక్కల సాంద్రత తక్కువ అవటం ద్వారా దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రబీలో ఆరుతడి పంటలను సాగు చేయటం వల్ల కలిగే మేలేంటో ఈ విధంగా తెలియజేస్తున్నారు. మన రాష్ట్రంలో రబీ పంట కాలంలో 25.07 లక్షల హెక్టార్ల వరకు సాధారణ విస్తీర్ణంలో వరి, శనగ, మినుము, మొక్కజొన్న, పెసర, జొన్న, వేరుశనగ ఇలాంటి పంటలను సాగు చేస్తున్నారు. సాంప్రదాయకంగా రబీ పంటలు వేసే ప్రాంతాల్లో మార్కెట్ అవసరాలను, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వివిధ ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి. రబీలో ఆరుతడి పంటలను సాగు చేయటం ద్వారా నీటిని ఆదా చేసుకోవచ్చు, విద్యుత్తును ఆదా చేసుకోవడంతో పాటు పంటల విస్తీర్ణాన్ని కూడా పెంచుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా పంట మార్పిడి కూడా సాధ్యమవుతుంది. పంట మార్పిడి వల్ల పురుగులు, తెగుళ్ల ఉధృతి తగ్గడమే కాకుండా పప్పుధాన్యాలు పంటలు సాగు చేయటం వల్ల భూసారాన్ని కూడా వృద్ధి చేసుకోవచ్చు. అలాగే ఆరుతడి పంటల సాగు చేయటం వల్ల మనకు ముఖ్య అవసరాలైన పప్పులు, నూనె గింజల కొరతను కూడా అధిగమించుకోవచ్చు. ఒక ఎకరం వరి పంటకు రబీ కాలంలో 1200 మిల్లీమీటర్ల సాగునీరు అవసరమవుతుంది. అదే ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్నకి అయితే 600 మిల్లీమీటర్లు, వేరుశనగకి అయితే 500 మిల్లీమీటర్లు, పెసర, మినుము, శనగ పంటలనైతే 150 మిల్లీమీటర్ల నీటితో సాగు చేసుకోవచ్చు. ఒక ఎకరం వరి పంట సాగుకు అయ్యే నీటితో ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్నను 2 ఎకరాల్లోనూ, వేరుశనగనైతే 2.4 ఎకరాల్లోనూ, పెసర, మినుము, శనగ పంటలనైతే 8 ఎకరాల్లో పండించుకోవటమే కాకుండా నికర రబీ పంట సాగు విస్తీర్ణం పెంచుకునే అవకాశం ఉంటుంది. రబీలో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించడానికి ఏరువాక కేంద్రం, ఇంకా కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు రాష్ట్రంలోని వివిధ సేద్య పరిస్థితులకు అనువైనటువంటి పంటల సాగు యాజమాన్యంపై అందించే సాంకేతిక సలహాలను, ప్రదర్శన క్షేత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి అని, అంతేకాకుండా రాష్ట్ర రైతులు ఆరుతడి పంటలను సాగు చేయడం వల్ల కలిగే ఉపయోగాలను గమనించుకుని వారి వారి ప్రాంతాల్లో భూ వాతావరణ పరిస్థితుల అనుకూలతను దృష్టిలో పెట్టుకుని సిఫార్సు చేసిన ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి అని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుల వారు రైతులకు తెలియజేస్తున్నారు. అపరాల పంట అయినటువంటి కందిని సాగు చేస్తున్నటువంటి రైతుల్లో ఈ మధ్య కాలంలో గమనించినటువంటి తెగులు ఫైటోఫ్థోరా తెగులు. ఈ తెగులు వచ్చినప్పుడు దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ తెగులు యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలో రైతులకు శాస్త్రవేత్తలు ఏ విధంగా తెలియజేస్తున్నారు. అపరాల్లో కంది ప్రధాన పంటగా మనం చెప్పుకోవచ్చు. కంది వర్షాధార పంటగా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు. కంది పంటను ఫైటోఫ్థోరా వడలు తెగులు ఆశించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా నష్టం కలుగచేస్తూ ఉంది. కాబట్టి ఈ తెగులు నివారణకు సరైన యాజమాన్య పద్ధతులను రైతులు తప్పనిసరిగా పాటించాలి. ఈ తెగులు ఎక్కువ వర్షపాతం, ఇంకా నీరు నిల్వ

0: లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. పైరు తొలి దశ మొదలుకొని మొక్క ఏ దశలోనైనా ఎక్కువ వర్షపాతం నమోదై పొలంలో సరైన మురుగునీరు పోయే వ్యవస్థ లేనప్పుడు పొలంలో నీరు నిల్వ ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తెగులు తొలి దశలో ఆశించినట్లయితే ఆకులు కాండం పైన నీటి మచ్చలు ఏర్పడి అవి తరువాత గోధుమ రంగుకు మారతాయి. ఈ మచ్చలు తర్వాత దశలో ముదురు గోధుమ రంగుకు మారి మొక్కలు వడలిపోయి గుంపులు గుంపులుగా ఎండిపోయి చనిపోతాయి. మొక్కల కాండంపై మచ్చలు గోధుమ రంగు నుండి నలుపు రంగుకు మారి మాడినట్లుగా మనకు కనిపిస్తుంది. తెగులు ఆశించిన కాండం పైన గరుకైన కణుతుల మాదిరిగా ఏర్పడి వాటిలో పగుళ్లు మనకు కనిపిస్తాయి. ఈ పగుళ్లు కనిపించిన దగ్గర గాలికి కొమ్మలు తేలిగ్గా విరిగి కింద పడిపోతాయి. అలాగే కాండం పైన మొదలు నుంచి పైకి ముదురు గోధుమ రంగు చార విరిచి చూసినట్లయితే లోపల కణజాలం మొత్తం ముదురు బూడిద రంగులోకి మారి మనకు కనిపిస్తుంది. దీన్ని నివారించుకోవడానికి నివారణ పద్ధతులు ఏ విధంగా చేసుకోవాలంటే పంట మార్పిడి, విత్తన శుద్ధి, ఎత్తుమడులు చేసుకోవటం, ఇంకా రసాయన మందుల యాజమాన్యం, ఈ విధమైనటువంటి నివారణ పద్ధతులను రైతులు పాటించుకోవాలి. ముందుగా పంట మార్పిడిని కనుక మనం చూసుకున్నట్లయితే శిలీంద్రం భూమి ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా పంట మార్పిడి పద్ధతిని చేపట్టుకోవాలి. అలాగే పంట వేసుకోవడానికి ముందుగానే ట్రైకోడెర్మా విరిడి అనే జీవ సంబంధ రసాయన శిలీంద్రాన్ని చివికిన పశువుల పేడకు కలిపి 15 రోజుల తర్వాత పొలం మొత్తం వెదజల్లుకోవాలి. ఇక రెండవది విత్తన శుద్ధి. మెటలాక్సిల్ 2 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకోవాలి. ఇక మూడవది ఎత్తుమళ్ళు. ఈ పద్ధతిలో సాధారణ పద్ధతిలో గొర్రుతో కంది పంట విత్తడం వల్ల ఎక్కువ వర్షాలకు నీరు నిలిచి పంట తెగులు బారిన పడుతుంది. కాబట్టి దీనికి బదులుగా ఎత్తుమళ్ళు చేసుకుని వాటిపైన కందిని విత్తుకోవటం వల్ల వర్షపు నీరు నిలవకుండా చేసుకోవచ్చు. దీనికోసం 4 అడుగుల ఎడంతో బెడ్ను తయారు చేసుకోవాలి. అలాగే మడుల మధ్యలో వర్షపు నీరు పోయేందుకు వీలుగా కాలువల్ని వదులుకోవాలి. ఇక రసాయన మందులతో ఏ విధంగా యాజమాన్యం చేసుకోవాలి అంటే ఎక్కువ వర్షాలకు తెగులు ఆశించినప్పుడు మెటలాక్సిల్ లేదంటే మాంకోజిబ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఎక్కడైతే మొక్కలు చనిపోతాయో వాటిని తీసివేసి చుట్టూ ఉండే మొక్కలకు మొదలు తడిసే విధంగా మందును పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ కందిలో వచ్చే ఫైటోప్తెరా తెగులను సమర్థవంతంగా నివారించుకోవటానికి వీలవుతుంది. మీరింతవరకు రబీ కాలానికి అనువైన పంటల సాగు వివరాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग. पहली वाली बात कहाँ,
2: पर हम तो सभी डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
3: माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती.

0: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సెటి డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త లావణ్య గోగినేని.
1: వికసిత్ భారత్

0: కార్యక్రమంలో నేడు మనతో ఉన్నారు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారు. వారితో ఈ శిక్షణ సంస్థ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం కాసయ్య గారు.
1: నమస్కారం మేడం.
0: ముందుగా మా రేడియో శ్రోతలకి ఆర్సిటీ అంటే ఏంటి, దాని ప్రధాన లక్ష్యం ఏమిటో క్లుప్తంగా చెప్పగలరా?
1: ఖచ్చితంగా మేడం. ఆర్సిటీ అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మేడం. మనకి తెలుగులో దీన్ని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అంటారు. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి నైపుణ్య శిక్షణ ద్వారా వాళ్ళని మరింత మెరుగుపరిచి స్వయంగా వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకునే విధంగా ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం మేడం. ఈ ఆర్సిటీ అనేటువంటిది 1982 ప్రస్తుత రాజ్యసభ మెంబర్ అయినటువంటి డాక్టర్ పద్మవిభూషణ్ వీరేంద్ర హెగ్డే గారు ముందు దీనికి రూపకల్పన మేడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది ప్రతి డిస్టిక్ లో ఉన్న లీడ్ బ్యాంక్ ని దీని ఇనిషియేటివ్ గా తీసుకుని దీన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ ఆర్సిటీని మనకి అందించడం జరిగింది మేడం. ప్రతి జిల్లాలో కూడా
0: మీ సంస్థ అందించే శిక్షణలకు ఎవరు అర్హులు, వయసు మరియు విద్యార్హతలకు సంబంధించి నిబంధనలు ఎలా ఉంటాయి?
1: మనకి ముఖ్యంగా ఈ సంస్థకి 70% మనకి గ్రామీణ ప్రాంత వాళ్ళు మస్ట్ ఉండాలి మేడం. ఆ తర్వాత 30% వాళ్ళు గ్రామీణ ప్రాంత వాళ్ళు కాకపోయినా అర్బన్ వాళ్ళని తీసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా ముఖ్యంగా 90% బిలో పావర్టీ లైన్ క్యాండిడేట్స్ ని మనం తీసుకోవాలి. వాళ్ళని ఏం చేసుకుని మాత్రమే మనకి ఇన్స్టిట్యూట్ నెలకొల్పబడింది. ఏదో ఒక విధంగా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి. కనీసం ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నా సరే అతనే కాకుండా వాళ్ళ ఇంటిల్లిపాదిని మనకి ముందుకు తీసుకెళ్లగలడు. ఆ విధంగా ఈ ఇన్స్టిట్యూట్ నడపడుతుంది మేడం.
0: మీ సంస్థ అందించే శిక్షణలకు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఆర్టీసీ ఏ విధమైన పాత్ర పోషిస్తుంది?
1: ఇప్పుడు ఉన్న కాలంలో చూస్తే అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా కష్టమండి, గవర్నమెంట్ జాబ్స్ గానీ ప్రైవేట్ జాబ్స్ గానీ. కానీ మనకి ఈ స్కిల్స్ నేర్చుకున్న ద్వారా వాళ్ళే సొంతంగా వ్యాపారం పెట్టుకుని వాళ్ళే 10 మందికి మళ్ళీ అంటే ఉపాధి కల్పించే విధంగా వీళ్ళు చేరుకుంటారండి. అది దీంట్లో ఉన్న బ్యూటీ మేడం.
0: ప్రస్తుతం మీ ఆర్సిటీసీ కేంద్రంలో యువత కోసం ఎలాంటి స్వయం ఉపాధి కోర్సులు అందుబాటులో ఉన్నాయి?
1: మన ఆర్సిటీలో సుమారుగా 75 రకాల కోర్సుల శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా వొకేషనల్ కోర్సు, మనకి సర్టిఫైడ్ కోర్సు. కానీ 75 రకాల కోర్సులు ఉన్నవి. మనకి విరివిగా ఇక్కడ ఎక్కువగా కోరుకునేది టైలరింగ్ ఒకటి, మగ్గం వర్క్ అంటే ఎంబ్రాయిడరీ, ప్లస్ బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయటము, పికిల్స్ తయారు చేయటము, అలాగనే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ, అలాగే సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ సర్వీసింగ్, ఏసీ ఫ్రిజ్లు మెకానిజము, మష్రూమ్ కల్టివేషన్, వర్మీ కంపోస్టు, డైరీ, పౌల్ట్రీ, ఇటువంటి కోర్సులో మనకి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎక్కువగా శిక్షణ తీసుకుంటారండి.
0: మహిళల కోసం ప్రత్యేకంగా ఎలాంటి కోర్సులు నిర్వహిస్తున్నారు? గృహిణులు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?
1: మహిళల కోసం టైలరింగ్ ఒకటి, ఎంబ్రాయిడరీ కోర్సు, బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయడము, ఇవి ఆర్సిటీలో ఎక్కువగా మహిళలకి టార్గెటెడ్ గాని ఎక్కువగా ఉన్నాయి.
0: ఆర్థికంగా
1: నిలదొక్కుని వాళ్ళ ఇంటికి సపోర్ట్ చేసే విధంగా, ఆర్థికంగా సపోర్ట్ చేసే విధంగా ఈ కోర్సులు డిజైన్ చేయబడి ఉన్నవి. నేర్చుకోవడానికి మాత్రం వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ 1 మంత్ గాని కోర్సు పీరియడ్ వాళ్ళు ఏమైనా స్పెండ్ చేసి నేర్చుకోగలిగితే ఎటువంటి రూపాయి ఖర్చు కూడా పెట్టకుండా కోర్సు అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండే మనం వాళ్ళు సంపాదించుకునేటువంటి మార్గాన్ని, దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ని కూడా మన సంస్థ ద్వారా మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది.
0: చాలా మందికి శిక్షణా కాలంలో శిక్షణ, భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగానే ఉంటాయా?
1: మన ఆర్సిటీ శిక్షణా కాలంలో ఎవరి దగ్గర కూడా రూపాయి కూడా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. మొత్తం కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. భోజనం గాని లేకపోతే వసతి గాని దూర ప్రాంతంలో దగ్గర వాళ్ళు గాని ఎవరికైనా సరే పూర్తి స్థాయిగా ఫ్రీగా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి అలాగనే హాస్టల్లో ఉండే వాళ్ళకి రాను పోను ఛార్జీలు, ఒకసారి రావడానికి ఇంటికి వెళ్ళడానికి కూడా ఛార్జీలు కూడా మనమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మేము హాస్టల్లో ఉండట్లేదు, వెళ్ళి వస్తాము, ఇంటికెళ్ళి వస్తాము అనుకునే వాళ్ళకి మధ్యాహ్నం భోజన సదుపాయము, మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ టీ స్నాక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసి అక్కడే ఉంచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే ప్రొవైడ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అంటే ఇంటరప్షన్ ఉండకూడదు, మధ్యలో బ్రేక్ ఉండకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏకాగ్రతతో నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఈ మంచి అవకాశాన్ని కల్పించిందండి. ఇది మనకి మెటీరియల్ గానీ అంటే యూనిఫామ్ గానీ ప్లస్ మనకి టైలరింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ గానీ అన్ని కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము. అయిపోయిన తర్వాత టూల్ కిట్స్ ప్రొవైడ్ చేస్తాం మనం.
0: సాధారణంగా శిక్షణ కాలం ఎంత ఉంటుంది? థియరీ కంటే ప్రాక్టికల్స్ కు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు?
1: చాలా మంచి క్వశ్చన్ మేడం. ఇప్పుడు మనకి ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా సరే థియరీ ఎక్కువగా ఉంటుంది, ప్రాక్టికల్ తక్కువగా.

0: ఉంటుంది
1: అవును
0: జనరల్గా. కానీ ఇక్కడ ఆర్సెట్టీలో పూర్తి స్థాయిలో ప్రాక్టికలే 10% థియరీ ఉంటుంది, 90% ప్రాక్టికల్ ఉంటుంది. మొత్తం ఆ ప్రాక్టికల్ మీదనే వాళ్ళకి మీరు ట్రైనింగ్ తీసుకుని వెళ్లే టయానికి జనరల్ గా సపోజ్ మీరు టైలరింగ్ తీసుకుంటే బయట నేర్చుకోవాలంటే ఒక 3 మంత్స్ 4 మంత్స్ నేర్చుకుంటారు. అది కూడా 1 or 2 అంటే 3 items 4 items నేర్చుకుంటారు. కానీ మన ఇన్స్టిట్యూట్ లో ఓన్లీ 30 days ట్రైనింగ్ పీరియడ్ అది. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో సుమారుగా మీరు 24 items ఎవరైనా సరే, అంటే ఇప్పుడు మిషన్ తొక్కడం రాని వాళ్ళు కూడా మన ఇన్స్టిట్యూట్కి వచ్చి వెళ్ళే టయానికి 30 రోజుల్లో 24 items కూడా పర్ఫెక్ట్ గా కొట్టగలుగుతారు. అది ఎలా సాధ్యం అవుతుంది అంటే ఓన్లీ ప్రాక్టికల్ మీద బేస్ అయ్యి వెళ్ళటం వల్లనే అది ముఖ్యంగా అది సాధ్యపడుతుంది అండి. ఇది ఆ ట్రైనీస్ మనకి ట్రైనర్స్ కూడా ఆ విధంగానే అటువంటి వాళ్ళనే తీసుకుంటారు అనమాట మన ఇన్స్టిట్యూట్ లోకి.
1: శిక్షణ కాలం ఎంత ఉంటుంది?
0: ఇక్కడ శిక్షణ కాలం అనేటువంటిది మన కోర్సుని బట్టి డిపెండ్ అవుతుంది మేడం. ఇప్పుడు టైలరింగ్ కి 30 days, మగ్గం వర్క్కి 30 days, బ్యూటీ పార్లర్ కి 30 days, జూట్ బ్యాగ్స్ కి వచ్చేసరికి 14 days ఉంటుంది. అలాగే మష్రూమ్ కల్టివేషన్ కి అలాగే 10 days అలా ఉంటుంది. వర్మీ కంపోస్ట్ కి షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ అది కూడా. అలాగే సీసీ కెమెరాస్ కి అది కూడా 13 days ప్రోగ్రామ్. అంటే డిపెండింగ్ ఆన్ కోర్సు మనకి డ్యూరేషన్ అనేది మారుతూ ఉంటుంది. జనరల్ గా మనకి 7 days నుంచి 45 days మధ్యలో ఉంటుంది అండి. ఏ కోర్సు తీసుకున్నా సరే 7 to 45 days మధ్యలో ఉంటుంది.
1: శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులకు సర్టిఫికేట్స్ ఇస్తారా? అవి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవేనా?
0: ఎస్ మేడం, మనకి శిక్షణ కాలము అయిపోయిన తర్వాత లాస్ట్ డే అసెస్మెంట్ అని ఉంటుంది మేడం. ఈ అసెస్మెంట్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ బాడీ ఒకటి ఉంటుందండి, థర్డ్ పార్టీ బాడీ. వాళ్ళు వచ్చి మనకి అసెస్ చేస్తారు వీళ్ళు పూర్తి స్థాయిలో నేర్చుకున్నారా లేదా అనేటువంటిది. లాస్ట్ డే వచ్చేసి చెక్ చేస్తారు. వాళ్ళు 2 రకాలుగా చెక్ చేస్తారు, అంటే సాఫ్ట్ స్కిల్స్ ప్లస్ హార్డ్ స్కిల్స్, అంటే 2 రకాలుగా మనకి చెక్ చేసి దానికి సంబంధించిన వాళ్ళు మార్క్స్ అలాట్ చేసి వాళ్ళు పాస్ అయితే పాస్ చేస్తారు మేడం, లేకపోతే ఫెయిల్ అయితే ఫెయిల్ చేస్తారు. అది ఖచ్చితంగా మనకి ధృవీకరిస్తారు వాళ్ళు. పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా మనకి ఆ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ సర్టిఫికేట్స్ ద్వారా మనము బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే
1: మరి సొంతంగా వ్యాపారం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు కదా, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలంటే పెట్టుబడి సమస్య కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి. దీనికోసం బ్యాంకు రుణాల మంజూరులో మీ సంస్థ ఏ విధంగా అండగా నిలుస్తుంది?
0: మనకి ట్రైనింగ్ పీరియడ్ లోనే మనకి గవర్నమెంట్ అంటే బ్యాంకుల ద్వారా ఎటువంటి లోన్ రుణ సదుపాయాలు ఉంటాయి, స్కీమ్స్ ప్లస్ వాటిని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి,
1: ఓకే,
0: అవన్నీ కూడా మేము ట్రైనింగ్ పీరియడ్ లోనే వాళ్ళకి అన్ని నేర్పిస్తామండి. నేర్పించడంతో పాటుగా ఉద్యమి రిజిస్ట్రేషన్ అని, ఇప్పుడు సపోజ్ ఏ మనకి వ్యాపారం చేసుకోవాలన్నా సరే ఉద్యమి రిజిస్ట్రేషన్ కంపల్సరీ, అది చేసుకోవడము, ఆధార్ కార్డు, పాన్ కార్డు లేని వాళ్ళకి కూడా మేము పాన్ కార్డు అప్లై చేపిస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే. ఆ పాన్ కార్డు అప్లై చేయించడము అంటే ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ కొంతమంది లింక్ ఉండదు, అది కూడా లింక్ చేయించి, అంటే ఇవన్నీ కూడా అంటే లోనికి ముందుగానే వాళ్ళని సంసిద్ధం చేస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే అన్ని రకాలుగా. ఆ లోను తాలూకు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ కూడా మనము వాళ్ళకి పూర్తి స్థాయిలో మనం అవగాహన కల్పిస్తాం ట్రైనింగ్ పీరియడ్లోనే. అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్స్ మినిస్ట్రీ నుంచి వస్తాయి కాబట్టి మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళు ఎక్కడ ఏ బ్యాంకులో అయినా సరే వాళ్ళు లోన్ తీసుకునే విధంగా ఆ సర్టిఫికేట్స్ మనకి అందించడం జరుగుతుంది. మనకి జిల్లాలో ఉంటే ఎల్డీఎం గారి ద్వారా తొందరగా రుణాలు అందే విధంగా రికమెండ్ చేస్తాం వాళ్ళ బ్రాంచీలని.
1: కేవలం శిక్షణ ఒక్కటే ఇవ్వకుండా భవిష్యత్తులో వారు ఎదుర్కొనే సమస్యలకు మీ సంస్థ నుండి ఎలాంటి ఫాలో అప్ సేవలు ఉంటాయి?
0: శిక్షణ అంటే మేడం ఇప్పుడు టైలరింగ్ అంటే టైలరింగే నేర్పకుండా వాళ్ళు వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఇప్పుడున్న కాంపిటీషన్లో ఎటువంటి వాళ్ళ లక్షణాలు పెంపొందించుకోవాలి అనేటువంటి ఈడిపి కోర్సు అని ఉంటుంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. ఆ ఈడిపి కోర్సు మన శిక్షణ కాలంతో పాటు ఇన్బిల్ట్గా ఇవ్వబడుతుంది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వ్యాపారం పెట్టుకోవడానికి దాంట్లో ఎదురయ్యే ఇబ్బందులు కానీ అవన్నీ కూడా అంటే అవలేలగా దాటడానికి అవకాశం ఉంటుంది అనమాట. మేము గేమ్స్ ద్వారా స్పెసిఫిక్ గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ద్వారా సరళంగా అర్థమయ్యే విధంగా వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా మేము గేమ్స్ ద్వారా వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసి వాళ్ళకి అవన్నీ కూడా నేర్పించడం జరుగుతుందండి. తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మేము తయారు చేస్తామండి ఇన్స్టిట్యూట్లో.
1: శిక్షణ పొందాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుసరించాల్సిన ప్రక్రియ ఏమిటి? ఎవరిని సంప్రదించాలి?
0: మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డైరెక్ట్ కాల్ చేయొచ్చు అండి, మా నంబర్స్ ఉంటాయి. లేకపోతే మనకి ఇమెయిల్ ఐడి ఉంది, ఆర్సెట్టి నెల్లూర్ ఆర్ఎస్ఈ

0: ఎన్ఈఎల్ఎల్ఓఆర్ఈ 22@gmail.com.
1: ఈ
0: దీనికి మెయిల్ చేసినా పర్లేదు, లేదా మా సంస్థకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ కూడా మేము ప్రతి పాంప్లెట్ లో కూడా మేము దాన్ని పొందుపరచడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా అవేర్నెస్ క్యాంప్స్కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే పాంప్లెట్స్ అందరికీ ప్రొవైడ్ చేస్తుంటాము. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మాకు చేరుతుందండి, తద్వారా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
1: ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్
0: చేసుకోవచ్చు,
1: డైరెక్ట్ గా మన దగ్గరికి
0: రావాల్సిన అవసరం లేదండి. మనకి ఫోన్ నెంబర్లు ఉంటాయండి, మా స్టాఫ్ కానీ మావి కానీ వాళ్ళు ఫోన్ చేసి జస్ట్ మనకి ఆధార్ మనకి చెప్తే మేము దాన్ని రిజిస్టర్లో రాసుకొని, అంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలంటే మినిమం 25 మెంబర్స్ ఉండాలి, 25 to maximum 35 members. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, సపోజ్ ఇప్పుడు మనకి ఏసీ మెకానిక్ నేర్చుకోవాలని ఎవరైనా ఫోన్ చేస్తారు, కానీ మన దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నౌ 10 మెంబర్సే ఉంటారు, అప్పుడు మేము వాళ్ళ పేరు కూడా యాడ్ చేసుకుని రిజిస్టర్లో రాసుకుంటాం. రాసుకుని ఎప్పుడైతే మనకి 25 మెంబర్స్ దాటిపోతారో అప్పుడు వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి పలానా టైంలో మేము కోర్సు పెడుతున్నాము, స్టార్ట్ చేస్తున్నాం, మీరు రమ్మని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ చేయడం జరుగుతుందండి. మనకి ఈ మొబిలైజేషన్లో మా డిఆర్డిఏ మా నెల్లూరు నుంచి కూడా వాళ్ళ సహకారం కూడా చాలా ఉంటుందండి.
1: నేటి డిజిటల్ కాలానికి అనుగుణంగా కోర్సులు ఏవైనా ఆధునిక మార్పులు లేదా ఈ కామర్స్ డిజిటల్ మార్కెటింగ్ అలాంటి అవకాశాలను జోడిస్తున్నారా?
0: ఖచ్చితంగా అండి, మన కోర్సు పీరియడ్లో ప్రతి కోర్సులో మీకు చెప్పినట్టుగా ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పాను, దాంట్లో భాగంగా మనకి ఆన్లైన్లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి సపరేట్ నిపుణులను తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాళ్ళకి చేసి కూడా మనకి నేర్పించడం జరుగుతుంది అన్నమాట. అంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇట్లలో ఎలా లాగిన్ అవ్వాలి, వాటిలో ఎలాగ మనం మెంబర్షిప్ తీసుకొని మనకు సంబంధించిన ప్రొడక్ట్స్ని ఎలాగ మనం లాంచ్ చేసుకోవాలి, దానికి సంబంధించి అకౌంట్ ఓపెనింగ్ కానీ దానికి ఆర్డర్ ఇచ్చినప్పుడు దాంట్లో డబ్బులు మనకి అకౌంట్లో ఎలా పడాలి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకి వాళ్ళకి శిక్షణ సమయంలో మనకి అందించడం జరుగుతుందండి. అది
1: మరి ఆర్సిటీలో దివ్యాంగుల కోసం ఏమైనా స్పెషల్గా ప్రోగ్రామ్స్ పెట్టారా, వాళ్ళకి ఏమైనా స్పెషల్గా శిక్షణ ఇచ్చేదే అలాంటిది ఏమైనా ఉంటుందా?
0: దివ్యాంగుల కోసం కూడా అన్ని రకాల సదుపాయాలతోటి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఏ కోర్సులు అయినా వాళ్ళు లాగిన్ అవ్వచ్చు, కానీ కొన్ని చేయలేని వాళ్ళు మనకి జనరల్ ఈడిపి ఫర్ పిడబ్ల్యూడీస్ అని ఉంటది, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కి జనరల్ ఈడిపి 10 డేస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఆ కోర్సులో మనం వీళ్ళని భాగస్వామ్యం చేసి ఎక్స్క్లూజివ్ గా అంటే ఓన్లీ వాళ్ళ పిడబ్ల్యూస్ కి మాత్రమే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా మేము సుమారుగా 500 to 600 members ని ఎనేబుల్ ఇండియా సహకారంతో మేము అంతమందిని ట్రైన్ చేశాము. వాళ్ళు చాలా మంది అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి రంగ్దే బ్యాంక్ నుంచి అంటే మన పిడబ్ల్యూడీస్ కి వాళ్ళకి స్పెషల్ గా బ్యాంక్ ఒకటి ఉంది, రంగ్దే బ్యాంక్ నుంచి కూడా మనకి ఫైనాన్స్ సౌకర్యం కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ విధంగా కూడా చాలా మందిని మనకి నెల్లూరు జిల్లాలో ట్రైన్ చేసి.
1: చివరిగా మా రేడియో శ్రోతలు ముఖ్యంగా ఉద్యోగార్థులు మరియు యువతకు మీరిచ్చే అమూల్యమైన సందేశం ఏంటి?
0: వేరొకరి కింద ఉద్యోగం చేస్తూ వారి వ్యాపార లెక్కలు చూసుకోవడం కంటే స్వయం ఉపాధిని ఎంచుకొని మన సొంత భవిష్యత్తును మనమే నిర్మించుకోవడం ఎంతో ఉత్తమం అన్నమాట.
1: ఆర్సిటీ గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి.
0: థాంక్ యూ మేడం, ధన్యవాదాలు.
2: మీరింతవరకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సిటీ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త లావణ్య గోగినేని. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.

0: ఆకాశవాణి దార్శనిక్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో ఆలిండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి వారితో చర్చిద్దాం. సార్ నమస్కారం.
1: నమస్తే అండి. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
0: సురేష్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ముందుగా మాట్లాడదాం. రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రధాన పథకాలేంటి, వాటి లక్ష్యాలేంటి మా శ్రోతలకు తెలియజేస్తారా?
1: మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 25 సంవత్సరాల యొక్క ప్రజా జీవితంలో వారు మొదట 13 సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా, చివరికి తన తల్లిగారు చనిపోయిన సందర్భంలో కూడా ఆయన దానికి కావలసినటువంటి తన బాధ్యతను నిర్వర్తించి వెంటనే వచ్చి మళ్ళా ప్రభుత్వ ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో దాంట్లో ఆయన పనిచేయడం జరుగుతుంది. అంటే ఆయన దేశం పట్ల కానీ సమాజం పట్ల, ఈ దేశం మొత్తం కూడా ఈ 140 మంది కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నా యొక్క సోదరి సోదరి మండలి అనేటువంటి భావనతో ప్రపంచంలోనే భారతదేశాన్ని అమెరికా, జర్మనీ, జపాన్ లాగా ఒక ఉన్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి తపన మాత్రమే ఉంటూ ఆయన సర్వస్వం దేశానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఆయన యొక్క జీవితం మనకు ఒక ఆదర్శం. అలాంటి మహనీయుడు ఈ భారతదేశంలో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో రైతుల కోసంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో స్వామినాథన్ కమిషన్ ఏదైతే గతంలో చెప్పిందో, పెట్టుబడికి 1.5 రెట్లు MSP రేటు పెంచాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఆ రకంగా భారతదేశంలో ఆయన 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రోజు 1300 రూపాయలు ఉన్నటువంటి క్వింటాల్ యొక్క వరి ధాన్యానికి మద్దతు ధర ఇవాళ సుమారుగా 2400 రూపాయలు క్వింటాల్ యొక్క ధాన్యం ధర పెరగడం జరిగింది. అంటే ఖర్చులు పెరుగుతున్నటువంటి సందర్భంలో, ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నటువంటి సందర్భంలో స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక ఆదేశాలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు జరపాలనేటువంటి చిత్తశుద్ది ఇవాళ ప్రధానమంత్రిలో ఉంది. అంతేకాదు ఇవాళ మనకి ప్రధానమంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి ఒక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 2014 వరకు వ్యవసాయ బడ్జెట్ కేవలం 25,000 కోట్లు ఉంటే ఇవాళ సుమారుగా 190,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రంలో ఇవాళ వ్యవసాయ బడ్జెట్ ఉంది. ఇది ఒకరోజు చూసినట్టయితే 348% కూడా ఎక్కువ. అంతేకాదు ఒకప్పుడు రుణాలు సుమారుగా 7.85 లక్షల కోట్లు మాత్రమే రుణ పరపతి ఉంటే బ్యాంకులకి, ఇవాళ సుమారుగా అది 23 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణ పరపతిని కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రైతాంగం వాళ్ళకి మధ్య దళారులకు పోయి వాళ్ళ యొక్క వడ్డీ అధిక వడ్డీలతో భారాన్ని మోయకుండా మనకి రైతులకు కావలసినటువంటి రుణాలైతే బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి అందాలనేటువంటి ఒక ఉద్దేశంతో రుణ పరపతిని కూడా పెద్ద ఎత్తున ఆయన పెంచడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డులు ఒకప్పుడు వాజ్పేయి గారు ప్రవేశపెడితే దాన్ని కొనసాగిస్తూ కేవలం రైతాంగంలో అలైడ్ యాక్టివిటీస్ చేసేటువంటి కోళ్ల పరిశ్రమలు కానీ, పౌల్ట్రీ కానివ్వండి, డైరీ కానీ, అనేక రకాలైనటువంటి చేతి ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ఒక వాటికి కూడా 3 లక్షల వరకు కూడా 7% వడ్డీకి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. సకాలంలో కట్టినటువంటి ఒక వీళ్ళందరికీ కూడా మళ్ళా 4% రిబేట్ వస్తుంది. ఆ రకంగా మొత్తం మీద 25 పైసలకే వడ్డీకే ఈ రకంగా రుణం దొరికేటువంటి పరిస్థితిని ఇవాళ తీసుకురావడం జరిగింది. దాంట్లో కిసాన్ క్రెడిట్ కార్డు అనేటువంటిది ఇవాళ రైతులకు ఎంతో ఉపయోగంగా తయారైంది. దాంట్లో వాళ్ళకి ఏదైతే యాక్సిడెంట్ దీంట్లో కానివ్వండి, ఆ రకంగా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి దాంట్లో వాళ్ళకి హక్కులు పొందుపరుస్తూ కిసాన్ క్రెడిట్ కార్డుని ఆనాడు వాజ్పేయి గారు ప్రవేశపెడితే దానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇంకా రైతులకు అనుగుణంగా కూడా ఆయన తీసుకురావడం జరిగింది. మన ప్రియతమ ప్రధానమంత్రి సహజంగా మనం చూస్తూ ఉన్నప్పుడు రైతాంగానికి ఎంత చేసినా తక్కువే. ఉదాహరణకి ఇవాళ మనం చూసినట్టయితే ఉక్రెయిను అమెరికా యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఫెర్టిలైజర్స్ రేట్లు ఆకాశాన్ని అంటిపోయినాయి మనకి. ఎందుకంటే మనం ఫెర్టిలైజర్ మొత్తం దానికి కావాల్సిన ముడిసరుకంతా కూడా దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసుకుంటున్నటువంటి క్రమంలో ఈ ఒక్క సంవత్సరమే సుమారుగా 2,14,000 కోట్ల రూపాయలకు పైగా ఈరోజు మనం ఈ యొక్క ఫర్టిలైజర్ యొక్క సబ్సిడీనే భరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి ఫర్టిలైజర్స్ కానివ్వండి,

0: లేదా డీజిల్ గాని అనేక రకాలైనటువంటి మనం మద్దతు ఇస్తే తప్ప వాళ్ళు దాన్ని భరించలేరు. ఉత్పత్తి వ్యయం పెరగకుండా మన యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి బాధ్యతను ప్రభుత్వం తీసుకొని ఒక యూరియా బస్తా సుమారుగా 240 రూపాయలు ఉంటే దానికి జీఎస్టీ కలిపితే 260 రూపాయలు అవుతుంది. ఇవాళ యూరియా బస్తా మీద మనం కొన్నిసార్లు 3000-4000 రూపాయల మధ్య కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఒక యూరియా బస్తా పైన కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఎంత సబ్సిడీ ఇస్తుందని చాలా మందికి తెలియదు. అట్లే డిఏపి 1350 రూపాయలు ఉంది, దానికి అదనంగా ఇవాళ 5000 రూపాయలకు పైగా కూడా డిఏపి మనం దిగుమతి చేసుకునేటువంటి వాస్తవ ఖర్చు అంత అవుతుందన్నమాట. అంటే మనం రైతాంగానికి ఒక డిఏపి కట్ట మీదనే 3500 రూపాయలు సబ్సిడీ ఇవ్వాలొస్తా ఉంది. అంటే ఒక రైతు ఒక ఎకరానికి ఒక 5-6 బస్తాలు యూరియా, ఒక 2 బస్తాలు డిఏపి అట్లా ఇచ్చినట్టయితే సుమారుగా 10000 రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక రైతుకు నేరుగా సబ్సిడీ వస్తుంది. అంటే కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చేటువంటిది మనం 6000 రూపాయలు ఇస్తున్నాం చిన్న సన్నకారు రైతులకు, అది ఒక రకమైన వరం. కేవలం అది ఒక్కటే కాకుండా ఇవాళ ఎరువుల పైన ఇచ్చేటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో అది అనూహ్యంగా ఆ యొక్క సబ్సిడీ పెరిగింది. ఎందుకంటే యుద్ధాలు జరుగుతున్నాయి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అదే రకం డీజిల్ విషయంలో కూడా ఇవాళ డీజిల్ అనేటువంటిది గత సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో మనం ఎద్దులతోనో లేకపోతే సాంప్రదాయ పద్ధతులతోనో వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడంతా మనం పెట్రో కెమికల్ లేనిదే అసలు వ్యవసాయం లేదు కాబట్టి ఈ డీజిల్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు కానీ ఇటు రైతాంగానికి కానీ ఇవాళ కొంత తక్కువ రేటుతో ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం భరిస్తూ. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి రైతాంగానికి అండగా నిలబడి ఈ దేశంలో అటు అలైడ్ యాక్టివిటీస్ కోళ్ల పరిశ్రమ కానీ చేపల పరిశ్రమకు కానీ లేకపోతే ఇతరితర అలైడ్ యాక్టివిటీస్ చాలా చాలా రకాలుగా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తూ వాటికి కావలసినటువంటి సబ్సిడీలు కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసంగా అంటే మనకు సంబంధించినటువంటి ఈ ఏదైతే మనం ఇప్పుడు ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ రకంగా వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ రకరకాలుగా మనం 1,00,000 కోట్ల రూపాయలు పథకాన్ని తీసుకుని వచ్చి వీళ్ళందరినీ ప్రోత్సహించడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించడానికి కానీ పారిశ్రామికవేత్తలు పారిశ్రామికవేత్తలకు కానీ ఉండి ఇలా అనేక రకాలైనటువంటి పద్ధతులతో వాళ్ళందరినీ ప్రోత్సహిస్తేనే రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలో మనం మన యొక్క వస్తువుల యొక్క నాణ్యతని ఆ రకంగా ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ మన రైతులకు అండగా నిలబడడానికి కోసంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసంగా 2047 నాటికి మనం ఇంత పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలంటే అగ్రికల్చర్ కూడా డెవలప్ కావాలి. కాబట్టి ఆ లక్ష్యంతో 1,00,000 కోట్ల రూపాయలు 2031 దాకా కూడా ఈ సబ్సిడీలను కొనసాగిస్తూ ఇటు ఎఫ్పిఓలకు ఇచ్చేది కానివ్వండి, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కానీ ఇట్లా అనేక రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతాంగానికి 1,00,000 కోట్ల రూపాయల సబ్సిడీతో ఆ రకంగా 1,00,000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధిని కూడా వాళ్ళకి ఇచ్చి ఈ రకంగా అనేక పథకాలను ముందుకు తీసుకుపోతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
1: సార్, పిఎం కిసాన్ పథకం గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
0: ఇవాళ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి రైతులను ఆదుకోవడాని కోసంగా డైరెక్ట్ బెనిఫిట్ అనేటువంటిది ఇవాళ కానీ చూసినట్టయితే నేరుగా బ్యాంకు ఖాతాల్లో ప్రతి 4 నెలలకి 2000 రూపాయల చొప్పున ఈ యొక్క కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తూ ఉన్నాం. సుమారుగా 11 కోట్ల మంది ఇవాళ రైతాంగానికి ఇప్పటి వరకు కూడా 411,000 కోట్ల రూపాయలకు పైగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళ డీబీటీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది ప్రపంచంలో అత్యంత పెద్ద స్కీమ్. ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ జనాభాలో రైతాంగం యొక్క 11 కోట్ల మందికి నేరుగా ఈ ప్రయోజనం అందుతుంది. ఆ రకంగా కిసాన్ సమ్మాన్ దాంట్లో ఉన్నటువంటి 1.5 కోట్ల మంది మహిళా రైతులు కూడా దీంట్లో ఉన్నారు. ఈ రకం పెద్ద ఎత్తున ఈ కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటిది తీసుకుని వస్తూ ఉన్నాం. ఆధారు కేసీసీ రెండుని కలుపుకుంటూ ఎక్కడా కూడా ఇది మళ్ళా పక్కదారి పట్టకుండా అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ డైరెక్ట్ బెనిఫిట్ డీబీటీ ద్వారా వాళ్ళకి రైతాంగానికి ఇస్తున్న ఈ పథకం ఏదైతే ఉందో చిన్న సన్నకారు రైతులకి ఇది ఒక అద్భుతమైనటువంటి వరం అని చెప్పేసి నేను భావిస్తున్నాను.
1: అలాగే ఈ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి ప్రభుత్వం ఈ రైతుల కోసం ఏం చేస్తోంది?
0: ఒకటి డైరెక్ట్ గా ఇవాళ విత్తనాలు ఏదైతే ఉన్నాయో ఈ విత్తనం ఏదైనా సరే 10 రూపాయలు కేజీ గా ఉన్నట్టయితే దాంట్లో 5 రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం అంటే 50% సబ్సిడీ విత్తనాలకు గానీ వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం

0: ప్రభుత్వం నుంచి ఇస్తుంది. అట్లే ఫర్టిలైజర్ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా పెద్ద ఎత్తున మనం సబ్సిడీ ఇస్తూ ఉంటాం. అయితే ఇది ఒక రకం. రెండోది, అసలు మన సాంప్రదాయ పద్ధతుల్లో చేస్తున్నటువంటి గో ఆధారిత వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం అనండి, ఇలా ఏదైతే ఈ వ్యవసాయ పద్ధతులు ఏదైతే ఉన్నాయో, ఒకప్పుడు ఖర్చు తక్కువతో మనం మన మన భూమిని సారవంతం చేసుకుని మంచి నాణ్యమైనటువంటి దిగుబడులను ఒకప్పుడు సాధించేటువంటి వాళ్ళం. అలాంటి ప్రకృతి వ్యవసాయాన్ని అదే రకంగా ఈ వీటిని కూడా ప్రోత్సహించడానికి కోసంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు, అంటే ఉత్పత్తి వ్యయం తగ్గాలి, ఉత్పత్తి వ్యయం తగ్గాలన్నట్టయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత ఒక్కసారిగా ప్రకృతి వ్యవసాయం మొత్తం మారినప్పటికి కూడా మనం శ్రీలంక యొక్క ఉదాహరణ మనకుంది. వాళ్ళు ఆ దేశంలో మొత్తం ఒక్కసారిగా మారినప్పుడు వాళ్ళకి ఆ ఎప్పుడైతే ఈ ఫుడ్ గ్రెయిన్స్ యొక్క సంక్షోభం వచ్చింది అక్కడ. ఆ రకంగా కాకుండా మన దేశంలో అనేక ప్రాంతాల్లో రైతులను నేరుగా ప్రోత్సహిస్తూ ఈ ప్రకృతి వ్యవసాయం కానీ రకరకాల పద్ధతులతో ఎక్కువగా మరి విపరీతమైనటువంటి ఫర్టిలైజర్స్ వాడకుండా కొంత భాగాన్ని, కొంతమందిని పూర్తిగా ఈ యొక్క ఫెర్టిలైజర్స్ లేకుండా గో ఆధారిత వ్యవసాయాన్ని ఈ రకమైనటువంటి పద్ధతులను మనం ప్రోత్సహిస్తున్నాం. ఒక 2 హెక్టార్లకి 50,000 రూపాయలు వాళ్ళకు ప్రాసెసింగ్ చేయడానికి అనేక రకాల పద్ధతులతో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టి దానికి కావలసినటువంటి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతుంది. దానికి కావలసిన సెమినార్స్ కానివ్వండి, అనేక రకాలైనటువంటి ట్రైనింగ్ క్లాసెస్ కానీ ఇవి ఒకవైపు జరుగుతున్నాయి. ఉదాహరణకి సిక్కిం రాష్ట్రం పూర్తిగా కూడా ఇవాళ ప్రకృతి వ్యవసాయానికి ఒక కేంద్ర బిందువు అయింది. అనేక కొండ ప్రాంతాల్లో ఇవాళ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈ రకంగా ప్రకృతి వ్యవసాయం ఏదైతే ఉందో ఆ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి దాని పద్ధతులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా లక్షలాది మంది రైతులు ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఉత్పత్తి వ్యయం తగ్గడానికి డైరెక్ట్ గా మనం ఇచ్చేటువంటి సబ్సిడీలు ఒక రూపం అయితే, మన యొక్క వ్యవసాయ విధానాన్ని మార్చుకోవడం ద్వారా సహజ సిద్ధమైనటువంటి నేచురల్ గా ఉన్నటువంటి ఒక వనరుల్ని మళ్ళీ తిరిగి మనం వాటిని ఉత్ప్రేరణ చేసి భూమిని నాణ్యమైనటువంటి సారవంతంగా తీసుకుని వచ్చి మంచి ఆర్గానిక్ పంటలను తయారు చేసుకుంటూ ఈ 2 రకాలైనటువంటి వాటిని కేంద్ర ప్రభుత్వం సమతుల్యం తీసుకుని వచ్చి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కోసంగా ఒక ప్రత్యేకమైన ప్రయత్నం చేస్తూ ఉంది. వీటన్నిటిని కూడా మనం ఉపయోగించుకుని ఒక సామాన్యమైనటువంటి ఒక రైతు తన కుటుంబాన్ని వ్యవసాయం దానికి అనుబంధమైనటువంటి విషయాలను కూడా చేసుకుంటూ తన యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి కోసంగా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇచ్చింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బ్యాంకులతో అనుసంధానం చేసుకుని రైతు లేదా కొంత చదువుకున్న వాళ్ళైతే ఆన్లైన్లో ఇవాళ ఉన్నటువంటి మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇవాళ మనకి అందుబాటులో ఉంది. కాబట్టి ఈ రకంగా తీసుకోవడం ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా రైతులు సగౌరవంగా వాళ్ళు నిలబడాలని, ఆ రకంగా అభివృద్ధిలోకి రావాలని మేము కోరుతున్నాం.
1: దార్శనిక్ భారత్ కార్యక్రమం ద్వారా రైతుల సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రైతుల ఆదాయాన్ని పెంచే అంశాలపై ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సనపరెడ్డి సురేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు సురేష్ రెడ్డి గారు.
2: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. వీరందరి కోసం ఖైదీ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?
2: సిద్ధరాంపురం నుండి వ్రాస్తున్న శ్రోతలు నల్లమ్మ, సాయి శ్రీనివాస్, నిఖిత వీరందరి కోసం అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హత్నూరా మండల్ సిద్ధుల నాగారం నుండి వ్రాస్తున్న శ్రోతలు దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, సత్తమ్మ, దుర్గయ్య, జగన్ స్వామి, రాజు, కోటి, మీనమ్మ, దుర్గయ్య, లావణ్యమ్మ, వీరందరి కోసం పౌర్ణమి చిత్రం నుండి ఈ పాట.

0: శ్రోతలు, ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తున్నది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి
1: మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు. విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదించిన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత వాయుసేన నూతన చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. లక్నో ఏక్నా స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఇక వార్తల వివరాలు. దేశంలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

0: రవాణా లాజిస్టిక్స్ రంగాల్లో పరిశోధన, ప్రాజెక్టుల మదింపు, ప్రభావ అంచనా వంటి కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ అథారిటీ దోహదపడుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వివరాలను ఆయన పాత్రికేయులకు వెల్లడిస్తూ, దేశంలో సమగ్ర రవాణా లాజిస్టిక్స్ ప్రణాళికకు ఇది అత్యున్నత సంస్థగా పనిచేస్తుందని చెప్పారు. దేశ జీడీపీ సుమారు 7 నుంచి 8% వృద్ది చెందుతున్న నేపథ్యంలో లాజిస్టిక్స్కు డిమాండ్ నిరంతరం పెరుగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, జల మార్గాలు, విమానాశ్రయాలు, కొత్త ఓడరేవుల అభివృద్ది జరుగుతోందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
1: ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ ఆర్ లాజిస్టిక్స్ కి జో అథారిటీ బన్ రీ ఉసే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కే అందర్ రఖా గయా హై. పీఎం గతిశక్తి పోర్టల్ ఏక్ టెక్నాలజీ హై. ఇస్మే జో భీ ఫిజికల్ సిట్యుయేషన్ హై ఉస్కో కంప్యూటర్ మే డిఫరెంట్ లేయర్స్ మే రిప్రజెంట్ కియా గయా హై. దాట్ టెక్నాలజీ లేయర్ ఇస్ ది టూల్ విచ్ కెన్ బి యూజ్డ్ కి దేశ్ కి ఆజ్ కి జరూరత్ కియా హై, ఆజ్ సే 5 సాల్ బాద్ కి జరూరత్ కియా హై, అండ్ ప్లాన్ అకార్డింగ్లీ అండ్ దెన్ టేక్ ది స్టెప్స్ టుడే సో దట్ బిఫోర్ ది ప్రాబ్లమ్స్ కమ్ యూ కెన్ సాల్వ్ అ లార్జ్ పార్ట్ ఆఫ్ దట్.
0: అదేవిధంగా చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం 10,000 కోట్ల రూపాయల స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిధుల్లో అధిక భాగాన్ని తయారీ రంగానికి చెందిన చిన్న మధ్యతరహా సంస్థలకు కేటాయించనున్నట్టు చెప్పారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ రోజు తీసుకున్న స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ నిర్ణయం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల రంగానికి అతిపెద్ద ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భవిష్యత్ తరం భారతీయ వ్యాపార నాయకులను తీర్చిదిద్దే దిశగా ఇది కీలక ముందడుగు అని అన్నారు. సామాజిక మాధ్యమం వేదికగా చేసిన ఒక పోస్టులో ప్రధానమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. చిన్న మధ్యతరహా సంస్థలు తమ వ్యాపారాలను విస్తరించుకోవటం, ఆధునిక సాంకేతికతలను స్వీకరించటం, తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవటం, అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించటం, ప్రపంచ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థల్లో భాగస్వామ్యం కావటానికి ఈ నిర్ణయం వేదికగా నిలుస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ను భారత వాయుసేన 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా ప్రభుత్వం నియమించింది. ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కీలకమైన కార్యాచరణ వ్యూహాత్మక బాధ్యతల్లో అశుతోష్ దీక్షిత్ పనిచేశారు. హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్లో చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్కు సంబంధించిన బాధ్యతలు, అలాగే సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా కూడా ఆయన సేవలందించారు. భారత నౌకాదళం కోసం బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ లాంచర్లను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్తో ఈరోజు 661.50 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. బై ఇండియన్ ఐడీడీఎం కేటగిరీ కింద ఈ కొనుగోలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టులో కనీసం 68% స్వదేశీ కంటెంట్ ఉండనుంది. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు సహా భారతీయ పరిశ్రమల భాగస్వామ్యానికి ప్రోత్సాహం లభించడంతో పాటు రాబోయే 3 ఏళ్లలో ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత సముద్ర శక్తిని మరింత బలోపేతం చేయడంతో పాటు దేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించేందుకు పటిష్టమైన సమగ్ర సముద్ర వ్యవస్థ అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1ను రక్షణ మంత్రి ఈరోజు ప్రారంభించారు. అలాగే ఆధునీకరించిన స్లిప్వే 4ను, 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, సూర్యగా నామకరణం చేసిన ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 భారత నౌకాదళం సముద్రంలో కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం, దీర్ఘకాలిక కార్యాచరణను మరింత పెంచుతుందని తెలిపారు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో కొత్త స్లిప్వే గోలియత్ క్రేన్ ఏర్పాటుతో భారీ నౌకా నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టే షిప్ యార్డ్ సామర్థ్యం మరింత పెరుగుతుందని రక్షణ మంత్రి పేర్కొంటూ,
2: यहाँ तक भारत की मैरिटाइम स्ट्रेंथ की है तो मुझे लगता है इसका निर्माण अकेले नेवी या अकेले शिपयार्ड्स नहीं कर सकते हैं।

0: इसके लिए एक इंटीग्रेटेड नेशनल मैरिटाइम इकोसिस्टम भी ये बहुत आवश्यक है और आज के इस समारोह का एक अत्यंत महत्वपूर्ण हिस्सा फ्लीट सपोर्ट शिप प्रोग्राम है। यह इंडियन ओशन को लेकर हमारे विजन को और मजबूत करेगा, ऐसा मेरा विश्वास है। फ्लीट सपोर्ट शिप का लॉन्च इंडियन नेवी की रीच, एंड्योरेंस और ऑपरेशनल इफेक्टिवनेस को और मजबूत करने की दिशा में एक महत्वपूर्ण कदम है।
1: ఆ తర్వాత ఒడిశా వెళ్లిన రాజ్నాథ్ సింగ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ కోరాపుట్లో శక్తి ఇంజిన్ తయారీ రెండవ ప్రొడక్షన్ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2000వ ఇంజిన్ను తయారు చేసి కీలక మైలురాయి సాధించిన హెచ్ఏఎల్ కోరాపుట్ విభాగాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. 6 దశాబ్దాల ఇంజనీరింగ్ సామర్థ్యం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, దేశ రక్షణ సన్నద్దతను బలోపేతం చేయాలనే నిబద్దతకు ఈ మైలురాయి ప్రతీకగా నిలుస్తోందని ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు. విపిజీ రామ్జీ చట్టం 2025 కింద చేపట్టేందుకు అనుమతించిన పనుల షెడ్యూల్ను కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్త గ్రామీణ పనుల వ్యవస్థలో మొత్తం 375 రకాల పనులకు అనుమతి కల్పించింది. గత విధానంలో ఉన్న 266 పనులతో పోలిస్తే ఇది 41% ఎక్కువ. ఈ కొత్త షెడ్యూల్లో మొత్తం పనులను 4 ప్రధాన అంశాలుగా పునర్వ్యవస్థీకరించారు. జలభద్రత, ప్రాథమిక గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధికి సంబంధించిన మౌలిక వసతులు, తీవ్ర వాతావరణ పరిస్థితుల సమయంలో విపత్తుల సన్నద్ధతకు సంబంధించిన ప్రత్యేక పనుల కింద వీటిని వర్గీకరించారు. గ్రామసభ ఆమోదం అనంతరం ఈ పనులను చేపడతారు. పనుల పురోగతిని వికసిత భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్టక్చర్ స్టాక్ ద్వారా పర్యవేక్షిస్తారు. భారతీయ సేవారంగం సెప్టెంబరులో 3 నెలల గరిష్ట వేగంతో విస్తరించింది. దేశీయ డిమాండ్ పెరగడంతో పాటు కొత్త ఆర్డర్లు గణనీయంగా పెరగడం ఇందుకు దోహదపడినట్టు ఈ రోజు విడుదలైన హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ నివేదిక తెలిపింది. కాలానుగుణ సర్దుబాట్లు చేసిన హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఆగస్టు నెలలో 54.1గా ఉండగా సెప్టెంబరులో 55.2కి పెరిగింది. దీంతో జూన్ తర్వాత సేవల కార్యకలాపాల్లో నమోదైన అత్యంత వేగవంతమైన వృద్ధిగా ఇది నిలిచింది. సెప్టెంబరులో కొత్త వ్యాపారాల పెరుగుదల కూడా గణనీయంగా నమోదైంది. 3 నెలల కాలంలో ఇదే అత్యంత వేగవంతమైన వృద్ధి. డిజిటల్ సొల్యూషన్స్, ఆహార సేవలు, బీమా, రుణాలు, సాఫ్ట్వేర్, రవాణా, టూర్స్ అండ్ ట్రావెల్ సేవలకు డిమాండ్ పెరిగినట్టు సంస్థలు వెల్లడించాయి. భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ ఈ రోజు లక్నోలో ప్రారంభమైంది. లక్నో ఏక్నా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి T20 క్రికెట్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ అర్ధ సెంచరీతో రాణించగా భారత బౌలర్లు కులదీప్ యాదవ్, నమన్ ధీర్లు చెరో 2 వికెట్లు తీశారు. నీటి భద్రత అంటే కేవలం మౌలిక వసతుల నిర్మాణం మాత్రమే కాదని, సమర్థవంతమైన ప్రణాళిక, పటిష్టమైన స్థానిక వ్యవస్థలు, నీటి నిర్వహణలో సమాజ భాగస్వామ్యం కూడా ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో అమలు చేస్తున్న జలపాలన నమూనాపై జాతీయ దినపత్రికలో ప్రచురితమైన ఒక కథనాన్ని ప్రధానమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదించిన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్నో వేదికగా భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య తొలి T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

గీతాంజలి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి కాంతి కాలుష్యం. రూపకం నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి.

వెలుగుల చీకటి రూపకం రూపకల్పన శ్రీ ఆర్వి రమణమూర్తి రచనా నిర్వహణ అపర్ణాదేవి

సాయంత్రం 6 గంటలు అవగానే వేసిన లైట్లు కొన్ని సందర్భాల్లో అయితే అవసరం ఉన్నా లేకున్నా రాత్రి దాదాపు 12 గంటల దాకా వెలుగుతూనే ఉంటాయి. నేడు మారుమూల పల్లెటూళ్లలో కూడా విద్యుత్ సరఫరా ఉండడం వల్ల ప్రతి ఇంట్లోనూ కనీసం ఒక లైట్ అయినా వెలుగుతూ ఉంటుంది. వీటికి తోడు వీధి లైట్లు. పల్లెటూళ్లలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక బాగా అభివృద్ధి చెందిన పట్టణాలలో, ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, కలకత్తా వంటి పారిశ్రామిక అభివృద్ధి చెందిన పెద్ద పెద్ద నగరాలలో పరిస్థితి చెప్పక్కర్లేదు. రాత్రి 12 గంటలు దాటినా రోడ్లు రద్దీగానే ఉంటాయి. ప్రతి రోడ్డు విద్యుత్ దీపాలతో పగలే అనిపించేలా వెలుగుతూ ఉంటాయి. వీటికి తోడు అక్కడక్కడా ఎత్తైన టవర్లపై వివిధ వాణిజ్య సంస్థలు తమ తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఉపయోగించే ఎల్సీడీ, ఫ్లోరసెంట్ లైట్ వంటి విద్యుత్ దీపాలంకృత అడ్వర్టైజ్మెంట్ బోర్డులు రాత్రిళ్లు వెలుగుతూనే ఉంటాయి. రాత్రి వేళల్లో రైల్లో గాని బస్సులో గాని ప్రయాణిస్తున్నప్పుడు కిటికీలోంచి గమనిస్తే దూరంగా విద్యుత్ దీపాల కాంతితో వెలిగిపోతూ ఉండి అక్కడ ఒక ఊరు ఉందని మనం గుర్తించగలుగుతాం. మానవుని మేధాశక్తి వల్ల, విద్యుత్ శక్తి వల్ల రాత్రి వేళల కూడా మనం పగలు చేసుకోగలిగినట్లే పనులు చేసుకోగలుగుతున్నాం. కాని ఇలా రాత్రి వేళల్లో నిజానికి మనకు అవసరం ఉన్నదానికన్నా ఎక్కువగా ఉండే కృత్రిమ కాంతి వల్ల పర్యావరణం కలుషితమవుతోంది, ప్రకృతి సమతౌల్యాన్ని కోల్పోతోంది. దీనినే కాంతి కాలుష్యం అంటారు. అదెలాగా అంటారా? ఆ వివరాల్లోకి వెళ్తే ఒక చిన్న పల్లెటూళ్ళలో రాత్రి 11 గంటలు ఆ ప్రాంతంలో మనం ఆకాశం వైపు చూస్తే మనకు కొన్ని వేల నక్షత్రాలు మిరుమిట్లు గొలుపుతూ ఎంతో చక్కగా కనిపిస్తాయి. అదే ఒక పట్టణంలో గాని ఒక నగరంలో గాని ఇదే సమయానికి ఆకాశంలోకి చూస్తే కొన్ని పదులలో మాత్రమే, అవి పరిమాణంలో బాగా పెద్దగా ఉన్న నక్షత్రాలు మాత్రమే కనిపిస్తాయి. ఇందుకు కారణం నగరాలు కొన్ని వేల విద్యుత్ దీపాలతో ఎంతో ప్రకాశవంతంగా ఉండటమే. ఈ కాంతి వల్ల చిన్న పరిమాణంలో ఉన్న తక్కువ కాంతితో ప్రకాశించే నక్షత్రాలు మనకు కనిపించవు.

0: అంతెందుకు? రాత్రిళ్ళు గదిలో ఏ కొంచెం వెలుతురు ఉన్నా మనం సరిగా నిద్రపోలేం. ఇవి మనకు చాలా చిన్న విషయాలే అనిపిస్తాయి, కాని వీటివల్ల ప్రకృతికి కలిగే దుష్ప్రభావాలు అనేకం. ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్ ఐడిఏ మరియు ది లైట్ పొల్యూషన్ అథారిటీ అనే అంతర్జాతీయ సంస్థలు కాంతి కాలుష్యాన్ని ఈ విధంగా నిర్వచిస్తున్నాయి.
1: ఆకాశాన్ని ప్రకాశించేలా చేస్తూ, జీవులలో దృశ్యశక్తిని తగ్గిస్తూ, ప్రకృతిలోని పలు జీవరాశులపై ప్రభావాన్ని చూపే ఏ కాంతి అయినా కాంతి కాలుష్యమే అవుతుంది.
0: సముద్ర తీరాలలోని హోటల్స్, రిసార్ట్స్ నుండి వచ్చే కృత్రిమ కాంతి తాబేళ్ల యొక్క ప్రత్యుత్పత్తి, గుడ్లను పొదగడం వంటి వాటికి, తాబేలు పిల్లల గమనానికి అవరోధాన్ని కలిగిస్తోంది. కప్పలు, కొన్ని రకాల మొసలి జాతికి చెందిన జీవుల ప్రత్యుత్పత్తి వలస ప్రవర్తనలను ప్రభావితం చేస్తుంది. అత్యంత ఎత్తైన టవర్ల నుండి వచ్చే కాంతి వల్ల రాత్రిళ్లు ప్రయాణించే వలస పక్షులు అయోమయంలో పడి ఎత్తైన కట్టడాలకు ఢీకొని మరణిస్తున్నాయి. ఒక్క టొరాంటోలో ఉన్న ఆకాశహర్మ్యాల వల్లే సంవత్సరానికి దాదాపు 24,000 పక్షులు గాయపడటం గాని మరణించడం గాని జరుగుతోందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి. దీనిని అరికట్టేందుకు టొరాంటో, కెనడా వంటి దేశాలలో ఫ్యాటల్ లైట్ అవేర్నెస్ ప్రోగ్రాం అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీని ముఖ్య లక్ష్యం పక్షుల వలస కాలంలో ఎత్తైన టవర్ల నుండి వెలువడే కాంతిని తగ్గించడం. రాత్రి వేళలా చురుకుగా వేటాడే జంతువులు, మాత్ వంటి రాత్రిళ్లు సంచరించే కీటకాలకు ఈ కృత్రిమ కాంతి వల్ల ఆటంకం కలుగుతోంది. ఈ మాత్లపై ఆధారపడి అభివృద్ధి చెందే కొన్ని రకాల రాత్రిళ్లు వికసించే మొక్కల జాతులు ఈ రాత్రిళ్ల కృత్రిమ కాంతి వల్ల అంతరించిపోతున్నాయి. ఇక మనిషి ఆరోగ్యంపై చూపే ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. రాత్రిళ్లు ఉపయోగించే ఈ కృత్రిమ కాంతి వల్ల తలనొప్పి, ఒత్తిడి, ఆతృత, ఆందోళనలు కలుగుతాయి. ఈ కృత్రిమ కాంతిలో ఎక్కువ సమయం గడపడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. దృష్టిలోపాలు కూడా పెరుగుతాయి. కాంతి కాలుష్యాన్ని తగ్గించడానికి 1980 సంవత్సరం నుండి గ్లోబల్ డార్క్ స్కై మూవ్మెంట్ ప్రారంభించబడింది. ఇలా ఎన్నో ఉద్యమాలు ప్రారంభిస్తున్నాయి. అవి ఎంతవరకు సక్రమంగా నిర్వహించబడుతున్నాయి? ఏ ఉద్యమమైనా కార్యక్రమమైనా అందరూ కలిసి ఎంతో చిత్తశుద్ధితో పాల్గొని వాటిని విజయవంతం చేస్తేనే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చు. ఎన్నో అపురూప వింతలకు, విశేషాలకు నిలవైన మన ప్రకృతిని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. నేనొక్కడినే ఏం చేయగలను అనే భావనను విడనాడి ప్రతి ఒక్కరూ ఎంతో బాధ్యతతో కృషి చేయాలి. అందుకు కొన్ని చిన్న చిన్న పనులు చేస్తే చాలు. అవి ఏంటంటే, నిత్యం మన ఇళ్లలో విద్యుత్ దీపాలను, విద్యుత్ పరికరాలను అవసరం మేరకు ఉపయోగించుకుని పని అయిపోయిన వెంటనే ఆపు చేయడం, వివాహాది ప్రత్యేక సందర్భాలలో విద్యుత్ దీపాలంకరణలను అవసరం మేరకు మాత్రమే ఉపయోగించుకోవడం, అడ్వర్టైజ్మెంట్ బోర్డులను రాత్రి 10 గంటలు దాటగానే ఆపు చేయడం వంటివి. ఇలా చేయడం వల్ల మనకు విద్యుత్ ఆదా అవడమే కాక ప్రకృతికి కొంత మేలు చేసిన వాళ్ళవుతాము.

వెలుగుల చీకటి రూపకం విన్నారు. రూపకల్పన శ్రీ ఆర్వి రమణమూర్తి. రచనా నిర్వహణ అపర్ణాదేవి.

మీరింతవరకు కాంతి కాలుష్యం రూపకం విన్నారు. నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

కార్తిక్ చిన్మయి పాడిన పాట విన్నారు, నాగా చిత్రం నుండి. ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హరిణి పాడిన పాట, సంగీతం ఏఆర్ రెహమాన్, చిత్రం నరసింహ.

నాని చిత్రం నుండి పాట విన్నారు. ఇప్పుడు వినండి నర్తనశాల చిత్రం నుండి పి సుశీల పాడిన పాట, రచన సముద్రాల, సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తున్నది. మరి కాసేపట్లో హరికథ ప్రసారమవుతుంది.

వెల్దే భార్గవ్ గారిచే భక్త రామదాసు హరికథ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్ సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవల్లి జయభాస్కర్.

హే పార్వతి, రామా రామా రామా అని 3 సార్లు జపించినట్లయితే 1000 ఇతర నామములు జపించిన ఫలితం వస్తుందని పరమశివుడు పార్వతికి ఉపదేశించిన మహామంత్రం రామనామము. మన పుణ్యాల ధామము. రామనామం చేసి అనేక మంది తరించారు. రా కలశంబులల్ల భయలంబడదోచును, మా కవాటమై ఢీకొను అని పెద్దలు చెప్పిన ప్రకారంగా రా శబ్దోచ్చారణ మాత్రం చేత అంతర్హితమయ్యున్న పాపములన్నీయూ పటాపంచలైపోతాయట. మా అని ఉచ్చరించగానే పెదవులు కలవడం చేత కవాటవత్ మూతబడి తిరిగి ఆ పాపములు లోచేరకుండా పోతాయట. అలాంటి పరమ పవిత్రమై మహాఫలదమైన శ్రీరామనామాన్ని లోకానికి పంచి ఇచ్చి ఆంధ్రుల పుణ్య పంట పురాకృత సుకృతాల రాశి అనదగిన శ్రీరామదాసుడు రామనామ ప్రసాదాన్ని మనకందరికీ పంచి ఇచ్చాడు. అతని కథా సంవిధానంలో అట్టివారు తెలుగునాట అనేక మంది పుట్టారు. తెలుగు తల్లి పుణ్యాల పంట.

గోపన్నలనంగ పోతనా త్యాగరాజ గోపన్నలనంగ సజ్జన వందనీయులను కన్నది ఆంధ్రమాత. కోట్లాది ప్రజలున్నా కోట్ల కొలది ధనము కలిగిన వారున్నా ప్రజావాణి కవికలము వారందరినీ కీర్తించదు. త్యాగేన ఏకేన అమృతత్వ మానుషు అన్నది ఉపనిషన్మాత. త్యాగులు మాత్రమే కీర్తించబడతారు. త్యాగం త్యాగిపోయినా మిగులుతుంది, భోగం భోగి ఉండగానే నశిస్తుంది. తెలుగు తల్లి కడుపు పండింది, ముగ్గురు అనర్ఘ భక్త రత్నాలను మనకు ప్రసాదించింది. వారు రామదాసు, పోతన, త్యాగరాజు. తెలుగు సాహిత్యానికి ముగ్గురు రాజులున్నారట. గుడులు

తెలుగు సాహితీలోకాన్ని భక్తి రసధారణ చేత తడిపి పండించిన మహాకృషి వలురి ముగ్గురు. వారిలో ఆద్యుడు మహావాగ్గేయకారుడు, త్యాగధనుడు, రామభక్తి సామ్రాజ్యాధినేత అయిన శ్రీ రామదాసు చరిత్ర నేటి హరికథాగానం.

అది నీలకొండపల్లి, పెద్ద గ్రామం, ప్రసిద్ధి చెందిన గ్రామం. నైజాం నవాబుల ఏలుబడిలో ఉన్నది. ఆ గ్రామంలో కంచర్ల లింగన్న అనే ఒక గృహస్థు సుగుణాల రాశి కామాంబతో ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నాడు. ఆనాటి సంపద ఒకచోట కేంద్రీకరింపబడకుండా చక్కని ఉపాయం చెప్పారు పెద్దలు. కలిగిన ప్రతి గృహస్థు కనీసం ఒక పేదవానికైనా భోజనం పెట్టి తాను భోజనం చెయ్యాలి. ఆ ధర్మాన్ని అనుసరించి లింగన్న గారింట్లో నిత్యము అన్నదానము జరుగుతున్నది. గృహము ఆనందనిలయముగా ఉండేదట. కాని ఎంతటి వారికైనా ఏదో ఒక లోపం తప్పకపోవడం ఆశ్చర్యం కదా. కామాంబ లింగన్నలు సంతానం లేక మిగుల వంతనుంది. వారి గ్రామంలో ఉన్న గోపాలస్వామిని ఆరాధించారు. ఆశలుడిగే కాలంలో ఆశ చివురించింది. గోపాలస్వామి దయావిశేషం చేత కామాంబ గర్భవతి అన్న మాట ఆ ఊరివారికే ఆనందకారణమైనది, నవమాస స్ఫూర్తి అయినది. గోపాలస్వామి కరుణా కిరణమాయన్నట్లు ఒక్క శుభ సమయంలో కామాంబ ఒక కుమారుణ్ణి ప్రసవించినది. అతనికి గోపన్న అని నామకరణం చేశారు. గోపన్న శుక్లపక్ష క్షపాకర రేఖలా పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఐదవ ఏట అక్షరాభ్యాసం, ఏడవ ఏట వంశానుజానుసారంగా ఉపనయనము జరిగినది. ఎనిమిదేళ్ల గోపన్న ఒకనాటి శుభోదయాన తండ్రి యొక్క అతిథి సేవావ్రతానికి అతిథి కోసం వెతుకుతుండగా అలా వెలుపలకు రాగా అతని పురాకృతం కదిలి వచ్చినట్లు, జన్మ జన్మల పుణ్యాలు పుంజీభూతమైనట్లు ఎదురుగా వస్తున్నారు ఒక ఆజానుబాహులైన ఫకీర్జీ. ఎలా ఉన్నారయ్యా ఆయన అంటే, కరిగిపోసిన సాత్విక ప్రతిమాగాయన

రామనామ ప్రభావమడరా ఊపెత్తిన భక్తి దేవత ఎన్నట్లు వస్తున్న ఆ కబీరుకు ఎదురు వెళ్లి పాద ప్రణామం చేశాడు బాలగోపన్న. స్వామి, మా ఇంటికి ఆతిథ్యానికి దయచేసి మా గృహం పావనం చేయండి అని ఆహ్వానించాడు. లింగన్న గారింటికి విందుకు చేరిన కబీరు బాలగోపన్న గుణసంపదకు ఆనందపరవశుడై భక్తి బీజం నాటడానికి తగిన క్షేత్రంగా గుర్తించి లింగన్న గారి అనుమతితో గోపన్నకు రామతారక మంత్రోపదేశం చేశాడు. నాయనా, గోపన్న,

పరమశివుడు పార్వతికి ఉపదేశించిన మహామంత్రాన్ని రామదాసునకు ఉపదేశించి, నాయనా, ఇక మీదట రామదాసని పిలువబడతావని గురువే నామకరణం చేశారు. మంత్రశ్రీకానందారం.

నిరంతర రామ మంత్రానుష్ఠానంలో రామసేవలో కాలం గడిచింది. రామదాసు యుక్త వయస్కుడైనాడు. సమీప గ్రామంలోని ఒక పేద ఇంటి పిల్ల ఒప్పుల కుప్ప కమలయ్యను కన్యతో రామదాసునకు వివాహమైనది. కమలతో మధుర వైవాహిక జీవితం గడుపుతున్నాడు రామదాసు. ఒకనాడు ప్రాతకాల కృత్యములాచరించి అతిథిదేవుల కోసమై ఎదురుచూస్తున్న రామదాసునకు రామానుగ్రహ కారణంగా ఛందోబద్ధమైన లయబద్ధమైన కీర్తనాధార వెలువడింది. మహావాగ్గేయకారుడు రామదాసు రాములిలా కీర్తించనారంభించాడు.

ఈ విధంగా నిత్యము లోకనాథుడైన రామునికి ఒక కీర్తన వ్రాసి రాముని పూజానంతరం తన మనోవేదన రామునికి కీర్తనలో మనవి చేసుకునేవారు. అది ఒకనాటి ఉదయాన రామదాసు భార్య కమల నిండు చూలాలు నిండిన బిందెతో నీళ్లు తెస్తున్నది. రామదాసు తల్లిదండ్రులు మిగుల మొగ్గిపండులై ముదుసలి ఒగ్గులై వాకిట్లో కూర్చుని ఉండగా ఆ వృద్ధ దంపతులకు లోకంతో సంబంధం తెగిపోయింది. ఆహా, ఏమీ దైవకృప! ఇద్దరు స్నేహితులు కలిసి ప్రయాణం చేసినట్లు లింగన్న కామాంబలు ఏకకాలమందు స్వర్గాధిరోహణం చేశారు. ముడతలు పడ్డ ముదుసలి శరీరం నాకెందుకన్నట్లు జీవుడు శరీరం వదిలాడు. తల్లిదండ్రుల శరీరాలు నిలవారినవి. మాతాపితృవియోగ దుఃఖం పొంగి పొర్లగా కట్టలు తెగిన నదిలా కన్నీరు కారుస్తూ రామదాసు వచ్చి తల్లిదండ్రుల మృతదేహాలు చూస్తూ కన్నీటితో కాళ్లు కడిగినాడు. ఇంతలో మరి ఒక వైపు నుండి పిలుపు. ఏమని రామదాసు, ఒక్కమారు ఇలా వస్తావా? ఏం అవ్వా, ఏం జరిగింది, ఇలా రావయ్యా అని చెప్పని చెప్పి పిలవగా అమ్మా ఏమిటి అనగా, పలియించిన సతి గర్భవాసంబు సుతప్ర

రామదాసు, నీకు కుమారుడు కలిగాడన్న వార్త, ఆహా, మాతాపితృ వియోగ దుఃఖమా, పుత్రజనన సంతోషమా, మనకు సమస్య. కాని రామదాసుడు స్థిత ప్రజ్ఞా లక్షణము గల వాడవుట చేత మాతాపితరులకు పితృకర్మలు ఆచరించాడు, కుమారునకు జాతకర్మ పూర్తి చేశాడు, పిల్లవానికి రఘురాముడని పేరు పెట్టినారు. తల్లిదండ్రులు మరణానంతరం తాళంచెవి చేతికి వచ్చినది. అనూచానంగా వచ్చే అతిథి సేవావ్రతానికి దరిద్ర నారాయణ సేవావ్రతంగా పరిణమించింది. పేద సాధులకు సంతర్పణలు చేయనారంభించాడు. ఒక్కనాటికి రామదాసు ఆస్తి పూర్తిగా వ్యయమైపోయినది. హారతి కర్పూరంలా హరించింది. ఒకనాటి ఉదయాన కుమారుడు రఘురాముడు లేచి, అమ్మా ఆకలమ్మా అన్నాడు. కన్న బిడ్డకు పట్టెడన్నం పెట్టలేనటువంటి పెడదామని ఇల్లంతా చూచింది కమలమ్మ. ఎక్కడ చూసినా మెతుకు లేదు. కుమారుడి ఆకలికి పట్టెడన్నము పెట్టలేని దౌర్భాగ్యపు తల్లినయ్యానని పరిపరి విధాలా పరివేదన చెందింది కమలమ్మ. ఆ కమలమ్మ కన్నీరు కారుస్తూ కాల్వలు కాగా భర్తను సమీపించింది. ఏమండి, రఘురామునకు పట్టెడన్నము పెట్టలేని పాపిష్టి తల్లినయ్యాను అని వలవల మని విలపించింది. నన్నేం చేయమంటావు కమల అన్నారు రామదాసు. నేనొక్క సలహా చెబితే వింటారా అన్నది కమలమ్మ. తప్పక వింటానన్నాడు రామదాసు. ఏమండి,

అనగానే పొరుగింటికి వెళ్లి చారెడు గింజలు పట్టుకుని వచ్చి గంజి కాచిపోసింది కమలమ్మ. గంజి తావి కంటకావృత అరణ్య ప్రాంత నిర్గమనం చేస్తూ ఇలా పాడుకుంటాడు రామదాసు.

దాసు 6 దినాల కఠినతర ప్రయాణానంతరం గోల్కొండ చేరి నవాబుగారి కోటలోని భటుల సహాయంతో మేనమామల ఇల్లు చేరినాడు రామదాసు. ఏం నాయన పనికలిగి వచ్చావా అని ప్రశ్నించిన మేనమామలకు పొట్ట కొట్టుకుని తనలేమి చెప్పలేదు రామదాసు. తన రాముని నైవేద్యం కోసం వచ్చానన్నాడు. అందుచేతనే త్యాగరాజస్వామివారు రామదాసును ధీరశబ్దంతో సత్కరించారు. ధీరుడగు రామదాసుని బంధములు తెంచినావని వినియున్నానురా అని కీర్తించారు త్యాగరాజస్వామివారు. సరేనాయన, ప్రయత్నం చేద్దామన్నారు మేనమామలు. అది మరునాటి ఉదయం తానీషా నిండు కొలువు తీర్చియున్నారు. దేవేంద్ర వైభవంగా ఉన్నది తానీషా సభ. ఒక్కవైపు మంత్రులు, మరొక్క వైపు సామంతులు, ఒక్కవైపు దండనాథులు, మరొక్క వైపు కవులు, ఒక్కవైపు గాయకులు, ఒక్కవైపు నట్టువకత్తెలు, మరొక్క వైపు విదూషకులు. సభా సప్తాంగ లక్షణం అని నీలు నేల జీలువారే పట్టు శాలువాలతో మహామంత్రులు, అక్కన్న, మాదన్నలు ఆ సభలోకి ప్రవేశించారు. వారి వెనుకనే బక్కచిక్కిన పేదబాపడు బంగారు బుజ్జకాంతులు పంగనామాల సందు నుండి వేదులార్చుచూ పల్లెవాటు ఉత్తరీయం సరిచేసుకుంటూ సభాప్రవేశం చేశాడు రామదాసు. రామదాసు వినయ సంపదకు ఆకర్షితుడైనాడు తానీష. నాయన, ఏం పని కలిగి వచ్చావు అని ప్రశ్నించగా రామదాసు నిర్లిప్తంగా బదులు చెప్పినాడు.

ఉన్నది? నాకేం పని లేదు రాజా, శ్రీరామచంద్రుని కరుణాకిరణ ప్రసారం కోసం అర్రులు చాచి చూస్తాను. భార్యాబిడ్డల పోషణ కొరకై ఇచ్చటికి రాలేదు. నా రాముని నిత్య నైవేద్యం కొరకు వచ్చాను అన్నాడు రామదాసు. ఆ సమాధానం విన్న తానీషా, ఆహా, ఈతని త్యాగం ప్రశంసనీయం, ఈతనికి ఏదైనా ఉద్యోగం చూడండి అంటూ మంత్రుల వైపు తిరిగాడు. రాజా, భద్రాచలం తాలూకా తహసీల్దార్ పని ఖాళీగా ఉన్నది, నియమిద్దామా అన్నారు మహామంత్రుడు. వెంటనే భద్రాచలం తాలూకా తహసీల్దారుగా నియమించండి అన్నారు తానీషా. వెంటనే నియమించారు రామదాసును. నీలకొండపల్లి నుండి గోల్కొండకు భార్యాబిడ్డలను రావించి పల్లకిపై పయనించాడు రామదాసు. కుటుంబ సకుటుంబంగా భద్రగిరి సమీపిస్తూ భార్యాబిడ్డలతో ఈ ప్రకారంగా పాడుకుంటాడు. అది

అలా గానం చేస్తూ భద్రగిరి చేరి గౌతమీ నదిలో స్నానం చేసి శ్రీరామచంద్ర సందర్శనం చేసి తరువాత కచేరీకి చేరి పరిపాలనం ప్రారంభం చేశాడు. చక్కని పరిపాలనం సాగిపోతోంది. మంచి మాటలతో ప్రజల నుండి బకాయి పడిన ద్రవ్యం కూడా వసూలు చేసి ఖజానాకు జమ చేసి మంచివాడని పేరు పొందాడు రామదాసు. నెలకు 300 జీతం వస్తుంటే పాత అలవాటు బయటపడింది. మరలా రామదాసు నింట నిరంతర సంతర్పణం. అది ఒకనాటి సంతర్పణం. బారులు తీర్చి భగవంతుని ప్రసాదం కొరకు కూర్చున్నారు ప్రజానీకం. వడ్డన సాగిపోతోంది. రామదాసు హడావిడి చేస్తూ ఉన్నాడు. ఎవరక్కడా బాబు, మీరు కూడా ఓ పళ్ళెం అందుకోండి. ఇదేం పరాయి పనియా, చూస్తూ ఊరుకుంటారేం? ఎవరక్కడా? ఓహోహో, వచ్చారా? ఇలా రండి, ఇటువైపు కూర్చోండి బాబు. కమలా, నీవు కూడా వడ్డన చేయి. ఇదిగో వీరెవరో వచ్చారు, 2 విస్తాళ్లు వేయి. ఇలా హడావిడి చేస్తూ ఉన్నాడు యజమాని రామదాసు. రామదాసు కూడా ఒక పళ్ళెం చేత పట్టుకుని వడ్డిస్తున్నాడు. తండ్రి వెంట నడుస్తున్న రఘురాముడు 3 ఏండ్లవాడు. తాటియాకుల దడి ప్రక్కకు తప్పుకున్నాడు తండ్రి వేగాన్ని అధిగమించలేక. అక్కడనే 1000000 గజానీకానికి వండి వార్చిన గంజిగుంట మృత్యుదేవత కోగా గబగబమని పొగలు గక్కుతున్నది. పొగ తాకునకు వడిలింది రఘురాముని శరీరం, జారింది కాలు, వాలింది గంజిగుంటలు, తేలింది తుకతుకమని ఉడికి మాంసపు ముద్దయ్యి. అనుకోకుండా అటు వచ్చిన తల్లికి కుమారుడు గంజిగుంటలు కనిపించాడు. రఘురామా అని అగ్నిపర్వతం పలికినట్లుగా అరిచింది. రామదాసు వడివడిగా అక్కడికి వచ్చాడు. భర్తను చూస్తూనే, కమలమ్మ, ఏమండి ఏమండి, మీరు చేసిన రాముని సేవకు ఇదియా ప్రతిఫలం అంటూ గొల్లున విలపించింది కమలమ్మ. రామదాసు తడివారిన కనులు ఒత్తుకుంటూ, ఎందుకలా ఏడుస్తావు కమలా, ఇనకులేశుడికి ఇంత మొగమాటమే కూడా ఉండదా? రమ్మన్నాడు తన భార్యను. రామదాసు సుతప్రేతం భుజాన వేసుకొని భద్రగిరి దిగువ మెట్టుకు చేరుకొని కుమారుణ్ణి అక్కడ నుంచి రాముని ఎలుగెత్తి పిలిచాడు. నా కుమారుడు జీవిస్తే ఇల్లు చేరుతాను, లేదో నేను వాడితోనే నీ దగ్గరికి వస్తాను అంటూ కనులు మూసి రాముని కీర్తించనారంభించాడు రామదాసు.

అనేక విధాలా రాముని కీర్తించగా ఆ యొక్క రామానుగ్రహం వల్ల తన పుత్రుడు మరలా బ్రతికినాడు. బ్రతికిన కుమారుణ్ణి అక్కున చేర్చి, రామా, నా కొడుకును నాకిచ్చావా, కరుణావరుణాలయ కాంచనచేల ఈ శిథిల దేవాలయంలో ఎండకు ఎండి వానకు తడుస్తున్నావా, నీ జీర్ణ దేవాలయ పునరుద్ధరణ చేస్తా అని ప్రతిజ్ఞ చేశాడు రామదాసు. ఇల్లు చేరి రైతులను పిలిపించారు. ఇల్లు చేరి పిలిపించిన తర్వాత శిల్పులను రప్పించి కార్యారంభం చేసి ప్రజలందరినీ సహాయము అర్థిస్తూ భక్తకోటి వెంట పెట్టుకుని వీధులలో అనేక విధాల ఈ ప్రకారంగా కీర్తిస్తూ ఉన్నారు.

భద్రగిరి తాలూకాలోని ప్రజలు సహకరిస్తారనే నమ్మకంతో ఖజానాలోని ద్రవ్యం తీసి ఖర్చు చేయనారంభించాడు. అనతి కాలంలో భద్రాచలం భూలోక వైకుంఠంలాగా తయారైంది.

అంటూ కీర్తించాడు రామదాసు. గర్భగృహ ప్రాకార మంటపాలన్నీ కట్టించాడు రామదాసు. రామదాసుకు హితులైన వారు ప్రభుత్వ ద్రవ్యం వెచ్చించినందుకు ప్రమాదం కలగవచ్చని సూచించారు. రామదాసు అందులకేమీ భయపడలేదు. 600,00,000 అపహరించి దేవాలయ నిర్మాణం ద్వారా తన పలుకుబడి పెంచుకున్నాడని తానీషాకు తెలియవచ్చింది. కుపితుడైన తానీషా, ఎవరురా అక్కడా, పొండి, భద్రాచల తహసీల్దారును రెక్కలు విరిచి కొట్టి లాక్కునండిరా అని ఆజ్ఞాపించగా భటులు దండపాణులై భద్రాచలం చేరారు. పోని భార్యాబిడ్డలను చూచుకొని వస్తాడు కాబోలనుకొని భటులు వదిలారు. అతడు భార్యాబిడ్డలను చూచుటకు పోలేదు. తాను పునర్నిర్మాణం చేసిన రాముని దేవాలయమునకు పోయారు. రామునికి తన కుటుంబాన్ని రాముని కుటుంబానికి తన కుటుంబాన్ని ఒప్పజెప్పాడు. తిరిగి వచ్చి భటుల ముందు నిల్చునగా కాళ్ళు చేతులకు సంఖ్యలు బిగించి వీధుల వెంట ఊరేగిస్తూ తీసుకొని వెళుతున్నారు రామదాసును. ఇరువైపులా బాలుడు తీర్చిన ప్రజానీకం రామదాసుని దురవస్థకు కన్నీరు కారుస్తూ తలలు వంచుకుంటున్నారు. ఆ ప్రజానీకాన్ని ఓదారుస్తూ నిరంతర రామభక్తి చింతనలో మునిగిన రామదాసు అనేక విధాలుగా గానం చేస్తూ గోల్కొండ చేరారు. గోల్కొండ చేరిన రామదాసును తానీషా ముందు నిలుచుండబెట్టారు. తానీషా ఉగ్రుడై ప్రభుత్వ ద్రవ్యం అపహరించిన ద్రోహికి ఆజన్మ కారాగార శిక్ష అన్నాడు. ఖైదులో వేయండి అని గర్జించాడు. రామదాసు బందీ అయినాడు. బందీఖానాలో ఇక నిరతర రామసేవకు అంతరాయం లేదు కదా అనుకున్నాడు. రామదాసునకు ఆహారంగా పావుసేరు జొన్నపిండి, పావుసేరు ఉప్పు కలిపి ఇస్తున్నారు. ఆ ఉప్పు ముద్ద విషతుల్యం కదా, ఎలా తింటాడో చూద్దామని చూస్తున్నారు. అది రామునకు నివేదన చేసిన రామప్రసాదం, మధురం అని భావించాడు రామదాసు.

రుచి అని విషతుల్యమైన ఉప్పు కలిపిన పదార్థములు ఎంతో రుచి, ఎంతో రుచి అని తినటం వారికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. అదిగా రామదాసు దరిచేరి, మీరు తినేది నిజంగా రుచికరంగా ఉన్నదా అని ప్రశ్నించారు. రామదాసు, నాయన మీరు తినండి అంటూ కొంత జున్నముద్ద వారికి ఇయగా వారు రుచి చూచి ఆశ్చర్యచకితులైనారు. ఇంత రుచి ఉప్పు ముద్దకి ఎలా వచ్చింది అంటే, రామదాసు, సోదరులారా, దానిలో అమృతం కలిసింది, అది రామనామామృతం, ప్రతిరోజు ఈ వేళకు రండి ప్రసాదం పుచ్చుకోండి అన్నారు రామదాసు. తానీషా భటులు ప్రతిరోజు ప్రసాద భక్షణం చేస్తూ రామనామం చేస్తున్నారని విని తానీషా స్వయంగా చూడ్డానికి వచ్చాడు. ఆ సమయానికి రామదాసు రామనామం అనేక విధాలుగా చేస్తూ ఉన్నాడు. తక్కువేమి మనకు రాము

ఈ ప్రకారంగా ప్రార్థిస్తున్న రామదాసును గర్జించాడు. ఏం రామదాసు, మా 600,000 పైకం మాటేమిటి? రామదాసు సవినయంగా, అయ్యా, ఆ జన్మ కారాగారంలో 600,000 ఎలా సంపాదించేది అంటుండగా రాజు కనుసైగ చేశాడు. 10 మంది రాజభటులు ఒక పెద్ద రాతిబండను రామదాసునెత్తి ఎత్తి కొండ శిఖరం వైపు ఎక్కి దిగమన్నారు. నెత్తిన రాతిబండ, నడినెత్తిన సూర్యుని ఎండ, ఎక్కవలసినది ఒక కొండ. రామా, ఏమి నేరం చేశానే చేశానని ఇలా శిక్షిస్తున్నావురా అని అనేక విధాలుగా బాధపడుతూ ఉండగా రామ స్థవమైకంలో కొండ ఎక్కి దిగాడు రామదాసు. ఆశ్చర్యచకితుడైన తానీష, రామదాసు, బండమోసి బతికావా అన్నాడు. రాముని అండ ఉన్నవారికి బండ ఎండ లెక్కలేదన్నాడు రామదాసు. తిరిగి జైలుఖానాలో బందీ చేశారు భటులు. ఆ రేయి రామునితో ఇలా అన్నాడు, రామా, ఎందుకయ్యా నన్నిలా వితలపాలు చేస్తావు? పరిపరి విధాలా నిన్ను ప్రార్థించినా ఇంచుకంత కనికరం లేదే. కరుణాహృదయుడవంటారే, ఇదేనా స్వామి నీ యొక్క కరుణాహృదయం అంటూ పలవరిస్తూ నిద్ర చెందాడు రామదాసు. నిద్రలో సుఖమయమైనటువంటి యొక్క స్వప్నం సతీసమేతుడైన రాముడు కనిపించాడు. అనేక విధాలుగా పలవరిస్తుండగా ఆ యొక్క రామదాసుకు ఇంతలో మెలకువ వచ్చింది. కలిగి కన్నువిచ్చి చూస్తే విచ్చుకత్తులతో పహారాలతో తానీషా భటులు కనిపించారు. హతాశుడైన రామదాసు పలుకనైనా పలుకవే రామా అంటూ

ఈ విధంగా గానం చేస్తూ ఉండగా ఎట్ట ఎదురు ఇనుప గొలుసులు ఉన్నాయి. రామదాసును ఆ ఇనుప గొలుసులతో కట్టివేసి కొరడాలతో కొట్టారు. బాధ భరించలేక రామా రామా రామా అని అనేక విధముల రామచంద్రుని పలవరిస్తూ స్పృహ తప్పి పడిపోగా ఊడదీసి బందిఖానాలో పడవేశారు. కన్నులు తెరిచి చూడగా ఒంటి నిండా వాతలు తేలి కనిపించాయి. రామా, ఎంత దయామయుడవయ్యా నేను నీకు! నీ పరిమానికి నగలు చేయిస్తే ప్రతిఫలంగా నాకు నా శరీరానికి వాతలు పెట్టిస్తావా అని ఇక్ష్వాకు కులతిలక.

అనేక విధాలైనటువంటి యొక్క నగలు నాణ్యాలు నీకు చేయిస్తే నాకు మాదలు పెట్టిస్తావా? రామా, నీకంటే రక్షకులే లేరని మొరలు పెట్టుకుని చేసిన ఖర్చులకు రామునకు జమ ఖర్చులు చెప్పాడు. అయినా నిన్ను ప్రార్థించి లాభం లేదులే రామా. కఠిన హృదయుడు.

అని అమ్మకు మొరబెట్టుకునగా దయామయి కరుణ వరుణాలయ సీతమ్మకు మెలకువ కలిగింది. రామలక్ష్మణులను జాగృతం చేసింది. రామలక్ష్మణులు జవానుల వేషం ధరించి వరహాల మూటలను భుజాన నిడుకొని ఏడు పహారాలు దాటి అర్ధరాత్రి సమయంలో తానీషాకు రామదాసు బాకీ ఉన్న 600,000 పైకం చెల్లించారు. తానీషా లేచి చూచి, ఎవరయ్యా మీరు? మేము రామదాసుని జవానులమన్నారు. ఆ దొంగకు కూడా జవానులా అని ప్రశ్నించాడాయన. మా అయ్యగారిని ఏమైనా అంటే ఊరుకునే వాళ్లము కాదు. రామదాసుడు మా గ్రామం రాకముందు మాకు ధూపదీప నైవేద్యాలే లేవని 600,000 మొహరీలు చెల్లించగా రామదాసును విడిచిపెట్టినట్లుగా రసీదు ఇమ్మని తానీషా తెలవారకముందే తలుపులు తీశారు. ఖిల్లాపై నుండి కేక వినిపించింది. ఆ యొక్క రామదాసును భద్రాచలం జాగీరుగా వ్రాసి ఇచ్చారు తానీషా. చేసిన తప్పుకు క్షమాపణ వేడుకున్నాడు తానీషా. బంగారు పల్లకిలో సాగనంపగా భద్రగిరి చేరిన రామదాసుడు గౌతమి నది స్నానం చేసి రామచంద్ర దర్శనం చేసి, రామా, నాకెందుకయ్యా ఈ జాగీర్లు? నేను ధనము కొరకై ప్రయత్నించలేదే. చారుతర దివ్య సుందర సందర్శనం కొరకు కదా ఇన్ని బాధలు పడ్డాను. రామా, తానీషాకు కనిపించిన నీవు నా కన్నులకొక్కసారి కనిపించవా? కనపడరాదా? నీ చేసిన పాపమేమని పరిపరి విధాలా పరివేదనం చెంది కంటతడి పెట్టాడు రామదాసు. ఎట్ట ఎదుట శ్రీరామచంద్రుడు ఎడమ తొడపై అమ్మ సీతమ్మను కూర్చుండబెట్టుకొని, వామాంక స్థిత జానకీం పరిల సత్కో

మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతి కేయూరాది విభూషితం రఘుపతిం

అనేక విధాలుగా స్వామిని చూసి అనేక విధములైనటువంటి యొక్క తను చేసినటువంటి యొక్క రచనలు వినిపిస్తూ ఉన్నాడు. మృత్యు సోమకు

అని ఈ విధంగా తను రచించినటువంటి యొక్క అనేకమైనటువంటి యొక్క కీర్తనను స్వామివారికి మనవి చేసుకొని ఈ ప్రకారంగా సీతారాములకు మంగళం పాడుతూ ఉన్నాడు.

0: మీరింతవరకు వెల్దే భార్గవ్ గారిచే భక్త రామదాసు హరికథ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవల్లి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు: రేపటి ఉదయం ప్రసారంలో 6:10 భక్తిరంజనీ కార్యక్రమంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం వింటారు. గానం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత ప్రొఫెసర్ కె మలయవాసిని. 6:35 సేద్యపు శుద్ధులు. ఇందులో చిరుధాన్యాల ప్రాసెసింగ్, విలువ జోడింపు యంత్రాలు, ఈ అంశం గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, చావడి సంభాషణ, అనంతరం న్యాయ సలహాలు, వివిధ రకాల డాక్యుమెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రముఖ న్యాయవాది శ్రీ ఏ సురేష్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్. ఎనిమిది గంటల 30 నిమిషాలకు తూర్పు గోదావరి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కెవి సత్యనారాయణ. 8:35 చిత్రసీమ. 9:00 ఒకే సంగీత దర్శకుని యొక్క చిత్రాలలోని పాటలు. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 10:00 ప్రజాసేవతో దేశసేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025 ప్రత్యేక ముఖాముఖి సమర్పణ. ప్రాంతీయ వార్తా విభాగం, అతిథి తరుణ్ కాకాని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు. పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:20 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 11:00 ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజనపై ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ, 5:30 లేపాక్షి, ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన శ్రీ దళవాయి అంజనప్ప బృందం వారిచే సుందరకాండ తోలు బొమ్మలాట నేపథ్యగానం వింటారు. 7:45 వికసి

భారత్ వరంగల్ కేంద్ర సమర్పణ, 8 గంటలకు దార్శనిక భారత్ విజయవాడ కేంద్ర సమర్పణ, 8:15 రసధ్వని అలనాటి మధుర గీతాలు, 8:45 జానపద సంగీతం, ఇందులో శ్రీ బి సాధుశేఖర్ గారి పాడిన జానపద గీతాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 నాటిక ప్రసారమవుతుంది, 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:45 ఇంద్రధనుస్సు తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:03. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. 101.7 MHz పై